ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 16వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 7వ తేదీ సోమవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోల సమయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఇప్పుడు తెలుసుకుందాం.

చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత విషయానికి వస్తే, సమాజంలో శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసుల పాత్ర ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు కదా. అయితే నేటి రోజుల్లో నేరాలు ఒక ప్రాంతానికో ఒక దేశానికో పరిమితం కావడం లేదు. ఒక దేశంలో నేరం చేసి మరో దేశానికి తరలి వెళ్తున్న నేరస్తులు ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణకు సైబర్ నేరాలు దేశాల సరిహద్దులు దాటి కూడా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ దేశాల పోలీసు వ్యవస్థల మధ్య సహకారం చాలా అవసరం కదా. అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 7న అంతర్జాతీయ పోలీస్ సహకార దినోత్సవాన్ని

ఒక దేశంలో జరిగిన నేరానికి సంబంధించిన సమాచారం మరో దేశ పోలీసులకు అవసరం కావచ్చు. నేరస్తుల వివరాలు కావచ్చు, వారి ప్రయాణానికి సంబంధించిన సమాచారం కావచ్చు, సైబర్ నేరాలకు సంబంధించిన ఆధారాలు కావచ్చు. ఇలాంటి సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం ద్వారా నేరస్తులను పట్టుకోవడం సులభతరమవుతుంది. ఇందులో ఇంటర్పోల్ కీలకంగా పనిచేస్తుంది. ప్రపంచంలో వివిధ దేశాల పోలీసుల మధ్య సమన్వయం తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశం.

ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ప్రస్తుతం సైబర్ క్రైమ్ కావచ్చు, ఆన్లైన్ మోసాలు కావచ్చు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కావచ్చు, మానవ అక్రమ రవాణా వంటి నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ పోలీసుల మధ్య సహకారం చాలా అవసరం. ఒక దేశపు పోలీసులు ఎంత సమర్థవంతంగా పనిచేసినా నేరస్తులు మరో దేశానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడి పోలీసుల సహకారం లేకుండా దర్యాప్తు కొనసాగించడం కష్టం. అందుకే నేరాలు అడ్డుకోవాలంటే పోలీసుల మధ్య సమాచారం వేగంగా చేరాలి. అవసరమైనప్పుడు ఒకరికొకరు సహకరించుకోవాలి. అప్పుడే అంతర్జాతీయ నేరాలపై మరింత సమర్థవంతంగా పోరాడగలుగుతాం. నేరాలు అరికట్టడం, ప్రజలకు రక్షణ కల్పించడం, సమాజంలో శాంతి భద్రతలు కాపాడడం అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవం యొక్క ముఖ్య లక్ష్యం.

ఇక ఈరోజు కొనేటటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, స్వచ్ఛమైన గాలి నీలాకాశం కోసం నిర్వహించేటువంటి అంతర్జాతీయ దినోత్సవం కూడా ఈరోజే. అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ నేడు మనం నిర్వహించుకుంటున్నాం. ఆకాశం నీలంగా కనిపించాలంటే మనం పీల్చే గాలి కూడా స్వచ్ఛంగా ఉండాలి. గాలి లేకుండా మనిషి జీవించలేడు, కానీ అదే గాలి కాలుష్యంతో నిండిపోతే మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ సమస్యపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 7న ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ నిర్వహిస్తూ ఉన్నారు.

ఇంతవరకు శ్రోతలు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి తెలుసుకున్నారు. మరి ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

ఇంతవరకు శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఇంతవరకు శ్రోతలు అర్చన కార్యక్రమంలో భక్తి తెరివినారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:30. ఇప్పుడు విందాం సూక్తిశుద్ధ. మరి ఈనాటి సూక్తిశుద్ధ వ్యాఖ్యత కందూరు రాజాగారు.
1: నామమంత్రం. ప్రతి ఒక్కరూ తమ కోరికలను తీర్చుకోవడానికి, ముక్తిని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పూర్వం ఋషులు తపస్సు చేయడం ద్వారా భగవంతుని ప్రసన్నం చేసుకొని అనేక వరాలను పొందారు. అదేవిధంగా రాక్షసులు కూడా తపస్సు చేసి అనేక వరాలను పొందారు. వీరందరూ కూడా నిరంతర భగవద్నామోచ్చారణ చేస్తూ వారి యొక్క కోరికలను తీర్చుకోవడం జరిగింది. కాబట్టి భగవంతుని నామాన్ని నిరంతరం స్మరించడం వలన మరి మనకు అనేక కోరికలు తీరడమే కాకుండా ఇహ పర లోకాలలో మనము ముక్తిని పొందడానికి ఇదే మార్గం అవుతుంది. భగవద్గీతలో 9వ అధ్యాయంలో 22వ శ్లోకంలో

0: ద్వారా ప్రహ్లాదుడు, ధ్రువుడు, హనుమంతుల వారు ఇంకా అనేక మంది సాధువులు ముక్తిని పొందినట్లుగా తెలుస్తోంది. నామములో అంత గొప్పతనం ఏముంది అని లోకానికి తెలియచెప్పుటకు నారదుల వారు ఒకరోజు యయాతిని పిలిచి, మహాసభలోకి నీవు హాజరైనప్పుడు ఒక్క వశిష్ఠుల వారికి తప్ప మిగతా అందరికీ నమస్కరించమని చెప్పడం జరుగుతుంది. యయాతి అలానే చేసి కూర్చుంటాడు. అప్పుడు వశిష్ఠుల వారికి ఆగ్రహం వచ్చి రాముల వారి దగ్గరికి వెళ్లి సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే లోపల యయాతి తలని తీసుకురమ్మని చెప్పడం జరుగుతుంది. గురు ఆజ్ఞగా రాముల వారు కోదండాన్ని తీసుకొని యయాతిని వెతుకుతూ వెళ్తాడు. అప్పుడు యయాతి భయంతో పరిగెడుతుండగా మరలా నారదుల వారు యయాతి వద్దకు వచ్చి ఆంజనేయ స్వామి తల్లి అయిన ఆంజనీయదేవిని శరణు వేడమని చెప్పడం జరుగుతుంది. యయాతి అలానే ఆంజనీయదేవి దగ్గరికి వెళ్లి శరణు కోరగా తల్లి ఆంజనేయ స్వామిని పిలిచి ఆయనకు ఆ ప్రాణ భయం ఉన్నది, అభయం ఇమ్మని, శరణు వేడాడు కాబట్టి అభయం ఇమ్మని చెప్తుంది. తల్లి ఆజ్ఞగా హనుమంతుల వారు అభయం ఇస్తారు. ఇచ్చిన తర్వాత రామచంద్రుల వారికి ఆంజనేయ స్వామికి చాలా వాగ్వివాదాలు జరుగుతాయి. అంటే ఆంజనేయ స్వామి ఏమో అభయాస్తం ఇచ్చానని, రాముల వారేమో యయాతిని వదలమని అడుగుతూ ఉండడం జరుగుతుంది. ఇలా చివరికి రాముల వారు బాణాలను సంధించి హనుమని కొట్టబోతే హనుమంతుల వారు భక్తితో రామనామ స్మరణ జరుపుతూ ఉంటారు. చివరికి రాముల వారు రామ బాణాన్ని వదిలినప్పటికీ కూడా ఈ హనుమంతుల వారు చలించకుండా భక్తి పారవశ్యంతో రామనామాన్నే జపిస్తూ ఉంటాడు. అప్పుడు రామనామము రామ బాణానికి మధ్య జరిగినటువంటి పోరాటం వల్ల లోకాలన్నీ భీతిల్లి తల్లదిల్లుతూ ఉంటాయి. అప్పుడు దేవతలు అందరూ ప్రత్యక్షమయ్యి రామాంజనేయులను శాంతింపచేసి, నాయనా రామ బాణము గొప్పదా, రామనామము గొప్పదా అని తెలియచెప్పుటకే ఈ పరీక్ష పెట్టాము అని చెప్పడం వల్ల అందరూ శాంతించడం జరుగుతుంది. శ్రీ విష్ణు సహస్రనామంలోని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే భగవద్గీతలోని చెప్పినట్టు, అంత్యకాలేన మామేవ, ఎవరైతే అంత్యకాలంలో నన్నే స్మరిస్తూ ప్రాణాలను విడుస్తారో వారు నన్నే చెందుతారు అని చెప్పడం జరిగింది. అందుకనే ఎప్పుడూ నామస్మరణ చేస్తూ ఇహలోకంలో సుఖాన్ని, పరలోకంలో ముక్తిని పొందగలరని ఆశిస్తున్నాం. శుభం భూయాత్.
1: ఇంతవరకు శ్రోతలు సూక్తి సిద్ధ విన్నారు. వ్యాఖ్యాత కందూరు రాజా గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6:35. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.

కుండీల్లో మొక్కల పెంపకం గురించి తెలుసుకుందాం. మెరుగైన జీవనం కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగాయి. దీంతో పట్టణాలపై ఒత్తిడి బాగా పెరిగిపోయింది. నివాసాలు ఇరుకయ్యాయి. ఉరుకులు, పరుగుల జీవన వాతావరణ కాలుష్యం పట్టణ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో మానసిక, శారీరక రుగ్మతలు పెరిగి జీవనశైలి వ్యాధులు అధికమవుతున్నాయి. వృద్ధులు, గృహిణులకు ఒంటరితనం సమస్యగా వేధిస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు నివాస ప్రాంతాల్లో మొక్కల పెంపకాన్ని చక్కటి పరిష్కార మార్గంగా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం కూడా లభిస్తుంది. కాస్త ఓర్పు, శ్రమ, ప్రణాళికతో ఇరుకైన స్థలాల్లోనూ మొక్కలను పెంచి ఇళ్లను అందంగా తీర్చిదిద్దవచ్చు. పట్టణాల్లో మొక్కలను పెంచేందుకు నేల అందుబాటులో ఉండదు కాబట్టి ఇంటి ఆవరణంలో అవకాశాన్ని బట్టి కుండీల్లో మొక్కలను పెంచుకోవచ్చు. మొక్కల పెంపుదలలో ప్రయోజనాల విషయానికొస్తే ఇంటి ఆవరణంలో మొక్కల పెంపకం వల్ల ఇంటి అందము, హుందాతనము విలువ పెరుగుతుంది. అలాగే రోజువారీ జీవనంలో ఎదురయ్యే అలసట, చిరాకు, ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా వాతావరణ కాలుష్యం నుంచి కొంతమేర రక్షణ లభిస్తుంది. దుమ్ము, ధూళి, అధిక ఎండ, విషవాయువుల తీవ్రత తగ్గి ఇంటి ఆవరణం చల్లగా ఉంటుంది. మొక్కలు నాటడం, నీరు పోయడం, ఎరువులు వేయడం, శుభ్రం చేయడం వంటి రోజువారీ పనులు శరీరానికి మంచి వ్యాయామాన్ని కూడా అందిస్తాయి. మొక్కల పెంపకంతో వృద్ధులు, గృహిణులకు ఒంటరితనం పోయి

0: సమయం ఆహ్లాదంగా గడుస్తుంది. మానసిక రుగ్మతలు తగ్గుతాయని పరిశోధనల్లో వెల్లడైంది. ఇంట్లో వెలువడే విషవాయువులను మొక్కలు తీసుకుని స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తాయి. ఇంటి ఆవరణంలో మిద్దెపైన పూలు కూరగాయలు, మొక్కల పెంపకంతో కుటుంబానికి తాజా కూరగాయలు పూలు కూడా లభిస్తాయి. మొక్కల పెంపకంలో పిల్లలను భాగస్వామ్యం చేయడం ద్వారా వారిలో నిశిత పరిశీలన, సహనం, సహకారం, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి. పిల్లలకు పర్యావరణ స్పృహ కూడా పెరుగుతుంది. జీవశాస్త్ర అంశాలను నేరుగా పరిశీలించే అవకాశం కూడా లభిస్తుంది. మొక్కల పెంపకంలో కుటుంబ సభ్యులంతా పాలు పంచుకుంటే వారి మధ్య అనుబంధాలు కూడా పటిష్టమవుతాయి. కుండీలలో పెంచిన మొక్కలను అవసరం, అనుకూలతను బట్టి ఇంట్లో వివిధ ప్రదేశాల్లో ఉంచుకోవచ్చు. ఇంటి గుమ్మం ఇరువైపులా వరండాలో, బాల్కనీలలో, ప్రహరీ గోడలపైన, కిటికీ పట్టీలపైన, హాలు లోపల, పడక గదులు, చదువుకునే గదుల్లో, ఇంటి ముందు భాగంలో స్లాబ్ పైనుంచి కుండీలను వేలాడదీసి మొక్కలను పెంచుకోవచ్చు. అందుబాటులో ఉన్నవారు ఇంటి మిద్దెపైన వివిధ రకాలైన కుండీలు, కంటైనర్లలో కూరగాయలు, పూలు, పండ్లు, ఔషధ మొక్కలను కూడా పెంచుకోవచ్చు. మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి వెలుతురు, అనువైన ఉష్ణోగ్రత అంటే వేడి, గాలిలో తేమ, నీరు, పోషకాలు అత్యంత ముఖ్యమైన అంశాలు. ఇంటి ఆవరణంలో సూర్యరశ్మి, వెలుతురు తీవ్రత, ఉష్ణోగ్రత, గాలిలో తేమ అందుబాటు ఆధారంగా మొక్కల పెంపకం చేపట్టాలి. అంతేకాకుండా సూర్యరశ్మి బాగా సోకే వరండా, బాల్కనీ, ప్రహరీ గోడలపైన గులాబీ, చేమంతి, బంతి, కనకాంబరం, జినియా, కాస్మస్, పొద్దుతిరుగుడు, పోర్చులోక, గైలార్డియా, సాల్వియా, బోగన్విలియా, అల్మండా, యుపోర్బియా, మందారం, ఇగ్జోరాలను పెంచుకోవచ్చు. అలంకరణ కోసమైతే క్రోటాన్స్, పొయిన్సెట్టియా, కోలియాస్, మ్యూసాండా, సైకాస్, అకాలిఫా, దూరంత, ఫైకస్, క్లోరోఫైటం, ఆస్పరాగస్, కెలాడియం, కార్డిలైన్, డ్రెస్సీగా, ఫెన్, మనీ ప్లాంట్ మొదలైన మొక్కలను పెంచుకోవచ్చు. అంతేకాకుండా లిల్లీ, గ్లాడియోలస్, అమరిల్లస్, హైసింత్ మొదలగు దుంప మొక్కలు, మెమ్మిలేరియా, ఎకోనోకాక్టస్, డిస్కో కాక్టస్, అగేవ్, అలోవీరా, అడేనం వంటివి ఎడారి జాతి మొక్కలు, అలాగే అల్లమండ, బిగ్నోనియా, ఐపోమియా, మల్లె, రంగూన్ క్రీపర్, అరిస్టోలోకియా, మనీ ప్లాంట్ మొదలగు తీగజాతి మొక్కలు, ఇంకా అగ్లోమియా, అరుకేరియా, మరంతా, డ్రసీనా, కలాడియం, డైఫెన్ బాకియా, ఫెల్లోడెండ్రాన్, పైకస్ ఫెన్, సాన్స్వేరియా, ఫిష్ టైల్ పామ్, పోనిక్స్ ఫామ్ మొక్కలు నీడలో పెంచడానికి అనువైన మొక్కలు. కుండీలలో వేలాడేందుకు ఆస్పరాగస్, పోర్చులోకా, బిగోనియా, పీలియా, పెటూనియా, ఫ్రెంచ్ బంతి, జెబ్రీనా, పెపెరోమియా మొక్కలను ఎంచుకోవాలి. ఆయా ప్రాంతాల్లో విరివిగా పండే వంగ, టమాటా, బెండ, గోరుచిక్కుడు, ముల్లంగి, కాకర, బీర, కొత్తిమీర, పుదీనా, ఆకుకూరలు వంటి కూరగాయలు మిద్దెపై పెంచుకోవచ్చు. పెద్ద కంటైనర్లలో నిమ్మ, దానిమ్మ, బొప్పాయి, మునగ వంటివి పెంచుకోవచ్చు. ఇంటి ఆవరణంలో మిద్దెపైన తులసి, అలోవీరా, రోస్మెరీ, మందారం, వస, బిళ్ళగన్నేరు, నల్లేరు, సరస్వతి ఆకు, రణపాల, కర్పూరవల్లి, ముళ్ళగోరింట, సుగంధిపాలు, అటుకు మామిడి వగైరా ఔషధ మొక్కలు పెంచుకోవచ్చు. మొక్కల ఎంపికలో కుటుంబ సభ్యులు ఇష్టానికే ప్రాధాన్యమివ్వాలి. ఇతరుల ఇంట్లో ఉన్నాయని ఆ మొక్కలను ఎంచుకోవడం మంచిది కాదు. మొదటిసారి మొక్కల పెంపకం చేసేటప్పుడు కావలసిన మొక్కలను స్థానికంగా అందుబాటులో ఉన్న నర్సరీల నుంచి తెచ్చుకోవాలి. ఆరోగ్యంగా, దృఢంగా ఉన్న మొక్కల్ని ఎంపిక చేసుకోవాలి. చీడలకు లోనై బలహీనంగా కనిపించే మొక్కలు చౌకగా ఇస్తామన్నా నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. ధర కాస్త ఎక్కువైనా మంచి మొక్కలనే ఎంపిక చేసుకోవాలి. మొక్కల పెంపకానికి ముందే అందుకు అవసరమైన టూల్ కిట్టు, కుండీలు లేదా కంటైనర్లు, మట్టి మిశ్రమం, కుండీలు అమర్చడానికి ఫ్రేములు లేదా వేలాడదీసేందుకు గొలుసులు, మొక్కల పోషణకు ఎరువులను సేకరించుకోవాలి. మట్టి మిశ్రమాన్ని కలిపే పార, మట్టి మిశ్రమాన్ని నింపడానికి మొక్కలు నాటేందుకు ఉపయోగపడే ట్రోవెల్, మట్టిని కలియబెట్టే కలుపు మొక్కలు తీసి చేతి కల్టివేటర్ లేదా రేకర్, రెమ్మలను కత్తిరించేందుకు సికేచర్, నీరు పట్టే వాటరింగ్ క్యాను, చీడల నివారణకు చేతి స్ప్రేయర్, ఆశించిన చీడలను పరిశీలించేందుకు భూతద్దం, మెగ్నిఫయింగ్ లెన్స్ వంటి పరికరాలను సమకూర్చుకోవాలి. ఇవి స్థానిక నర్సరీలు, గార్డెన్ స్టోర్లు, ఆన్లైన్ స్టోర్లలో లభిస్తాయి. ఇళ్లలో మొక్కలు పెంచడానికి మట్టితో చేసిన కుండీలు, పింగాణి, సిమెంటు, ప్లాస్టిక్ తో చేసిన కంటైనర్లు అందుబాటులో ఉన్నాయి. పాలిథిన్ లేదా టార్బాలిన్ తో చేసిన గ్రో బ్యాగ్స్ కూడా దొరుకుతాయి. మట్టి కుండీల అంచుల వెంబడి గాలి ప్రసరణ బాగుండి లోపల చల్లగా ఉంటుంది. వీటిలో నీరు తొందరగా ఆవిరైపోతుంది. ప్లాస్టిక్, పింగాణి కుండీలలో గాలి ప్రసరణ అంతగా ఉండదు గనుక కుండీల లోపల కాస్త వేడిగా ఉంటుంది, నీరు తొందరగా ఆవిరి కాదు. ఇక గ్రో బ్యాగులు వాడడానికి అనువుగా ఉంటాయి. ఈ కంటైనర్లు వివిధ ఆకారాలు, సైజుల్లో కూడా లభిస్తాయి. పెంచదలిచిన మొక్కల సైజును బట్టి కుండీల సైజును నిర్ణయించుకోవాలి. ప్రస్తుతం పట్టణాలలో లభించే వివిధ ప్లాస్టిక్ కంటైనర్లు, ముఖ్యంగా బకెట్లు, పెయింట్ డబ్బాలు, నీటి క్యాన్లను కూడా పెంపకానికి వినియోగించవచ్చు. కుండీలలో మొక్కలకు నీరు పోసినప్పుడు ఎక్కువైన నీరు సులభంగా బయటకు వెళ్లిపోవడానికి కుండీలో లేదా కంటైనర్ల కింద తప్పనిసరిగా రంధ్రాలు ఉండేలా చూసుకోవాలి. ఇళ్లలో అలంకరణ కోసం ప్రత్యేకంగా చేసిన పింగాణి, రాగి లేదా లోహపు కుండీలు అందుబాటులో ఉన్నాయి. మట్టి కుండీలు, గ్రో బ్యాగులలో పెంచిన మొక్కలను వీటిలో ఉంచితే అందంగా కనిపిస్తాయి. కుండీల్లో మట్టి నింపే విషయానికొస్తే, గతంలో కుండీలు నింపడానికి ఒండ్రు మట్టి, ఇసక, బాగా మగ్గిన పశువుల ఎరువు లేదా ఆకు ఎరువును ఉపయోగించేవారు. ప్రస్తుతం కుండీలు లేదా కంటైనర్లు తక్కువ బరువు ఉండేందుకు కోకోపిట్, వర్మీ కంపోస్టు, ఆకు ఎరువు, వర్మికులేట్ మొదలైన తేలిక పదార్థాలు విరివిగా వినియోగిస్తున్నారు.
1: ఇంతవరకు శ్రోతలు పొలం కబులు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 6 గంటలు దాటి 40 నిమిషాలు కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6 గంటల 50 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించేందుకు జల్జీవన్ పథకం పనులను పర్యవేక్షిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ పనులు ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం తీర ప్రాంతంలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తోంది. సముద్రపు లోతు, అలల ప్రభావం, తీరకోత తీవ్రత, సముద్ర ప్రవాహాల దిశ, బీచ్ ఆకృతి వంటి అంశాలను నిపుణులు పరిశీలిస్తున్నారు. నిర్ణీత గడువులో ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనసభ శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం సభ వాయిదా పడనుంది. అనంతరం శాసనసభాపతి ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగే శాసనసభ వ్యవహారాల సలహా సంఘం బీఎస్సీ సమావేశంలో వర్షాకాల సమావేశాల ఎజెండా ఖరారుతో సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేది నిర్ణయించనున్నారు. ఈ సమావేశాల్లో పలు బిల్లులను రాష్ట ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనతో పాటు క్యూర్ ల్యాండ్ పోలింగ్, 22A భూములు, భూసేకరణ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మర్రివలస వద్ద 6,50,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు వంతెన నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు. హెడ్బస్లు మనం బ్రిడ్జ్ చేయాలి అని ఎలాగైనా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాలి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గణపతి నారాయణ ప్రతి గ్రామం వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ ని ఆయన దృష్టిలో పెట్టాను. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పడినటువంటి ఇబ్బందుల గురించి చెప్పడం జరిగింది. వెంటనే సానుకూలంగా స్పందించారు. వెంటనే దానికి అక్కడికక్కడే అనౌన్స్ చేయడం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు దృష్టి కూడా పెట్టడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సమన్వయంతో సీట్ల కేటాయింపు జరుగుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సీట్ల కేటాయింపుపై కూటమి పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని పురంధేశ్వరి పేర్కొంటూ,
2: స్థానిక సంస్థల్లో 3 పార్టీల పాత్ర ఉంటుందండి. మా పాత్ర మాత్రమే కాదు, కానీ ఇక్కడ సమన్వయంతో 3 పార్టీలు కూడా ముందుకు వెళ్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాల్లో, నియోజకవర్గాల్లో, అదే విధంగా కార్పొరేషన్స్, మొదట్లో ఈ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ జరుగుతాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఒక సమన్వయ మీటింగ్ నిర్వహించుకుని ఎక్కడెక్కడ ఎవరెవరి బలాలు ఎంతవరకు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అంచనా వేసుకుంటూ దానికి అనుగుణంగా పార్టీలన్నీ కూడా కలిసి పనిచేస్తూ ముందుకు వెళ్ళాలి అని నిర్ణయించడం జరిగింది.
0: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు జలజీవన పథకం పనులను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం బాడవ గ్రామంలో 2,02,00,000 రూపాయలతో చేపట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్, గ్రావెల్ రహదారి నిర్మాణ పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గోదావరి లంక పరివాహక గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గోదావరి ఏటిగట్టు పటిష్టతకు ఇప్పటికే 22 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సచివాలయ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారని అధికారులు తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటి వరకు పింఛన్ పొందని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఇతరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. అర్హులైన వారు ఆధార్, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవపత్రంతో పాటు సంబంధిత విభాగానికి అవసరమైన ధృవపత్రాలు సమర్పించాలని అధికారులు సూచించారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ ప్రజాభవన్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం EHS అమలుపై ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. పథకం సమర్థంగా అమలయ్యేలా ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని, పథకం అమలుకు అధికారులు, ఉద్యోగ సంఘాలు సమన్వయంతో పనిచేయాలని భట్టి విక్రమార్క కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగే స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్షర విద్యాలయం నైపుణ్య కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. అనంతరం స్వర్ణ భారత్ ట్రస్ట్లో జరిగే రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన స్వర్ణ భారత్ ట్రస్ట్ పేదలు, మహిళలు, రైతులు, గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ సేవలు అందిస్తోంది. ప్రపంచ భద్రతలో చట్టాల అమలు కీలక పాత్రను గుర్తిస్తూ ఈరోజు అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం, సరిహద్దు అపాయాలను ఎదుర్కోవడంలో ప్రపంచ పోలీసుల సహకార ప్రాముఖ్యతను తెలియజేయడం, ప్రపంచవ్యాప్తంగా పోలీసు వ్యవస్థల మధ్య సహకారం, సమన్వయం ప్రాధాన్యతను ఈ దినోత్సవం తెలియజేస్తుంది. పోలీసు వ్యవస్థల్లో సమగ్రత, జవాబుదారీతనం, పర్యవేక్షణను నిర్ధారించేందుకు సమర్థవంతమైన చట్టపరమైన వ్యవస్థ అవసరాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటవీ విస్తరణ, పచ్చదనం పెంపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు కోరారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా మాటూరు మండలం వలపర్ల వల్లాపల్లి గ్రామాల పరిధిలోని కొండ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహించిన విత్తన బంతులు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అటవీ విస్తీర్ణాన్ని మరో 50% పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు, పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో సమిష్టిగా పాల్గొనాలని ఆయన కోరారు. వాతావరణం. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గూడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించేందుకు జలజీవన్ పథకం పనులను పర్యవేక్షిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో NTR భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఈనాటి ప్రసార విశేషాల్లో 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సింహపురి సమాచారం విందాం. అనంతరం బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గంగిశెట్టి శివకుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త పెరుగు రామకృష్ణ గారు. అలాగే ఆలోచనాలోచనం లలిత గీతాలు విందాం. ఇక 8:35 ఈ సంగతి మీకు తెలుసా, ప్రపంచంలోనే వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం విందాం. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

తొమ్మిది గంటలకు హలో అభిరుచి ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన స్నేహితుల కార్యక్రమం, అలాగే 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు అభ్యర్థించిన స్నేహితులు హలో అభిరుచిలో విందాం. అలాగే 10:00 ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే వినవచ్చు. పది గంటల 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

సాయంత్రం ప్రసారాల్లో 5 గంటలకు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాలు వింటారు. 5 గంటల 5 నిమిషాలకు వనితావాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు విందాం. 5 గంటల 30 నిమిషాలకు యువత రంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువతకు నచ్చే మెచ్చే సినీ గీతాలు వింటారు. 6 గంటల 30 నిమిషాలకు ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక వార్తలతో పాటు ఈ వారం మన నెల్లూరు వార్తా సంచిక పునఃప్రసారం విందాం. సమర్పణ శ్రీ అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం జానపద గీతాలు వింటారు.

ఏడు గంటలకు అలనాటి మధుర గీతం విద్దాం. 7:10 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమాన్ని హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే విందాం. 8:00 హలో అభిరుచి వాట్సప్ ద్వారా శ్రోతలకున్న సినీ గీతాలు విందాం. 8:30 విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. ఇక 11:10 ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 5 నిమిషాలు కావస్తోంది. మరికాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. గత కొన్నేళ్లుగా భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్యాసంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఇక వార్తల వివరంగా, గత కొన్నేళ్లుగా భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యకుడు మ్యాక్రాన్తో కలిసి ఇరు దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని అన్నారు. ఫ్రాన్స్లోని ప్యారిస్లో స్వామినారాయణ హిందూ మందిర ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతికత, ఏఐ, రక్షణ రంగాల నుంచి అంతరిక్షం, వాతావరణ చర్యల వరకు ఇరు దేశాలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇరు దేశాలు ఈ ఏడాదిని భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా కూడా జరుపుకుంటున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఫ్రాన్స్లో భారత సైనికుల త్యాగాలకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుందని, ఆ చరిత్ర సామూహిక స్మృతిలో హృదయాలలో నిరంతరం నిలిచి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమన్ రోలాండ్ రచనలు ఇరు సమాజాలను మరింత దగ్గర చేశాయని ప్రధానమంత్రి అన్నారు.
1: अलग अलग देशों में मंदिरों की प्राण प्रतिष्ठा होती है, तो वहाँ भारत के प्राचीन विचार और मानवीय मूल्य भी साथ साथ ही जाते हैं. और भारत का विचार कहता है समानम मनः सहचित्तमेषां, अर्थात हमारे मन समान हो, हमारे हृदय साथ जुड़े. इसलिए आज जब फ्रांस में इतना भव्य मंदिर बनकर तैयार हुआ है.
0: విద్యాసంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. నిన్న గౌహతిలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలు, నైతిక ప్రవర్తన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉమ్మడి సమాజంలో ఉన్నత విద్యలో పెరుగుతున్న మహిళల విజయాలను ప్రస్తావిస్తూ, దీనిని ఒక స్వాగతించదగిన పరిణామంగా నారీశక్తికి ప్రతీకగా అభివర్ణించారు. మహిళలకు సరైన విద్యను, అవకాశాలను అందించడం ద్వారా వారు స్వయం శక్తితో నిలదొక్కుకోగలరని, అదే నిజమైన సాధికారత అని పేర్కొన్నారు. డ్రగ్స్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తాయని, కుటుంబం సహాయంతో యువత వాటికి దూరంగా ఉంటూ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని రాధాకృష్ణన్ చెప్పారు.
2: Our thoughts, our thinking, our actions should be controlled by one single factor, that is our own brain. Drugs should not determine what we should think. Our brain should determine what we should think and act. That's why wherever I am going, I am always saying, say no to drugs. Not only you should not take the drugs, you should not allow your friends, family members also should not take drugs.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలోని ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారని పేర్కొంది. శ్రీలంక పర్యటన బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో సాంప్రదాయకంగా బలమైన స్నేహపూర్వకమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు మణిపూర్ రాజధాని ఇంఫాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సిపి రాధాకృష్ణన్ మొయిరాంగ్ నంబోల్లో ఉన్న ఐఎన్ఏ మ్యూజియం, జపనీస్ యుద్ధ స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్టపతి సైనిక్ స్కూల్ ఇంఫాల్ను సందర్శిస్తారు. అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నిన్న హర్యానాలోని పంచకులలో ఒక జాతీయ కార్యశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రభుత్వ విధానం ఏ ఒక్క నిర్దిష్ట జాతికి పరిమితం కాకుండా సమగ్ర జీవావరణ వ్యవస్థ ఆధారిత నమూనాపై ఆధారపడి ఉందని అన్నారు. భారత్ వివిధ రాబందు జాతుల పరిరక్షణకై చురుకుగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాబందుల కోసం సురక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేసి అడవిలో ఈ జాతుల పరిరక్షణకు సహాయపడే సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ది చేయాలని భూపేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిపోయిన ఘటనపై మెజిస్ట్రేట్ విచారణ జరపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆదేశాలు జారీ చేశారు. భవన యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. ఘటనాస్థలం పరిశీలన, ప్రాథమిక అంచనాల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ ఘోర ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఇదిలా ఉండగా నిన్న రాత్రి ఘటనాస్థలంలో మరో మృతదేహం లభ్యం కావడంతో మృతుల సంఖ్య 6కు చేరుకుంది. ఘటనాస్థలంలో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందం, ఢిల్లీ పోలీసులు, ఇతర సంస్థల బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్తో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారికి అవసరమైన అన్ని వైద్య సహకారాలు అందిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. మరోవైపు ఢిల్లీ మేయర్ ప్రవేశ్ వాహి మాట్లాడుతూ 4 అంతకంటే ఎక్కువ అంతస్తులు ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలను తక్షణమే మూసివేస్తామని తెలిపారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని తక్షణమే తొలగిస్తామని పేర్కొన్నారు. ఇస్రోను ప్రైవేటీకరించడానికి, దాని పాత్రను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం, తప్పుడు సమాచారంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్పష్టతనిచ్చింది. ఇస్రోను ప్రైవేటీకరించడం లేదని, తమ ప్రాముఖ్యతను కూడా తగ్గించబోమని ఇస్రో సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశం, పరిశ్రమలు తమ సాంకేతికతలు, సామర్థ్యాలను అభివృద్ది చేసుకుంటున్న సందర్భంలో భారత అంతరిక్ష కార్యక్రమం తదుపరి తరంపై ఇస్రో మరింత బలంగా దృష్టి పెట్టేలా చేయడమేనని ఇస్రో తెలిపింది. రాబోయే రోజుల్లో హార్ముజ్ జలసంధి వెలుపల ఒక కొత్త నిర్బంధిత మండలాన్ని ప్రకటించనున్నట్లు ఇరాన్ భద్రతా అధికారి ప్రకటించారు. తమతో సమన్వయం లేకుండా ఆ ప్రాంతంలోకి ప్రవేశించే ఏ నౌకనైనా ఇరాన్ ఆంక్షల జాబితాలో చేర్చనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మేజర్ జనరల్ మొహేన్ రిజా మాట్లాడుతూ, ఈ నిర్బంధిత ప్రాంతం అమెరికా నౌకాదళం దిగ్బంధన రేఖ నుంచి ప్రారంభమై పర్షియన్ గల్ఫ్లోని కొన్ని భాగాల వరకు విస్తరిస్తుందని తెలిపారు. ఇరువైపుల నుంచి జలసంధి వైపు కదిలి ఈ ప్రాంతంలోకి ప్రవేశించే నౌకలు ఆంక్షలను ఎదుర్కొంటాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది. షెంజెన్లో జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జోడీ చైనాకు చెందిన హేజీ టింగ్ రెన్ జియాంగ్లుయులను 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించి చైనా మాస్టర్స్లో భారత్కు మొట్టమొదటి టైటిల్ను అందించింది. టైటిల్ విజయంతో ఈ సీజన్లో ఈ జోడీ 2వ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతకుముందు సింగపూర్ ఓపెన్ సూపర్ 750లో గెలిచి, థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500లో రన్నరప్గా నిలిచిన సాత్విక్ చిరాగ్లు సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రిన్ అయ్యూబ్, టాన్వి కియాంగ్లను 21-15, 18-21, 21-11 తేడాతో ఓడించి ఫైనల్లో స్థానం సంపాదించారు. నిన్న తాష్కెంట్లో జరిగిన ఫుట్బాల్ చివరి క్వాలిఫైయింగ్ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్పై 3-0 తేడాతో విజయం సాధించింది. గత 20 ఏళ్లలో భారత్ తొలిసారిగా ఏఎఫ్సీ అండర్-20 ఆసియా కప్ ప్రధాన టోర్నమెంటుకు అర్హత సాధించింది. క్వాలిఫయర్స్లో భారత్కు ఇది 2వ విజయం. ఈ విజయంతో జట్టు 3 మ్యాచ్ల నుంచి 6 పాయింట్లను సాధించింది. రాబోయే 2 రోజులలో బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిషా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా కోస్తా ఆంధ్రప్రదేశ్, కేరళం, మాహేలలో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. గత కొన్నేళ్లుగా భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7 గంటలు దాటి 15 నిమిషాలు. శుభోదయం సింహపురి కార్యక్రమం ఇప్పుడు విందాం.

శుభోదయం సింహపురి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం పలుకుతూ కార్యక్రమంలో ముందుగా స్వరార్చన, అనంతరం సింహపురి సమాచారం, అలాగే బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత గంగిశెట్టి శివకుమార్ గారితో పరిచయం, ఆలోచన ఆలోచనం, లలిత గీతాలు వింటారు. ముందుగా విందాం స్వరార్చన.

0: ఇంతవరకు శ్రోతలు స్వరార్చన విన్నారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం, ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
2: Save our earth. Stop plastic pollution. Say no to single-use plastic.
3: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:21. ఇప్పుడు విందాం సింహపురి సమాచారం. వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్లో రజతోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేడు జరిగే వేడుకలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో సరస్వతీ నగర్లోని అక్ష విద్యాలయానికి చేరుకుంటారు. అక్కడ ఉన్న సోమ సాంకేతిక శిక్షణా సంస్థ అక్ష విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులతో ఆయన ముచ్చటిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్కు చేరుకుని ప్రాంగణంలో నిర్వహించే కార్యక్రమాలు పరిశీలించి అనంతరం ప్రజామందిరంలో జరిగే రజతోత్సవంలో ఆయన పాల్గొంటారు. మరోవైపు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం వెంకయ్యనాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. వినాయక చవితి సందర్భంగా మండపాల్లో ఏర్పాటు చేసే విగ్రహాలకు ఇక నుంచి అనుమతులు ఆన్లైన్లో లభించబోతున్నాయి. సింగిల్ విండో విధానం ద్వారా ఇచ్చేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. శాంతి భద్రతలు, ట్రాఫిక్ దృష్ట్యా ప్రతి విగ్రహానికి పోలీస్ శాఖ నుంచి అనుమతులు తప్పనిసరి చేశారు. ప్రజా ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హిమాంశు శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు జిల్లాలో విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు డయల్ ఓవర్ ఎస్సీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్సీ పి సుధాకర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నేడు 8:30 నుంచి 9:30 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని 0861-2320427కు ఫోన్ చేసి సమస్యలు తెలిపి పరిష్కారం పొందవచ్చని అన్నారు. మానవ ప్రయత్నాన్ని ఏఐ సులభతరం చేస్తోందని సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లో పాత్రికేయులకు పునశ్చరణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తోటపల్లి గూడూరు మండలం కోడూరు సముద్ర తీరంలోని వేళాంగిణి మాత జయంతోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దివ్య బలిపూజ నిర్వహించారు. దైవసేవకులు సందేశమిచ్చారు. ఇంతవరకు శ్రోతలు సింహపురి సమాచారం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:24. ఇప్పుడు విందాం బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గంగిశెట్టి శివకుమార్ గారితో పరిచయం. పరిచయకర్త పెరుగు రామకృష్ణ గారు.

0: నమస్కారం. 2025కు సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ 24 భారతీయ భాషల్లో బాల సాహిత్యం అలాగే యువ పురస్కారాలని తాజాగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే బాల సాహిత్యం విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఈసారి మన నెల్లూరులైన బాల సాహితీవేత్త డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారిని వరించింది. ఈరోజు వారు మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు. వారి నుంచి వారి ప్రయాణం, బాల సాహిత్యంలో వారు వేసిన విజయ పతాక దిశగా వేసిన అడుగులు అవన్నీ కూడా వారి మాటల్లోనే విందాం. అంతకన్నా ముందు వారి గురించిన సంక్షిప్త పరిచయం. డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ తల్లిదండ్రులు అంజనీదేవి, చిరంజీవి, వీరి స్వగ్రామం నెల్లూరు జిల్లా రాపూరు. 28/2/1954 వీరు జన్మించారు. ఎంఏ, ఎంఈడి, తెలుగు సాహిత్యంలో పిహెచ్డి లాంటి విద్యాభ్యాసాన్ని సునాయాసంగా పూర్తి చేశారు. బాల సాహిత్యం వైపు తన 13-14 ఏటనే వేసిన ఒక అద్వితీయ తొలి అడుగు వారి రచన బాలానందం పత్రికలో మొట్టమొదటిసారిగా ప్రచురణలోకి రావడం జరిగింది. కబుర్ల దేవత అనే ఏదైతే ఇప్పుడు సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్న పుస్తకం, ఆ శీర్షికన వచ్చిన కథ 1970లో చందమామలో మొదటి కథగా ప్రచురితమైంది. అంతేకాకుండా యథారాజా తథాప్రజ అనేది కూడా 1973లో చందమామలో పడింది. ఈ కథ బాలానందంలో రావడం జరిగింది. తర్వాత దాదాపు అనేక కథలు చందమామలో వచ్చాయి. బాలల కథల మీదనే వీరు 1984లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి నుంచి డాక్టరేట్ అందుకోవడం జరిగింది. వృత్తిరీత్యా తొలి ఉద్యోగం చందమామ పత్రికలోనే ఉపసంపాదకుడిగా 1980-82 కాలంలో చేయడం జరిగింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విద్యాశాఖలో జంతుశాస్త్ర ఉపాధ్యాయునిగా విధి నిర్వహణ చేసి చివరిలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పదవి ఉన్నతిని పొంది 2012లో ఉద్యోగ విరమణ చేశారు. వీరు అనేక పుస్తకాలను ప్రచురించారు. కబుర్ల దేవత శీర్షికన ఒక పుస్తకం, ఎవరు గొప్ప, తాను తీసుకున్న గొయ్యి, మన కట్టడాలు, యథారాజా తథాప్రజ, భేతాళ కథలు 1-2 విభాగాలు, బోడి సలహా, యుక్తి, ఇలాంటి బాల సాహిత్య గ్రంథాలని ప్రచురించున్నారు. ఇంతేకాకుండా వీరికి అత్యంత ఆసక్తికరమైనటువంటి రచనాంశం చారిత్రక పరిశోధన. ఆ దశలో ఇది నెల్లూరు అనేటువంటి ఒక చారిత్రక గ్రంథాన్ని, తర్వాత ఇంకా అనేక ఊర్లు పేర్లు, ఇంటి పేర్లు, చారిత్రక విశేషాలు, ప్రసిద్ధ దేవాలయాలు వంటి చరిత్రకు సంబంధించిన అనేక పుస్తకాలని భవిష్యత్తులో ప్రచురించాల్సి ఉంది. బాల సాహిత్యం దాదాపు 100 కథలు, వ్యాసాలు బాల సాహిత్యం మీద వివిధ సెమినార్ల సమర్పించారు. చలనచిత్ర రంగం మీద విజయ చిత్ర లాంటి పత్రికలో కూడా కొన్ని వ్యాసాలు ప్రచురణ జరిగింది. మరో విశేషం ఏమిటంటే వీరు రాసిన బాల సాహిత్య కథలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనూ అటు కర్ణాటక ప్రభుత్వంలోనూ ప్రాథమిక ఉన్నత పాఠశాల పాఠ్యాంశాలుగా ఉన్నాయి. అలాగే అనేక సత్కారాలు పొందారు. ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ వారి సత్కారం, అలాగే పార్వతీపురం సత్యవతి వారి సత్కారం, సంస్కృతి సమ్మేళనం గూడూరు వారి సత్కారం, రోటరీ క్లబ్ సత్కారం, వాసవి సేవా సమితి సత్కారం లాంటి అనేక సత్కారాలని బాలబంధు, బాల సాహితీ రత్న, బాలభూషణ్, బాల కథారత్న, బాలప్రియ, బాలమిత్ర లాంటి బిరుదుల్ని కూడా వీరు పొందున్నారు. ఇప్పటి వరకు తెలుగులో అన్ని బాలల పత్రికల్లో ప్రచురించబడిన కథలు దాదాపు 400 పైగా ఉన్నట్లు, ఇప్పటికీ వర్తమానంగా వస్తున్నటువంటి ఆదివార సంచికల్లో కూడా వీరి కథలు ప్రచురిస్తుండడం ఒక విశేషం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అమెరికాలో ఉండే పిల్లల కొరకు వారు రాసిన మూన్ బీమ్ అనేటువంటి బొమ్మల కథల పుస్తకం చైనాలో ముద్రించి అమెరికాలో పంపిణీ చేశారు. ఈ చిత్రానికి గాను కరుణాకర్ గారు బొమ్మలు గీయడం జరిగింది. 2005లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఇన్ని అవార్డుల అనంతరం ఒక పతాక స్థాయి తనని శిఖరంలో నిలిపిన కేంద్ర సాహిత్య అకాడమీ 2025 బాల సాహిత్య పురస్కారం అందుకొని ఈరోజు మనతో ముచ్చటించడానికి విచ్చేసిన డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారిని స్వాగతిస్తాం.
1: నమస్కారం సార్.
2: నమస్కారం.
0: నాన్నగారు మీకు బాల సాహిత్యాన్ని మీ మెదడులో తొలి బీజాలుగా నాటినట్లుగా మీరు అనేక సందర్భాల్లో చెప్పున్నారు. మీ సంక్షిప్త పరిచయం, బాల సాహిత్యం వైపు మీరు చేయి విడవకుండా 58 ఏళ్ల పాటు చేసే ప్రయాణానికి ఒక నాంది ప్రస్తావన గురించి కొన్ని అంశాలు చెప్పండి.
1: బాల సాహిత్యంతో నా పరిచయం నాకు నేను 4వ తరగతి చదివేటప్పుడే కలిగింది. రాపూర్లో చెట్టు కింద బళ్ళో నేను చదువుకున్నప్పటికీ 4వ తరగతికే నాకు తెలుగు బాగా చదవడం రాయడం నేర్పించేశారు మా గురువులు. నా తండ్రి గారు బాలల బొమ్మల భారతం, రామాయణం, భాగవతం, చిన్నపిల్లల పుస్తకాలు బొమ్మలతో కూడినవి తెచ్చి ఇచ్చి చదివించారు. అంతేకాకుండా చందమామ బాలమిత్ర రెగ్యులర్గా ఆయన కొని తెచ్చి ఇచ్చి నాకు నా దగ్గర చదివిస్తూ వచ్చారు. అది నాకు మొదట బాల సాహిత్యంతో పరిచయం. అంతేకాకుండా 4వ తరగతిలోనే రాపూర్లో ఉండే గ్రంథాలయానికి వెళ్ళి సాయంత్రం బడైన తర్వాత చదివే అలవాటు నాకు అనుకోకుండా అలవడింది. అక్కడ ఉండే బాల సాహిత్యం అంతా నేను చదువుతూ వచ్చాను. 7వ తరగతి దాకా అక్కడ ఒక పక్క బడి, ఒక పక్క గ్రంథాలయంలో పుస్తకాలు చదువుతూ వచ్చాను. 8వ తరగతికి నేను వచ్చేటప్పటికే గూడూరుకి మా ఫాదర్కి ట్రాన్స్ఫర్ అయింది. ఆయన పోస్టల్ ఉద్యోగి. 8వ తరగతికి చదివేటప్పుడు గూడూరుకు రావడం, అక్కడ గ్రంథాలయానికి వెళ్ళడం, అక్కడుండే బాల సాహిత్యం అంతా చదవడం అలవాటైంది. ఆ విధంగా నేను డిగ్రీ వరకు గూడూరులో చదివాను. ఆ చదివే సందర్భంలోనే బాల సాహిత్యం రాయడం కూడా 8వ తరగతిలో మొదటి కథ రాయడానికి నాకు ఆసక్తి ఏర్పడింది. దానికి కూడా నా తండ్రి సహకరించారు. మొదటి కథ దైవ సహాయం, తర్వాత కబుర్ల దేవత అనే కథ రాశాను. అది బాలానందంలో పడింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు రాస్తూనే ఉన్నాను. 58 ఏళ్లుగా నాకు 13 ఏళ్ల వయసు అప్పటి నుంచి రాస్తున్నాను. దీనికి కారణం మా ఫాదర్, నా తండ్రే. అన్ని విధాలా ఆయన ప్రోత్సాహం నన్ను నడిపించింది ముందుకి ఇప్పటిదాకా.
0: చాలా సంతోషం సార్. అంటే మీరు చేయి విడవకుండా ఆ రోజు మొదలుపెట్టిన కథని దాదాపు గత ఆదివారం కూడా కొన్ని సంచికల్లో మీ కథలు వచ్చాయి. అది చాలా సంతోషించదగినటువంటి విషయం. నేనంటాను, ఏ సృజనకారుడైనా తాను ఎంపిక చేసుకున్నటువంటి ప్రక్రియలో చేయి విడవకుండా సుదీర్ఘకాల ప్రయాణం చేస్తే బహుశా అదే వారిని శిఖరాల్లో నిలుపుతుంది అనేటువంటి ఒక నమ్మకం నాకుంది. అదే విధంగా మీ విజయం కూడా లభించడం సంతోషదాయకం. సార్, మీరు సైన్స్ సబ్జెక్ట్ చదివి కూడా డిగ్రీ స్థాయిలో మీకున్న ప్రవృత్తి రీత్యా బాల సాహిత్యాన్ని ఎంపిక చేసుకోవడం, ఆ తొలినాటి ఉద్యోగాలు, తెలుగు వారందరి జీవన సంస్కృతి

0: ఆ పత్రికలో ఉండేటువంటి ప్రత్యేకత విశిష్టత గురించి కూడా కొంత వివరించండి సార్.
1: నేను అప్పుడు మ్యాథ్స్ లో 8th క్లాస్ కి రాగానే కాంపోజిట్ జనరల్ అని ఉండేది, నేను కాంపోజిట్ మ్యాథ్స్ తీసుకున్నాను. 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ లో బైపీసీ గ్రూప్ తీసుకున్నాను. తర్వాత ఆటోమేటిక్ గా గుడూరులో ఉండేది బీఎస్సీ కాబట్టి ఆ బీఎస్సీ చదివాను. కానీ ఇవన్నీ చదువుతున్నాను కానీ ఒక పక్క లెక్కలు కానీ సైన్స్ కానీ చదువుతున్నాను కానీ మనసు తెలుగు మీద ఉంది, తెలుగులో కూడా బాల సాహిత్యం మీద ఉంది. దానికి కారణం రెండు పత్రికలు, ఒకటి చందమామ, రెండు బాలమిత్ర. ఈ రెండు నేను రెగ్యులర్గా చదవడం వల్ల నాకు భాష మీద అభిమానం కలిగింది, బాల సాహిత్యం మీద అభిమానం కలిగింది, అలాగనే కొంత కొంత ప్రాచీన సాహిత్యం మీద కూడా నాకు అభిరుచి ఏర్పడింది. బీఎస్సీ అయిన తర్వాత నేను సెకండ్ క్లాస్లో బీఎస్సీ పాస్ అయ్యాను. ఆ రోజుల్లో ఎస్ యూనివర్సిటీలో 40 సీట్లే ఉన్నాయి, నాకు బాటనీలో కానీ జువాలజీలో కానీ సీట్ రాలేదు. అప్పుడు నేను ఎంచుకున్న అంశం ఎంఏ తెలుగు చేయాలని, అది తిరుపతిలో రెగ్యులర్గా చేయాలని. అంటే ఈ బాల సాహిత్య పఠనమే నాకు తెలుగు సాహిత్యం పట్ల అభిరుచి దోహదపడింది, కానీ పడ్డం కానీ అది తిరుపతిలో రెగ్యులర్గా చేయాలనే కోరిక మళ్ళీ ప్రైవేట్గా కాకుండా అనేటటువంటిది ఏర్పడింది. దానికి కూడా నా తండ్రి గారి ప్రోత్సాహం ఉంది. ఆయన ఆయనకున్న పరిస్థితుల్లో నాకు తిరుపతికి డబ్బు పంపుతూ చదివించారు ఆయన. ఆ తెలుగు ఎంఏ చదవడం వల్ల తెలుగు ప్రాచీన సాహిత్యం మీద కానీ, తెలుగు కవుల మీద కానీ, తెలుగు భాష మీద కానీ, తర్వాత తెలుగుతో పాటు ఉండేటటువంటి ద్రావిడ భాషలు, సోదర భాషలైన తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం ఇలాంటి వాటి మీద అభిరుచి ఏర్పడటం కానీ, వాటిల్లో కొంత ప్రవేశం కలగడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. పోతే మీరు చందమామ గురించి అడిగారు. చందమామ బాగా ఆకట్టుకోవడానికి కారణం ఏమిటంటే ప్రధానంగా బొమ్మలు, చిత్ర, శంకర్, వడ్డాది పాపయ్య, ఒక ముగ్గురు బొమ్మలు పిల్లల్ని ఆకట్టుకున్నాయి, పిల్లల్ని కాకుండా పెద్దల్ని కూడా. చక్రపాణి గారు చందమామ పిల్లల పత్రిక ప్రారంభించినప్పటికీ ఆయన కాలంలోనే ఆయనది అది పెద్దలు కూడా ఆసక్తిగా చదవడం బిగినపెట్టారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారే 1వ తేదీ అవగానే తన ఇంటికి ఎదురుగా ఉండే పుస్తకాలు వేలాడదీసిన బంకు దగ్గరికి వెళ్ళి చందమామ ఇంకా రాలేదా అని ఆతృతగా అడిగేవారంటే, అంటే ఆ విధంగా అది ఆబాల గోపాల పత్రిక అయిపోయింది. ఒక ప్రముఖ సినీ నటుడు కూడా మీరు విరామ సమయంలో ఏం చేస్తారు అంటే చందమామ చదువుతాను అన్నాడు ఒక ఇంటర్వ్యూలో శోభన్ బాబు. పోతే రెండు అంశం దాంట్లో శైలి, రచయిత పంపించిన కథను యాజ్ ఇట్ ఈజ్ గా యథా ప్రకారం వీయకుండా కుటుంబరావు గారు లాంటి వారు దాన్ని రీరైట్ చేసేవారు. ఆయన గొప్ప కథా రచయిత కుటుంబరావు గారు, ఆయన శైలి అద్భుతం. ఎప్పుడైతే కథని, రచయిత కథని రీరైట్ చేశారో, ఏదైనా లోటుపాట్లను దిద్దారో, చందమామంతా ఒకే శైలిలో ఉండడం, చదివే పాఠకుణ్ణి విపరీతంగా ఆకర్షించడం, మళ్లీ మళ్లీ చదవాలనిపించే గుణం ఆ కథలకు వచ్చేది. ఆ విధంగా ఆయన రచయితల్ని తయారు చేశారు, పాఠకుల్ని చందమామ వైపు ఆకట్టుకున్నారు. అదే కాకుండా చందమామ గొప్పతనం ఏంటంటే 14 భాషల్లో విడుదలయ్యేది. ఈ వారం ఈ నెల తెలుగులో వస్తే అదే కథలు కన్నడంలోను, తమిళ్లోను, మలయాళంలోను అన్ని ట్రాన్స్లేట్ అయిపోయి 14 భాషల్లో పై నెలలో వచ్చేది. అంత గొప్పగా అది వచ్చింది. నేను అక్కడ పనిచేసే 2 సంవత్సరాల్లో శ్రీలంక భాషలో కూడా చందమామ వచ్చింది.
2: ఇవాళ మనం అంటున్న రచయితల్ని పాన్ ఇండియా రచయితలుగా వాళ్ళు ఆ రోజే చేశారు.
1: ఆ రోజే చేశారు
2: సార్. ఇంత తెలుగువారి జీవితంలో ఒక సంస్కృతిగా మారిన చందమామ, ఆ సంపాదక వర్గం చాలా బలీయమైందని నా నమ్మకం. ఆ పరంపర గురించి ముఖ్యంగా మీకు అనుభవంలో ఉన్న 1వ గంటగా కుటుంబరావు గారు, ఆ తర్వాత చందమామ చివరి వరకు ఉన్న వాళ్ళ గురించి కొన్ని విశేషాలు చెప్పండి.
1: చందమామ ఆ విధమైనటువంటి ఒక ప్రత్యేక పత్రిక, ప్రతి పేజీలో ఒక బొమ్మ ఉండడం, అది రంగుల బొమ్మ అయి ఉండడం, ఆ బొమ్మలు కూడా రంగుల ఫోటోలు లాగా, కలర్ ఫోటోస్ లాగా ఉండడానికి కారణం ఈ ప్లానింగ్ అంతా కూడా చక్రపాణి గారి. చక్రపాణి గారు ఆరోగ్యం బాగలేకుండా మదనపల్లి శానిటోరియంలో ఉండేటప్పుడు పక్కనే ఒక అతను బెంగాలీ అతను ఉండేవాడు, ఆయన దగ్గర బెంగాలీ భాష ఆయన నేర్చుకున్నారు. ఆరోగ్యం బాగుపడడంతో పాటు బెంగాలీ సాహిత్యంతో పరిచయం ఏర్పడింది చక్రపాణి గారికి. అప్పటికే బెంగాల్లో తెలుగు పిల్లల పత్రికలు రావడం ప్రారంభమైంది ఇంగ్లీషు ఆంగ్ల ప్రభావంతో. దానికని చక్రపాణి గారు తెలుగు పిల్లలకి ఒక మంచి పత్రిక, ఆయన అప్పటికే సరత్ సాహిత్యాన్ని అనువదించి ఉన్నారు తెలుగులో, బాగా ప్రజాదరణ పొందున్నాయి ఆయన పుస్తకాలు, తెనాలి వాస్తవ్యులైన చక్రపాణి గారు ఈ చిన్నపిల్లల పత్రికని ప్లాన్ చేసి మొత్తం ఆయన మేధాశక్తే చందమామ వెనక ఉంది. మొదట కథలు ఎన్నికలు చేయడం కానీ, గేయాలు ఎన్నికలు చేయడం కానీ, పెట్టె కథలు ఎన్నిక చేయడం కానీ, తెలుగు భాషా సంస్కృతులను ప్రతిబింబించేటట్టు తెలుగు చందమామని ఆయన తీర్చిదిద్దారు. దాంతో తమిళ్లో, మద్రాసులో నుంచే కాబట్టి మొదట తమిళ్, తర్వాత కన్నడం, తర్వాత మలయాళం, అలాగే భారతీయ భాషలు అన్నింటిలోకి చందమామ వచ్చింది. చందమామని మొదట దిద్దిన వారు చక్రపాణి గారు అయితే, తర్వాత దాన్ని సంపాదకత్వ బాధ్యతలు తీసుకునింది ముద్దా విశ్వనాథం గారు. ఆయన మంచి

0: రచయిత, బాల సాహిత్య సృజన ఆయనకి అంతకుముందే చేదిరిగి ఉన్నారు. అందులో ఆయన చాలా కాలం ఆయన కూడా నడిపారు. అద్భుతమైన విషయం ఏంటంటే, మలుపు తిరిగింది చందమామ చరిత్ర, లక్షల్లోకి సర్క్యులేషన్ వెళ్ళిపోయింది కుటుంబరావు గారి చేతికి వచ్చిన తర్వాత. అప్పటికే కొడవగట్టి కుటుంబరావు గారు యువ, జ్యోతి అలాంటి సాహిత్య పత్రికలను నడుపున్నారు. అప్పటికే లబ్ధ ప్రతిష్ఠుడైన వచన రచయిత కుటుంబరావు గారు. ఆయన చందమామలో సంపాదక బాధ్యతలు తీసుకున్న తర్వాత చందమామ ఎక్కడికి వెళ్ళిపోయిందో చెప్పలేము, అంత దూసుకెళ్ళిపోయింది. తర్వాత ఆయన చందమామకు తగ్గట్టు రచయితలను కూడా ఆయన బాగా ఒక గ్రూప్ని తయారు చేశారు. మనం పంపించిన కథను ఆయన ఎట్లా దిద్దుతారో గమనించి ఆ తర్వాత మేము అలాగనే రాసి పంపించేదానికి ప్రయత్నం చేసేవాళ్ళం. ఏ ఒక్క కష్టమైన పదం ఉన్నా ఆయన ఒప్పుకునేవారు కాదు. చందమామలు పిల్లలకి అన్ని సులభమైన పదాలే ఉండాలా అని చెప్పేవారు. కథలను కూడా ఒక పేజీ కథలు, రెండు పేజీ కథలు, మూడు పేజీల కథలు, నాలుగు పేజీల కథలు ఇలాగా విభజించుకునేవారు. సామాజిక నీతి ఉండేది, రాజనీతి ఉండేది, కుటుంబ నీతి ఉండేది, సంఘ నీతి ఉండేది, ఇలాగ అనేక విషయాలు, యుక్తి ఉండేది, సమయస్ఫూర్తి ఉండేది, ఇలాగ అనేక రకాల కథల్ని ఆయన ఎన్నుకునేవారు వాళ్ళ రచయితల నుంచి. ఒక్కొక్కసారి ఆయనే రాసేసేవారు. ఏదన్నా కథ ఖాళీ పడితే ఆయనే రాసి ఆయనే పెట్టేవారు. ఇంకా బేతాళ కథలను అయితే ఆయన మలిచిన తీరు, పాత బేతాళ కథల్ని ఈరోజు మనం చదివి, ఒరిజినల్ బేతాళ కథలను చదివి, తర్వాత చందమామలో వచ్చిన బేతాళ కథల్ని చదివితే ఆయన చేసినటువంటి మార్పులు, చేర్పులు, కూర్పులు అద్భుతం అనిపిస్తాయి. ఈరోజు చందమామ బేతాళ కథలని చదివిన వారు ఒక తరంలో ఇప్పటికీ మరిచిపోలేరు, చెప్తూ ఉంటారు. ఆ ప్రశ్న, ఆ జవాబు, అవన్నీ కూడా ఆయన చేతి నుంచి తయారైనవి.
1: ఆయన తర్వాత వచ్చిన సంపాదకులు,
0: తర్వాత దాసరి సుబ్రహ్మణ్యం గారు ఆయన తర్వాత వచ్చారు. ఆయన ఎవరంటే, కుటుంబరావు గారు ఉన్నప్పుడే చందమామలో జ్వాలాద్వీపం, తర్వాత రాతిరథం ఇలాంటి జానపద సీరియల్స్ రాసిన ఆయన. ఆ జానపద సీరియల్స్ రాయడంలో ఆయన అందివేసిన చెయ్యి. ఇప్పటి వరకు మళ్ళీ అలాంటి చెయ్యి రాలేదు. అద్భుతంగా రాసేవారు. కేవలం ఆ సీరియల్ కోసం చందమామని కొని చదివేవారు కూడా ఆ రోజుల్లో ఉండేవారు. అయితే ఆయన రచనకు తోడైంది చిత్రగారి బొమ్మలు. ఇవి కలర్ ఫొటోస్ ఉన్నట్టుంటే ఇప్పటికీ చూస్తే. ప్రముఖ దర్శకుడు విఠలాచార్య కూడా తను జానపద చిత్రాలు తీసేటప్పుడు చందమామలో బొమ్మల ఆధారంగా సెట్లు వేయించేవాడని అంటారు. ఇటీవల కాలంలో బాహుబలి దర్శకుడు రాజమౌళి కూడా, మీకు ఎలా తీశారు బాహుబలి ఇంత బాగా జానపద చిత్రాన్ని అంటే, నేను చందమామ అమర చిత్ర కథ పుస్తకాలు చదివేవాడిని చిన్నప్పుడు అన్నారు.
1: సార్, అంటే మీరు చెప్పినట్టుగా ఒక సమర్థమైనటువంటి సంపాదకులు ఉండడం వల్ల అటు చందమామకి విస్తృతమైనటువంటి ఎప్పటికీ మర్చిపోలేనటువంటి అసంఖ్యాకమైన పాఠకుల్ని తయారు చేయడమే కాకుండా వారికి అనుగుణంగా రాసేటువంటి రచయితలను కూడా వారే
0: తయారు చేశారు. అది గొప్ప విషయం. మేమంతా కూడా ఆ విధంగా తయారయ్యాం. ఒక గ్రూప్ ఉన్నారు ఇప్పటికీ. కొన్ని పేర్లు చెప్తాను. నేను, మాచిరాజు కామేశ్వరరావు, బూర్లి నాగేశ్వరరావు, ఎన్వీఆర్ సత్యనారాయణ మూర్తి, లక్ష్మీ గాయత్రి, ఇలాగా చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ ఉన్నాం ఒక 15 మంది అక్కడ చందమామ రచయితలు ఉన్నాం.
1: ప్రోడక్ట్స్
0: ఉన్నాం. ఆయన తయారు చేసిన వాళ్ళే, ఆయన ధోరణిలో పోయేవాళ్ళమే.
1: అది తర్వాత మీరు ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చేసారు. జంతు శాస్త్ర ఉపాధ్యాయులుగా ప్రయాణం కొనసాగించారు. అయితే దీనికి ముందే తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా బాలల కథల మీదనే పిహెచ్డి చేయాలనేటువంటి ఒక ఆలోచన చేశారు. దాన్ని సఫలీకృతం కూడా చేసుకున్నారు. దీని వెనక ఉండేటువంటి అంశాలను కొంచెం ప్రస్తావించారు.
0: నేను బీఎస్సీ అవగానే ఎంఏ తెలుగుకి అప్లై చేస్తే యూనివర్సిటీలో బీఎస్సీ వాళ్ళకి తెలుగు ఏందండి, తెలుగు సాహిత్యం వద్దండి అని జీఎన్ రెడ్డి గారు నాకు చెప్పారు. అయినా కూడా లేదు సార్, నేను వ్యాసరచన పోటీలో ప్రథమ బహుమతి ఉంది నాకు, అది ఇది నా అవార్డులు, నాకు వచ్చిన సర్టిఫికెట్లు అన్ని చూపించి నేను సీట్ సంపాదించాను. నాకు ఎంఏ 2 ఏళ్ళు అయిన తర్వాత నాకు ఎంఏలో ఫస్ట్ క్లాస్ వచ్చింది. అప్పుడు అందరు ఆశ్చర్యపోయారు. సైన్స్ గ్రాడ్యుయేటు ఎంఏలోకి వచ్చి ఎంఏ ఫస్ట్ క్లాస్ తీసుకొచ్చాడు అనేది వచ్చింది. అప్పుడు డాక్టర్ జి నాగయ్య గారు, నేను ఆయన అభిమానిని, ఆయనకి నేను అంత ఆత్మీయుణ్ణి, ఆయన తప్పకుండా బాల సాహిత్యం మీద నువ్వు పిహెచ్డి చేయాలని పూర్తి ప్రోత్సాహం ఆయనదే. నాకైతే ఆ ధైర్యం లేదు, ఆ సామర్థ్యం కూడా ఉందా లేదా నాకు ఆ రోజుల్లో సందేహం. ఆ మహానుభావుడే నన్ను బాలల కథల మీద చేయాలి అని చెప్పడం, చేయించడం, తనే గైడెన్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా ఆయనే చేశారు. ఆయన పేరు ప్రొఫెసర్ జి నాగయ్య గారు. ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాను నేను. ఆ విధంగా నేను బాల సాహిత్యం మీద డాక్టరేట్ చేశాను. అప్పటికి బాల సాహిత్యం మీద డాక్టరేట్ చేసిన వాళ్ళు బాల గేయాల మీద ఎంకే దేవకి గారు, తర్వాత 2 వెలగా వెంకటప్పయ్య గారు. వీళ్ళిద్దరూ అప్పటికి ఆల్రెడీ చేస్తున్నారు. 3వాడిని నేను మొత్తం మీద 2 రాష్ట్రాల్లో బాల సాహిత్యం మీద పరిశోధన చేసిన వాళ్ళల్లో నేను కథల మీద చేశాను. మొత్తం బాల సాహిత్యం మీద చేసిన వారు

0: వెంకటప్పయ్య గారు, కేఎల్ మీదే చేసిన వారు ఎంకే దేవకి గారు, కథల మీద చేసింది నేను,
1: బాల సాహిత్య కథల మీద,
0: కథల మీదే నేను చేశాను. తర్వాత నా తర్వాత నవలల మీద, నాటికల మీద రజని అని ఒకరు, ధనలక్ష్మి అని ఒకరు చేశారు. అందరూ ఇంచుమించు నాగయ్య గారి దగ్గరే చేశారు. డాక్టరేట్ నాగయ్య గారే పర్యవేక్షణ చేశారు బాల సాహిత్యానికి మొత్తానికి.
1: తర్వాత విద్యార్హత రీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మారిన తర్వాత కూడా దాదాపు 3.5 దశాబ్దాలు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ, అలాగే ప్రధానోపాధ్యాయులుగా పదవి బాధ్యతలు నిర్వహిస్తూ, ఈ ఏ దశలోనూ కూడా బాల సాహిత్యం చేయి విదవకుండా చేయడానికి మీకు ఎలాంటి వీలు కలిగింది? మీరు రాసుకునేదానికి సౌకర్యాలు ఎలాగా సమకూరాయి?
0: తర్వాత చందమౌళి 2 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత, తర్వాత నేను ఒక ట్యూటోరియల్ కాలేజీని కూడా నడిపాను గూడూరులో. అప్పుడు ఆ కాలేజీ నడిపేటప్పుడు నేను ట్యూషన్స్ చెప్తానంటే మ్యాథ్స్ చెప్పడానికి, సైన్స్ చెప్పడానికి, ఇంగ్లీష్ చెప్పడానికి నాకు సరైన టీచర్స్ దొరకకపోతే వాటిని నేనే ప్రిపేర్ అయ్యి మ్యాథ్స్, ఇంగ్లీషు, సైన్స్ చెప్పడం బిగినపెట్టాను 10th వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి. ఆ విధంగా సైన్స్ నేను వదలకుండా అదే బ్రతుకు తిరుగు అయిపోయింది నాకు. అయితే రాత్రి సమయాల్లో చందమామ బాలమిత్ర చదవడం మాత్రం వదలలేదు, రాయడము మానలేదు. అది ఎట్లా జరిగిందో నాకు ఆశ్చర్యమే. ఎప్పుడు కథలు రాసి పంపిస్తూనే ఉండేవాడిని, మన తెలుగు సాహిత్యం దానికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని, ఏదో ఒక విషయమై పరిశోధన చేస్తుండేవాడిని. కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా లెక్కలు, సైన్సు, ఇంగ్లీషు చెప్తూ ఉండేవాడిని, బోధిస్తూ ఉండేవాడిని. అక్కడ ఇంకొకటి జరిగింది. చెన్నూరు హై స్కూల్లో ఉండేటప్పుడు ఒక ఉపాధ్యాయుడు, ఎంత ఏందయ్యా తెలుగులోనే రాస్తావు, ఇంగ్లీష్లో రాస్తే కదా బాగుంటుందంటే, అప్పుడు గోకులం, చంపకు పత్రికల్లో రాశాను, ఇంగ్లీష్లో కూడా పిల్లల కోసం కథలు రాశాను. తర్వాత నెల్లూరు వచ్చాక రామ్ ప్రసాద్ గారని బ్యాంకు మేనేజరు, ఇంగ్లీష్లో అమెరికాలో పిల్లల కోసం మూన్ బీమ్ అనే బుక్ రాయించి, వాళ్ళ ఫ్రెండ్ అమెరికాలో ఉంటే ఆయన ద్వారా చైనాలో ప్రింట్ చేయించి అమెరికాలో దాన్ని సర్క్యులేషన్ చేశారు. ఆ విధంగా తెలుగులోనూ ఆంగ్లంలోనూ కథలు రాసేటటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అది అట్టే కంటిన్యూ చేశాను. దేనికి ఒకదానికి ఒకదానికి క్లాష్ రాలేదు, జరిగిపోయింది అలాగా. ఏ స్క్వేర్ బి స్క్వేర్ అని లెక్కలు చెప్తున్నప్పటికీ పగలు రాత్రి చందమామ కథలు రాయడం అనేది, చదవడం అనేది అదొక మామూలుగా జరిగిపోయింది. నేను మొదట పనిచేసిన మండలం కూడా బాలాయపల్లి మండలం.
1: 50 ఏళ్ల పైగా బాల సాహిత్య సృజనని అటు కొంతకాలం సంపాదకుడుగా, కొంతకాలం అనేక దీర్ఘ సుదీర్ఘకాలం రచయితగా పరిశీలించారు. ఈ బాల సాహిత్యంలో 50 ఏళ్లలో వచ్చిన పరిణామాలు ఎలా ఉన్నాయి ఒకసారి?
0: బాల సాహిత్యం ఆంగ్లేయుల ప్రభావంతోనే మనకి ఏర్పడింది అని అంటారు, కానీ అది కాదు. మన పురాణాల్లో కానీ, కావ్యాల్లో కానీ, ప్రబంధాల్లో కానీ అన్నిట్లో కూడా బాల సాహిత్య పోకడలు ఉండే కథలు చాలా ఉన్నాయి. పిల్లలకు పనికొచ్చే కథలు చాలా ఉన్నాయి. 1000 ఏళ్లుగా మన పూర్వీకులు, తాత ముత్తాతలు ఆ కథల్ని సులభం చేసి పిల్లలకి బోధిస్తూ, పిల్లల్లో సత్యసంధత, ధర్మబుద్ధి, పరోపకారం, త్యాగం ఇలాంటి గుణాలను పెంపొందించే విధంగా కథలు చెప్తూ వచ్చారు. కాబట్టి బాల సాహిత్యం లేకుండా లేదు, తెలుగులో ఉంది. కానీ చాలామంది ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే బాల సాహిత్యం తెలుగులో వచ్చింది అని చెప్తూ ఉంటారు, రాస్తూ ఉంటారు. కానీ బాల సాహిత్యం ఉంది, దానికి అనేక పరిశోధనలు ఆధారాలుగా ఉన్నాయి. అతడు అయిన తర్వాత చందమామ కథలు, చందమామ వచ్చిన తర్వాత, చందమామ కానీ దాన్ని అనుసరించి వచ్చిన ఒక 10-12 పిల్లల పత్రికలు కానీ, అకాడమీ, బాలల అకాడమీ వారి బాల కానీ, ఇవన్నీ కూడా పిల్లలకి నీతి బోధకమైన కథల్ని చెప్పడానికి, సులభమైన భాష నేర్పించడానికి తయారయ్యాయి. అప్పుడు పిల్లలు, తెలుగు బాలలు బాగా బాల సాహిత్యంతో ప్రభావితం అయ్యారు.
1: నైతికత విలువలు
0: అన్నీ వచ్చాయి, నైతికత అంత విలువలు కూడా వచ్చాయి. దాంతోపాటు వాళ్ళు బడి పుస్తకంతో పాటు పక్క పుస్తకాలు చదవడం వల్ల అభ్యాసం ఎక్కువయ్యి బాగా చదవడం, రాయడం, 4వ తరగతికి లెటర్లు రాయడం, 3-4 తరగతులకి బంధువులకు ఉత్తరాలు రాయడం ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఆ తరం పిల్లలకి వచ్చేసాయి. ఆ తరం పిల్లలు ఇప్పుడు రచయితలైన వాళ్ళందరూ ఒకటే మాట చెప్తారు, అవే మేము రచయితలు అవడానికి కారణము, లేదా మాకు భాషాభిమానం కలగడానికి కారణము, లేదా మరికొన్ని వాల్యూస్, నైతిక విలువలు మాకు ఏర్పడడానికి అదే కారణమని ఇప్పటికీ చెప్తూ ఉంటారు చాలా మంది. కాబట్టి ఆ పుస్తకాలు తెలుగు బాలల్లో కానీ, తెలుగు ప్రజల్లో కానీ గొప్ప గుణాలను పెంపొందించడానికి బాగా తోడ్పడ్డాయని నేను అనుకుంటాను.

0: ఇంతవరకు శ్రోతలు బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గంగిశెట్టి శివకుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త పెరుగు రామకృష్ణ గారు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
0: శుభోదయం సింహపురి కార్యక్రమం శ్రోతలు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి వింటూ ఉన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆలోచనాలోచన విందాం.
4: దైనందిన జీవితంలో మన చుట్టూ ఉండే వ్యక్తులతో అనేక విధాలుగా అనేక వస్తువులను ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు కానుకలు ఇవ్వడం, కానుకలుగా తీసుకోవడం, కొన్ని వారి స్థితికి తగినట్టుగా దానం చేయడం జరుగుతుంది. అయితే దానం చేసే సమయంలో అది పుచ్చుకునే వారి అర్హతను తప్పకుండా పరిశీలించాలి. అర్హత లేని వారికి ఇచ్చే దానాన్ని అపాత్ర దానం అంటారు. పాత్రాపాత్ర వివేకోస్తి ధేను పన్నగయోరివ తృణాత్ సంజాయతే క్షీరం క్షీరాత్ సంజాయతే విషం అని శాస్త్రవచనం. మనం సహాయం చేసేటప్పుడు పాత్రత కలిగి ఉన్నవారికే చేయాలి, అపాత్రదానం చేయకూడదు. అలాంటి పాత్ర అపాత్ర వివేకాన్ని సుభాషితకారుడు ధేను పన్నగయోరివా అంటాడు. అంటే పాత్రత కలిగిన వాడిని ధేనువు ఆవుతోనూ, లేనివాడిని పాముతోనూ పోలుస్తాడు. ధేనువు గ్రాసం తిని మనకు అమృతతుల్యమైన క్షీరాన్ని ఇస్తుంది, అదే పాము పాలు త్రాగి విషం కక్కుతుంది. పాత్రుడికి తృణం ఇచ్చినా ఆ సహాయం మరచిపోకుండా పాలలాంటి మనస్సు తిరిగి ఇస్తాడు, కృతజ్ఞతను ఆవిష్కరిస్తాడు. అదే అపాత్రదానం అంటే పెద్ద సహాయం చేసిన సంతృప్తి పొందడు సరికదా, తిరిగి విషం కక్కుతాడు. పూర్వం ఒక మహారాజు వేటకు వెళ్లి తిరిగి వస్తూ ఉన్న సందర్భంలో ఒక పండు ముసలివాడు బరువైన కట్టెలను మోసుకుని రావడం చూసి జాలిపడతాడు. అతనికి సాయం పట్టి కాసేపు విశ్రమించమని అతని తలపైన ఉన్న కట్టెల మోపును పక్కకి దించి అతని మంచి చెడు విచారిస్తూ ఉండగా ఆ వృద్ధుడు ఈ విధంగా చెప్తాడు. తాను ఈ అడవిలో ఉన్న చెట్లను కొట్టి ఆ మొద్దులను కాల్చి బొగ్గులను విక్రయించి జీవిస్తుంటానని రాజుకు తెలియజేశాడు. అంతటా ఈ వృద్ధుని పరిస్థితి చూచి జాలితో మనసు కలిగిన రాజు తన అంతఃపురానికి చేరిన తరువాత ఒక అధికారిని పిలిపించి ఆ వృద్ధునికి తన రాజ్యంలో ఒక చోట ఉన్న 100 ఎకరాల చందన వృక్షాల తోటను దానంగా ఇవ్వమని దానపత్రం తయారు చేయించి పంపుతాడు. రాజుగారి ప్రతినిధి వెళ్లి ఆ ముదుసలికి జరిగిన విషయాన్ని చెప్పి ఆ దానపత్రాన్ని అందిస్తాడు. ఇలా కొంతకాలం జరిగిన తరువాత అనుకోకుండా ఒకరోజు మహారాజు తిరిగి అదే దారిలోకి వచ్చిన సందర్భంలో ఆ వృద్ధుడు పూర్వంలాగే కట్టెలు మోస్తూ కనబడతాడు. ఆశ్చర్యంతో రాజు, తాత, నీకోసం 100 ఎకరాల గంధపు తోటను దానంగా ఇచ్చాను కదా, అయినా నీవు ఇంకా ఎందుకు కష్టపడుతున్నావు అని ప్రశ్నిస్తాడు. అందుకు ఆ వృద్ధుడు సమాధానమిస్తూ, ఇంతకుముందు కాలిస్తే బాగా బొగ్గులు వచ్చే చెట్లు ఎక్కడున్నాయా అని వెతకడం నాకు చాలా కష్టంగా అనిపించేది. ఇప్పుడు మీరు ఆ తోటను నాకు రాసి ఇచ్చిన తరువాత నా పని సులభమయ్యింది, నాకు శ్రమ తగ్గింది. రోజుకొక చందన వృక్షాన్ని నరికివేసి ఆ మొద్దులను కాల్చి బొగ్గులుగా మార్చి విక్రయిస్తున్నాను అని చెబుతాడు. ఆ వృద్ధుని మూర్ఖత్వానికి, రాజు చేసిన అపాత్రదానానికి మనసులో సిగ్గుపడతాడు. మనం కూడా ఇచ్చే కానుకను వారి అర్హతకు తగినట్టుగా ఇవ్వాలి, చేసే దానంలో పాత్రతను తప్పకుండా పరిశీలించాలి.
0: ఇంతవరకు శ్రోతలు ఆలోచనలోచనం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 7:52. ఇప్పుడు వింటాం లలిత గీతాలు.

ఇంతవరకు శ్రోతలు లలితకి తెలివినారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మరి ఇది ఇవాళ శుభోదయం సింహపురి కార్యక్రమం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో సమాచార్ ప్రభాత హిందీలో వార్తలు, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే విందాం. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: This special coverage has been nominated for the World Book of Records and the Limca Book of Records. In today's final royal procession, Lord Mahakal will appear in seven different forms for devotees. The flood situation in Bihar remains serious, with the Ganga and several other rivers flowing above the danger mark. However, there is some relief from the Son River. Discharge from the Indrapuri barrage has dropped sharply from 5.54 lakh cusecs on Wednesday to 1.96 lakh cusecs by Sunday afternoon. As the Son joins the Ganga near Patna, the reduced discharge has eased pressure at Digha and Gandhi Ghat. Flood waters are now slowly receding and the situation is expected to improve further. Relief and rescue operations continue in the affected areas, with NDRF and SDRF teams and government boats deployed for assistance. India Meteorological Department IMD has forecast heavy rainfall over Bihar, Madhya Pradesh, Eastern Uttar Pradesh, Uttarakhand, West Bengal and parts of Northeast India for today. Met Department predicted thunderstorms accompanied by lightning and gusty winds over Andhra Pradesh, Jharkhand, Odisha, Karnataka and Tamil Nadu today. In football, India qualified for the AFC Under-20 Asian Cup main tournament for the first time in 20 years after a 3-0 win over Bangladesh in the final qualifying match in Tashkent yesterday. In the final Group B qualifier, Danny Methei Leshram opened the scoring in the 25th minute before Vishal Yadav doubled India's lead with an acrobatic finish on the hour mark. Substitute Mohammad Arbash made it 3-0 in the 79th minute. The victory, India's second in the qualifiers, took them to 6 points from 3 matches. India then waited for the result of the Syria-Uzbekistan match. Uzbekistan's 3-0 win over Syria confirmed India's qualification as one of the 7 best runners-up across the 8 groups. India last featured in the AFC Under-20 Asian Cup in 2006. In badminton, Indian pair of Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty clinched the men's doubles title at the China Masters in Shenzhen. The Indian duo defeated China's Hu Ziting and Run Xiang Wu 11-21, 21-13, 21-17 in the summit clash yesterday to secure India's first ever title at the China Masters. The victory marks the duo's second title of the season. They had earlier won the Singapore Open Super 750 and finished runners-up at the Thailand Open Super 500. Sattvik and Chirag booked their place in the final after defeating Malaysia's Nur Muhammad Azreen Ayub and Tan Wee Kyong 21-15, 18-21, 21-11 in the semi-finals. In a bilingual live phone-in program, Public Speak, tonight at 9:30 p.m., we will bring an insightful discussion on Lok Adalat, quick, affordable and accessible justice. During the program, listeners can ask questions on the subject. To participate, simply dial the telephone numbers 011-2331-0481, 011-2371-7117 from 9:30 p.m. onwards tonight. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
1: Thank you, Abhishek. ISRO says it will not be privatized nor its importance be diminished, reports the Pioneer. The Asian Age quoting Union Home Minister Amit Shah says drug-free India by 2029 roadmap is ready. The Tribune quotes Rashtriya Swayam Sevak Sangh RSS Chief Mohan Bhagwat as saying love, not hatred, drives RSS work. 135 films, 40 countries, JNK hosts first international film festival from today, informs the Economic Times, adding prominent Bollywood personalities expected to attend 4-day event. Schools in Delhi to remain closed on Friday for BRICS summit, states the Times of India. And finally, the Statesman quoting Brazilian football legend and 2002 FIFA World Cup winning captain Cafu as saying, need to promote football alongside education from school level. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says India-France strategic partnership is special because it rests upon strong foundation of long-standing cultural and political connections. Delhi Chief Minister Rekha Gupta orders magisterial inquiry into Satyam Ketan building collapse incident. FIR lodged against building owner. ISRO says space sector reforms are aimed at creating larger, stronger and globally competitive Indian space ecosystem, and it should be seen as ecosystem expansion and capability multiplication rather than privatization. Union Home Minister Amit Shah to chair 20th meeting of the Western Zonal Council at Panaji in Goa today. OPEC Plus countries decide to keep oil production target for October unchanged. And in football, India qualify for the AFC Under 20 Asian Cup after 20 years following 3-0 victory over Bangladesh. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి తూర్పుగోదావరి జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ కెవి సత్యనారాయణ.
3: జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, 2027 గోదావరి పుష్కరాలు సీఎం సమీక్ష, జిల్లాలో ఎల్నినో ప్రభావం, దిశ సమావేశంలో కేంద్ర పథకాల అమలుపై సమగ్ర సమీక్ష తదితర వార్తా అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచన ఆకాశవాణి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి కొత్తవీర వెంకట సత్యనారాయణ. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున రైతులు నీటిని పొదుపుగా వినియోగిస్తూ ప్రాంతానికి అనుకూలమైన పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రంగంపేటలో నిర్వహించిన కిసాన్ మేళాలో ఆమె పాల్గొన్నారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలు, సహజ వ్యవసాయం, మైక్రో ఇరిగేషన్ను రైతులు ప్రోత్సహించుకోవాలని సూచించారు. డ్రిప్ స్ప్రింక్లర్ల సేద్యానికి సబ్సిడీపై అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయుల ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు, దేశభక్తి నేటి తరానికి స్ఫూర్తిగా నిలవాలన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ దేశ అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె కోరారు. హస్తకళల పరిరక్షణకు ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించడం ఆనందంగా ఉందని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ధవళేశ్వరంలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్తో పాటు రాష్ట వ్యాప్తంగా 6 ప్రధాన క్లస్టర్లను పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలలో నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులతో సమావేశం నిర్వహించారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించడం, ఘాట్ల అభివృద్ది, రహదారి కనెక్టివిటీ, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అలాగే హోంస్టేలు, టెంపుల్ టూరిజం, హెలిటూరిజం అభివృద్దితో పాటు భారీగా తరలివచ్చే భక్తుల రద్దీ నిర్వహణకు ముందస్తు ప్రణాళికలు సిద్దం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన వారందరికీ అందేలా చూడాలని ఎంపీ దగ్గుబాటి

0: తయారు చేసి మహిళలకు ఉపాధి కల్పించేందుకు టెంపుల్ ఎసెన్షియల్స్ రాజమహేంద్రవరం ప్రాజెక్టును చేపట్టినట్లు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. కడియంలో 35 మంది మహిళలకు అగర్బత్తీలు, అత్తర్లు, పర్ఫ్యూమ్స్ తయారీలో శిక్షణ ఇస్తున్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి ఈ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎంపీ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 90 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తదితరులు పాల్గొని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు రైల్వే జంక్షన్లో విశాఖపట్నం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రైలు హాల్ట్ను అధికారికంగా పునరుద్ధరించారు. నిడదవోలు ప్రజల చిరకాల కోరిక ఎల్టీటీ ఎక్స్ప్రెస్ హాల్ట్ పునరుద్ధరణతో నెరవేరిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఎల్టీటీ ఎక్స్ప్రెస్ హాల్ట్తో ముంబైకి రాకపోకలు సాగించే వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో అక్టోబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8:35. మీరు ఎప్పటిలాగూ ఎంతగానో ఎదురు చూసేటువంటి కార్యక్రమం ఈ సంగతి మీకు తెలుసా? ప్రపంచంలోని వింతలు, అద్భుతాలు, రహస్యాలు, నిజాల గురించి మీకు అందించేటువంటి కార్యక్రమం ఇది. మరి ఈ కార్యక్రమ సమర్పణ బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.

మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో జంతువులున్నాయి. కొన్నింటి వేగం చూసి ఆశ్చర్యపడతాం, కొన్నింటి బలం చూసి భయపడతాం, కొన్నింటి లక్షణాలు చూసి అద్భుతంగా ఫీల్ అవుతాం. అలా ఈ ప్రపంచంలో నాలుగు కాళ్ళు ఉండి నడవగలిగే అన్ని జంతువుల కంటే కూడా డిఫరెంట్ గా ఈ ప్రపంచాన్ని కొత్తగా చూసే జంతువు ఒకటుందండి. కొన్ని కొన్నిసార్లు తమాషాగా మనకేమనిపిస్తుందంటే, చెట్టు పైన ఎత్తులో ఉన్న కాయల్ని కాని పువ్వుల్ని కాని కొయ్యలేక ఎగిరెగిరి వాటిని అందుకోలేక రాళ్లతో కర్రతో కొట్టినా కూడా అవి కింద పడక, అరే మనకి కూడా పొడవైన కాళ్ళుంటే ఎంత బాగుంటుంది, ఎంతో ఈజీగా ఎత్తైన కొమ్మల పైన ఉన్న కాయల్ని గాని పువ్వుల్ని గాని కోసేస్తాం కదా అని అనిపిస్తుందా? అలాగా ప్రపంచంలోనే అతి పొడవైన కాళ్ళు కలిగిన జీవి, అతి పొడవైన జీవి జిరాఫీ. ఎస్, ఈరోజు మనం జిరాఫీ గురించే తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు ఈ సంగతి మీకు తెలుసా. నేను మీ కావ్యశ్రీ. వింత ప్రపంచంలో మనం చూసే అద్భుతమైన జీవులలో జిరాఫీ ఒకటి. మనందరికి తెలుసు కదా, జిరాఫీ పొడవైన మెడతో పొడవైన కాళ్లతో ఎంతో పెద్దగా ఉండే జంతువు. అలాగే జిరాఫీలు ఎందుకు అద్భుతమైన జంతువులు అని అన్నానంటే, మారుతున్న కాలానికి జీవన శైలికి అనుగుణంగా తన శరీరాన్ని తన అలవాట్లని మార్చుకున్న అద్భుతమైన జీవి జిరాఫీ. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం జిరాఫీల మెడ ఇప్పుడున్నంత పొడవుగా ఉండేది కాదండి. ఆ తర్వాత జంతువుల్లో వచ్చినటువంటి పోటీ, అంటే మిగిలిన జంతువులు ఎక్కువగా భూమి మీద ఉన్న ఆహారాన్ని ఆకుల్ని తినేస్తూ ఉండడం వల్ల జిరాఫీలు కొత్తగా ఆహారాన్ని వెతుక్కుంటూ అలా ఎత్తైన కొమ్మల పైన ఉన్నటువంటి ఆహారాన్ని తినడానికి వాటి మెడ పొడవును పెంచుకుంటూ కాలక్రమేణా ఇప్పుడు ఉన్నట్టుగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. జిరాఫీ ఈస్ట్ ఆఫ్రికాకు చెందిన టాంజానియా దేశానికి చెందింది. జిరాఫీ యొక్క శాస్త్రీయ నామం కామెలోఫోడోలిస్. ఒక జిరాఫీ పుట్టడానికి 400 నుంచి 460 రోజులు పడుతుందంటే దాదాపుగా 13 నుంచి 15 నెలల సమయం పడుతుంది. ఇది పుట్టిన అరగంటకే లేచి నిలబడగలవు తెలుసా అండి, ఇంకో అరగంటకు తల్లితో పాటు నడవగలదు, అలాగే పరిగెత్తగలదు కూడా. వీటికి 4 నెలల నుంచి 6 నెలలు వచ్చేంత వరకు కూడా తల్లి పాలను మాత్రమే తాగుతూ ఉంటాయి. రోజుకి 2 నుంచి 10 లీటర్ల పాలు

తాగుతాయి. ఆ తర్వాత ఆహారం తినడం మొదలు పెడతాయి అన్నమాట. ఆహారంగా చెట్ల ఆకులు, పండ్లు, పువ్వులు తింటూ ఉంటాయి. అలాగే జిరాఫీలు ఎక్కువగా ఆకేసియా అనే చెట్టు యొక్క ఆకుల్ని తినడానికి ఇష్టపడుతూ ఉంటాయి. అప్పుడే పుట్టిన జిరాఫీ 1.7 నుంచి 2 మీటర్ల ఎత్తు ఉంటుంది, అంటే దాదాపుగా 5.7 నుంచి 6.7 అడుగుల వరకు ఉంటుంది అన్నమాట. అంటే అప్పుడే పుట్టిన జిరాఫీ కూడా పూర్తిగా ఎదిగిన మనిషి కంటే హైట్ ఉంటుంది. జిరాఫీలు పుట్టినప్పుడు 50 నుంచి 55 కేజీల వరకు బరువు ఉంటాయి. పూర్తిగా ఎదిగిన జిరాఫీ 4.3 నుంచి 5.7 మీటర్ల వరకు ఉంటుంది, అంటే 14 నుంచి 20 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. 20 అడుగుల ఎత్తులో జిరాఫీ ఉంటుంది అన్నమాట. ఈ జిరాఫీలు 800 నుంచి 1200 కేజీల వరకు బరువు ఉంటాయండి. అంతేకాదండి, జిరాఫీ యొక్క గుండె కూడా చాలా బరువుగా ఉంటుంది. గుండె బరువు ఎంతో తెలుసా? 11 కేజీలు. ఎందుకంటే దాని శరీరంలో అది సుమారు 60 లీటర్ల వరకు రక్తాన్ని పంప్ చేస్తూ శరీరం అంతా కూడా సరఫరా చేస్తూ ఉండాలి. అలాగే జిరాఫీ యొక్క మెడ కూడా హైట్ గా ఉంటుంది కాబట్టి అంత హైట్ కి మెదడుకి రక్తాన్ని చేరవేయాలి కాబట్టి గుండె ఎంతో బలంగా ఉంటుంది. అలా బ్లడ్ పంప్ చేయడం కోసం 11 కేజీల వరకు జిరాఫీ యొక్క గుండె ఉంటుందండి. అంటే దాదాపుగా ఇది 2 అడుగుల పొడవు ఉంటుంది అన్నమాట. జిరాఫీ యొక్క మెడ దాదాపు 10 అడుగుల వరకు ఉంటుంది. అంటే జిరాఫీ యొక్క మెడ భాగం ఒక్కటే చూసుకుంటే కూడా అది మనిషి కంటే కూడా చాలా హైట్ గా ఉంటుంది. దీన్ని బట్టి అర్థం అవ్వాలి మనకి ఎంత పొడవైన మెడ ఉంటుంది, అవి ఎంత ఈజీగా చెట్ల పైన ఉన్నటువంటి వాటిని అందుకోగలవు అని. ఇంత పొడవైన మెడ ఉన్నా కూడా మనుషులకు ఉన్నట్టుగానే మెడ చుట్టూ వీటికి కూడా 7 ఎముకలు మాత్రమే ఉంటాయి. ఇంత పొడవైన మెడ ఉన్నా కూడా అది దాని యొక్క తలను 90 డిగ్రీస్ లో ఈజీగా తిప్పగలవు. జిరాఫీలు చాలా ప్రశాంతమైన జీవులండి. ఏ ఇతర జంతువులతో గాని గొడవకి పోట్లాటకి వెళ్ళడానికి ప్రయత్నించవు. జిరాఫీల తలపై 2 కొమ్ముల లాంటి నిర్మాణాలు ఉంటాయన్నమాట. వాటిపై చర్మం కూడా ఉంటుంది. ఆ చర్మం పై భాగంలో వెంట్రుకలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని అసికోన్స్ అంటూ ఉంటారు. ఇవి జిరాఫీలు పోరాడే సమయంలో ఆయుధాలలాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే ఆడ జిరాఫీలను గుర్తించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. జిరాఫీ యొక్క కళ్ళల్లో ఉండే రెటీనా ఉపరితల వైశాల్యం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటి యొక్క కంటి చూపు కూడా చాలా చురుగ్గా ఉంటుంది. ఇవి చిన్న శబ్దాలను కూడా ఈజీగా వినగలవండి. ఎటువంటి వాసననైనా కూడా దూరం నుంచి పసిగట్టగలవు. వీటి నాలుక 45 సెంటీమీటర్ల వరకు ఉంటుంది, అంటే దాదాపు 18 నుంచి 20 అంగుళాలు అన్నమాట. నలుపు నీలం రంగు కలయికలో ఉంటుంది. అంతేకాకుండా తన కాళ్ళను కూడా తానే తన నాలుకతో తుడుచుకోగలదు. అంటే ఎంత పొడవైన నాలుక ఉంటుందో జిరాఫీలకు మనకు అర్థమవుతుంది. ఇవి రోజుకు 45 కేజీల వరకు ఆహారం తీసుకుంటూ ఉంటాయి. ఎక్కువగా ఆకుల్ని తింటూ ఉంటాయి. అరుదుగా పండ్లు పువ్వులు కూడా తింటాయి. జిరాఫీ భూమి మీదనే అతి పెద్ద రుమినెంట్, అంటే ఆహారాన్ని నెమరు వేసే జంతువు. ఇది మొదట ఆహారాన్ని పూర్తిగా నమలకుండా ముక్కలు ముక్కలుగా చేసేసి మింగేస్తుంది అన్నమాట. అలా నమిలిన ఆహారాన్ని శరీరంలో ఉన్న రిమెన్ అనే ఒక భాగంలో, అంటే జీర్ణకోశంలో మొదటి భాగంలో ఉంచుకుంటుంది. కొంత సమయం తర్వాత ఆ ఆహారాన్ని తిరిగి నోట్లోకి తెచ్చుకొని పూర్తిగా నమిలి అప్పుడు అది యూజ్ చేసుకుంటుంది అన్నమాట. అంటే ఫస్ట్ ఎక్కువగా ఆహారం దొరికినప్పుడు గబగబా ఆహారాన్ని తీసేసుకొని తర్వాత నిదానంగా వాటిని నములుతాయి. అన్ని జంతువుల్లాగా జిరాఫీలు రోజు నీళ్లు తాగవండి. 2-3 రోజులకు ఒకసారి నీళ్లు తాగుతూ ఉంటాయి. శరీరం డీహైడ్రేట్ కాకుండా రోజు ఆహారంగా తీసుకునే ఆకుల్లో ఉండే తేమను అది నీటిలాగా వాడుకుంటూ ఉంటుంది. జిరాఫీ తన తలను పూర్తిగా భూమిని తాకించలేదు కాబట్టి ఇది నీరు తాగేటప్పుడు ముందు 2 కాళ్లను బాగా ఇట్లా దూరంగా చేసి అప్పుడు నీళ్లు తాగుతుంది. లేకంటే మోకాళ్లపైన ఉండి మెడను పూర్తిగా నేలపై వంచి నీళ్లు తాగుతుంది. పొడవైన కాళ్ళు కదా, మరేం చేస్తుంది పాపం. ఇవి నీటిలో ఈదలేవండి, ఎందుకంటే వీటికి పొడవైన కాళ్ళు ఉండడం వల్ల ఈత రాదు. ఇప్పుడు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? అందుకన్నా ముందు మీకోసం

జిరాఫీ గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఇంత పెద్ద జీవి రోజుకు కేవలం 5 నుంచి 30 నిమిషాల వరకు మాత్రమే నిద్రపోతుందండి. అది కూడా మాక్సిమం నిలబడే నిద్రపోతుంది, అప్పుడప్పుడు కూర్చొని నిద్రపోతూ ఉంటుంది. అంతేకాని మిగిలిన జీవుల్లాగా పడుకొని ప్రశాంతంగా నిద్రపోవడం మనం ఎప్పుడు జిరాఫీని చూడలేము. ఎందుకంటే వాటి కాళ్ళు చాలా పొడవుగా ఉంటాయి కదా, అది పడుకుందనుకోండి లేవడం చాలా కష్టం. అలాంటి టైంలో అడవుల్లో ఎటు నుంచి ఏ ఆపద ఏ జంతువు వస్తుందో తెలియదు. సో ఆ టైంలో స్పీడ్ గా లేచి పరిగెత్తడం కష్టం కాబట్టి తన ప్రాణాలని రక్షించుకోవడం కోసం జిరాఫీలు ఎప్పుడు కూడా నిలబడే నిద్రపోతూ అలర్ట్ గా ఉంటాయి. వాహ్, ఎంత ఆశ్చర్యం కలిగించే విషయం కదండి. వీటి చర్మం ఎక్కువగా బూడిద గోధుమ రంగు కలయికతో ఉంటుంది. మీకు గుర్తుందా, జిరాఫీ పైన చర్మం పైన మచ్చలు మచ్చలుగా, చిరుతపులి లాగా మచ్చలు మచ్చలుగా ఉంటుంది కదా. ఈ మచ్చలకి కూడా చాలా స్పెషాలిటీ ఉందండి. మన ఫింగర్ ప్రింట్స్ ఎలాగైతే ఒక మనిషికి ఇంకొక మనిషికి డిఫరెంట్ గా ఉంటాయో, అలాగే ఏ ఒక్క జిరాఫీ చర్మం పైన ఉన్నటువంటి మచ్చలు కూడా ఒకటేలాగా ఉండవంట. ఫింగర్ ప్రింట్స్ యూనిక్ గా ఉన్నట్టుగానే వాటి చర్మం పైన ఉన్న మచ్చలు చాలా యూనిక్ గా ఒక జిరాఫీకి ఇంకొక జిరాఫీకి సేమ్ గా పోలిక లేకుండా ఉంటాయి. మగ జిరాఫీలకు వాటి వయసు పెరిగే కొద్దీ మచ్చలు కూడా కలర్ కొంచెం డార్క్ కలర్ లోకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ మచ్చలు ఎలా ఉపయోగపడతాయంటే చెట్ల మధ్యలో కలిసిపోయి మిగిలిన జంతువుల నుంచి ఆపద నుంచి రక్షించడానికి కూడా ఈ మచ్చలు వాటికి ఎంతగానో ఉపయోగపడతాయి. జిరాఫీలు ఎక్కువగా ఆఫ్రికాలోని అడవులలో మనం చూడొచ్చు, గడ్డి భూముల్లో ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. జిరాఫీలు ఇంత పెద్ద జంతువు అయినా కూడా దాదాపు గంటకి 60 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. జిరాఫీకి 100 సెంటీమీటర్ల పొడవైన తోక ఉంటుందండి. ఆ తోక చివర భాగంలో నల్లటి జుట్టు కూడా ఉంటుంది. ఆ జుట్టుతోనే శరీరం పైన వాలినటువంటి కీటకాలని పురుగుల్ని అది తరుముకుంటూ ఉంటుంది. జిరాఫీలు ఎక్కువగా మందలుగా జీవిస్తూ ఉంటాయి. ఒక మందలో 10 నుంచి 20 జిరాఫీలు ఉంటాయండి. వీటి మందను టవర్స్ అని పిలుస్తారు. మందగా ఏర్పడిన తర్వాత జిరాఫీలలో మగ జిరాఫీలు పోరాడి గెలిచిన జిరాఫీ ఆ మందకు నాయకత్వం వహిస్తూ ఉంటుంది. వాహ్, వీటిలో కూడా ఇన్ని జరుగుతాయా అండి, చూసారా? అసలు ఒక గుంపుగా వెళ్తున్నాయి అనుకోండి జంతువులు, ఏదో వెళ్తున్నాయిలే అనుకుంటాం, కానీ వాళ్ళల్లో కూడా ఒక లీడర్ ఉంటారని, సామాన్యంగా వాళ్ళకి ఆ పోస్ట్ రాదని, వాళ్ళల్లో వాళ్ళే గొడవ పడి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే లీడర్స్ లాగా అవుతారని. ఏంటండి, జంతువులకు కూడా ఇలాంటి లక్షణాలు ఉంటాయా? అలాగే ఆడ జిరాఫీల యొక్క మెప్పు పొందడానికి కూడా మగ జిరాఫీలు ఇలా పోరాడుతూ ఉంటాయి. ఇలా పోరాడడాన్ని నెక్కింగ్ అంటారు. అంటే అది ఎలా పోరాడతాయండి జిరాఫీలు, ఒకదాన్నొకటి ఇలా తలతో కుమ్ముకుంటూ కదా, సో దాన్ని నెక్కింగ్ అంటారనమాట. అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అండి, ఎన్ని చెప్తుంటే అన్ని నాకైతే ఆశ్చర్యంగానే అనిపిస్తున్నాయి. ఇంత పెద్ద జీవి అండి జిరాఫీ, కానీ జిరాఫీలు అరవలేవండి. ఎస్, మిగిలిన జంతువులు అరిచినట్టుగా జిరాఫీలు అరవలేవు. అవి చాలా అరుదుగా శబ్దాలు చేస్తూ ఉంటాయి, అది కూడా చాలా తక్కువ ఫ్రీక్వెన్సీలో. మరి అవి ఎలా సంభాషించుకుంటాయి అంటే, అవి సంభాషించడానికి గురకలు కొంచెం మూలిగినట్టుగా అలాంటి ఒక సౌండ్స్ చిన్నగా చేస్తాయన్నమాట. ఈ సౌండ్ వేవ్స్ ద్వారా ఒక జిరాఫీ నుంచి ఇంకొక జిరాఫీకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది అనమాట. ఎక్కడైనా ఫుడ్ ఉన్నప్పుడు కానీ, ఏదైనా అపాయం ఉన్నప్పుడు కానీ ఇవి ఈజీగా మాట్లాడుకుంటాయి. వోకల్ కార్డ్స్ లేకపోయినా కూడా చిన్న చిన్న శబ్ద తరంగాల్ని పంపిస్తూ ఒక జిరాఫీ నుంచి ఇంకొక జిరాఫీకి ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తూ ఉంటాయి. అలాగే టచ్ వల్ల కూడా, ఒక జిరాఫీని ఇంకొక జిరాఫీ టచ్ చేస్తూ కూడా ఇన్ఫర్మేషన్ ని ఇవి పాస్ చేస్తూ ఉంటాయట. జిరాఫీలు నార్మల్ గా అడవుల్లో అయితే 25 సంవత్సరాల వరకు బతుకుతాయండి. అదే జూలో అయితే మాత్రం కొంచెం మంచి ఫుడ్ అన్ని దొరుకుతాయి, మిగిలిన జంతువుల నుంచి అపాయం తక్కువగా ఉంటుంది కాబట్టి 30 సంవత్సరాల వరకు కూడా జీవించే అవకాశం అయితే ఉంది. అలాగే జిరాఫీల యొక్క కళ్ళ పైన కూడా 3 కనురెప్పలు ఉంటాయండి. నార్మల్ గా 2 మనకు ఎలా ఉంటాయో అలా ఉంటాయి.

0: అలాగే మూడవదైతే మాత్రం ఎక్కువగా ధూళి కీటకాలు వాటి కళ్ళల్లోకి రాకుండా పారదర్శకంగా చాలా పల్చని పొరలాగా ఇంకొక కనురెప్ప ఉంటుంది. టోటల్ గా మూడు కనురెప్పలు జిరాఫీలకి ఉంటాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN 2016లో చేసిన అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జిరాఫీల యొక్క సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది. గత 50 ఏళ్లలో వీటి యొక్క సంఖ్య 40% తగ్గిపోయిందట. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఆఫ్రికాలో ఇప్పుడు కేవలం 80,000 జిరాఫీలు మాత్రమే జీవిస్తూ ఉన్నాయండి. అలాగే ప్రపంచవ్యాప్తంగా 120,000 వరకు జిరాఫీలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఈ జిరాఫీలు మిగిలిన జంతువుల కంటే కూడా ఎక్కువగా అంతరించిపోతున్నటువంటి జంతువుల జాబితాలో ఉన్నాయి. వీటి యొక్క మనుగడ కూడా ఎంతో ప్రమాదకరంగా మారిపోయిందండి. దానికి కారణం ఎవరో తెలుసా? ఇంకెవరండి, మనుషులే. అనవసరంగా అడవులను నరికి వేయడం, దానివల్ల జిరాఫీలకు ఆహారం ఉండడానికి ప్లేస్ లేక ఆహార కొరతతో ఆవాసాలు విచ్ఛిన్నమై ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ చనిపోతూ ఉన్నాయి. ఇవి ఇలాగే ఉంటే ఇక ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి కూడా మనం డైనోసర్లు ఎలా ఉన్నాయో అని చెప్పే వాళ్ళము, అలాగే జిరాఫీల గురించి కూడా చెప్పాల్సి వస్తుంది అని చెప్పి జూన్ 21న వరల్డ్ జిరాఫీ డేగా జిరాఫీలను కాపాడడం కోసం ప్రకటించారండి. దీనిలో భాగంగానే అంతరించిపోతున్న జిరాఫీని రక్షించడానికి నైరోబియాలో చైల్డ్ జిరాఫీ సెంటర్ ను స్థాపించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిరాఫీల జనాభా తగ్గుతుండడంతో పిల్ల జిరాఫీలను రక్షించి పెంపక కార్యక్రమాలు కూడా ప్రారంభించి వాటి యొక్క సంరక్షణను చూసుకోవడం. తర్వాత ఈ కేంద్రం పర్యాటక కేంద్రంగా కూడా మారింది. ఏది ఏమైనా కూడా ప్రపంచంలో అతి ఎత్తైన జంతువు యొక్క మనుగడ ఇప్పుడు ప్రమాదంలో ఉంది. వి హ్యావ్ టు సేవ్ యానిమల్స్ అండి, ఎందుకంటే ఈ ఎర్త్ కేవలం మనుషుల కోసం మాత్రమే కాదు, ఇంకా చాలా జీవులు ఇక్కడ ఉండాలి. ఉంటేనే మనుషులు కూడా సుఖంగా ఉండగలరు. జిరాఫీల్ని చూసి మనం జీవిత పాఠాలు కూడా ఎన్నో నేర్చుకోవాలండి, ఎందుకంటే అవి ఎంతో పొడవైన శక్తివంతమైనవి బలమైనవి అయినా కూడా అవి చాలా తక్కువ మాట్లాడతాయండి. ఎప్పుడు నెమ్మదిగా వినయంగా శాంతితో సహనంతో ఓర్పుగా ఉంటాయండి జిరాఫీలు. ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి నేర్చుకోవాల్సిన మంచి లక్షణాలే కదా. మనకి జిరాఫీ అనే ఒక జంతువు ఉందని తెలుసు, ఎప్పుడో 1-2 సార్లు జూకి వెళ్ళినప్పుడు చూసుంటాం, కానీ జిరాఫీలో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయని మాత్రం మీకు ఖచ్చితంగా తెలియదు కదా. ఇవి తెలుసుకున్నాక జిరాఫీలను మనం ఎంతో కొత్తగా చూస్తాం కదండి, ఎన్ని ప్రత్యేకతలు కలిగి ఉంది జిరాఫీ అని. ఎస్, ఇది ఇవాల్టి మన ఈ సంగతి మీకు తెలుసా. వచ్చే వారం కూడా ఇలాంటి ఇంకొక సూపర్ డూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేస్తా. నేను మీ కావ్యశ్రీ, బాయ్.
1: ఇంతవరకు శ్రోతలు ప్రపంచంలోనే వింతలు అద్భుతాలు రహస్యాలు నిజాల గురించి ప్రత్యేక కార్యక్రమం ఈ సంగతి మీకు తెలుసా విన్నారు. సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్, కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.
1: 102.7 మెగాహెర్ట్స్ పై శ్రోతలు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసారాలు వింటూ ఉన్నారు. ఇప్పుడు ఆదిపురుష్ చిత్రం నుంచి ఓ పాట విందాం.

0: ఇంతవరకు శ్రోతలు ఆదిపురుష్ సినీ గీతం విన్నారు.
1: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్
0: నెల్లూరు. సినీ గీతాల కార్యక్రమం హలో అభిరుచికి స్వాగతం పలుకుతూ మరి తొలి శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖాదర్ బాషా గారు, బాలాజీ నగర్ నుంచి ఎంతో జోష్తో తొలి కాలర్ గా వచ్చేసారు. బాగుందనండి. ఏ పాట విందామంటారు? అంతే జోష్తో చెప్పేసి మదన కామరాజు కథ.
2: నీలి మేఘమాలవు నీలాల తారవు. మన శ్రోతలు ఇద్దరు మొహమ్మద్ రఫీ, తుమ్మలపల్లి గోపీనాథ్ సార్.
0: రైట్. మరి మీరు కొన్ని సిద్ధంగా ఉంది. ధన్యవాదాలు అండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. మరి కాల్ చేయాలంటే 0861 2333100 లేదా 102 ఈ నంబర్లకు కాల్ చేసి మీ అభిమాన కార్యక్రమం హలో అభిరుచులు మీరు కొన్న పాటలు విని ఆనందించవచ్చు. మరింత కలసం శ్రోత కోరినటువంటి ఈ పాట ఇప్పుడు విందాం.

0: శ్రోతలు హలో బ్రిడ్జ్ వింటూ ఉన్నారు. మరో శ్రోతను పలకరిద్దాం. హలో బ్రిడ్జ్ అండి. హలో హలో హలో హలో హలో బ్రిడ్జ్ అండి.
1: హలో హలో సార్, నమస్తే సార్.
0: నమస్తే అండి, గుడ్ మార్నింగ్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏ సినిమా నుంచి, ఏ పాట విందామంటారు?
1: సార్ సంగా నుంచి మాగో మస్తానయ్య.
0: మస్తానయ్య గారు, ఏ పాట విందామంటారు, ఏ సినిమా నుంచి?
1: సార్ తోడుకోడల్లో ఆడుకో పాడుతో పని చేశాను.
0: ఏ సినిమాలో?
1: తోడుకోడలు.
0: తోడికోడలు, తోడికోడలు సినిమాలు అంటే ఏఎన్ఆర్ గారిది? ఓకే. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే ఘంటసాల సుశీల గారు ఆలపించిన పాట.
1: అవును సార్,
0: తప్పకుండా అండి. మీరు కొన్ని పాట అయితే సిద్ధంగా ఉంది, విన్నామా అండి?
1: సార్ ఈ పాట అందరికి.
0: రైట్ అండి, మీరు కొన్న పాట అయితే సిద్ధంగా ఉంది, విందామండి. ధన్యవాదాలండి.

0: నీ టీ
1: ఈఎంఐ అద్దె ఎలా మేనేజ్ చేయను?
2: ఓ ఉపాయం ఉంది, చాలా డబ్బు దొరుకుతుంది.
0: ఏంటి?
2: నీ బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వు, కొంతమంది డబ్బు పంపిస్తారు, తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చెయ్యి, కమిషన్ దొరుకుతుంది.
1: ఇంత సులువా?
2: ఏం సులువు అండి, ఇతను మనీ మ్యూల్ అండి. తమ అక్రమ డబ్బును ఇతరుల ఖాతాల ద్వారా తిప్పుతారు, అపరాధం ఇది, జైలుకు వెళ్ళవలసి రావచ్చు.
3: మీ బ్యాంకు ఖాతాని సురక్షితంగా ఉంచండి, ఇతరులను వాడనివ్వకండి, ఆర్బీఐ అంటుంది.
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: శ్రోతలు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి హలో అభిరుచి వింటూ ఉన్నారు. మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి. హలో హలో, మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలి అంటే 0861233310 లేదా 102 ఈ నంబర్లకు కాల్ చేసి మీరు కోరిన పాటలు విని ఆనందించవచ్చు. మరి ఎందుకు ఆలస్యం? మరి ఫోన్ తీసుకోండి, మీకు నచ్చిన పాటను విని ఆనందించండి.

0: హలో ఎవరిచండి, హలో.
1: రైట్, మరి మనమైతే ఓ పాట వినేద్దాం. పాట విన్నాక మరొక శ్రోతనైతే పలకరిద్దాం. ముందుగా ఆరాధన ఈ చిత్రం నుంచి ఇప్పుడు మహమ్మద్ రఫీ, ఎస్ జానకి ఆరపించిన పాట విందాం.

0: మరో శ్రోత మనల్ని పలకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. హలో విరిచండి. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: శుభోదయం, గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అభిమాన ఆత్మీయ ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రానికి అధికారులకు, అనౌన్సర్లకు, ఆర్జేలకు, అందరికి, శ్రోతలందరికి పేరు పేరున శుభోదయం, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. చాలా ఉత్సాహంగా ఉన్నారు, చెప్పండి ఏ పాట విందామంటారు?
1: మేము ఎక్కువ ప్రయత్నించాం సార్, ఎక్కువ వాట్సాప్ లో కోరుకుంటాం. అయితే ఈ రోజు ప్రయత్నించాను, చూద్దాం మరి లైన్ దొరుకుతా లేదా. నెట్ దొరికింది సార్.
0: లక్కీ లక్కీ లక్కీ మనతోనే ఉంటుందండి. రైట్, ఏ పాట విందామంటారు?
1: సార్ అభిభూషణ్ సార్ కదా మీరు?
0: అవునండి అవునండి.
1: థ్యాంక్ యూ సార్, మీతో మాట్లాడాలని చాలా రోజులు అనుకున్నాను. ఈ రోజు కలుస్తుంది. నేను నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్
0: గారు. ఆ జోష్ కనిపిస్తోంది, చాలా రోజుల తర్వాత కాల్ కలిసిన జోష్ అయితే మీ మాటల్లో కనిపిస్తోంది. చెప్పండి ఏ పాట విందామంటారు? అంతే జోష్ గా
1: సార్, చిరంజీవి నటించిన మాస్టర్ మూవీలో ఎంఎస్సీ అయినా బిఎస్సీ అయినా
0: అది విషయం. మా పాట వినాలి కాబట్టి అంత జోష్ వచ్చేసింది మీకు. తప్పకుండా అండి, మీరు కోరిన పాట అయితే సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను. విందామా అండి?
1: విందాం సార్. థ్యాంక్ యూ,
0: ధన్యవాదాలండి.

0: శ్రోతలు హలో అభిరుచి వింటూ ఉన్నారు 102.7 మెగా హెడ్స్ పై. మరో శ్రోతను పలకరిద్దాం. హలో అభిరుచి అండి.
1: శుభోదయం సార్.
0: శుభోదయం అండి.
1: కావలడవల గ్రామం నుంచి అహోబిడం వెంకటేశ్వర్లు.
0: చెప్పండి వెంకటేశ్వర గారు.
1: మన అనౌన్సర్లకు గౌరవనీయులైన మీకు నమస్కారములు.
0: నమస్కారాలు అండి.
1: ఒక చిన్న విన్నపం సార్.
0: చెప్పండి.
1: చాలా సార్లు ఇది
0: చెప్పండి
1: లైన్ లో తీసుకుని కట్ చేస్తారు సార్. చాలా మంది అనౌన్సర్లు ఎందుకనో నాకు అర్థం కావట్లేదు. నా మీద కోపమా లేకపోతే వాళ్ళకి వాయిస్ వినపట్టలేదు అనే విషయం నాకు
0: తెలియదు. ఎవరి మీద ఎవరికి కోపాలు ఉండవు ఇక్కడ. వ్యక్తిగతంగా ఎవరు ఎంటర్టైన్మెంట్ మనము హ్యాపీగా ఆనందంగా సరదాగా ఒక గంట పాటు వాట్సాప్ కావచ్చు లేదంటే ఫోన్
1: కావచ్చు.
0: వ్యక్తిగతంగా ఎవరి మీద ఎవరికి కోపాలు ఉండవు అర్థం చేసుకుంటూ ఏ పాట కావాలో చెప్పండి.
1: ఈ రోజు వచ్చే శ్రీ మంజునాథ చరితం అనే పాట కాదు సార్, మంజునాథలో టైటిల్ సాంగ్.
0: శ్రీ మంజునాథ నుంచి మంజునాథ్. ఓకే.
1: ఈ పాట సోమనాథం జనార్దన్ రావు, తుమ్మలచల్ల గోపినాథ్కి, జాగిరి పాషాకి, ఇస్మాయిల్ కి, పాళెం పోలయ్యకి, తబలా మస్తానయ్యకి, ముఖ్యంగా నా ప్రాణమిత్రుడు అందరికన్నా మించి.
0: ఓకే. మంజునాథ చరితం.
1: హలో సార్.
0: ఒకసారి చూస్తున్నానండి. ఒకే ఒక్కడు ఒక్కడే దేవుడు. ఓకే. ఒక్కడే దేవుడు వేసేయమంటారా? రైట్. రైట్ అండి. మీరు కొన్ని పాట అయితే సిద్ధంగా ఉంది, ప్లే చేస్తున్నాను, విందామండి. దయచేసి ఎవరు వేరే విధంగా అనుకోవద్దు. సో ఏదైనా ఫోన్ కట్ అయిందంటే బహుశా లైన్ ప్రాబ్లమ్ కట్ అయి ఉండొచ్చు, కానీ అంటే బిఎస్ఎన్ఎల్ లైన్స్ కానీ ఏదైనా ఉండొచ్చు. కానీ మరి ఎవరు కూడా ఎవరి మీద వ్యక్తిగత ద్వేషాలు కానీ వ్యక్తిగత ఉండవు కదా, ఎందుకంటే ఇది మనందరి ఆకాశవాణి. సో మనందరి ఆకాశవాణిలో అలాంటి అవకాశమే ఉండదు. ఇది మన కోసం, కేవలం మనకు మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ శ్రోత కోరినటువంటి శ్రీ మంజునాథ చిత్రం నుంచి ఎస్పీబీ ఆలపించిన గీతం ఇప్పుడు వినేద్దాం.

శ్రోతలు ఇంతవరకు ఫోన్ ద్వారా కోరినటువంటి సినీగీతాల కార్యక్రమం హలో అభిరుచి విన్నారు. ఇప్పుడైతే స్టూడియోలో సమయం 9:30. మరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న సినీగీతాల కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వాట్సాప్ ద్వారా కోరి వినాలి అంటే 7901084415 ఈ నెంబర్కు వాట్సాప్ పంపించండి. మరెందుకు ఆలస్యం, మనకు వచ్చినటువంటి వాట్సాప్ సందేశాలు ఒకసారి చూద్దాం. ఇవాళ భానుమతి గారి జయంతి కాబట్టి మా కోసం అంతా మన మంచికే చిత్రం నుంచి నేనే రాధను ఈ పాటను వినిపించండి అంటూ మధుసూదన్ రెడ్డి పాపినిపాడెం నుంచి మనకు వాట్సాప్ సందేశాన్ని పంపించారు. అవునండి, నిజంగానే మరి ఆమె గురించి చెప్పాలంటే భారతీయ చలనచిత్ర యవనికపై నటిక, అద్భుత గాయనిక, సంగీత దర్శకురాలిగా, రచయిత్రిగా, గీత రచయితగా, నిర్మాతగా, స్టూడియో అధినేత్రిగా ఆసియా ఖండంలోనే ఒకేసారి 3 భాషల్లో అంటే తెలుగు, తమిళం, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించిన మొట్టమొదటి మహిళ దర్శకురాలిగా అష్టావధాని అని ప్రశంసలు అందుకొని భారత ప్రభుత్వం నుంచి కూడా ప్రతిష్టాత్మక పద్మభూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు కవసం చేసుకున్నటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ భానుమతి రామకృష్ణ, మరి వారి జయంతి సందర్భంగా మీరు కోరినటువంటి ఈ పాటను ఇప్పుడు విందాం.

0: Dr. Rajasekhar Eye Hospital, Super Speciality Eye Care Center, Kanti Operation Leku, Chennai Madurai Vellanostran Lekunda, Prapanchasthai Adhunika Operation Lu, Ipudu Mana Nellurulo, Dr. Rajasekhar Eye Hospital, Satyasai Bhajana Mandiram Prakana, Mudava Main Road, Ramurthinagar, Nellore.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై శ్రోతలు హలో అభిరుచి వింటూ ఉన్నారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినాలి అంటే 7901084151 నంబర్కు వాట్సాప్ పంపించి మీరు కొన్ని పాటలు విని ఆనందించవచ్చు. మరెందుకు ఆలస్యం, మరికొన్ని వాట్సాప్ సందేశాలు కూడా చూసేద్దాం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్, ఇతర కుటుంబ సభ్యులు మా కోసం లక్ష్మీ కటాక్షం సినిమా నుంచి రా వెన్నెల దొర పాట వినిపించండి అంటూ మనకు వాట్సాప్ పంపించారు. వీటితో పాటు మరికొంతమంది శ్రోతలు కూడా ఉన్నారు, వారి పేర్లు కూడా చూద్దాం. శ్రోతలు సంజయ్, స్వాతి, భరత్ బెంగళూరు నుంచి, అలాగే శ్రోతలు సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, శ్రోతలు సోమనాథం, జనార్దనరావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓపులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, ఆహోబిలం వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య, తాటిపర్తి గ్రామ చేనేత కార్మికులందరి కోసం అంటూ పంపించారు సోమనాథం, జనార్దనరావు. రైట్, మరొక వాట్సాప్ చూద్దాం. ఓకే, ఈ వాట్సాప్ మనకు ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య పంపించారు. మరి ఒక మంచి పాట మా కోసం వినిపించింది అంటూ వీరు కూడా కోరుతున్నారు. మరి అందరి కోసం మనమైతే ఇప్పుడు శ్రోత కోరినటువంటి పాట విందాం.

0: మరొక వాట్సాప్ సందేశం చూద్దాం. ట్రిప్లర్ మూవీ నుంచి దోస్తీ సాంగ్ వినిపించండి అంటూ రాజేష్ ఖన్నా, చిన్న పాసి, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా అమ్మి మనకు వాట్సాప్ పంపించారు. వీరితో పాటు శ్రోతలు మాకోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ జయలక్ష్మి బెంగళూరు నుంచి, శ్రోతలు ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, సో చాలానే ఉన్నాయి వాట్సాప్ సందేశాలు. ఒకసారి పేర్ల వరకు చూద్దాం. శ్రీరామ హనుమాన్లు, వసంత, హరీష్, హరిను, అజయ్ ఇతర కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లా నుంచి. మరొక వాట్సాప్ కూడా చూద్దాం. శ్రోతలు మహమ్మద్ జైనుద్దీన్, స్నేహవాను జైనుద్దీన్, ఆబిద, ఆయుష కారు కూడా చేసినట్టున్నారు వీరు. శ్రోతలు సాయినగర్ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి దోర్నాల రేణుక, బాలాజీ వీరందరి కోసం ట్రిపుల్ ఆర్ చిత్రం నుంచి ఈ పాట విందాం. మరి పాట వినే ముందు
1: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్, కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సత్యసాయి భజన మందిరం ప్రక్కన, 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.

మరికొన్ని వాట్సాప్ సందేశాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ పాలువాయి భానుమతి గారి జయంతి, అలాగే సెప్టెంబర్ 7 ఇవాళే ప్రముఖ దర్శకులు భానుమతి గారి శ్రీవారగు, పాలువాయి సాంబశివ రామకృష్ణారావు గారి వర్ధంతి కూడా. సో ఈ రెండు సందర్భాలు పురస్కరించుకుని మా కోసం వివాహ బంధం చిత్రంలో నీటిలోన అనేటువంటి పాటను వినిపించండి అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, గొల్లపూడి జగదీష్, గొల్లపూడి రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, మరి వీరందరూ రాశారు. కరెక్టే అండి. ఈరోజు మరి సాంబశివ రామకృష్ణారావు గారి వర్ధంతి కూడా. మీరు రాసినట్టు పిఎస్ రామకృష్ణారావు గారు అందరికీ పరిచయం. మరి ఈ సందర్భంగా మీరు కోరినటువంటి వివాహ బంధం చిత్రం నుంచి పాట వినేద్దాం.

మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. అవకాశం ఉంటే పాట వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో నవాబ్పేట నుంచి మౌనిక మనకు వాట్సాప్ పంపించారు. మా ఫ్రెండ్స్ గాయత్రి ఆదిత్య కోసం ఆ నలుగురు చిత్రం నుంచి ఒక పాట వినిపించండి, వాళ్ళు కూడా వింటున్నారని మనకు మెసేజ్ పంపించారు. రైట్ అండి, తప్పకుండా ప్రయత్నం చేస్తానండి. అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సదానందప్ప, లింకరాజు, యశ్వంత్, సుధీర్ వీరందరూ కూడా మంచి పాట వినిపించండి అంటూ కోరుతూ ఉన్నారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి ఏనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్ నందన్, వేదాంశ్, లింగాల కార్తీక, మోహిత్ సిద్ధార్థ వీరందరూ కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ ఉన్నారు. అలాగే కోవూరు నుంచి శ్రోతలు వెంకటేశ్వర్లు మనకు వాట్సాప్ సందేశాన్ని పంపించారు, మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరితో పాటు భద్రాద్రి కొత్తగూడెం ప్రశాంతి నగర్ నుంచి లక్ష్మీదేవిపల్లి, ఓకే, ప్రశాంతి నగర్ లక్ష్మీదేవిపల్లి నుంచి శ్రీనివాసరావు, పద్మ వాట్సాప్ పంపించారు, మంచి పాట వినిపించండి అంటూ ఉన్నారు. శ్రోతలు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకి, రాజు, మరి వీరందరి కోసం ఇప్పుడైతే మనం ఆ నలుగురు చిత్రం నుంచి పాట విందాం.

మరొక వాట్సాప్ సందేశం కూడా ఉంది. ఈ వాట్సాప్ సందేశం మనకు దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపించారు. సో వీరందరి కోసం అలాగే మరొక వాట్సాప్ సందేశం. ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయి సోనిక లక్ష్మీ వర్మ లడ్డు బాబా మూసాపేట నరేష్ అండ్ గ్రామ ప్రజలు అని పంపించారు. రైట్ అండి, అందరి కోసం మరి టైం కూడా అయిపోయింది కాబట్టి పాట వినేద్దాం.

0: ఇంతవరకు శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్నటువంటి సినీ గీతాలు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నుంచి శ్రోతలు విన్నారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్.

0: आपके साथ
1: आकाशवाणी సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరి స్టూడియోలో సమయం కూడా 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు శ్రోతలు.

0: ఆకాశవాణి
1: పోషణ వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి డైటీషియన్ శ్రీమతి ఏ నిరుష, పరిచయకర్త ఎన్ మణి. పిల్లలలో పోషకాహార లోపాన్ని తగ్గించి ప్రజల్లో పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో 1982లో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డ్ సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు నేషనల్ న్యూట్రిషన్ వీక్, జాతీయ పోషణ వారోత్సవాలు జరుపుకోవడం ప్రారంభించింది. అప్పటి నుండి మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఈ జాతీయ పోషణ వారోత్సవాలను ఒక ముఖ్యమైన వార్షిక కార్యక్రమంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోషణ, పోషకాల గురించి అవగాహన కల్పించడం కోసం మన స్టూడియోస్లో ఉన్నారు ప్రముఖ డైటీషియన్ శ్రీమతి ఏ నిరుష. నిరుష గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి.
2: నమస్తే అండి.
1: డైట్ అనే దానికి అర్థం మారిపోయింది. ఇంతకు ముందు ఇన్ని రకాల జబ్బులు ఉండేవి కాదండి, ఇప్పుడు చూస్తే ఎన్నో రకాల జబ్బులు రోగాలు వస్తున్నాయి. సో వీటికి డైట్ కి ఏమైనా కనెక్షన్ ఉందా? వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ డైట్?
2: యాక్చువల్లీ ఇది వరకటికి ఇప్పటికి మనం కంపేర్ చేస్తే మీరే అంటున్నారు రోజులు చాలా మారిపోయాయండి చెప్పాలంటే. సో ఇది వరకు ఎలా ఉండేదంటే ఫార్మింగ్ మీదే ఎక్కువ అందరూ డిపెండ్ అయ్యేవారు. ఇన్ని ఫీల్డ్స్ ఎవరికి లేవు, ఇంత ఇంజనీరింగ్ లేదు, ఎంబీబీఎస్ అంత లేదు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువైపోయాయి. సో ఎవ్రీవన్ ఈజ్ ఇన్ రష్, అంతా కూడా రష్ లో ఉన్నారు. చాలా బిజీగా సాగుతుంది మన లైఫ్ అనేది, అంతే స్ట్రెస్ తో కూడా ఉంది. ఇది వరకు కంపేర్ చేస్తే ఫార్మింగ్ లోనే ఉండేవారు, మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అక్కడే పని చేసుకొని, ఒక వెరైటీస్ కూడా ఏమీ ఉండేవి కాదు, తిండి వెరైటీస్ ఏం లేవు. మీ అందరికీ తెలిసిందే అప్పుడు తినేది ఏంటి, చల్లదన్నం, అందులో కొంచెం ఆవకాయ పెరుగు అన్నం వేసుకొని అందులో కొంచెం ఆనియన్ వేసుకొని అదే వాళ్ళ ఫుడ్. ఇలా పిజ్జాలు లేవు, బర్గర్స్ లేవు, బ్రేక్ టైంలో వాళ్ళకి స్నాక్స్ ఉండదు, ఏమీ ఉండదు. సో మార్నింగ్ వెళ్ళారంటే ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు, ఎండైనా వానైనా వాళ్ళు చేసి ఆ పంట పండిస్తూ ఎంతో ఇది చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు మనకి ప్రతిదీ కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోతుంది.
1: అవును,
2: చాలా వరకు 70% వర్క్ ఫ్రమ్ హోమ్ అవుతుంది. 30% బయట చేసినా కూడా మీకు అంత హార్డ్ వర్క్ ఎక్కడుంటుంది? సో ఈ బిజీ షెడ్యూల్లో ఏమవుతుందంటే చాలా మంది ఎప్పుడు పడుకుంటున్నారో తెలీదు, అందులోకి మొబైల్స్ ఒకటి వచ్చేసాయి. సో మనం ఎప్పుడు ఏం తింటున్నావో కూడా మనకు తెలీదు, ఆ ఫోన్ చూసుకుంటూ టక టక టకమని తినేస్తూ ఉంటాం. యాక్చువల్ గా అయితే 60-70% డైజెషన్ నోట్ లోనే అయిపోవాలి, మన సలైవతోనే. అప్పుడు మనకి డైజెషన్ అనేది అవుతుంది, అరుగుదల కూడా మనకి చాలా బాగుంటుంది. సో దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఇండైజెషన్ కానీ ఏమీ లేకుండా ఉండేది. రష్ లో ఏం చేస్తున్నారంటే బ్రేక్ఫాస్ట్ కి కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. సో చేసినా కూడా ఏదో ఉంటే మిగిలితే తినేసామా, లేకపోతే మధ్యాహ్నం ఏదో క్యారేజ్ బాక్స్ పిల్లలకి పెడుతూ మనం కూడా పట్టుకెళ్ళిపోయామా అని కాన్సన్ట్రేషన్ తప్ప క్వాలిటేటివ్ ఫుడ్ మనం ఏమన్నా తింటున్నామా అని ఎప్పుడు ఆలోచించట్లేదు. క్వాలిటీ ఇన్ ద సెన్స్ ఎంత న్యూట్రిషన్ ఫుడ్ మనం తింటున్నాము, అందులో కార్బోహైడ్రేట్స్ ఇప్పుడు ఉండకూడదు అని చాలా వరకు డైట్స్ లో చాలా ఫ్యాన్సీగా వస్తున్నాయి, హై ప్రోటీన్ డైట్స్ ఉండాలి అనేసి. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి, అసలు ఏమవుతుంది, డైట్ అంటే ఏంటి అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది డైట్ లో ఉండాలండి. సో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటే అందులో కంప్లీట్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, మనకి రోజంతటికి మనకి సరిపడా న్యూట్రియంట్స్ ఉండాలి, అంటే విటమిన్స్ కానీ కాల్షియం కానీ, సో ప్రోటీన్ కానీ ప్రతిదీ కూడా మనకి ఆ న్యూట్రియంట్ బేస్డ్ కర్రీస్ మనం తీసుకుంటున్నామా లేదా. మీరు అడగచ్చు,

0: ఇది వరకు పెరుగన్నమే కదా తినేవారు, వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతున్నారు, మనం ఏమో ఇన్ని వెరైటీస్ తింటున్నాం, మనం ఎందుకు ఇలాగ అవుతున్నాము అనేసి. సో వాళ్ళు తినేది కంప్లీట్ కార్బోహైడ్రేట్స్ తినడం వల్లే వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకోగలుగుతున్నారు. మనం కార్బోహైడ్రేట్స్ తీసేసాం, దానివల్ల మీరు ఏం తీసుకుంటున్నారు, ఈజీగా అయిపోయే ఒక రోటీలో ఏదో కర్రీ ఫ్యాన్సీగా లేకపోతే ఏదో బ్రెడ్ శాండ్విచ్ పెట్టుకొని మధ్యాహ్నం ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మధ్యాహ్నం ఆకలి ఎక్కువ వేసేస్తుంది, సో ఓవర్ ఈటింగ్ ఎక్కువ తినేస్తారు, దానివల్ల ఏమవుతుంది ఒబేసిటీ వస్తుంది. సో ఇలా జరుగుతుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ ఎవరైనా సరే తీసుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా మంది చేసే ఫస్ట్ మేజర్ మిస్టేక్. సో ప్రతి ఒక్కరు ఎవరైనా సరే నేను వెయిట్ ఎక్కువ ఉన్నాను నేను తగ్గిపోవాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఒక మాట అండి, వెయిట్ తగ్గిపోవాలి అంటే ఫుడ్ మానద్దు. ఫుడ్ మానేస్తే ఇంకా హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోతాయి, అది మీకు తెలియకుండానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల ఇంకా వెయిట్ పెరిగిపోతారు. సో పొట్ట అనేది పెరుగుతుంది, తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ, సో ఆడవాళ్ళకైతే పీసీఓస్ ప్రాబ్లమ్స్ కానీ, అలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు యాడ్ అవుతూ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అనేది లేకుండా ఉంటే మీకు రోజంతటికి నీరసం వచ్చేస్తుంది. సో వేరే న్యూట్రియంట్స్ ఉన్నా కూడా వాటి పని అది చేసుకుంటుంది, కానీ మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎంతో డౌన్ అయిపోతూ ఉంటాయి. వాటిని కోపప్ చేయాలి అంటే మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, అది ఒక లిమిట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డైట్ అనేది ఉంటుంది, దాన్నే కస్టమైజ్డ్ పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్ అంటారు. అంటే ఇప్పుడు నా దగ్గరికి ఒకరు వచ్చారు ఒక వెయిట్ లాస్ కానీ లేకపోతే ఇంకేదో కాంప్లికేషన్ ఉంది, డయాబెటీస్ కానీ లేదా థైరాయిడ్ ఉంది లేదా కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఒక పర్సన్ వచ్చారు, ఆ పర్సన్కి ఆ ఒక్క ప్రాబ్లం ఉండొచ్చు లేదంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో ఆ పర్సన్ వెయిట్ బట్టి హైట్ బట్టి వాళ్ళకున్న కాంప్లికేషన్స్ వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ బట్టి సో వాళ్ళకున్న స్ట్రెస్ లెవెల్స్ బట్టి డైట్ అనేది డిజైన్ అయి ఉంటుంది. సో ఓవరాల్గా అతను చేసే వర్క్ లైఫ్ స్టైల్ బట్టి డైట్ అనేది మారుతుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఒక పర్సన్కి డైట్ ఇవ్వాలి. అంతేగాని ఇప్పుడు మీరు చాలా వరకు చూసేస్తున్నారు జనరల్గా గూగుల్లో కానీ సోషల్ మీడియాస్లో వచ్చే డైట్స్ జనరల్గా ఎప్పుడు ఫాలో అవ్వకండి, మై కైండ్ రిక్వెస్ట్. దాని వల్ల ఏంటంటే మీకు ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువైపోతాయి. పర్సనలైజ్డ్గా కస్టమైజ్డ్గా డైట్ ప్లాన్స్ అనేవి తీసుకోవాలి. మన డైట్స్ అన్ని కూడా జనరల్గా ఇలా చెప్పేస్తే అయిపోదు. కెలరీ బేస్డ్ అంటే ఒక నార్మల్ పర్సన్కి ఉండాల్సిన కిలో కెలరీస్, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళకి, అంత బాగున్నారు అనే వాళ్ళకి ఒక 1875 కిలో కెలరీస్ ఆఫ్ డైట్ అనేది వాళ్ళకి పర్ డే వెళ్ళాలి. అంటే ఆ 1875 కిలో క్యాలరీస్ లో ప్రోటీన్ ఇంత, కార్బోహైడ్రేట్స్ ఇంత, న్యూట్రియంట్స్ ఇంత అనేది మీరు డిజైన్ చేసుకొని మీరు ఇవ్వచ్చు. సో అలాగని ప్రతిసారి మనం క్యాల్కులేట్ చేసుకొని ఫుడ్ తినవసరం లేదండి, ఆకలి కూడా వేస్తుంది. సో ఆకలిని ఎప్పుడు రోజంతట్లో స్టార్వింగ్ అంటే ఆకలితో ఉండకండి, ఆకలితో ఉండకుండా కార్బోహైడ్రేట్స్ పెంచకుండా కర్రీ క్వాంటిటీ పెంచడం కానీ, కార్బోహైడ్రేట్స్ ఏవైతే తక్కువ ఉంటాయో ఇంటర్వెల్స్ లో ఫుడ్ తీసుకుంటూ ఉండండి. మెయిన్ గా మీరు తీసుకోవాల్సిన కార్బోహైడ్రేట్ అయితే బ్రేక్ఫాస్ట్ లో కంపల్సరీ తీసుకోవాలి, అండ్ లంచ్ టైంలో కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. పడుకున్నప్పుడు కూడా మనకి రోజుకి ఒక 300-400 కెలోరీస్ మన వెయిట్ బట్టి బర్న్ అవుతూ ఉంటుంది కెలరీస్. డైట్ అంటే హెల్దీ ఫుడ్ తీసుకోండి, ఫుడ్ మానేకండి, లిక్విడ్ డైట్స్ అస్సలు తీసుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కూడా మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాలండి. పిల్లలకి ప్రతి ఒక్కరికి బ్రేక్ టైమ్ లో కూడా త్వరగా అయిపోతుంది అనేసి కప్ కేక్స్ పెట్టడం, లేకపోతే ఇంటికి రాగానే స్నాక్స్ కింద ఇన్స్టంట్ ఫుడ్స్, ఫ్రోజన్ ఐటమ్స్ త్వరగా ఆయిల్లో ఫ్రై చేసి తీసేస్తే అయిపోతుంది. సో ఆ ఈజీవి ఎప్పుడు కూడా పిల్లలకి పెట్టకండి. సో వాళ్ళకి ఎప్పుడు కూడా ఇప్పటి నుంచే చిన్నప్పటి నుంచే వాళ్ళకి హెల్తీ వే ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకి నేర్పించండి. మీరు వాళ్ళు తినే క్వాంటిటీలో మీరు ఎప్పుడు ఫోర్స్ చేయొద్దు, క్వాలిటీ ఆఫ్ ద ఈటింగ్ న్యూట్రిషన్ లోనే వాళ్ళకి ఫోర్స్ చేయండి. జనరల్ అవేర్నెస్ ఉంది ప్రతి ఒక్కరికి ఇప్పుడు.
1: అదే, ఒక మనిషి శరీరానికి కార్బోహైడ్రేట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, ప్రోటీన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, వైటమిన్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, జస్ట్ బ్రీఫ్ గా మనకి.
0: ఓకే, సో కార్బోహైడ్రేట్స్ అనేది ఆ ఎనర్జీ లెవెల్స్ ఉండడం వల్ల మన గ్లూకోజ్ లెవెల్స్ కానీ ప్రతిదీ కూడా స్టేబుల్ అయ్యే ప్రతిదీ ప్రక్రియ అనేది కార్బోహైడ్రేట్స్ లో ఉంటుందండి. సో మార్నింగ్ లెగిసి దాన్ని మళ్ళీ ఎనర్జీ లెవెల్స్ కోపప్ చేసుకోవాలి అంటే అది ఓన్లీ కార్బోహైడ్రేట్స్ లోనే ఉంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోనే అది మెయిన్ ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్ లో లైక్ బియ్యం, నూకలో కానీ లేదంటే వీట్ దలియా అంటారు ఎర్ర నూకలు కానీ. సో అలా జావ టైప్ లో ఎక్కువగా మార్నింగ్ కొంచెం ఫస్టే డ్రైగా తీసేసుకోకుండా బ్రేక్ఫాస్ట్ సాఫ్ట్ అండ్ గా తీసుకుంటూ ఉంటే మన డైజెషన్ కూడా ఏంటంటే ఫుల్ గా డ్రై అయిపోయి ఉంటుంది కదా. సో ఫస్ట్ వాటర్ తాగి తర్వాత దాన్ని ఏంటంటే మీరు సాఫ్ట్ గా డైట్ అనేది స్టార్ట్ చేయాలి. అప్పుడు సెమీ సాలిడ్ నుంచి సాలిడ్ కి వెళ్ళాలి. అలాగే డైట్ అనేది మనం చేయడం వల్ల ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అనేది రాకుండా ఉంటుంది ఫస్ట్ థింగ్. అది బ్రేక్ఫాస్ట్ తినకుండా ఎవరైతే టీ కాఫీ అలవాటు ఉన్నాయో వాళ్ళకు కూడా గ్యాస్ట్రిక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది అలాగా కంటిన్యూ చేసి అలా వెళ్లే కొద్ది అల్సరేటివ్ వరకు దారితీస్తుంది. సో ఆ అల్సర్స్ అవి రాకుండా ఉండాలి అంటే మార్నింగ్ ఫస్ట్ వాటర్ తోని ఫిల్ చేసుకుని తర్వాత కార్బోహైడ్రేట్స్ లైక్ ఇడ్లీ కానీ కుడుం కానీ.
1: ఎనర్జీ కోసం వి నీడ్ కార్బోహైడ్రేట్స్.
0: ప్రోటీన్ ప్రోటీన్స్ అనేది మన బాడీ బిల్డప్ కోసం అంటే లైక్ మజిల్స్ అనేవి బిల్డప్ చేసుకోవాలి. సో ప్రోటీన్ అనేది సో దానికోసం మనకి దాల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా సరే మనకి ఏదైనా దెబ్బ తగిలినా దాన్ని హీల్ చేసుకోవాలన్నా త్వరగా ప్రాసెస్ అనేది మీకు త్వరగా క్యూర్ అవ్వాలంటే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. వైటమిన్స్ ఏంటంటే ఇంకా ఓవరాల్ కంప్లీట్ ఇంకా బాడీకి కావాల్సిన మన ఇమ్యూన్ సిస్టమ్ కానీ. సో మన పిల్లలకి ఒక కాగ్నిటివ్ వెంటనే అలర్ట్ అవ్వాలి టీచర్ ఏమైనా చెప్తున్నా లేకపోతే మనం ఏమైనా ఎవరైనా పెద్దవాళ్ళు అయినా ఏమైనా పని చేయాలనుకున్నా మన మైండ్ అలర్ట్ గా పనిచేయాలన్నా ప్రతిదానికి కూడా వైటమిన్స్ అనేది ప్రయారిటీ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ వైటమిన్స్ అన్ని తీసుకున్నారో అప్పుడు మీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
1: సో అలాగే మెడికేషన్ కి న్యూట్రిషన్ కి కనెక్షన్ ఉంటుందండి. అంటే హై అమౌంట్ ఆఫ్ హై డోసెస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ తీసుకుంటే బాడీలో ఉండే వైటమిన్స్ తగ్గిపోతాయి అంటూ ఉంటారు. అందుకే సప్లిమెంట్స్ కూడా ఇస్తుంటారు వెన్ యాంటీబయాటిక్స్ ఆర్ గివెన్. సో దీనికి కనెక్షన్ ఏంటండి?
0: యాక్చువల్లీ హై డోసెస్ ఎప్పుడైనా మనం వేసుకున్నాము అంటే దానికి సరిపడా ఫుడ్ కూడా మనం తీసుకోవాలి. సో నార్మల్ గా ఫీవర్ వచ్చిందంటే ఫుడ్ మానేయండి లైట్ తీసుకోండి బ్రెడ్ తినండి అని చెప్తారు. సో లైట్ ఫుడ్ తీసుకోవడం అనేది చేస్తే అప్పుడు యాంటీబయాటిక్స్ ఎక్కువ ఉండేవి కాదు కాబట్టి లైట్ ఫుడ్ అనేది తీసుకునేవాళ్ళు. ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఎక్కువ అయిపోతున్నాయి దాన్ని తట్టుకోగలగాలి అంటే ఆ పర్సన్ లో అఫెక్టెడ్ పర్సన్ లో ఇమ్యూనిటీ అనేది కూడా అంత హై లో ఉండాలి. సో అలా ఉండాలి అంటే సో మీరు జాగ్రత్తగా ఫుడ్ అనేది నా దృష్టిలో అయితే కార్బోహైడ్రేట్స్ కి సంబంధించిన ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే అండ్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే ఆ పర్సన్ కి వచ్చిన ప్రాబ్లం బట్టి ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో విటమిన్ సి అనేది ఎక్కువగా ఇప్పుడే కాదు ప్రతి ఒక్కరు ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటారో ఇమ్యూనిటీ కూడా మీకు ఎక్కువ ఉంటుంది. సో అన్నిటికన్నా ఎక్కువ ఆమ్ల ఉదయం లెగిసి వాటర్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగి ఆమ్ల నానబెట్టింది కాకుండా డైరెక్ట్ గా తినేసినా కూడా పర్లేదు. దానిలో ఉన్నంత ఇమ్యూనిటీ ఇంకెందులోనే ఉండదనే నేను చెప్తాను. సో ఆమ్ల అయితే ప్రతి ఒక్కరికి అవైలబిలిటీలో ఉంటుంది. సో అది వేసుకొని అది తినచ్చు మార్నింగ్. సో ఆమ్ల తీసుకోవడం కానీ ఇలాంటి కొన్ని కొన్ని టిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ చిన్న చిన్నవి మనం ఫాలో అవ్వగలిగేవి. సో ఈజీగా తీసుకునేవన్నీ కూడా మర్చిపోకుండా తీసుకుంటూ ఉండండి.
1: ఇప్పుడు రీసెంట్ గా కిటోనిక్ డైట్ అంటున్నారండి, అసలు ఏంటండి? చాలా ఎక్కువ మంది మాట్లాడుతున్నారు కిటోనిక్ డైట్, ఐఎమ్ ఫాలోయింగ్ దిస్ అని. వాట్ ఇస్ దిస్ కిటోనిక్?
0: యాక్చువల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను 10 ఇయర్స్ నుంచి నేను ఫుడ్ డైట్ లోనే నేను డైట్స్ ఇస్తున్నాను విత్ డిఫరెంట్ మల్టిపుల్ డిజార్డర్స్ కి. సో ఈ దీనిలో నేను ఎప్పుడు కూడా డాష్ డైట్స్ కానీ కీటో డైట్స్ కానీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ కానీ వీటన్నిటి గురించి నేను ఎప్పుడు తెలుసుకోవాలనుకోలేదు. ఎందుకు అంటే నేను నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా సో ఈ కీటో డైట్స్ గురించి కానీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వీటన్నిటి గురించి మాట్లాడతారు. నేను ఒక్కటే చెప్తాను, ఫుడ్ ఎందుకు మానేస్తున్నారు, ఓన్లీ ఫ్రూట్స్ ఎందుకు తింటున్నారు, కాబ్సే కంప్లీట్ గా నీల్ చేసే దీని దగ్గర, ఫుడ్డే మానేసిన దగ్గర అసలు మీరు ఎలాగా సర్వైవ్ అవుతున్నారు మీరు రోజంతట్లో, ఇదొకటి నేను మాట్లాడతాను. డైట్ అంటే నేను కీటో డైట్ ఇంటర్మిటెంట్ ఇవేమి కాదండి. డైట్ అంటే మాత్రం ఫుల్ గా నేను చెప్పినట్టు బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అండ్ కెలరీస్ కూడా చెప్పాను 1875, ఏ ప్రాబ్లం లేకపోతే ఉండాల్సినవి. సో అలాగా డైట్ డిజైన్ చేసి ఇవ్వాలి విచ్ షుడ్ మీట్ ఆల్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ఇట్. సో దిస్ ఇస్ వాట్ డైట్ ఇస్. సో డోంట్ ఫాలో కీటో డైట్స్. సి ఒకటి ఏంటంటే మీ అంతటి మీరే మీకు తెలుసు, ఫుడ్ మానేస్తే ఎవరైనా వెయిట్ తగ్గిపోతారు, అదేం పెద్ద వింతేం కాదు. అల్టిమేట్ గోల్ ఎప్పుడైనా ఒకటి పెట్టుకోండి, వెయిట్ తగ్గుతూ ఎంత హెల్దీగా నేను వెయిట్ తగ్గాను, ఎంత హెల్దీగా నేను వెయిట్ పెరిగాను, ఎంత హెల్దీగా నా కాంప్లికేషన్స్ రిజాల్వ్ అయ్యాయి అనేది దాని మీదే మీరు ఆలోచించి డైట్ అనేది ఎలాంటి డైట్ అయినా ఫాలో అవ్వండి.
1: ప్రాపర్ డైట్ తీసుకోలేకపోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఏంటంటే,
0: చిన్న సమస్యలు అంటే మనం డైలీ చూసేవైతే ఇప్పుడు పిల్లలకి ఎవరు నువ్వులు ఇవ్వట్లేదు. సో ఐరన్, చిన్న పిల్లల దగ్గర నుంచి ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ అవుతుంది. సో కాల్షియం డెఫిషియన్సీ కూడా ఉంటుంది, విటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ ఉంది పిల్లలకి. సో ఇది వరకు పిల్లలు హాలిడేస్ ఇస్తే బయట ఆడుకోవడం, లేకపోతే బయట ఎంజాయ్ చేయడం, పేరెంట్స్ అందరూ బయటకు వెళ్ళడం, ఎందుకంటే ఫోన్స్ లో అంత సోషల్ మీడియా కానీ లేకపోతే ఇంకేమీ వాడకం అనేది ఉండేది కాదు. ఫోన్ వస్తే నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ కాదు, మామూలు ఫోన్స్ ఉండేవి, మాట్లాడేవారు, పెట్టేసేవారు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫోన్ ఉంటుంది, అండ్ ఆల్సో అదొక్కటి ప్రాబ్లం అని నేను చెప్పను. సో అది అలా కన్వే అయిపోయింది ఇప్పుడు ఫోన్ వల్ల. సో ఇది ఏంటంటే పిల్లలకు కూడా ఏమైనా హాలిడే వస్తే బయటకు వెళ్ళి ఆడుకోండి అంటే కంప్లీట్ ఫోన్లోనే పిల్లలు ఎడిక్ట్ అయిపోతుంటే ఇంకా వాళ్ళకి విటమిన్ డి బయట ఎక్స్పోజర్ అనేది మార్నింగ్ టైంలో ఎలా, ఈ చిన్న చిన్న సమస్యలు అయితే మాత్రం ఎక్కువగా చిన్న పిల్లల దగ్గర నుంచి వచ్చేది ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. అండ్ ఇంకోటి దానివల్ల ఎనిమిక్ అయిపోతున్నారు, ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలనిపించదు. ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్సే మీకు పెరిగి పెద్ద అవుతాయి.
1: ఇప్పుడు పెరిగి పెద్ద అయినప్పుడు వచ్చే దీర్ఘకాల ప్రాబ్లమ్స్ ఏంటండి?
0: వీటి వల్ల ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే ఈ రష్ లో పిల్లల్ని స్కూల్ పంపించాలి అనే రష్ లో వాళ్ళకి పాపం టిఫిన్ చేసేయాలి, అది చేసేయాలి అని మదర్ హడావిడి వాళ్ళ వేరే ఉంటుంది. వీళ్ళేంటంటే మోషన్ అనేది టైమ్లీ వెళ్ళలేరు. సో టైం అనేది ఎక్కడుంది వాళ్ళకి? సో త్వరగా రెడీ అయిపోవాలి, స్పీడ్ గా తినేయాలి, వెళ్ళిపోవాలి. సో ఆ తినడం కూడా ఎక్కువగా నేను ఇందాక చెప్పినట్టు ఎక్కువగా చ్యూ చేయలేరు, నవ్వలేరు. సో ఫాస్ట్ గా మింగేస్తూ ఉంటారు. సో వీటి వల్ల ఏంటంటే కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం కూడా వస్తుంది వాళ్ళకి. సో ఆ కాన్స్టిపేషన్ ఎప్పుడవుతుందో వాళ్ళకి ఏంటంటే మోషన్ అనేది రెగ్యులరైజ్ అవ్వదు, అది చిన్న పిల్లల నుంచే ఉంది అది ఇప్పుడు. సో ఆ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఎదర్ మాల్నరిష్డ్ ఆర్ ఒబేసిటీ ఆర్ కంప్లీట్ అండర్ వెయిట్ ఆర్ డెఫిషియన్సీస్ విత్ ఆల్ ద అదర్ వైటమిన్స్. సో ఇవన్నీ జరగడం వల్ల వాళ్ళు ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ కి ఎక్కువ మనం పేరెంట్స్ గమనిస్తారంటే ప్యూబరిటీ ఏజ్ లో గమనిస్తారు. ఆడపిల్లలకి ఫస్ట్ తెలుస్తుంది ప్యూబర్టీ ఏజ్ లో, ఎర్లీ ఏజ్ లో మెన్స్ట్రువల్ సైకిల్ రావడం కానీ 10 ఇయర్స్ కి చూస్తున్నాం కదా. సో ఇది వరకు 13 to 14 ఇయర్స్ నుంచి ఉండేది, సో ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దాని వల్ల ప్రాబ్లం అప్పుడు కూడా వాళ్ళు గమనించారు. ఎప్పుడంటే పీసీఓడి 13-14 ఇయర్స్ వచ్చినప్పటికే వాళ్ళకి 15 నుంచి స్టార్ట్ అవుతుంది. సో పీరియడ్స్ రెగ్యులరైజ్ రాకపోవడం కానీ, సో పీసీఓఎస్ ప్రాబ్లం అనేది.
1: అంటే ఇప్పుడు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటున్నారు పీసీఓడి, ఇది కూడా డైట్ ప్రాపర్ గా లేకపోవడం వల్లే వచ్చింది.
0: 100%
1: ఓకే.
0: నాట్ ఓన్లీ అబౌట్ ద డైట్, స్ట్రెస్, కంప్లీట్ స్ట్రెస్ పిల్లలకి ఎంత పెడుతున్నాం మనం, అది తినండి, ఇది తినండి, తిను తిను తిను అనేది కూడా రిపీటెడ్లీ చెప్పడం ఒక స్ట్రెస్ పిల్లలకి. రిపీటెడ్లీ ఒకటే పని మీద మనం అలా మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళతో టైం స్పెండ్ చేసే కన్నా ఎక్కువగా ఏదో ఒకటి సజెషన్స్ ఇస్తూనే ఉంటాం వాళ్ళకి. ఇలా చదవాలి, అలా చదవాలి, అలా మార్క్స్ రావాలి, ఇలా తినాలి, ఇది తినద్దు, అది తినద్దు, బయటికి వెళ్ళొద్దు, ఆ ఫ్రెండ్తో ఉండాలి, ఈ ఫ్రెండ్తో ఆడుకోవాలి, ప్రతిదీ మనం ఏ టు జెడ్ గైడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. తెలియని స్ట్రెస్ ఎంత అనుభవిస్తారంటే వాళ్ళు, వాళ్ళు చెప్పుకోలేరు, ఎవరు వినేవాళ్ళు ఉండరు. ఆ స్ట్రెస్ వల్ల రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తుంటాయి. సో ఇవన్నీ రూట్ కాజ్ చిన్నప్పటి నుంచే తీసుకురావాలి పిల్లలకి.
1: ఇవన్నీ డైట్ వల్లే వచ్చినాయి అంటే ప్రాపర్ డైట్ తీసుకోవడం వల్ల రివర్స్ అవుతుందండి?
0: 100% అవుతుందండి.
1: ఏ టైప్ ఆఫ్ డిసీజెస్?
0: స్ట్రెస్ రిలీవ్ అవ్వాలి ఫస్ట్, అండ్ దాంతో పాటు ఫుడ్ అనేది కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకోవాలి. టైమింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, డైట్ కన్నా ముందు టైమింగ్స్. ప్రతి ఫుడ్ క్రేవింగ్స్ అంటారు ఇప్పుడు, అదొక ఫ్యాన్సీ అయిపోయింది. క్రేవింగ్స్ ఎక్కువ ఉంటున్నాయి నాకు అని. దేనికి క్రేవింగ్స్? మీరు అలవాటు చేసేదాన్ని బట్టే పిల్లలు ఉంటారు. సో మీరు చేసే ఆ హెల్దీ ఫుడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ చెప్తూ పిల్లల్ని పెంచుతూ ఉండండి. నేను చెప్తున్నాను, వాళ్ళు అది మానేసి మమ్మీ ఇదే హెల్దీ అని తినేటట్టు ఉంటారు. ఈ చేంజ్ వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు, లైఫ్ లాంగ్ పాటిస్తారు. ఇవాళ రేపు పిల్లలకి ఎంత ఆస్తి ఇచ్చాము, ఎంత పెట్టి చదివించాం కన్నా ఎంత హెల్త్ ఇచ్చారు అన్న దానికే ఇప్పుడు ప్రయారిటీ ఎక్కువైపోయింది.
1: డయాబెటిక్ అండి, జూవెనైల్ డయాబెటిక్ నుంచి మొదలుపెట్టి ఏ ఏజ్ లో డయాబెటిక్ వస్తుంది అనేది చెప్పడం కష్టం అయిపోతుంది. ఒకప్పుడు డయాబెటిక్ అనేది చాలా రేర్ గా కనపడేది. సో ఇది డైట్

0: వల్లే అంటున్నారు. అండ్ వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ డయాబెటీస్, టైప్ 1 అండ్ టైప్ 2. రెండు కూడా మనం డైట్ వల్ల రివర్స్ చేయొచ్చండి.
1: చేయొచ్చండి. 70% మీరు డైట్ లో కాన్సన్ట్రేట్ చేయాలి, 30% ఫిజికల్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నాకు బిర్యానీ తినాలని ఉంది, తినండి, యాక్టివిటీ చేయండి అంత వర్క్ అని నేను చెప్తాను. ఇఫ్ యూ వాంట్ టు ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్, దానికి తగ్గ యాక్టివిటీ, హార్డ్ వర్క్, ఇంట్లో కష్టపడండి, యోగా చేయండి, బర్స్ట్ అవుట్ యువర్ కెలరీస్, తినండి, బర్న్ చేయండి, తినండి, బర్న్ చేయండి. మీకు కావాల్సింది తినాలి అనుకుంటే దానికి తగ్గ ఎక్సర్సైజెస్ కూడా, యోగా ఆసనాస్ కూడా చేయండి. సూర్య నమస్కారాలు ఉంటాయి 12, సో అవి చేయండి, మీ పిల్లలకి కూడా నేర్పించండి. సో హెల్దీ హ్యాబిట్స్ అనేవి మీతోనే స్టార్ట్ అవుతాయి, మీరు ఏం నేర్పిస్తే వాళ్ళు అది నేర్చుకుంటారు.
0: ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ అనేటప్పటికి ఆర్గన్ రిలేటెడ్ కదండి, ఎక్కడ ప్యాంక్రియాస్ పని చేయకుండా ఉండే ప్రాబ్లం అది. మరి ప్యాంక్రియాస్ ని పని చేయించడానికి కూడా డైట్ యూజ్ అవుతుంది?
1: దేర్ ఆర్ ఛాన్సెస్ అండి, దేర్ ఆర్ ఛాన్సెస్. అది మీరు అంటే డైటీషియన్ గైడ్ చేసే కన్నా వాళ్ళు ఎంత డెడికేటెడ్ గా మెంటలీ ఫిక్స్ అయిపోయారో వాళ్ళ నుంచి అది.
0: మీ క్లినికల్ ఎక్స్పీరియన్సెస్ లో టైప్ 1 డయాబెటీస్ రివర్స్ అయిన సంఘటనలు ఉన్నాయండి?
1: ఉన్నాయండి. టైప్ 1 డయాబెటీస్ 2-3 కేసెస్ ఉన్నాయి, టైప్ 2 డయాబెటీస్ కూడా ఉన్నాయి.
0: అలాగే లేడీస్ లో వచ్చే మరో ప్రాబ్లం మెనోపాజ్. మెనోపాజ్ అప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, వాళ్ళకి హాట్ ఫ్లషెస్, డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. సో అది కూడా మీ డైటీషియన్స్ క్యూర్ చేయగలరు?
1: Yes అండి. See, everything is related to food అండి. Food is a magical word.
0: Yes.
1: Okay. So root cause నుంచి మనం ఫుడ్ ని జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటే యూ కెన్ సీ చాలా మ్యాజిక్స్ అనేవి మీ లైఫ్ లో చూస్తారు.
0: ఇప్పుడు రీసెంట్ గా పాలిష్డ్ రైస్ వద్దు, మైదా ఇంటికి తీసుకురావద్దు, షుగర్ అనేది ఒక్క క్రిస్టల్ కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇది ఎక్కువైపోయింది. దీని గురించి మీరు ఏమంటారు?
1: యాక్చువల్లీ పాలిష్డ్ రైస్ తీసుకోకూడదు అంటే, ఇప్పుడు చాలా మంది బ్రౌన్ రైస్ తీసుకుంటున్నారు. పాలిష్డ్ రైస్ తీసుకోవడం వల్ల ఏంటంటే థైమిన్ డెఫిషియన్సీ వస్తుంది, సో బెరిబెరి అనే ఒక డిసీజ్ ఫామ్ అవుతుంది. బ్రౌన్ రైస్ తీసుకుంటే ఎందుకు అంటే ఆ బ్రాన్ అనేది కంప్లీట్ గా ఉంటది, కోట్ అయిపోయి ఉంటది కాబట్టి, దాన్ని రిమూవ్ చేయరు కాబట్టి అది ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అందులో. సో దట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ సమ్ కాంప్లికేషన్స్, డయాబెటీస్ కి కానీ లేదంటే కాన్స్టిపేషన్ కి కానీ, అలా కొన్ని కాంప్లికేషన్స్ కి మీకు ఆ బ్రౌన్ రైస్ అనేది ప్రయారిటీ ఉంటుంది. కానీ ఇది మంచిది అని బ్రౌన్ రైస్ ప్రతి ఒక్కరూ వాడేశారు అనుకోండి, ఫైబర్ ఎక్కువ అయిపోయి దట్ విల్ రిలేట్ టు బాగా, అంటే ఆల్రెడీ పిల్లలు కూడా ఇచ్చేస్తున్నారు ఇప్పుడు. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకా లీన్ అయిపోతారు పిల్లలు, నీరసం అయిపోతారు. మన బాడీలో ఎంత కంటెంట్ ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఫైబర్ ఓవర్ అయిపోకూడదు, ఆయిల్ ఇంటేక్ ఎక్కువైపోకూడదు, న్యూట్రిషన్ ఓవర్ అయిపోకూడదు, ప్రోటీన్ ఎక్కువైపోకూడదు. సో ప్రతిదీ ఎంత కావాలో అంత మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో ఫ్రూట్స్ లో కూడా అందుకే చెప్తాను, ఒక సింగిల్ ఫ్రూట్ తీసుకోకుండా సలాడ్ లా తీసుకోండి, సో దట్ యూ విల్ ఫైండ్ ఆల్ కైండ్ ఆఫ్ వైటమిన్ అండ్ మినరల్స్ ఇన్ డిఫరెంట్ ఫ్రూట్స్ అని ఫ్రూట్ సలాడ్ లాగే చెప్తాను. సో జ్యూసెస్ ఎప్పుడు ప్రిఫర్ చేయొద్దు అని. సో అలాగా ప్రతి కాంప్లికేషన్ కి ఒక్కొక్క ఫుడ్ వెరీడ్ వెరైటీస్ అనే ఉన్నాయి, దాన్ని బట్టి మనం వెళ్ళాలి. అండ్ కంప్లీట్ మిల్లెట్స్ కూడా ఎక్కువ తింటున్నారు ఇప్పుడు మీరు చూస్తే. సో మిల్లెట్స్ ఎక్కువ తినేస్తున్నారు, సో దాని వల్ల బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ హెల్దీ. సో కావలసిన ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ తర్వాత ఫాస్ఫరస్, జింక్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మోతాదులో మీకు మిల్లెట్స్ లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ మన క్లైమేటిక్ కండిషన్, మన ఎన్విరాన్మెంట్ బట్టి మనం ఫుడ్ అనేది చూస్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి ఫుడ్ అనేది డిజైన్ చేయాలి తప్ప మంచిది అని ప్రతిదీ ప్రతి ఒక్కరికి ఇచ్చేయకూడదు. సో వాటి వల్ల కూడా మనకి చాలా ఇంపాక్ట్స్ పడుతూ ఉంటాయి.
0: ఎసిడిటీ ఉంది, ఎసిడిటీ అని చెప్పి మాక్సిమం ఫుడ్స్ అవాయిడ్ చేస్తారు, ఏది తిన్నా పడదు అనేస్తూ ఉంటారు. సో మరి పడదు అని చెప్పి అన్ని ఫుడ్స్ ని వదిలేసారు అనుకోండి, వాళ్ళకి ప్రోటీన్స్, రిక్వైర్డ్ న్యూట్రియంట్స్ దొరకవు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు?
1: ప్రతి దానికి ఇంటర్లింక్డ్ ఒకటేనండి, టైమింగ్ కరెక్ట్ గా ఉండాలి. తర్వాత ఎసిడిటీ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చింతపండు కంప్లీట్ గా మానేయాలి. ఇది జనరల్. సో ఇది ఎవరైనా సరే ఫస్ట్ పాటించవలసింది. పులుసులు, పులుపులు అలాంటివన్నీ కూడా మానేయండి. విటమిన్ సి చాలా చాలా మంచిది, బట్ ఈ టైంలో అది తగ్గే వరకు కొంచెం వాటిని కూడా తగ్గించుకోవడం మంచిది. పచ్చళ్ళు తినడం కానీ, ప్రిజర్వేటివ్స్, పికిల్స్ కానీ, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్, తర్వాత ఇంట్లో నిలవ ఉన్న కూరలు నెక్స్ట్ డే తినడం, ఇలాంటివన్నీ కూడా మనం ఆపాలి.
0: రెఫరీ

0: రిఫ్రిజిరేటర్ ఇస్ అ మ్యాజికల్ బాక్స్. ఇందులో వండి పెట్టేస్తే ఎన్ని రోజులైనా ఉంటుంది పర్వాలేదు అనే ఒక అలవాటు చాలా మందిలో ఉందండి. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు?
1: ఇది చేయడం వల్లే ఫస్ట్ ఎక్కువగా వచ్చేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది. సో ఇలా తినడం వల్ల ఫస్ట్ వాళ్ళకి వచ్చేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. రిఫ్రిజిరేటర్ ఫుడ్స్ ని మాత్రం సీరియస్ గా అవాయిడ్ చేయండి, ఎందుకంటే దాని వల్ల ఇంకా ఇంకా ఇంకా కూడా మీకు కెమికల్స్ ఇంకా యాడ్ ఆన్ అయిపోతూ ఉంటాయి. సో అంత ప్రిజర్వ్ అనేది తీసుకోకూడదు. సో అలాంటివి తీసుకుంటే అల్సర్ వరకు కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఫ్యామిలీని కాన్సన్ట్రేట్ చేయండి, వాటన్నిటికన్నా ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి.
0: అట్ ద ఎండ్ ఏంటంటే సరైన ఆహారం తీసుకుంటే శారీరకంగా బాగుంటాం, సరైన ఆలోచన విధానం ఉంటే మానసికంగా బాగుంటాం.
1: అంతేనండి, మనం ఎంత బాగా ఆలోచిస్తామో అంత పాజిటివ్ థింకింగ్ అనేది వస్తుంది, మీకు అవ్వాల్సిన పనులు కూడా చాలా అవుతాయి. పని హ్యాపీగా జరగాలి అన్నా మనం హెల్దీగా ఉండాలి, స్ట్రెస్ ఉండకూడదు.
0: థ్యాంక్ యూ మేడం, మీ టైం ని మా శ్రోతల కోసం వెచ్చించి చక్కటి ఇన్ఫర్మేషన్ అందించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు
1: తెలియజేస్తున్నాం.
0: నమస్తే. ఇంతవరకు పోషణ వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం విన్నారు. అతిథి డైటీషియన్ శ్రీమతి ఏ నిరుష, పరిచయకర్త ఎన్ మణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్రం.
2: మన అదృష్టం.

చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్యం. మీరు అంత బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఎందుకంటే ప్రేమంటే మూవీ నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక హరిచరణ్ అని చిత్ర గారు పాడగా రామ్ జోగేష్ శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంక స్టూడియోలో సమయం చూస్తే 10:26 దాటి 18 సెకండ్లుగా వస్తుంది. మన ఉన్నాం హర్విల్లో. నేను క్వశ్చన్ అడిగాను కదా, ఇది ఎంత ఎక్కువగా ఉంటే మనకి అంత తక్కువగా కనిపిస్తుందని. చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు. ఎంఎస్ దుర్గారావు గారు గుడ్ మార్నింగ్ అండి అంటూ ఇందాక నేను ఇవ్వడంలో ఆనందం ఉంది అనే దాని గురించి ఒక ఆయన జరిగిన సంఘటన షేర్ చేశారు. వెరీ గుడ్ అండి. ఇంకా ముసపేట మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ మెరిసి విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ అంటూ. పెడన జోగనందన్ కాలనీ అప్పలరాజు గారు, హాయ్ సౌజన్య గారు ఎలా ఉన్నారు, వెల్కమ్ టు హర్విల్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరసింహారెడ్డి మాధవరం నుంచి రాంగ్ ఆన్సర్ అండి. భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనురాధ గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శుభోదయం సౌజన్య గారు అంటూ కొనకొండల రమణారావు, కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు. హాయ్ సౌజన్య మేడం, గుడ్ మార్నింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అశోక్ గనవరం నుంచి నక్షత్రాలు లేదా గాలి అంటూ పంపించారు. కాదండోయ్. ఇంకా కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజన్య మేడం అంటూ కుసుమ అంబట్ నగర్ ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ ఆజ మేడం గారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి. ఇంకా విజయవాడ నుంచి నందు, నేను ప్రశ్న వినలేదు మేడం అంటూ పంపించారు. క్వశ్చన్ ఏమడిగానంటే ఇది ఎంత ఎక్కువగా ఉంటే మనకి అంత తక్కువగా కనిపిస్తుంది అంటూ పంపించాను అడిగాను అనమాట. ఇంకా ముసపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెరిసి విజయ ఫ్యామిలీ మెంబర్స్ గాలి అంటూ పంపించారు. కాదండి. నమస్తే శుభోదయం సౌజ్ఞ అంటూ ఎవరు, చంద్ బండారు త్రిమూర్తులు గారు. ఇంకా హాయ్ సౌజ్ఞ అంటూ మురళి గారు అయితే మెసేజ్ చేశారు. వెంకట్రామరెడ్డి గారు మెసేజ్ చేశారు, చీకటి లేదా పొగమంచు, ఇందులో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి ఆన్సర్ ఏంటి అంటే చీకటి. చీకటి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, రాముకి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడు వయసు రాము వయసులో సగం ఉండేది. ఇప్పుడు రాము వయసు 70 సంవత్సరాలు అయితే ఇప్పుడు రాము తమ్ముడు వయసు ఎంత? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 0866243814 కి మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా నిన్నే పిల్లాడుతాము నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక రాజేష్ పాడగా సందీప్ మ్యూజిక్ కంపోజ్ చేయగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:48 దాటి 18 సెకండ్ గా వస్తుంది. మనోనం హర్వెల్లో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, రాముకి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడు వయసు రాము వయసులో సగం ఉండేది, ఇప్పుడు రాము వయసు 70 సంవత్సరాలు అయితే ఇప్పుడు రాము తమ్ముడు వయసు ఎంత అని అడిగాను. చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. క్వశ్చన్ మరోసారి చెప్పండి అని వెంకటరామిరెడ్డి గారు మెసేజ్ చేశారు. ఇప్పుడే క్వశ్చన్ చెప్పేశాను అనమాట. ఇంకా కనకరావు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, భాస్కర్ పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ముజఫర్పేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్ 16 ఇయర్స్ అని పంపించారు. కాదండి, హాయ్ మేడం బాగున్నారా అంటూ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు 32 ఇయర్స్ అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. రవివర్మ ఫ్రమ్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ కాళీ లక్ష్మి ఫ్రమ్ గొల్లపూడి నుంచి ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సీను ఐరాల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ నుంచి నందు 5 ఇయర్స్ తేడా ఉంటుంది అని పంపించారు, కాదు రాంగ్ ఆన్సర్. బొడ్డి తులసిదాస్ గారు నిజామాబాద్ జిల్లా నుండి నావిపేట నుండి మెసేజ్ చేశారు, 41 సంవత్సరాలని, కాదండి రాంగ్ ఆన్సర్. జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు, 35 ఇయర్స్ అని. గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్.

చేశారు. అనంతపురం నుండి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగనందర కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నా కోసం చాలా పెద్ద మెసేజ్ పంపించారు. పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుత్త గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్సర్ కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పవన్ ఫ్రమ్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఉత్కూర్ నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ మోహన్జీ దివ్యబాయ్ అజయ్ శృతి రాంగ్ ఆన్సర్ పంపించారు. కొనకొండల రమణారావు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ చందన గారు, చంద్ర కాదు సౌజన్య అనమాట. పోరంగ్ నుంచి వీరరాఘవమ్మ రేఖ సాయమౌనిక మెసేజ్ చేశారు, హాయ్ గుడ్ మార్నింగ్ మామ అంటూ. పెదకాకర్ నుంచి పద్మ శేఖర్ గారు మెసేజ్ చేశారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి హిందూపూర్ నుంచి జవాబు మార్పు లేదు అని పంపించారు. కాదండి, ఉంది మార్పు. ఇంకా కొనుగోలు రమణారావు బెంగళూరు నుంచి మళ్ళీ 15 అని పంపించారు, అక్కర్లేదండి మీరు చెప్పిందే కరెక్ట్ ఆన్సర్. ఇంకా హాయ్ అంటూ ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి ఆన్సర్ పంపించారు. 100 హాయ్ 100 ఓ నన్ను అంటున్నారా, ఓకే ఓకే, కానీ ఆన్సర్ పంపించలేదు. గుడ్ మార్నింగ్ ఆజ మేడం గారు, ఎప్పుడైనా వారి వయసు తేడా ఒకటే అంటూ ఎరమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి పంపించారు. కాదండి, ఆన్సర్ చెప్పాలన్నమాట నాకు. వై గోపి పటిపండ్ల నుంచి హాయ్ మేడం బాగున్నారా, ఆన్సర్ ఈ 64 అండ్ 65 అన్నారు, రెండు రాంగ్ ఆన్సర్ అనమాట. ఆన్సర్ ఏంటి అంటే గనక 67 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే రాముకి 6 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడు వయసు హాఫ్, అంటే వాడికి 3 ఇయర్స్ కదా, వాళ్ళిద్దరు డిఫరెన్స్ చూస్తే 3 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది. సో రాముకి ఇప్పుడు 70 ఉంటే వాళ్ళ తమ్ముడికి 67 ఉంటుందన్నమాట, అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకా మరి స్టూడియోలో సమయం చూస్తే 10:51 దాటి 42 సెకండ్లు కావస్తుంది. ఈనాటి హర్విలకైతే బై బై చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి స్టోరీస్తో, మంచి మంచి క్వశ్చన్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3. నేను మీ ఆజే సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కుప్పం తెలుగుదేశం శ్రేణులు సన్నద్దం కావాలని పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన ముఖ్య నేతలతో ఆయన ఉండవల్లి నివాసంలో సమావేశం నిర్వహించారు. కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ పనులు ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం తీర ప్రాంతంలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మరివలస వద్ద 6,50,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు వంతెన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగే స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అక్షర విద్యాలయం నైపుణ్య కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. అనంతరం స్వర్ణ భారత్ ట్రస్ట్ లో జరిగే రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అటవీ విస్తరణ పచ్చదనం పెంపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పరుచూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు కోరారు. బాపట్ల జిల్లా మాటూరు మండలం వలపర్ల వల్లాపల్లి గ్రామాల పరిధిలోని కొండ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణలో భంగంగా నిర్వహించిన విత్తన బంతులు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను ప్రైవేటీకరించబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆ సంస్థ ఖండించింది. ఈ మేరకు ఇస్రో ఎక్స్ వేదికగా వివరణిస్తూ ప్రైవేటీకరణ ఏమీ జరగబోదని సంస్థ ప్రాధాన్యం కూడా తగ్గబోదని స్పష్టం చేసింది. ప్రపంచ భద్రతలో చట్టాల అమలు కీలక పాత్రను గుర్తిస్తూ ఈరోజు అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా వ్యవస్థీకృత నేరాలు ఉగ్రవాదం సరిహద్దు అపాయాలను ఎదుర్కోవడంలో ప్రపంచ పోలీసు సహకార ప్రాముఖ్యతను తెలియజేయడం ప్రపంచవ్యాప్తంగా పోలీసు వ్యవస్థల మధ్య సహకారం సమన్వయం ప్రాధాన్యతను ఈ దినోత్సవం తెలియజేస్తుంది. టెన్నిస్. యుఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్ అరియానా సబలంక క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్ లో టాప్ సీడ్ సబలంక 6-4, 6-3తో అమెరికాకు చెందిన టౌన్ సెంట్ పై విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను, అలాగే వినడానికి మీరందరూ కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం అన్ని మంచి శకునముల మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను అనమాట. దీని తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతీయ ఫామ్.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లో ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇవాళ సినిమా కబుర్లో ప్రోగ్రామ్ లో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ అసలు ఏంటి అంటే కనుక 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో 5 తెలుగు చిత్రాలకి వివిధ కేటగిరీల్లో 9 పురస్కారాలు అయితే దక్కాయి అనమాట. అవేంటి అనేది ఇవాళ సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో మీ అందరితో తప్పకుండా షేర్ చేస్తాను. అంటే 2024 సంవత్సరానికి గాను ప్రకటించిన జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో యదువంశీ దర్శకత్వంలో రూపొందించిన కమిటీ కుర్రోళ్ళు ఈ మూవీకి 2 అవార్డులు అయితే దక్కాయన్నమాట. ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికైంది. అలాగే ఈ చిత్రానికి మేకప్ అందించిన పి రవికుమార్ కి ఉత్తమ మేకప్ విభాగంలో ఒక అవార్డు కూడా దక్కిందనమాట. సో అలా కమిటీ కుర్రోళ్ళు మూవీ అయితే 2 అవార్డ్స్ అయితే సొంతం చేసేసుకుంది. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను కమిటీ కుర్రోళ్ళు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటో స్టేజ్ ఇన్ 2 101.3 వివిధ భారతీయ ఫామ్.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ వరల్డ్ 1.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న మాట్లాడుకుంటున్నాం కదా. 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో 5 తెలుగు చిత్రాలకి వివిధ కేటగిరీలో 9 పురస్కారాలు దక్కాయన్నమాట. మరి ఏంటి ఆ మూవీస్ అనేది ఇందాకే చెప్పాను. సో ఫస్ట్ కమిటీ కుర్రాళ్ళు దీని గురించి ఎలాంటి అవార్డ్స్ వచ్చాయి, దేనికి వచ్చాయని చెప్పి మాట్లాడుకున్నాం కదా. మరి తర్వాత ప్రభాస్ కథానాయకుడిగా నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం కల్కి 2898 అనమాట. సో ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు దక్కించుకుందన్నమాట. మరి కష్టానికి తగ్గ ఫలితం అయితే ఎప్పుడూ ఉంటుంది. సో దీనికి ఈ అవార్డు రావడం అయితే జరిగింది. మరి ఇప్పుడైతే ఇంకా అసలు ఆ 5 చిత్రాలు ఏంటి, ఆల్రెడీ మీకు 2 మూవీస్ ఏంటో చెప్పేసా, ఆ మిగిలిన 3 మూవీస్ ఏంటి జాతీయ పురస్కార అవార్డులు దక్కించుకున్నది అని ఆలోచిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం కల్కి మూవీ నుంచి కూడా ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వెంట స్టేజ్ 1.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ వరల్డ్ 1.3 విత్ భారతీయ ఎఫ్ఎం. 72వ జాతీయ పురస్కారాల్లో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప 2 ది రూల్ అనమాట. ఈ చిత్రం అయితే 2 పురస్కారాలు అయితే సొంతం చేసుకుందనమాట. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత ఒరిజినల్ విభాగంలో దర్శకుడు సుకుమార్ పురస్కారం అందుకున్నారనమాట. అలాగే ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో దీపాలి నూర్, శీతల్ శర్మరు పురస్కారాలు అయితే దక్కించుకున్నారనమాట. సో ఇప్పుడైతే మీ అందరి కోసం పుష్ప 2 మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో 5 తెలుగు చిత్రాలకి వివిధ కేటగిరీల్లో 9 పురస్కారాలు దక్కాయి అని చెప్పి, మరి ఇందాకే చెప్పాను కమిటీ కుర్రాళ్ళు అంటే వాళ్ళు ఏ అవార్డు గెలుచుకున్నారు, దాని తర్వాత కల్కి 2898 గురించి మాట్లాడుకున్నాం, దాని తర్వాత పుష్పటు ది రోల్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ కూడా వినేశాం కదా, మరి ఇంకా ఆ 4-5 మూవీస్ కోసం మీ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారని తెలుసు. మరి ఏంటి ఏ మూవీస్ అంటే కనుక, బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే ఆర్థిక నేరాలన్నీ స్ఫూర్తిగా తీసుకుని రూపొందించిన లక్కీ భాస్కర్ చిత్రానికి గాను దర్శకుడు వెంకి అట్లూరికి ఉత్తమ స్క్రీన్ ప్లే సంభాషణల రచయితగా అవార్డు దక్కించుకున్నారు అన్నమాట. అలాగే నందకిషోర్ ఇమాని దర్శకత్వంలో నివేద థామస్ విశ్వదేవ్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన 35 చిన్న కథ కాదు అనే మూవీకి ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ పురస్కారం అయితే గెలుచుకుందన్నమాట. అలాగే ఈ చిత్రంలో నటించిన అరుణ్ దేవ్ పోతులకి ఉత్తమ బాల నటుడిగా అవార్డు కూడా సొంతం చేసుకోవడం జరిగింది. సో ఈ అవార్డు కూడా దక్కిందనమాట. సో అది టోటల్ గా మరి 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఈ 9 అవార్డులు ఎవరు గెలుచుకున్నారు, ఏ మూవీస్ అనే డీటెయిల్స్ అనమాట. సో అది ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా నచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం మరి లక్కీ భాస్కర్ మూవీ నుంచి, దాని తర్వాత 35 చిన్న కథ కాదు, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నా. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్నా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు గ్రామీణ మండలం నరసింహకొండ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో 8.75 కోట్ల రూపాయలతో చేసిన పనులకు శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ది ఫలాలన్నీ ప్రజల ముంగిటికే చేరుతున్నాయని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాలలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో 2026-27 మార్కెట్ సీజన్లో ఎఫ్సీవీ పొగాకు ఉత్పత్తి పరిమాణం తగ్గిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని నియంత్రించడం, భవిష్యత్తులో మిగులు ఉత్పత్తి సమస్య తలెత్తకుండా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకటించింది. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు దరఖాస్తులను స్వర్ణ గ్రామ స్వర్ణవాడు సచివాలయంలో స్వీకరించనున్నట్టు పేర్కొంది. అర్హులైన వారికి అక్టోబర్ 1 నుంచి కొత్త పింఛన్ అందిస్తామని తెలిపింది. కొల్లేరు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఏలూరు లోక్సభ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. కొల్లేరు రైతులు ఆయన్ను ఏలూరులో కలిసిన సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు భంగం వాటిల్లకుండా స్థానికుల జీవనోపాధి దెబ్బతినకుండా పరిష్కరించేలా చూస్తానని స్పష్టం చేశారు. అల్లూరు సీతారామన జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆలయాలు భజన మందిరాల నిర్మాణానికి పెరిగిన అంచనాలకు అనుగుణంగా నిధులు మంజూరు చేస్తూ దేవాదాయ శాఖ ఇన్ఛార్జ్ కమిషనర్ కె రామచంద్రమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ఫెడరల్ కాలువలో శనివారం కల్లంతైన ఇద్దరు యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కర్నూలు నుంచి వచ్చిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది 10 మంది బోటు ద్వారా కాలువ జలాశయంలో వెతికారు. తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి, సిఐ అజయ్ కుమార్ పోలీసులు గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. భగవద్గీత పట్నం ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తాను కూడా చదివానని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకర్భరత బాగ్చి అన్నారు. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన యువజనోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు.

వేచి ఉంటాం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాంటి మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాంటి మీకు తెలుసాలో ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే నేషనల్ న్యూట్రిషన్ వీక్ అన్నమాట. అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే కనుక సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు కూడా అందరూ జాతీయ పోషకాహార వారం జరుపుకుంటారనమాట. అసలు దీని గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే ఈ రోజు మనం ఏం చేయాలి, ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి అంటే ఇవాళ మీకు తెలుసా వినేసేయాలన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం రిధమ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో జాతీయ పోషకాహార వారం గురించి. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టేట్యూన్ 2 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

మనమైతే ఉన్నాం మీకెల్సా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా జాతీయ పోషకాహార వారం గురించి. మరి దీని గురించి మీరందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు కూడా భారతదేశంలో జాతీయ పోషకాహార వారోత్సవంగా పాటిస్తారనమాట. ఆరోగ్యకరమైన ఆహారం, సమతుల్య ఆహారం, సరైన పోషకాహారం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి అనేది ప్రజలందరికీ అవగాహన కల్పించడానికే ఈ వారం అయితే అంకితం చేయబడిందనమాట. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు ప్రోత్సహించడానికి, పోషకాహార లోపం వల్ల తలెత్తే సమస్యల గురించి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి, సమతుల్య ఆహారం గురించి ప్రజలందరికీ అర్థమయ్యేలాగా అవగాహన కల్పించడానికి మనందరం ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు కూడా జాతీయ పోషకాహార వారం జరుపుకుంటామన్నమాట. మరి ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే మనకి అన్ని రకాల పోషకాలు అందుతాయి అనేది ఇవాల్టి మీకు తెలుసాలో తెలుసుకుందాం. అలాగే ఈ రోజు మనం ఏం చేయాలి అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం పెద్ద మూవీ నుంచి లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటర్ స్టేజ్ 101.3 విత్ భారతీయ ఫ్రమ్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: National recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy in Government of India invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.

ఆదికేశవ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా పోషకాహార వారం గురించి మాట్లాడుకుంటున్నాం. సో నేషనల్ న్యూట్రిషన్ వీక్ అనమాట. మరి దీనిలో భాగంగా ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకి అన్ని రకాల పోషకాలు అందుతాయి అనేది మాట్లాడుకుందామని చెప్పాను కదా. మనం తీసుకునే భోజనంలో వివిధ కాలాల్లో లభించే ఫ్రూట్స్ అనమాట, వెజిటబుల్స్ ఫ్రూట్స్ చేర్చుకోవడం వల్ల అవి మనకి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, ఇంకా పీచు పదార్థాలని అందిస్తాయన్నమాట. కాబట్టి మనతో పాటు మనం ఏం తింటే పిల్లలు కూడా అదే తింటారు కాబట్టి సో ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట మనం తినే వాటిలో. అలాగే మనం తీసుకునే ఆహారంలో పప్పు ధాన్యాలు, చిక్కుళ్ళు, పాలు, పెరుగు, గుడ్లు, నట్స్, విత్తనాలు, చేపలు, ఇలా ఇతర ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు కూడా చేర్చుకోవచ్చు అనమాట. తృణధాన్యాలను తీసుకోవడం వల్ల పీచు పదార్థం అనేది ఎక్కువగా అందుతుంది. అలాగే శరీరానికి నీరు చాలా అవసరం కాబట్టి మనం ఏది మాట్లాడుకున్నా న్యూట్రిషన్ ఫుడ్ అనే అంటే ఒక టాపిక్ తీసుకుంటే వాటర్ అనేది కంపల్సరీ ఉంటుంది. మనం డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి, ఎనర్జీగా ఉండడానికి వాటర్కి కూడా అంత పవర్ ఉందన్నమాట. కాబట్టి వాటర్ అనేవి తగినంత, సో మీ బాడీ అంటే ఎలా ఉంటుంది, ఏంటి మీ హెల్త్ ఏంటి మీకే తెలుసు కాబట్టి జనరల్గా 2 లీటర్లకి తక్కువ అవ్వకుండా వాటర్ అంటే 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. ఇంకా శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు ఏ ఒక్క ఆహారం అందించదు కాబట్టి రకరకాల ఆహారాలు తీసుకోవాలన్నమాట. క్రమం తప్పకుండా భోజనం చేయాలి. అలాగే మన శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటే మనసు కూడా అంత ఆనందంగా ఉంటుందన్నమాట. నిజంగానే మన శరీరానికి కావలసినన్ని పోషకాలు మనం అందిస్తే మనసు కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు మనం తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారమే మన భవిష్యత్తుని కూడా ఆరోగ్యంగా ఉంచగలదు. తెలివిగా తినండి, మితంగా తినండి, మీ శరీరానికి తగిన పోషకాహారం అందించండి. ఎందుకంటే మనం ఎంత పోషణని అందిస్తే మన శరీరం అంత చురుగ్గా ఉంటుంది. అప్పుడు మనసు కూడా చక్కగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. మనము బాగుంటాం, ఆటోమేటిక్ గా ఇంట్లో అందరూ బాగుంటారు అనమాట. సో మరి ఈ రోజు మనం ఏం చేయాలి అనేది కూడా మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు కాదు, ఇప్పుడైతే మీ అందరి కోసం ప్రతిరోజు వచ్చినట్టే 12:30 తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయి అనమాట. అవి వినేసేయండి, దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. అప్పుడు మాట్లాడుకుందాం ఈ రోజు మనం ఏం చేయాలి అనే దాని గురించి. మరి ఇప్పుడైతే న్యూస్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్ 1.3 విత్ భారతీయ ఫామ్.

భారత్ ఫ్రాన్స్ దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో పర్యటించనున్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్టాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తలు వివరంగా. గత కొన్నేళ్లుగా భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యకుడు మాక్రాన్తో కలిసి ఇరు దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని అన్నారు. ఫ్రాన్స్లోని ప్యారిస్లో స్వామినారాయణ హిందూ మందిర ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతికత, ఏఐ, రక్షణ రంగాల నుంచి అంతరిక్షం, వాతావరణ చర్యల వరకు ఇరు దేశాలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇరు దేశాలు ఈ ఏడాదిని భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా కూడా జరుపుకుంటున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఫ్రాన్స్లో భారత సైనికుల త్యాగాలకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుందని, ఆ చరిత్ర సామూహిక స్మృతిలో హృదయాలలో నిరంతరం నిలిచి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమన్ రోలాండ్ రచనలు ఇరు సమాజాలను మరింత దగ్గర చేశాయని ప్రధానమంత్రి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలో గోవా, గుజరాత్, మహారాష్ట ముఖ్యమంత్రులు, సీనియర్ మంత్రులతో పాటు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ ప్రతినిధులు పాల్గొంటారు. కేంద్ర, రాష్ట్రాలను ప్రభావితం చేసే సమస్యలపై చర్చించేందుకు, పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ మండలి ఒక వ్యవస్థీకృత వేదికను అందిస్తోంది. అనంతరం అమిత్ షా గోవా పోలీసులకు రాష్టపతి పోలీస్ పథకాన్ని బహుకరిస్తారు. మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 9వ రాష్ట్రీయ పోషణ మా 2026 ఎల్లుండి వారణాసిలో ప్రారంభమవుతుంది. ఈ 9వ సంచికను హమారీ అంగన్వాడీ హమారీ జిమ్మేదారీ అనే ఇతివృత్తంతో కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభిస్తారు. మిషన్ సక్షన్ అంగన్వాడీ పోషన్ 2.0 కింద సవరించిన అదనపు పోషకాహార కార్యక్రమం మార్గదర్శకాలతో ఈ ఏడాది ప్రచారం ఊపందుకుంది. ఈ మార్గదర్శకాలు మొదటిసారిగా ఎస్ఎన్పీ మెను బోర్డులను తప్పనిసరి చేయడం, అంగన్వాడీ నిర్వహణ కమిటీల ఏర్పాటుకు మార్గదర్శకాలను నిర్దేశించాయి. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్కు పునాదిగా సుపోషిత భారత్ను నిర్మించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో జాతీయ అభివృద్ది అజెండాలో పోషణకు కేంద్ర స్థానం కల్పించేందుకు 2018లో పోషణ్ అభియాన్ను ప్రారంభించారు. ప్రతి సెప్టెంబర్లో జరుపుకునే రాష్ట్రీయ పోషణ్ మా మహిళలు, పిల్లలు, కౌమార దశలో ఉన్నవారిలో పోషణ, ఆరోగ్యం, సంరక్షణపై దృష్టి సారిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు మణిపూర్ రాజధాని ఇంపాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సిపి రాధాకృష్ణన్ మోయిరాంగ్ నంబోల్లో ఉన్న ఐఎన్ఏ మ్యూజియం, జపనీస్ యుద్ద స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్టపతి సైనిక్ స్కూల్ ఇంపాల్ను సందర్శిస్తారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి జేవియర్ బెటెల్ తన అధికారిక పర్యటనకై న్యూఢిల్లీకి చేరుకున్నారు. జేవియర్ ఈరోజు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో సమావేశమవుతారని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అవకాశం కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలోని ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. శ్రీలంక పర్యటన బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో సాంప్రదాయకంగా బలమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సాతో కలిసి ఈ ఉదయం న్యూఢిల్లీలోని

0: अभी इसमें 12 लोग मिले हैं जिसमें से 6 डेड हैं और 6 अभी ठीक स्थिति में हैं। उन सभी के पेरेंट्स हमारे टच में हैं। हम पूरी कोशिश कर रहे हैं कि उनको किसी भी तरह की कोई परेशानी ना हो, बच्चों को ठीक इलाज मिल रहा है।
1: జమ్మూ కశ్మీర్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఈరోజు ప్రారంభమవుతుంది. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో 40 దేశాలకు చెందిన 135 చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా కశ్మీర్కు చెందిన దర్శకుడు అవార్డు గ్రహీత ఆరిఫ్ బాషీర్ మాట్లాడుతూ, ఈ ఉత్సవం స్థానిక చిత్ర నిర్మాతలకు దర్శకులకు అంతర్జాతీయ చిత్రాలను చూసేందుకు, ఇతర చిత్ర నిర్మాతలతో సంభాషించేందుకు, మాస్టర్ క్లాసులకు హాజరయ్యేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తుందని, తద్వారా వారు చిత్ర నిర్మాణ ప్రక్రియను, చిత్రాలను నిర్మించేందుకు అవసరమైన వ్యవస్థను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. సీనియర్ బిజినెస్ జర్నలిస్ట్ హకీమ్ ఇర్ఫాన్ మాట్లాడుతూ, ఈ ఉత్సవం జమ్మూ కశ్మీర్కు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఆర్థికవేత్తలను తీసుకురాగలదని, తద్వారా పెట్టుబడులను ఆకర్షించి నిర్మాణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుందని అన్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, కర్ణాటక, తమిళనాడులో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవులలో ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్లో గంగా నదితో పాటు ఇతర నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో బీహార్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా సోన్ నది నుంచి కాస్త ఉపశమనం లభించింది. ఇంద్రపురి వంతెన నుంచి నీటి విడుదల 5.54 లక్షల క్యూసెక్కుల నుంచి నిన్న 1.96 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. సోన్ నది పట్నా సమీపంలో గంగా నదిలో కలవడంతో తగ్గిన నీటి విడుదల దిఘ, గాంధీఘాట్ల వద్ద ఒత్తిడిని తగ్గించింది. షెంజెన్లో జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జోడి చైనాకు చెందిన హేజిటింగ్ రెన్ జియాంగ్యూనను 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించి చైనా మాస్టర్స్లో భారత్కు మొట్టమొదటి టైటిల్ను అందించింది. టైటిల్ విజయంతో ఈ సీజన్లో ఈ జోడీ రెండవ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతకుముందు సింగపూర్ ఓపెన్ సూపర్ 750లో గెలిచి, థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500లో రన్నరప్గా నిలిచిన సాత్విక్ చిరాగ్లు సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన నూర్ మహ్మద్ అజ్రిన్ అయూబ్, టాన్వీ కియాంగ్లను 21-15, 18-21, 21-11 తేడాతో ఓడించి ఫైనల్లో స్థానం సంపాదించారు. అమెరికాలోని మయామీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న అమెజాన్ ప్రైమ్ ఎయిర్ కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి కూలిపోవడంతో 5 మరణించారు, మరో 5 గాయపడ్డారు. ప్యూర్టోరికోలోని శాన్ జువాన్ నుంచి వస్తున్న 21 ఎయిర్కు చెందిన బోయింగ్ 767-300 విమానం రన్వే నుంచి పక్కకు జారి నేలపై ఉన్న అనేక వాహనాలను ఢీకొట్టింది. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండగా, పైలట్, కో పైలట్తో పాటు వాహనాల్లో చిక్కుకున్న 2 అత్యవసర సిబ్బంది రక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఫ్రాన్స్ దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో పర్యటిస్తారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా జాతీయ పోషకాహార వారం గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఎలాంటి ఆహారం అనేది మనం తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. టక్కరి దొంగ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసిన తర్వాత మరి ఈ రోజు మనం ఏం చేయాలి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. ఈ రోజు పోషకాహార అవగాహన సెమినార్లు అయితే కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. దీనికోసం మనం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. సో మన దగ్గరలో ఉన్న వాళ్ళే చాలా మంది, అంటే కమ్యూనిటీస్ కానివ్వండి, స్కూల్స్ లో, సో ఇలాంటప్పుడు సెమినార్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. మీరు కూడా అటెండ్ అవ్వండి, లేదు మీకు తెలిసిన న్యూట్రిషన్ ఎవరైనా ఉంటే ఈ రోజు అపాయింట్మెంట్ తీసుకోండి. ఒక్కసారి మీ హెల్త్ ఎలా ఉంది, ఏంటి అసలు సరైన పోషకాలు అందుతున్నాయా లేదా, అవన్నీ మీ గురించి మీరు టైం తీసుకొని చెక్ చేసుకోండి. అలాగే మీ కమ్యూనిటీలో పోషకాహార క్విజ్లు, ఆరోగ్యకరమైన వంటకాల ప్రదర్శనలు ఇలాంటివన్నీ కండక్ట్ చేయండి. కొంతమందికి ఇలాంటివి చాలా ఇష్టం ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు మనకి యాక్చువల్గా ఏదైనా ఒక మంచి రెసిపీ చేసిన తర్వాత వెజిటబుల్స్తో ఫ్రూట్స్తో పైన డెకరేట్ చేస్తూ ఉంటారు కదా. సో ఈరోజు అలాంటివి మీకేదైనా అంటే ఇంట్రెస్ట్ ఉంటే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేసి ఒక క్విజ్ లాంటి ఒక పార్టిసిపేషన్, అంటే మీరు కూడా అందులో పార్టిసిపేట్ చేయడం అలాగే కండక్ట్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటే ఏంటి అంటే ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనలో ఇంట్రెస్ట్ కలుగుతుందో పిల్లలకి కూడా అంతే కదా, అట్రాక్టివ్ గా ఉంటే వాళ్ళకి తినాలనిపిస్తుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ గా డైరెక్ట్ గా ఫ్రూట్స్ తినేయమంటే వాళ్ళు కూడా తినేసారు కాబట్టి. సో ఇలాంటివన్నీ కూడా ఏదైనా మన ఇంట్రెస్ట్ ని బట్టి ఉంటుంది, ఇలాంటివన్నీ రోజు చేయొచ్చు. దీని గురించి మీకు తెలిసినంత వరకు అవగాహన కలిగించవచ్చు అట్లాగే సోషల్ మీడియాలో. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు ఒక నలుగురికి తెలియాలి అంటే మనందరం చూస్ చేసుకుంటున్నది సోషల్ మీడియా కాబట్టి. మరి హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి ఏమని అంటే కనుక న్యూట్రిషన్ వీక్ అనమాట. సో న్యూట్రిషన్ వీక్ అని హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి అసలు ఎలాంటి పోషకాహారం తీసుకోవడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉన్నారు, అది ఏదైనా అయి ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ మీ స్నేహితులతో పంచుకోండి. అప్పుడెప్పుడు జనరల్ గా ఏబీసీ జ్యూస్ అని చెప్పి ఒకటి ట్రెండ్ అయిపోయింది. ఏంటి ఏబీసీ జ్యూస్ ఇంత బాగుంటుందా, ఇంత హెల్దీగా ఉంటుందా అని చెప్పి అనుకున్నాను. అలా అనుకొని విని ఒక రెండేళ్ళు అలా గడిచిపోయినా అనమాట. కాలం అనేది ఎంతసేపు చెప్పండి, పరిగెడుతూ ఉంటుంది, కాలంతో పాటు మనం కూడా పరుగులు పెడుతూ ఉంటాం. బట్ నిజంగా ఏబీసీ జ్యూస్ అనేది లిటరలీ చాలా చాలా హెల్దీ అండ్ న్యూట్రిషన్ డ్రింక్ అనమాట. సో యాపిల్, బీట్రూట్, సి అంటే క్యారెట్ అనమాట. సో ఈ త్రీ కలిపి జ్యూస్ చేసుకొని ఎవరైతే మార్నింగ్ తాగుతారో వాళ్ళకి ఏంటి అంటే హెల్దీగా ఉంటుంది హిమోగ్లోబిన్, ముఖ్యంగా ఉమెన్కి కావాల్సింది అది ఐరన్ కాబట్టి. సో పోషకాహార లోపం కూడా లేకుండా ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తెలుసు, నాకు ఇది తెలుసు, బట్ మనం చేయమనుకోండి ఆ తర్వాత సంగతి. కానీ ఎప్పుడు కూడా మంచి పోషకాలు ఉన్నది ఎలా ఉంటాయి అంటే ఇలాగే ఉంటాయి, తీయగా ఎలా ఉంటాయి చెప్పండి. సో కాదు, సో ఇలాంటి డ్రింక్సే ఉంటాయి. ఇలాంటివన్నీ మనం అలవాటు చేసుకుంటూ ఉంటే నాకు ఇది తెలుసు, ఇంకొకళ్ళకి ఇంకొకటి తెలిసి ఉండొచ్చు. సో అలా అందరం షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో మన అనుభవాలు పంచుకుంటూ ఉంటే ఇంకొక నలుగురికి తెలిసే ఛాన్స్ ఉందన్నమాట. మరి ఇంకా ఈరోజు మనం ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇవాళ మీకు తెలుసాలో ఇప్పుడైతే మీ అందరి కోసం ఓరి దేవుడో మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. వింటూ స్టేజ్ 101.3 విత్ భారతీయ ఫామ్.

మనమైతే ఉన్నాం. మీకు తెలిసిన ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, జాతీయ పోషకాహార వారం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ రోజు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాం, అలాగే మనం ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి మంచి పోషణ అనేది ఒక వారానికి సంబంధించింది కాదు, ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఏంటి అంటే, సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు పోషకాహార వారం జరుపుకుంటున్నాం కాబట్టి ఈ వారం మంచి న్యూట్రిషన్ ఫుడ్ తినేసి దాని తర్వాత మాకు సంబంధం లేదు అనుకుంటే కుదరదు అనమాట. కాబట్టి మన అంటే మన లైఫ్ లాంగ్ జీవితాంతం పాటించాల్సిన అలవాటు అనమాట. ఆరోగ్యంగా ఉండాలి మనం ఏది అంటే, అంటే తింటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తింటే పిల్లలు కూడా యాజ్ ఇట్ ఈస్ గా అదే తినాలి అనుకుంటారు అనమాట. వాళ్ళకి అసలు ఏం తెలియదు కదా, సో మనల్ని బట్టే వాళ్ళు మనకి ప్రతిబింబాలు, అద్దాలు లాంటి వాళ్ళు కాబట్టి సో మనం ఏం తింటే వాళ్ళు కూడా అదే తినాలి అనుకుంటారు. కాబట్టి ముఖ్యంగా బాల్యం ఇంకా కౌమారంలో శరీరం అయితే వేగంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మరి ఈ స్టేజ్ లో మంచి పోషణ అనేది చాలా చాలా ముఖ్యం. వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మనకి ఏదో ఒకటి చెప్పి పెట్టేసేవాళ్ళు కదా, బెండకాయలు కూర తింటే కొంతమంది పిల్లలకి ఇష్టం ఉండదు, బ్రెయిన్ లెక్కలు బాగా వస్తాయని, బ్రెయిన్ మంచిగా షార్ప్ గా ఉంటుందని చెప్పి. సో ఇలా రకరకాల అనమాట, పెద్దవాళ్ళు నిజంగా ఒక సైంటిస్ట్ లే అని చెప్పాలి. అన్ని విషయాలు చాలా కొత్తగా చెప్పేవాళ్ళు, అందులో చాలా నిజం కూడా ఉండేది. సో ఇలా ఇలా వాళ్ళకి చక్కగా మంచి ఆహారాన్ని అలవాటు చేయండి చిన్నప్పటి నుంచే. కాబట్టి సరైన ఆహారపు అలవాట్లు ఈ రోజు మనం తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారమే మనందరికీ కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిస్తుంది అని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండానే అనేక రకాల డిసీజెస్ రావడం జరుగుతోంది. నేను చెప్పక్కర్లేదు దాని గురించి, మనం ఎంతసేపు మాట్లాడుకున్నా టైమే సరిపోదు. సో కంటి సమస్యలు రావడం, చిన్న చిన్న పిల్లలకే పెద్ద పెద్ద కళ్ళజోళ్ళు రావడం, రకరకాల సమస్యలు ఫేస్ చేస్తున్నారు, డయాబెటీస్ రావడం. సో ఎప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి అనేది తెలియడం లేదు. కాబట్టి మనం తీసుకునే ఆహారం చక్కగా మితంగా తీసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం, ఇంకా ఆహ్లాదంగా ఉల్లాసంగా కూడా ఉందాం. సో అది అనమాట సంగతి. మరి ఇవాళ మీకు తెలుసా మీ అందరికీ నచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. లవ్ స్టోరీ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో మీకు తెలుసా ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టేట్యూన్ 201.3 విత్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్టంలో అభివృద్ది, సంక్షేమం, సుపరిపాలనకు సమప్రాధాన్యతనిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 2 రోజుల పాటు జరుగుతున్న ప్రజాప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. తాగునీటి ఎద్దరి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టులను లక్ష్యాలను నిర్దేశించుకుని త్వరితగతిన పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్జీవన్ మిషన్ అమర్జీవ జలధారల కింద 2370 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన చిత్తూరు జిల్లాలో మల్టీ విలేజ్ తాగునీటి పథకం పనుల పురోగతిపై పవన్ కళ్యాణ్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. మహిళల భద్రతకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వి అనిత తెలిపారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. తిరుపతిలోని వరసిద్ది వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయంలో మలినమైన రసాయనాలు వద్దు, మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం ప్రచార పత్రికను మంత్రి ఈరోజు ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారంపై ఢిల్లీలో కేంద్ర జలసంఘం సీడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతోంది. సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో జరుగుతున్న సమావేశానికి ఇరు రాష్టాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026 కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యతనిచ్చారు. స్వచ్ఛవాయు దివస్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ సందర్భంగా విశాఖపట్నంలో అవగాహన ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమాలను ఈరోజు నిర్వహించారు. రాష్ట కాలుష్య నియంత్రణ మండలి విశాఖపట్నం మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో అవగాహన ర్యాలీని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ వి కృష్ణయ్య, విశాఖ పోర్టు చైర్మన్ జస్మిత్ సింగ్ బింద్రా, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జెండా ఊపి ప్రారంభించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టైటిల్ సాధించిన భారత యువ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, రంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ విజయం భారతదేశాన్ని గర్వకారణమని సామాజిక మాధ్యమ ఎక్స్ వేదికగా ఈరోజు పేర్కొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

విజల్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1 గంట 10 నిమిషాలు అయితే కాబోతుంది అనమాట. సో మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాంటి తీరా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ అండ్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ ధీరాలో మీ అందరూ తెలుసుకోబోతున్న ధీర ఎవరు అంటే, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల ప్రాణాలని కాపాడటానికి రెస్క్యూ బృందాలు తమ ప్రాణాలనే పణంగా పెడుతూ ఉంటాయి కదా. మరి ఇటీవల నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అక్కడి సైన్యం అయితే అలుపు లేకుండా శ్రమిస్తోందన్నమాట. మరి వాళ్లలో ఒకరైన ప్రియా గురించి ఇవాల్టి ధీరాలో మాట్లాడుకుందాం. మరి ప్రియా గురించి మీరందరూ ఏం తెలుసుకోవాలి, సో మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటి, అవన్నీ కూడా ఇవాల్టి ధీరాలో మీ అందరితో షేర్ చేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం గుడ్ లక్ సఖీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేజ్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం వీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా ప్రియా గురించి. మరి ఏంటి ప్రియా గురించి మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు అంటే కనుక, దేశంలోనే తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ గా పేరుగాంచిందన్నమాట ప్రియా. తన నేతృత్వంలో 6 రోజుల్లో 100కి పైగా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించడంలో ఆమెకి సాటి ఆమె అన్నమాట. అంటే తనకి ఇంకెవరూ సాటి లేదు అనే చెప్పొచ్చు. నేపాల్ విలియంలో తనదైన ధైర్య సాహసాలు ప్రదర్శించి ధీరగా మన్నలని అందుకుంటున్న అంటే అందరి నుంచి ప్రశంసలన్నమాట అందుకుంటున్న ప్రియా గురించి, అసలు ఈ రంగంలోకి ఎలా వచ్చారు, సో ఇంతమందిని ఎలా కాపాడగలిగారు, ఇవన్నీ కూడా ఇవాళ తీరాలో మీ అందరితో షేర్ చేస్తాను. మరి నిజంగా అంతే కదా, అవసరమైనప్పుడు అవసరమైన టైంలో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఒక్కళ్ళని కాదు ఇద్దరిని కాదు ఇన్ని వందల మందిని కాపాడగలిగారు అంటే ఆటోమేటిక్ గా ధైర్యం ఉందనే చెప్పాలి. సో అలాంటి వాళ్లే ధీరలు అనమాట, ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ గా ఉంటాయి వాళ్ళ గురించి మనం తెలుసుకున్నప్పుడు. మరి అసలు ప్రియా గురించి మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఆలోచిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను బబ్లీ బౌన్సర్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈ రోజు కూడా 1:20కి ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరాలో కలుసుకుందాం, ప్రియా గురించి మాట్లాడుకుందాం. అంతవరకు స్టేట్ 1.3 విత్ భారతీయ ఫామ్.

0: నాట్యా, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం, సుపరిపాలనకు సమ ప్రాధాన్యతనిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మహిళల భద్రతకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వి అనితా పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం, సుపరిపాలనకు సమ ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 2 రోజుల పాటు జరగనున్న ప్రజా ప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలను ముఖ్యమంత్రి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపకల్పన చేశామన్నారు. పేదల సేవ, మీ భూమి మీ హక్కు, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర, సంజీవని వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: లీడర్షిప్ కాన్క్లేవ్ పేరిట పెట్టుకున్న ఈ సమావేశం ఒక సాధారణ సమావేశం కాదు, మన ప్రభుత్వ పనితీరును సమీక్షించుకునే వేదిక, మన నాయకత్వ సామర్థ్యాన్ని పెంచుకునే వేదిక. ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రానికి 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 విజన్ తయారు చేశాం. ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకి ఒక విజన్ లో ఏమేం చేయాలో స్పష్టత ఇచ్చాం. ఇది అమలు చేయడానికి స్వర్ణ జిల్లా, స్వర్ణ నియోజకవర్గం విజన్ మానిటరింగ్ యూనిట్లు ఎస్టాబ్లిష్ చేశాం.
0: తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టుల లక్ష్యాలు నిర్దేశించుకుని త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్జీవన్ మిషన్, అమరజీవి, జలధారల కింద 2370 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన చిత్తూరు జిల్లాలో మల్టీ విలేజ్ తాగునీటి పథకం పనుల పురోగతిపై పవన్ కళ్యాణ్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణం, పైప్లైన్ పనులకు సంబంధించి వివిధ శాఖల నుండి పొందాల్సిన అనుమతులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత లోపాలకు తావు లేకుండా దీర్ఘకాలం ప్రజలకు ఉపయోగపడేలా పనులు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టైటిల్ సాధించిన భారత షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, రంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ విజయం భారతదేశానికి గర్వకారణమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు వారు పేర్కొన్నారు. చైనా జోడీ హేజీటింగ్ టెన్జియాంగ్లు 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించడం ప్రశంసనీయమన్నారు. చైనా మాస్టర్స్ టైటిల్ సాధించిన తొలి భారతీయ జోడీగా సాత్విక్, చిరాగ్ చరిత్ర సృష్టించారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. భారత బ్యాడ్మింటన్ రంగానికి ఇది మరో అద్భుతమైన విజయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మహిళల భద్రతకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట హోంమంత్రి వి అనిత తెలిపారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. 2024 జూన్ నుండి ఇప్పటి వరకు 3207 కొత్త పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు 5796 ఫిర్యాదులపై స్పందించినట్లు మంత్రి తెలిపారు. శక్తి యాప్, ఆపరేషన్ దుర్గా వంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు భద్రత, రక్షణ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మహిళల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం చర్యలు చేపడుతున్నామని మంత్రి అనిత తెలిపారు. అమరావతి కేంద్రంగా అదనపు ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఐటీఏటీ బెంచ్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగంనేని రమేష్ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. రాష్ట విభజన అనంతరం రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటైన నేపథ్యంలో ఐటీఏటీ బెంచ్ల పరిధిని రాష్ట్రానికి అనుగుణంగా పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. అమరావతిలో ఐటీఏటీ బెంచ్ ఏర్పాటు చేస్తే పన్ను చెల్లింపుదారులు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఇతర ప్రతినిధులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం లేదా హైదరాబాద్ కు వెళ్లాల్సి రావడం వల్ల ఎదురవుతున్న సమయం, ప్రయాణ వ్యయం తగ్గుతుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. తిరుపతిలోని వరసిద్ది వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయంలో మలినమైన రసాయనాలు వద్దు, మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం ప్రచార పత్రికను మంత్రి ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతన భక్తిభావంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రసాయనాలు లేని వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని మంత్రి కోరుతూ,
2: వినాయక చవితి అంటే కేవలం దీన్ని ఒక ఆధ్యాత్మిక చింతన భక్తికి సంబంధించిన విషయంగానే కాకుండా ఈ పండుగ సందర్భంగా సామాజిక స్పృహతో బాధ్యతతో పర్యావరణ పరిరక్షణకు కూడా శ్రీకారం చుట్టడం, వినాయక చవితి సందర్భంగా ఏర్పాటయ్యే విగ్రహాలని మట్టితోనే తయారు చేయాలని, తద్వారా బయోడిగ్రేడబుల్ గా చేయాలని, దీంట్లో ఎటువంటి రసాయనాలు వాడకుండా తద్వారా నీరు కలుషితం కాకుండా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ,
0: ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026 కేంద్ర ప్రభుత్వం అమల్లోనికి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోనికి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్య కారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. స్వచ్ఛవాయు దివస్, క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ సందర్భంగా విశాఖపట్నంలో అవగాహన ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమాలను ఈ రోజు నిర్వహించారు. రాష్ట కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్నం మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో అవగాహన ర్యాలీని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య, విశాఖ పోర్టు చైర్మన్ జస్మిత్ సింగ్ బింద్రా, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జెండా ఊపి ప్రారంభించారు. వాయు కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, స్వచ్ఛమైన గాలి ప్రాధాన్యతను వివరించడం, పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహించామని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారంపై ఢిల్లీలో కేంద్ర జల సంఘం సీడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతోంది. సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రి ఉన్నతాధికారుల మధ్య గత జనవరిలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగే స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్షర విద్యాలయం, నైపుణ్య కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో సమావేశమవుతారు. అనంతరం స్వర్ణ భారత్ ట్రస్ట్లో జరిగే రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. అన్ని వర్గాల సంక్షేమానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బొమ్మూరు వద్ద కాపు భవన్ నిర్మాణానికి ఆమె ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం, సుపరిపాలనకు సమ ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మహిళల భద్రతకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వి అనిత పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: भारती एफएम 101.3
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్నా మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9 కోట్ల 50 లక్షలకు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

భారతీయుడు 2 మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, దేశంలోనే తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ గా పేరుగాంచిన ప్రియా గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి నేపాల్ విలయంలో తనదైన ధైర్య సాహసాలు ప్రదర్శించిన ధీరగా ఎంతో మంది ప్రశంసలను అందుకుంటున్న ప్రియా గురించి మరి ఏం తెలుసుకుందామంటే ఇవాళ ధీరాలో ప్రియా స్వస్థలం కాట్మాండ్ అనమాట. ఐదుగురు అక్కాచెల్లెళ్ళలో ఒకరైన ప్రియా చిన్నప్పటి నుంచి కూడా డాక్టర్ కావాలి అని చెప్పి కలలు కంటూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఒకనొక సమయంలో అనుకోకుండా తన కెరియర్ లక్ష్యమే మారిపోయింది అంటున్నారు ప్రియా. ఇంట్లో అందరం ఆడపిల్లలమే అయినా కూడా వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడూ కూడా అంటే దేనిలో కూడా ఏ పనిలో కూడా మమ్మల్ని తక్కువ చేసి చూడలేదు, చదివే నీకు గుర్తింపు తెచ్చిపెడుతుంది అని చెప్పి మా అమ్మ ఎప్పుడూ మాతో చెప్తూ ఉండేది అంటున్నారు అనమాట ప్రియా.

2017 హెలికాప్టర్ కెప్టెన్ గా నేపాల్లోనే తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ గా ఘనత సాధించారనమాట. ఇంకా మాట్లాడుకుందాం ప్రియా గురించి ఇవాళ వీరాలో. ఇప్పుడైతే మీ అందరి కోసం చాంపియన్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టేట్ 101.3 వివిధ భారతీయ సాంగ్.

మనమైతే ఉన్నాం బీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ప్రియా గురించి. మరి ఇందాకే చెప్పాను 2017లో హెలికాప్టర్ కెప్టెన్ గా నేపాల్లోని తొలి మహిళా హెలికాప్టర్ కెప్టెన్ గా ఘనత సాధించారు అని చెప్పాను కదా. మరి అక్కడితో ఆగిపోకుండా కేవలం పైలట్ గానే కాకుండా ఇంకేదైనా సాధించాలి అని చెప్పి ఎత్తైన ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు చేయడంలో నైపుణ్యాలు సంపాదించాలనుకున్నారన్నమాట. ఈ ఆలోచనతోనే ఈ దిశగా కఠోర శిక్షణ తీసుకుని అప్పటి నుంచి కూడా హిమాలయ పర్వతాల్లో సెర్చ్ రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారన్నమాట ప్రియ. ఎవరెస్ట్ అధిరోహించే పర్వతారోహకుల్లో గాయపడిన వారిని

సురక్షితంగా భూమిపైకి చేరుస్తూ ఇప్పటి వరకు కొన్ని వందల మందిని రక్షించారనమాట. మరి ఇంకా మాట్లాడుకుందాం ప్రియా గురించి. ఎప్పుడైతే మీ అందరి కోసం కౌసల్య కృష్ణమూర్తి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వింటూ స్టే ట్యూన్డ్.

మిస్ ఇండియా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ప్రియా గురించి. మరి వరద బాధితుల్ని రక్షించేందుకు దాదాపు 20 హెలికాప్టర్లు అయితే పనిచేస్తున్నాయి అన్నమాట. వరద ఉన్న ప్రాంతంలో చాపర్లని పూర్తిగా నేలపైకి దించకుండానే నెట్స్ సహాయంతో బాధితుల్ని పైకి లాగి హెలికాప్టర్ లోకి చేర్చుతున్నారన్నమాట. ఇది నిజంగా సవాలనే చెప్పాలి. మరి ఈ క్రమంలోనే అహర్నిశలు శ్రమించి నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 6 రోజుల్లో సుమారు 100 రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి కొన్ని వందల మంది ప్రాణాలని కాపాడగలిగారన్నమాట ప్రియ. మరి ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న బాధితుల్ని కాపాడేందుకే కదా మేముంది, అందుకు తగ్గట్టే శిక్షణ కూడా పొందాను అంటూ గర్వంగా చెప్తున్నారన్నమాట. తన స్ఫూర్తితో అయినా సరే నేపాల్లో మహిళా పైలట్ల సంఖ్య పెరగాలి అని చెప్పి ఆశిస్తున్నారన్నమాట. మరి ప్రియా చూపిన ప్రతిభకి తెగువకి మన దేశమే కాదు ప్రపంచమంతా కూడా ఆమెపై ప్రశంసల వర్షమైతే కురిపిస్తోందన్నమాట. మరి ఎప్పుడైనా సరే మంచి పని మనం చేసినప్పుడు అది ఏది మనం ఆశించి చేయం, కానీ ఆ ధైర్య సాహసాలు అప్పుడు పరిస్థితిని నిజంగా ఎలా ఎదుర్కోవాలి ఏంటి అని ఒక మగువ చూపించే తెగువ, సో ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటికి నిజంగా మరి ఇలాంటి ప్రశంసలైతే అందుకోవాల్సిందే అన్నమాట. అలాగే ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలా ధైర్యం, మరి అప్పటికప్పుడు మన ధైర్యం మళ్ళీ పోకుండా ఉండాలి. సో ఇలాంటి ఇన్స్పిరేషన్ ఉమెన్స్ గురించి మీ అందరితో ధీరాలో పంచుకుంటున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉందన్నమాట. మరి వాళ్ళ ధీరా ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ నచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. ధీరా ప్రోగ్రామ్ ని కూడా ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేద్దాం అనుకుంటున్నా. ఫ్రమ్ ద మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అన్నమాట. మరి ఈ మూవీ నుంచి ఒక సాంగ్ తో తీరా ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో. అంతవరకు స్టే ట్యూన్ 2 101.3 విత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: BFM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
4: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
5: ఏమైందమ్మా అలా ఉంటే?
4: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
5: ఆ కావాలి.
4: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
5: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఏపీజే రేడియో ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మనమైతే ఎండరైపోతున్నాం ఇవాంటి సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి సందడి చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను, మరి నాతో పాటు కలిసి మీరు కూడా సందడి చేయడానికి రెడీగా ఉన్నారని అనుకుంటున్నా అనమాట. మరి ఈ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు తమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీముడిపాడు నుంచి అనమాట. అలాగే ఇంకా శాంతినగర్ నుంచి ఒకే అక్కడ కూడా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా ఎం నరేష్, మెర్సి విజయ వీళ్ళందరూ కూడా అనమాట మహబూబ్ నగర్ జిల్లా నుంచి. అలాగే వేటపాలెం నుంచి, రామ్ నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం కూడా, వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైరుద్దీన్, అలాగే స్నేహ బాను జైరుద్దీన్ అనమాట. అలాగే ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అనమాట డిఆర్డా, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అండ్ ఇంకా నేను విజయవాడ నుంచి విజయలక్ష్మి మేడం అంటున్నారు బాగున్నారా అంటూ. సో నాకు తెలిసి మరి అందరూ క్వశ్చన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటున్నారు అని అనుకుంటున్నా. కృష్ణా జిల్లా కాజ నుంచి తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి, వీళ్ళు కూడా ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్లు అయితే చేసేసారనమాట. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే కనుక కొంచెం మీరు ఆలోచించాల్సింది అనమాట. ఖచ్చితంగా ఆలోచించి అంటే, ఎందుకంటే ఈ క్వశ్చన్ కి ఆలోచిస్తేనే ఆన్సర్ వస్తుంది. మరి ఇంతకీ అసలు ఆ క్వశ్చన్ ఏంటి అంటే కనుక హిందీ పదాలతో వచ్చిన తెలుగు సినిమా పేర్లు అనమాట. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, బట్ అది మళ్ళీ అదే పంపించద్దు, ఎందుకంటే క్వశ్చన్ కి ఆన్సర్ ఇంకా డిఫరెంట్ గా కూడా ఉన్నాయి కాబట్టి ట్రై చేయొచ్చు అంటే మీకు అర్థం అవడానికి క్లియర్ గా. సో మీరు ముందు ట్రై చేయండి, అసలు తెలియకపోతే నేను ఎగ్జాంపుల్ చెప్తానమాట. హిందీ పదాలతో వచ్చిన తెలుగు సినిమా పేర్లు ఏంటి అనేది క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ కూడా టైప్ చేసి 08662433814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపించేస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఓ బేబీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేజ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

అయితే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి కొంతమంది అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక శాంతి నగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే విజయవాడ నుంచి కరుణ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అనమాట వేటపాలెం రామ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా రాజోల్ నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఒకటైతే అందులో కరెక్ట్. ఇంకా ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కృష్ణా జిల్లా నుంచి అనమాట తిరువేదుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి కొంతమంది ఇంకా ఆలోచనలో పడిపోయారు. సో ఆలోచనలో పడిన వాళ్ళ కోసం నేను క్వశ్చన్ అయితే ఒకసారి రిపీట్ చేస్తున్నాను. హిందీ పదాలతో వచ్చిన తెలుగు సినిమా పేర్లు చెప్పండి అంటే ఒక క్లూ ఆల్మోస్ట్ లిజనర్స్ పంపించినవి అనమాట. క్లూ ఏంటి అంటే కనుక దిల్. దిల్ అనేది హిందీ పదం కానీ మన తెలుగు మూవీయే కదా. సో అలా అనమాట. సో అలా కొన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ అందరూ అయితే పంపిస్తున్నారు. మరి ఇప్పుడైతే దిల్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నా. ఇంకా ఉన్నాయి, ఆలోచించండి. దిల్ అని మాత్రం పంపించకండి, ఎందుకంటే నేను ఆల్రెడీ క్లూలో చెప్పేశాను కాబట్టి. ఇంకా కొత్తవి ట్రై చేయండి. సో ఉన్నాయి అని చెప్పాను కాబట్టి ఉన్నాయి. మీరు చేయాల్సిందలా ఏంటి అంటే ఆలోచించాలి, ఆ తర్వాత మెసేజ్ చేయాలి. ఎలా మెసేజ్ చేయాలి తెలుసు కదా, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్ కి మెసేజ్ అయితే పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టేట్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

యష్ కుమార్ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఆన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అంటే కనుక కరెక్ట్ పంపించేశారు. కలమందల పాడు గ్రామం నుంచి కాసిం ఇంకా ముత్తు జవాలి అనమాట. చాలా చాలా ఆలోచించారు, చాలా మూవీస్ కూడా పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మ్యామ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మీరు కూడా చాలా బాగా ఆలోచించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి అనమాట. మొత్తానికి ఈ రోజు మీ మెదడు కల పదును పెట్టేశారనమాట. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కాశీపురం కురుమూర్తి కొల్లాపూర్ నుంచి అంటూ పంపించేశారు. మీరు కూడా చాలా మూవీస్ నేమ్స్ అయితే పంపించారు, అన్ని కూడా కరెక్టే అనమాట. ఇంకా కర్నూలు జిల్లా గోనగళ్ళ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా విజయవాడ నుంచి విజయలక్ష్మి అనమాట, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే వివి రెడ్డి గారు ఎక్కడి నుంచి అనేది అయితే పంపించలేదు, బట్ ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు, ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు దామర్ల చినమస్తన్ రావు గారు, అలాగే దామర్ల పెద్దమస్తన్ రావు గారు అనమాట మంగళగిరి నుంచి. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పాలెం పోలయ్య అలాగే నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక బి మధుప్రసాద్ ఫ్యామిలీ అనమాట, తలంపాడు గ్రామం నుంచి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గడ్డం వంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గౌస్ అనమాట అనంతపురం నుంచి, ఇప్పుడు నేను సాంగ్ ప్లే చేశాను కాబట్టి అదే ఆన్సర్ చేసేసారు. ఇంకా ఎవరు అంటే కనుక చిలుక నారాయణ అనసూయ యమున వీళ్ళందరూ జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా చాలా మూవీస్ పంపించేశారు. ఎవరు అంటే కనుక ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్. ఇప్పటి వరకు మీరు పంపించిన అన్ని మూవీస్ కూడా కరెక్టే అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నేను లాస్ట్ లో చెప్తా, ఆల్మోస్ట్ మీరందరూ పంపించినవే ఉంటాయి నేను రివీల్ చేసినప్పుడు. ఇంకా కామారెడ్డి జిల్లా నుంచి అనమాట ఎవరు, మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం నుంచి అనమాట. సో మీరు కూడా అన్ని కూడా కరెక్ట్ గానే ఆలోచించి మెసేజ్ చేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎస్ఎస్ ఐ ఆమ్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ ఎక్కడి నుంచి నక్కగూడెం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మీరు కూడా. అలాగే కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకి నమస్తే అంటూ జేరుపోతులు బుచ్చయ్య గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి అంటూ మెసేజ్ చేశారు. కానీ ఆన్సర్ అయితే ఇంకా మెసేజ్ అయితే చేయలేదు. మరి క్వశ్చన్ విన్నారని అనుకుంటున్నా, ఆన్సర్ కూడా రివీల్ చేసే టైం అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇంకా చెప్పేద్దాం అనుకుంటున్నా. ఇంకా కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే రాజోలి నుండి బోరెల్లి సంజయ్ గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నెల్లూరు జిల్లా ఉదయగర్ నుంచి అనూష అనమాట, మీరు కూడా కరెక్ట్ గానే పంపించారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద వీళ్ళందరూ కూడా కరెక్ట్ గానే పంపించారు. అండ్ చాలా మంది చాలా మూవీస్ నేమ్స్ ఆలోచించారు. సో ఇంకా ఎవరు అంటే కనుక రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి అనమాట కృష్ణ సంతోష్ ఫీల్డ్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కాజన్ మెయిన్ రోడ్ నుంచి ప్రసన్న కుమార్ శ్రీలక్ష్మి అనమాట, మీరు కూడా కరెక్ట్ గానే ఆలోచించి పంపించేశారు. అలాగే లేటెస్ట్గా పంపించేశారు పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట, మీరు పంపించిన కూడా కరెక్టే. ఇంకా కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం నుంచి మోరంపూడి నుంచి అనమాట తుమ్మకూరి సుబ్బారావు గారు ఇంకా రాజలక్ష్మి గారు, మీరు కూడా అంటే మీరు పంపించిన వాటిలో ఒక తెలుగు పదం ఉంది కాబట్టి అది కరెక్ట్ కాదు, బట్ బాగానే ఆలోచించారు. సో ఆల్మోస్ట్ అందరూ కూడా వాళ్ళ బ్రెయిన్ కి పదం పెట్టి పంపించిన మూవీస్ నేమ్స్ ఏంటి అంటే కనుక నేను ఆల్రెడీ దిల్ మూవీ నుంచి సాంగ్ ప్లే చేశాను, ఇష్క్ నుంచి కూడా ప్లే చేశాను. సో ఇవి కాకుండా ఇంకా చాలా మంది ఫిదా చెప్పారు, ఆవర చెప్పారు, ఖుషి చెప్పారు, బాషా చెప్పారు, కలీజా. సో ఇలా చాలా మూవీస్ గబ్బర్ సింగ్ మున్నా, సో ఆ పదాలన్నీ వచ్చినవి మొత్తానికి అలా ఆలోచించి పంపించారనమాట. సో అవన్నీ కూడా కరెక్టే, జబర్దస్త్ ఇలాంటివి. సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లన్నీ ఇవే అనమాట. అలాగే సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్, సో మీరు కూడా కరెక్టే పంపించేశారు. సో అది హిందీ పదాలతో తీసిన తెలుగు మూవీస్ ఏంటి అంటే అవి. మరి అన్ని మూవీస్ నుంచి సాంగ్స్ ప్లే చేయడం కుదరదు కాబట్టి వీటన్నిటి నుంచి ఇప్పుడు నేను చెప్పండి తీన్మార్ కూడా చాలా మంది లిజనర్స్ పంపించారు. మరి ఇప్పుడైతే మీకోసం తీన్మార్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను అనమాట. సో ఈ సాంగ్ వింటూ స్టేజ్ వింటూ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

0: भारती एफएम 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: नमस्ते, एफएम न्यूज की स्वागतम, नेनु मी सरिता। రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం, సుపరిపాలనకు సమ ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 2 రోజుల పాటు జరగనున్న ప్రజాప్రతినిధుల లీడర్షిప్ కార్యశాలను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. తాగునీటి ఎత్తడి ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టుల లక్ష్యాలను నిర్దేశించుకుని త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్జీవన్ మిషన్, అమరజీవి జలధారల కింద 2,370 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన చిత్తూరు జిల్లాలో మల్టీ విలేజ్ తాగునీటి పథకం పనుల పురోగతిపై పవన్ కళ్యాణ్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టైటిల్ సాధించిన భారత షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, రంకీరెడ్డి, చిరాగ్ శెట్టిలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను అభినందించారు. ఈ విజయం భారతదేశానికి గర్వ కారణమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు వారు పేర్కొన్నారు. మహిళల భద్రతకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వారి భద్రతకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట హోంమంత్రి వి అనితా తెలిపారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. అమరావతి కేంద్రంగా అదనపు ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఐటీఏటీ బెంచ్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగంనేని రమేష్ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కు విజ్ఞప్తి చేశారు. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటల ప్రసారమైన న్యూస్ లో మళ్లీ కలుద్దాం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని తెలుసు. ఇప్పుడైతే నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, చాలా సింపుల్ అనమాట. సో ఈ సాంగ్ మూవీ ఏంటి, అంటే ఈ సాంగ్ ఏ మూవీలోది అనేది క్వశ్చన్. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి తెలుసు కదా. 0866243114 ఈ నెంబర్ కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలన్నమాట. మరి ఇప్పుడైతే సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, మూవీ ఏంటి అదే క్వశ్చన్ అనమాట. సో స్టే ట్యూన్డ్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

మనమైతే ఉన్నాం సన్నడి సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి ఈ సాంగ్ మూవీ నేమ్ ఏంటి అని చెప్పి ఇందాక ఆల్రెడీ అడగడం జరిగిందనమాట. మరి కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారు, చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి అసలు కరెక్ట్ పంపించారా లేదా అని. అంటే రెగ్యులర్ గా మీరు వినే పాటలన్నీ ప్లే చేస్తూ ఉంటే మీరు ఈజీగా చెప్తారు అని చెప్పి నాకు అర్థమైపోయింది అనమాట. సో అందుకే ట్రై చేశాం. మరి చూద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఏంటి అనేది.

ఎవరు పంపించారు అంటే గనక పుట్టపాక నుంచి అనమాట మిరియాల తిరుమలయ్యా ఇంకా ఆండాలు ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు మీరు కూడా జేరుపోతుల బుచ్చయ్య గారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఇప్పుడు ఒక సాంగ్ ప్లే చేశాను కదా మూవీ నేమ్ ఏంటి అని చెప్పి అడిగాను. సో అది ఎవరు పంపించారు అంటే కనుక ఎం నరేష్ మెర్సీ మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి గారు మీరు కందికాయపల్లి గ్రామం నుంచి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు. తర్వాత రాజోరి నుంచి జయన్న ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు పాడారో కూడా పంపించేశారు అనమాట. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్. ఇంకా గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నుంచి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా షణ్ముఖ్ అనమాట ఎక్కడి నుంచి వాచుపల్లి అని పంపించారు. అలాగే ఆన్సర్ కూడా కరెక్టే పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక గాలిరెడ్డి గౌతమ్ సాయి అనమాట ఎక్కడి నుంచి అంటే ఆత్మకూరు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా నరసింహారావు గారు దేవరగట్ల నుంచి కొత్తగూడెం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలు ముజఫర్ నగర్ నుంచి అనమాట వెన్నెలవల్లి రామకార్తీక వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా బి మధుప్రసాద్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెలంపాడు గ్రామం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి అనమాట ఆన్సర్ అయితే తెలియదు అంటున్నారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వేటపాలెం నుంచి రామ్ నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు అనంతపురం నుంచి గౌస్ అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అరిగిల అంటే మీరు పంపించిన మూవీ ఒకవేళ కందిరీగా అయితే కనుక అది రాంగ్ ఆన్సర్. అండ్ దానికంటే ముందు పైన మీ పేర్లు ఏంటి చరణ్ నేతాజీ అని పంపించారు కదా సో ఇప్పుడు పంపించిన ఆన్సర్ అయితే కరెక్ట్ అనమాట. ఇంకా కలమందలపాడు గ్రామం నుంచి కాసీ ముత్తు జవాలి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఉదయగిరి నుంచి అనూష గారు మీరు అడిగిన పాట అని చెప్పి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అలాగే మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే కనుక నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే పాలెంపోలయ్య ఆలిగడ్డ నంజాల జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సరే మరి కొంతమంది గెస్ట్ చేసి మొత్తానికి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కొంతమంది అంటే రాంగ్ ఆన్సర్ పంపించారు, కొంతమంది అసలు సాంగే ఎప్పుడు వినలేదు అంటున్నారు. ఇంతకీ అసలు ఆ మూవీ ఏంటి అంటే బురిడి అనమాట. సో బురిడి ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరి కోసం నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. దాని తర్వాత ఖచ్చితంగా ఇంకో క్వశ్చన్ అయితే అడిగేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం షాపింగ్ మాల్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్ ఇంటూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు నాకు తెలుసు. మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి అన్నా కొంచెం మీ మెదడుకి అయితే కొంచెం పదును పెట్టాల్సిందే. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక 2026 జూలై 13న హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ది సెకండ్ ఆర్బిట్ పుస్తకాన్ని ఆవిష్కరించారనమాట. దీని రచయిత ఎవరు అనేదే క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ కూడా టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపించేస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఆరెంజ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

ఆరెంజ్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. మరి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అనేది చూసేద్దాం. ఎవరు పంపించారు అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు. దాని తర్వాత మరి ఇంకో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది కదా. సరే, ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ మళ్ళీ అడగండి అని అడుగుతున్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి నేను మళ్ళీ అడిగేస్తున్నాను. 2026 జూలై 13 అంటే 2026 జూలై 13 హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ది సెకండ్ ఆర్బిట్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారనమాట. దీని రచయిత ఎవరు అనేది క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి? మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి అని చెప్ప. మరి చాలా మంది పంపిస్తూ ఉన్నారు. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా ఇవన్నీ తెలియాలి అంటే నేను మీరు పంపించిన ఆన్సర్స్ అయితే చదవాల్సిందే. చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహాబాను జైనుద్దీన్ అనమాట. ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించేశారు, కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది. అభిమన్యు ఫ్రమ్ బాచుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి అనమాట. క్వశ్చన్ విన్నారని అనుకుంటున్నా. అలాగే కమత వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష దేనియల్ అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే క్వశ్చన్ కూడా విన్నారని అనుకుంటున్నా, ఇంకొకసారి కూడా అడిగాను. అలాగే గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి అనమాట, ఎగ్జాక్ట్లీ మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చేబ్రోల్ నుంచి అనమాట, ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రామకృష్ణయ్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. దాని తర్వాత కలమందలపాడు గ్రామం నుంచి కాఫీ ముద్దు జవాలి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కనుక మరి ఇందాక ది సెకండ్ ఆర్బిట్ అనే పుస్తకాన్ని రవీంద్ర భారతి హైదరాబాద్ లో జూలై 13, 2026 ఆవిష్కరించారు అని చెప్పాను కదా. మరి దీని రచయిత ఎవరు అంటే కెప్టెన్ సుబాంసు శుక్లా అనమాట. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆల్మోస్ట్ పంపించేశారు కరెక్ట్ ఆన్సర్స్. కొంతమంది మాత్రం ఇంకా వెయిట్ చేస్తూ ఉండుంటారు అనుకుంటున్నా. సో ఆన్సర్ అయితే రివీల్ చేసిన తర్వాత ఒక మెసేజ్ అయితే వచ్చింది. డామర్లో చిన్నమస్తన్ రావు గారు, పెద్దమస్తన్ రావు గారు మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఎం నరేష్, మెర్సీ విజయ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక శ్రీనివాస్ వర్మ అనమాట, నక్కగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహబాను జైనుద్దీన్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఉమ్మడి నుంచి. అలాగే హనుమకొండ జిల్లా నుంచి అనమాట, కాజీపేట మండలం తరాలపల్లి నుంచి ఏరుబుద్దల బుచ్చయ్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే నాగరాజు గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సో అదనమాట ఆల్రెడీ ఆన్సర్ రివీల్ చేసేసాను కాబట్టి మరి మీ అందరి కోసం నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ఖచ్చితంగా ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతా. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ప్లే చేస్తున్న సాంగ్ ఏంటి అంటే కనుక ఫ్రమ్ ద మూవీ ఆవారా అనమాట. ఈ సాంగ్ వింటూ నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ స్టేట్ జూన్ 2 101.3 వివిధ భారతీయ ఫ్రమ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

డార్లింగ్ మూవీ నుంచి వండర్ఫుల్ సాంగ్ వీళ్ళ తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న 12వ భారత క్రికెటర్ గుర్తింపు పొంది, అంటే 12వ భారత క్రికెటర్ గుర్తింపును ఎవరు దక్కించుకున్నారు అనేది క్వశ్చన్. మీ అందరికీ తెలిసిన వ్యక్తి అనమాట, అంతకంటే క్లూ ఇంకేమి ఇవ్వాలి. క్వశ్చన్ ఇంకొకసారి క్లియర్ గా అడుగుతున్నా, మీరు కూడా వినండి. ఆన్సర్ అయితే ఆ పర్సన్ ఆ పేరు ఏదైతే ఉందో అది అందరికీ తెలుసు, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి, అంటే ఎవరికైతే క్రికెట్ తెలుస్తుందో వాళ్ళందరికీ తెలిసింది అనమాట. సరే ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న 12వ భారత క్రికెటర్ గుర్తింపును ఎవరు దక్కించుకున్నారు అనేది క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్ కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే మీ అందరి కోసం బృందావనం, జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన బృందావనం నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మన బయటి ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారు. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి అనమాట రామకృష్ణయ్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎం నరేష్ మెర్సి విజయ మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట. అలాగే విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా బాలుముక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రాంగ్ ఆన్సర్ పంపించేశారు వీర కనకరావు గారు వీరభద్రపురం నుంచి అనమాట. ఇంకా చిలకా నారాయణ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రామళ్ళకోటి నుంచి దుబాయ్ బాషా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. రాజోలి మండలం వివర్స్ కాలనీ నుంచి మాదిగుండు రాజేష్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మంగళగిరి నుంచి దమర్ల చినమస్తన్ రావు గారు దమర్ల పెద్దమస్తన్ రావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. ఇంకా జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఉరువకొండ నుంచి ఈశ్వరయ్య గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే బందర్పల్లి నుంచి నెల్లూరు డిస్టిక్ట్ నుంచి గడ్డం అంకయ్య గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు అనమాట. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ గుంటూరు జిల్లా దాసరపాలెం నుంచి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎం నరేష్ మెర్సీ విజయ ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక చేబ్రోల్ నుంచి అనమాట ఇన్మగూడి నుంచి ఎవరు ఎక్కడి నుంచి అంటే ఎవరు సుభాషిణి అనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. ఇంకా క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఇప్పటి వరకు వచ్చిన మెసేజెస్ అయితే అవే అనమాట. సో ఇంకా ఆన్సర్ రివీల్ చేద్దాం అనుకుంటున్న టైంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనూష దానియల్ అనమాట మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేస్తారు. ఏం పర్లేదు, అందరికీ అన్ని ఏం తెలియాలని లేవు, అలా నేర్చుకుంటూ ముందుకెళ్ళిపోవడమే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. సో అది సంగతి. మరి ఇంతకీ ఆన్సర్ నేను రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి రివీల్ చేసేస్తున్నా. ఆల్మోస్ట్ అందరూ పంపించింది, కొంతమంది మాత్రమే విరాట్ కోహ్లీ అని పంపించారు, బట్ అది కాదు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ ఏంటి కరెక్ట్ ఆన్సర్ అంటే సౌరభ్ గంగూలీ. ఎస్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న 12వ భారత క్రికెటర్ గుర్తింపును సౌరభ్ గంగూలీ దక్కించుకున్నారనమాట. సో అది సంగతి. ఇప్పుడు చెప్పేసిన తర్వాత కొంచెం ముందే వచ్చేసినాయి. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కటి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగిందనమాట. సో అది సంగతి. మరి ఇవాళ సండే సండే కూడా మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఎలా ఉంది అంటే మనం సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలి అంటే అదూర్స్ అంటాం. మరి అదే అదూర్స్ ని పాటలో వింటే ఎలా ఉంటుంది, సూపర్ గా ఉంటుంది. అందుకే ఇప్పుడు మీ అందరి కోసం అదూర్స్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో సండే సండే ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. దాని తర్వాత ఇవాళ వివిధ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఈ సాంగ్ తో అదూర్స్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో సండే సండే ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టేట్యూన్ 2 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

0: भारती एफएम 101.3। లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది.
2: అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: नमस्ते एफएम न्यूज की स्वागत नेनु मी सरिता। ఎల్నినో కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి అధికారులకు సూచించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామంలో రైతులకు మంత్రి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. దసరా ఉత్సవాలకు ఏడాది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్టంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగే స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారంపై ఢిల్లీలో కేంద్ర జలసంఘం సిడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతోంది. సిడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రి, ఉన్నతాధికారులు మధ్య గత జనవరిలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. స్వచ్ఛ వాయు దివస్, క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ సందర్భంగా విశాఖపట్నంలో అవగాహన ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమాలు ఈ రోజు నిర్వహించారు. రాష్ట కాలుష్య నియంత్రణ మండలి విశాఖపట్నం మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో అవగాహన ర్యాలీని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య జెండా ఊపి ప్రారంభించారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, తుఫాన్లు, తెగుళ్ల కారణంగా రైతులు పంట నష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ఆర్థిక రక్షణ కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని కృష్ణా జిల్లాలో అధికారులు విజయవంతంగా అమలు చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:07 దాటిపోయిందనమాట. సో మనమైతే ఎంటర్ అయిపోతున్నాం వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి మీరు ఇందాక విన్న బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ సోలో అనమాట. మరి ఏంటి, ఈ రోజు మండే కాబట్టి వివిధలో స్పెషల్ ఏంటి అంటే కనుక ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. మరి ఎవరి సాంగ్స్ వినిపించబోతున్నాను అంటే కనుక మణిశర్మ గారు కంపోజ్ చేసిన, అంటే మణిశర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపించబోతున్నారనమాట. ఆల్రెడీ సోలో మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ వినేసిన తర్వాత ఇప్పుడైతే మీ అందరి కోసం అతడు మూవీ నుంచి, దాని తర్వాత బాలు మూవీ నుంచి అనమాట. ఈ టూ మూవీస్ నుంచి టూ

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే మండే కాబట్టి ఓకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట మణి శర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం చెన్నై లవ్ స్టోరీ మూవీ నుంచి, దాని తర్వాత పరుగు మూవీ నుంచి అనమాట, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేసేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో అండ్ ఇవాళ వివిధలో మండే కాబట్టి థీమ్ ఏంటి అంటే ఓకే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. మరి మణి శర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం సమరసింహారెడ్డి ఏ మూవీ అనగానే ఏ సాంగ్ ప్లే చేయబోతున్నాను అనేది నాకు తెలిసి అందరూ గెస్ట్ చేసేస్తారు. సో మీరు అనుకుంటుందే నేను కూడా ప్లే చేస్తున్నాను ఈ మూవీ నుంచి. వింటూ స్టేట్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధలో మణిశర్మ గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను రావోయి చందమామ ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వినిపిస్తున్నాను. మరి ఈ సాంగ్ తో వివిధ ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ కూడా చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈ రోజు కూడా 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెల వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడు చెప్పేదే, మళ్లీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఇంటి పనులు బాధ్యతలన్నీ భార్యాభర్తలు సమానంగా పంచుకోవాలి. దీంతో పాటు లేడీస్ కి మహిళలకు మాతృత్వ సెలవులున్నట్లే పితృత్వ సెలవులు ఉండాలి ఫర్ ఫాదర్స్. ఉద్యోగాలకు దూరం అవుతున్న విషయం గురించి మాట్లాడితే మహిళలకు అన్ని రంగాల్లోనూ పుష్కలమైన అవకాశాలున్నాయి, కానీ ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, వివాహమయ్యాక ఒత్తిడి వల్ల కొందరు ఉద్యోగాలు మానేస్తారు. ఈ పరిస్థితి మారాలి. పెళ్లి అంటే ఆర్థిక స్వాతంత్రం కోల్పోవడం కాదు. భార్యాభర్తలిద్దరూ నెల ప్రారంభంలో ఖర్చుల జాబితాను చేసుకోవాలి. దే హావ్ టు గివ్ ప్రయారిటీ అకార్డింగ్ టు ద నీడ్. ఆవశ్యకత ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. వివాహం అనేది ఒక అమ్మాయి జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తుంది. ఇంటి బాధ్యతలతో వివాహం అనేది ఒక అమ్మాయి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. మ్యారేజ్ అనేది ఒక అమ్మాయి జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తుందని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ చేంజెస్ ఇన్ ద ఫ్యామిలీ రిలేషన్స్, ఇవన్నీ కొత్త కొత్తగా ఉంటాయి. ఇంటి బాధ్యతలతో పాటు ఉద్యోగం సమన్వయం చేసుకోవాలి. అందుకే దానికి తగినట్లు ప్రణాళిక వేసుకోవడం చాలా ముఖ్యం. వివాహం ముఖ్యంగా భారతదేశంలో మహిళలకు జీవితంలో ఒక కీలక మైలురాయిగా పరిగణిస్తారు. ఆ తర్వాత ఇంటి పనుల నుంచి ఆర్థిక నిర్వహణ వరకు బాధ్యతలు చాలా రెట్లు పెరుగుతాయి. వీటన్నిటి మధ్య మీ జీవిత భాగస్వామి తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలకు, ముఖ్యంగా డబ్బు విషయానికి వస్తే, మీరు మీ స్వాతంత్రాన్ని కోల్పోకుండా చూసుకోవాలి. ఇక ఉమ్మడి కుటుంబంలో భాగంగా అయితే నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అయితే కుటుంబం కూడా వారికి తోడుగా ఉంటే ఇది చాలా సులభం అవుతుంది. ఆమె ఆర్థిక స్వాతంత్రానికి ఆటంకం లేకపోతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. డబ్బు నిర్వహణ విషయానికి వస్తే భార్యాభర్తలిద్దరూ నెల ప్రారంభంలో ఖర్చులన్నీ జాబితా చేసుకోవాలి. ఆవశ్యకత అంటే ప్రయారిటైజ్ చేసుకోవాలి. దాని ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. కలిసి సాధించాలనుకునే కొన్ని లక్ష్యాలతో పాటు వ్యక్తిగత లక్ష్యాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరూ కలిసి ఇంటిని నిర్మించుకోవాలనుకుంటే అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి. భార్యాభర్తల్లో అవగాహన ఉన్నవారు పెట్టుబడుల గురించి ప్రణాళిక చేయాలి. ఇతరులు వారికి మద్దతు ఇవ్వాలి. ఇద్దరి ఆలోచనలో ఏవైనా విభేదాలుంటే పరిష్కరించుకోవాలి. పెళ్లైన తర్వాత కొత్త లక్ష్యాలు కోసం ఉమ్మడి పెట్టుబడులు ప్రారంభించినప్పటికీ పెళ్లికి ముందు చేసిన పెట్టుబడులు కొనసాగించాలి. అప్పుడే పూర్తిగా భర్తపై ఆధారపడకుండా ఆర్థిక విషయాల్లో స్వతంత్రం ఉంటుంది. వివాహం అనేది అన్ని విషయాల్లో భాగస్వామ్యం ఉంటుంది. జీవితాన్ని కాకుండా ఆర్థిక బాధ్యతలను కూడా పంచుకోవాలి. కుటుంబంలో భర్త ఆర్థిక విషయాలను ఒక్కడే నిర్వహిస్తే భార్య ఆర్థిక స్వాతంత్రాన్ని దెబ్బతీసిన వారవుతారు. భార్య వారిపై ఆధారపడాలనుకుంటే అది మహిళ విశ్వాసాన్ని దెబ్బతీసిన వారవుతారు. ఆర్థిక నిర్ణయాల గురించి కూడా ఇద్దరి మధ్య చర్చ జరిపి తీసుకోవాలి. కొంతమంది మహిళలు వివాహం చేసుకున్న తర్వాత వారి వృత్తిని కూడా వదులుకుంటారు, కానీ మహిళలు సొంత ఆదాయ వనరులను కలిగి ఉండటం చాలా ముఖ్యం. జీవితం అనిశ్చితం, ఎప్పుడు ఎలాంటి సమస్య వస్తుందో కూడా చెప్పలేము. మీ డబ్బు అవసరాలకు మీరు మీ జీవిత భాగస్వామిపై ఆధారపడినట్లయితే అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం లేని మహిళలకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. వివాహానికి ముందే లేదా తర్వాతైనా భాగస్వామి ఆర్థిక విషయాల గురించి తెలుసుకోవాలి. డబ్బు అలవాట్ల విషయానికి వస్తే భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు ఒక నిర్దిష్ట అభిష్టానానుసారం ఖర్చు చేయడానికి స్వతంత్రం ఇవ్వాలి. ఖర్చు పరిమితిని దాటితే ఉమ్మడిగా చర్చించుకోవాలి. అంతేగాని ఇతరుల ఖర్చులను నియంత్రించడం మంచిది కాదు. అలా చేస్తే మానసికంగా ఆర్థికంగా ఇద్దరి మధ్య సంబంధం అవకాశం ఉంటుంది. ఒకరి ఇష్టాలను మరొకరు నియంత్రించకుండా ఉంటేనే ఇద్దరి మధ్య అనుబంధం బాగుంటుంది. మహిళలు బ్యాంక్ పెట్టుబడుల ఖాతాలను ప్రారంభించండి. పొదుపు పెట్టుబడులను అలవాటు చేసుకోవాలి. ఏదైనా అనుకోని సమస్య ఎదురైనప్పుడు వారు ఆర్థికంగా నిర్ణయం తీసుకోవాలొస్తే అప్పుడు వారికి అవగాహన ఉంటుంది. మీరు కొన్ని నెలల్లో వివాహం చేసుకోబోయే లేదా కొత్తగా వివాహం చేసుకున్న మహిళ అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. ఒకటి, మీరు కుటుంబంలో అన్ని ఆర్థిక నిర్ణయాల్లో చురుకైన పరిజ్ఞానం కలిగిన వారై ఉండాలి. రెండు, మీరు పనిచేసే మహిళ అయితే, అంటే ఇఫ్ యు ఆర్ ఎ వర్కింగ్ ఉమెన్, మీ పేరు మీద మీరు ఆదా చేస్తుండటం పెట్టుబడులు ఉండేలా చూసుకోవాలి. పాయింట్ నెంబర్ 3, ద థర్డ్ పాయింట్, ఇంటి ఖర్చులకు సహకరించండి. మీ ఆదాయంలో కొంత పొదుపు చేయాలి. పాయింట్ నెంబర్ 4, మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 0915522739.
7039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. కుటుంబ బాధ్యతలు ఉన్నాయని గుర్తుంచుకోండి. మీకు తగినంత బీమా సౌకర్యం ఉండాలి. అత్యవసర నిధి కోసం కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బు పక్కన పెట్టాలి. జీవితాన్ని సమన్వయం చేసుకోవడానికి డబ్బు అవసరం అని భావిస్తే ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకోండి. ఆర్థిక నిపుణులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఆఫీస్ లో భర్త చేసే పని కంటే 10 రెట్లు ఎక్కువ పని ఇంట్లో భార్య చేస్తుందని గుర్తించాలి. పిల్లల్ని సాకడం, ఇంటి పనులు చేయడమే భార్య విధి అని మరెందులోనూ జోక్యం చేసుకోకూడదన్న కొందరి అభిప్రాయం, కానీ ఇది తప్పు. కుటుంబ విషయాల్లో ఆమె అభిప్రాయాలను గౌరవించాలి. 10 మందిలో ఉన్నప్పుడు ఆమె గురించి 2 మంచి మాటలు చెప్పాలి. సందర్భం వచ్చినప్పుడల్లా ఆమె ప్రాధాన్యం గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులు, పిల్లల వద్ద చెబితే ఆమె తన కష్టాన్ని మర్చిపోయి కుటుంబం కోసం మరింత కష్టపడుతుంది. ఇదేం గొప్ప, అంతేగా నువ్వు చేసేది వంటి పదాలు వాడకపోవడం మంచిది. సమస్యలు, సూచనలు, దంపతుల మధ్య ప్రతి విషయంలోనూ నిజాయితీ కొనసాగాలి. నిజాయితీగా వ్యవహరించినప్పుడు మనస్పర్ధలు సహజం. సందర్భం ఏదైనా మనసు విప్పి మాట్లాడుకోగలగాలి. అవగాహనతో వ్యవహరించాలి. ఎవరి వల్ల సమస్య ఎదురైనా పరస్పరం చర్చించుకొని పరిష్కార మార్గాలు వెతకాలి. సాకులతో ఒకరిపై ఒకరు నెట్టుకోవడం వల్ల పరిస్థితి జటిలమవుతుంది. పుట్టి పెరిగిన వాతావరణం వేరుగా ఉండటం, మెట్టినటి వాతావరణం భిన్నంగా ఉన్నప్పుడు అలవాటు పడేలా ప్రోత్సహించాలి. అర్థం చేసుకునేలా కౌన్సిలింగ్ చేయాలి. కంపారిజన్స్ చిన్నబుచ్చడం మంచిది కాదు. ఉద్యోగులైతే మిస్అండర్స్టాండింగ్ కి దూరంగా ఉండాలి. సమయపాలన విషయంలో పరిస్థితులను అర్థం చేసుకుని వ్యవహరించాలి. అపోహ పడితే ఇబ్బందులే. పని విభజన చేసుకుని పరస్పరం సహకరించుకోవాలి తప్ప నీదే బాధ్యత అన్న మాట రాకూడదు. లైంగిక పరమైన అపోహలను దరిచేరనివ్వకూడదు. సమస్య ఉంటే సైకాలజిస్ట్ ని సంప్రదించి పరిష్కరించుకోవాలి తప్ప నువ్వే కారణం అనకూడదు. అదెవరైనా సరే, వెదర్ ఇట్ మే బి ది హస్బెండ్ ఆర్ ది వైఫ్. వ్యసనాలకు బానిస కావడం, బాధ్యత లేకుండా వ్యవహరించడం ఆర్థిక ఇబ్బందుల సమస్య కారణం. ఎదురు చూపు గుర్తించాలి. ఇంటి పనితో ఎంతో సతమతమయ్యే భార్య రోజులో ఒక సందర్భంలోనైనా భర్త ప్రశంస కోసం ఎదురు చూస్తుంది. ఆ ఎదురు చూపుని గుర్తించినప్పుడే ఆమె పట్ల మనకు నిజమైన ప్రేమ బయటపడుతుంది. తమ కోసం తన సర్వస్వం ధారబోసే భార్య ఎదురు చూపుని గుర్తించడం మర్చిపోతుంటారు. దీంతో ఆమె మనోవేదన అనుభవిస్తుంది. ఆమె పడుతున్న మనోవేదనను గుర్తించలేని వారు ఎందరో ఉన్నారు. ప్రత్యేకంగా గుర్తించుకోవాలి. భార్యకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలను, రోజులను గుర్తించుకోవాలి. పుట్టినరోజు, పెళ్లి రోజు, ముఖ్యమైన రోజులను గుర్తించుకొని విష్ చేస్తూ ఉండాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ లవ్లీ టిప్స్ దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ తడా బై బై. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: भारती एफएम 101.3।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 4:59:44. ఈనాటి మా సాయంకాల ప్రసారాలకు స్వాగతం.

ఈనాటి ప్రసార విశేషాలను 102.7 మెగాహెచ్ పై తెలియజేస్తున్నది మీ ప్రసన్న లక్ష్మి. అందరికీ నమస్కారం. సాయంత్రం 5:05 వనితావాణి స్త్రీల కోసం ప్రత్యేక పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారం. ఈ కార్యక్రమంలో భాగంగా యువతకు విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువత మెచ్చిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం ప్రసారం. అనంతరం సమాచార వేదికలో స్థానిక వార్తలు ప్రసారమవుతాయి. 7:00 అలనాటి మధురగీతం ప్రసారం. 7:15 వ్యవసాయ పాఠశాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. తదుపరి 8:00 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలు తెలుసుకున్నారు.

ఇప్పుడు రేపు అనగా 7/9/2026 మంగళవారం మనసింహపురి కేంద్రంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకుందాం. ఉదయం 5:50 వందేమాతరం, 5:55 చరిత్రపుటల్లో ఈరోజు కార్యక్రమం ప్రసారం. 6:00 దేశభక్తి గేయం, 6:10 అర్చన భక్తిగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 సూక్తిసుధ, 6:35 పొలం కబుర్లు ప్రసారమవుతాయి. ఉదయం 7:00 మన సింహపురి కేంద్ర ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ముందుగా స్వరార్చన, తదుపరి సింహపురి సమాచారం. అనంతరం ఇంటర్నేషనల్ ఫిజియోథెరపీ డే సందర్భంగా ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ శ్రీకర్ కుమార్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం ఉత్తమ పరిపాలనకు ప్రజాస్వామ్యం, ఈ అంశం గురించి డాక్టర్ శామ్యూల్ దయాకర్ గారి ప్రసంగం వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమం ప్రసారం. 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి.

సాయంత్రం 5 గంటలకు మన సింహపురి కేంద్ర ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి కార్యక్రమం, 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీతం ప్రసారం. 7:15 ఆకాశవాణి కేంద్ర ప్రభుత్వ సహకారంతో కిసాన్ వాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు మన సింహపురి కేంద్రంలో రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకున్నారు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:05. ఇప్పుడు ప్రకటన విందాం.
1: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన, 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా తీన్మార్ చిత్రం కోసం మణిశర్మ గారి సంగీత సారథ్యంలో కారుణ్య రెహమాన్ గారు ఆలపించిన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో మనం వింటున్నాం మహిళల కోసం ప్రత్యేక పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు అన్వేషి చిత్రం కోసం చైతన్య ప్రసాద్ గానంలో ఈ అద్భుతమైన పాటను సంగీతం సమకూర్చిన వారు చైతన్ భరద్వాజ్, రచన హరిణి. విందామా ఈ పాటను?

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటన విందాం.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: కార్యక్రమంలో ఇప్పుడు తపస్సు చిత్రం కోసం మనోగానంలో ఈ అద్భుతమైన పాట విందామా?

0: సభలు సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్జ్ పై.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితా వాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు సీతారామయ్య గారి మనుమరాలు చిత్రం కోసం వేటూరి గారి రచనలో, ఎంఎం కీరవాణి గారి సంగీత సారథ్యంలో చిత్రమ్మ ఆలపించిన పాట విందామా?

0: ఆకాశవాణి సింహప్రియ ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రోమోస్.
1: ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
2: అబ్బా, ఏంటి నీ గోళ? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
1: అమ్మా, టైం పదయింది. హా, పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
2: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
1: నాన్న, అది ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
2: అవునా?
1: ఆ, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 10 గంటల.
3: హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు
2: 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: ఈనాటి వనితవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30. కార్యక్రమంలో ముందుగా ప్రకటన విందాం.
1: ఈఎంఐ అద్దె ఎలా మేనేజ్ చేయను?
2: ఓ ఉపాయం ఉంది, చాలా డబ్బు దొరుకుతుంది.
1: ఏంటి?
2: నీ బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వు, కొంతమంది డబ్బు పంపిస్తారు, తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చెయ్యి, కమిషన్ దొరుకుతుంది.
1: ఇంత సులువా?
2: ఏం సులువు అండి, ఇతను మనీ మ్యూల్ అండి. తమ అక్రమ డబ్బును ఇతరుల ఖాతాల ద్వారా తిప్పుతారు, అపరాధం ఇది, జైలుకు వెళ్ళవలసి రావచ్చు.
1: వద్దు బాబు వద్దు.
2: మీ బ్యాంకు ఖాతాని సురక్షితంగా ఉంచండి, ఇతరులను వాడనివ్వకండి, ఆర్బీఐ అంటుంది.
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

ఈనాటి యువతరంగం కార్యక్రమంలో ముందుగా అమ్ము చిత్రం కోసం భరత్ శంకర్ గారి సంగీత సారథ్యంలో భరత్ శంకర్ గానంలో ఈ అద్భుతమైన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఒక ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బరోడా రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వెల్త్ ఎగ్జిక్యూటివ్ 1000 పోస్టులు ఖాళీలున్నాయి. ఇది జేఎంజీ S1 అన్నమాట. ఈ అర్హత వచ్చేసి డిగ్రీతో పాటు పీజీ, పీజీ డిప్లొమో, ఎంబీఏ ఫైనాన్స్ లేదా మార్కెటింగ్ లేదా బ్యాంకింగ్, మరియు వెల్త్ ప్రోడక్ట్స్ సేల్స్లో కనీసం 2 ఏళ్ల అనుభవం కూడా అవసరం. క్రెడిట్ అనలిస్ట్ C&IC, ఎంఎంజీ, ఎంఎంజీ లేదా S2, ఇవైతే 100 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. అర్హత వచ్చేసి డిగ్రీతో పాటు సిఏ మేనేజ్మెంట్లో 2 ఏళ్ల ఫుల్ టైం లేదా షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులో 7 ఏళ్ల అనుభవం తప్పనిసరి. అర్హత వయసు వచ్చేసి వెల్త్ ఎగ్జిక్యూటివ్కు 22 నుంచి 32 సంవత్సరాలు, క్రెడిట్ అనలిస్ట్కు 21 నుంచి 33 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల సడలింపులు వర్తిస్తాయి. వేతనం వచ్చేసి నెలకు వెల్త్ ఎగ్జిక్యూటివ్కు 48480 రూపాయల నుంచి 85920 రూపాయల వరకు వేతనమైతే లభిస్తుంది. క్రెడిట్ అనలిస్టుకు 64820 రూపాయల నుంచి 93960 రూపాయల వరకు వేతనం ఉంటుంది. వీటికి అలవెన్స్లు అదనంగా కూడా ఉంటాయి. ఎంపిక వచ్చేసి దరఖాస్తుల స్క్రీనింగ్, ఆన్లైన్ రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్టు, గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ పరీక్ష ఇంగ్లీషు, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ లేదా ఎకనామిక్ బ్యాంకింగ్ అవేర్నెస్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగాల నుంచి 120 ప్రశ్నలు 120 మార్కులకు ఉంటాయి. సమయం వచ్చేసి 120 నిమిషాలు. దరఖాస్తు ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీలకు 850 రూపాయల వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, మహిళలకు 175 రూపాయలు దరఖాస్తు ఫీజు అయితే ఉంటుంది. ఇక

స్లాష్ కార్యక్రమంలో ఇప్పుడు అమ్మాయి కోసం చిత్రం నుంచి ఈ అద్భుతమైన పాట విందామా?

0: ఎస్సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 175. పోస్టుల వివరాలు: సైంటిస్ట్ ఇంజనీర్స్ ఎస్సీ ఎలక్ట్రానిక్స్ 100, సైంటిస్ట్ ఇంజనీర్స్ ఎస్సీ మెకానికల్ 53, సైంటిస్ట్ ఇంజనీర్స్ ఎస్సీ కంప్యూటర్ సైన్స్ 22. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో కనీసం 65% మార్కులతో బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. అర్హత వయస్సు వచ్చేసి 16/9/2026 నాటికి 28 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు 56,100 రూపాయలు మరియు ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి. ఎంపిక విధానం వచ్చేసి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 27/8/2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 16/9/2026. మరింత సమాచారం కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://www.isro.gov.in. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://www.isro.gov.in. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు ముందుగా ప్రకటనలు విందాం.
1: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ గానంలో ఈ అద్భుతమైన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మరొక ఉద్యోగ సమాచారం అయితే తెలుసుకుందాం. భారత అంతరిక్ష పరిశోధన సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు ICRB ద్వారా సైంటిస్ట్ లేదా మరియు ఇంజనీర్

ఆకాశవాణి సింహప్రి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు మరొక ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. హైదరాబాద్లోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎన్ఎఫ్సిలో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య 432. ట్రేడ్లు వచ్చేసి ఫిట్టర్, టన్నర్ ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, కెమికల్ ప్లాంట్ ఆపరేటర్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మోటార్ మెకానిక్స్, డ్రాఫ్ట్మెన్ మెకానికల్, సిఓపిఏ, డీజిల్ మెకానిక్, కార్పెంటర్, ప్లంబర్, వెల్డర్, స్టెనోగ్రాఫర్. అర్హత వచ్చేసి సంబంధిత ట్రేడులు ఇంజనీరింగ్ విభాగాల్లో ఐటీఐ డిప్లొమో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు అవ్వాలి. అర్హత వయస్సు వచ్చేసి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. నెలకు స్టైఫండ్ వచ్చేసి 11,040 రూపాయలు ఉంటుంది. సిఓపిఏ, డీజిల్ మెకానిక్, కార్పెంటర్, ప్లంబర్, వెల్డర్ పోస్టులకు 10,565 రూపాయలు ఉంటుంది. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 16/9/2026. మరింత సమాచారం కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://www.nfc.gov.in. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://www.nfc.gov.in. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు భరి చిత్రం కోసం ఈ అద్భుతమైన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఉప్పెన చిత్రం కోసం జస్ప్రీత్ జాస్, శ్రేయా ఘోషల్ ఆలపించిన పాటకు సంగీతం కూర్చిన వారు దేవిశ్రీ ప్రసాద్. విందామా మరి

0: ఈనాటి యువతరంగం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం, 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं मुकेश कुमार. निर्वाचन आयोग ने असम की नागांव लोकसभा सीट पर उपचुनाव की घोषणा कर दी है. इसके साथ ही तमिलनाडु और पश्चिम बंगाल की 2-2 विधानसभा सीट और पुदुचेरी की 1 सीट पर उपचुनाव की भी घोषणा की गई. आयोग ने बताया कि तमिलनाडु की मदुरंतकम और धर्मपुर सीट, पश्चिम बंगाल की रिजीनगर और नंदीग्राम सीट तथा पुदुचेरी की थट्टन चावड़ी विधानसभा सीट पर मतदान होगा. लोकसभा और विधानसभा उपचुनाव की अधिसूचना बुधवार को जारी की जाएगी. नामांकन इस महीने की 16 तारीख तक दाखिल किए जा सकते हैं. मतदान 6 अक्टूबर को होगा और मतगणना 16 अक्टूबर को की जाएगी. गृह मंत्री अमित शाह ने आज गोवा पुलिस को प्रतिष्ठित राष्ट्रपति पदक पुलिस ध्वज प्रदान किया. इस अवसर पर गृहमंत्री ने गोवा पुलिस की सेवा, व्यावसायिकता, साहस और अनुशासन की सराहना की.
2: 8 दशकों की गौरवशाली गोवा पुलिस की सेवा राष्ट्रपति जी के दिए हुए निशान के साथ देश भर की पुलिस की कतार में खड़ी है. ये गौरव जिन जिन राज्यों की पुलिस को मिला वो पुलिस के गौरवशाली इतिहास, साहस, अनुशासन और समर्पण के कारण ही राष्ट्रपति महोदय ने गोवा को प्रेसिडेंट कलर से सम्मानित करने का काम किया है.
1: गोवा के तले गांव में आयोजित समारोह में श्री शाह ने 1930 साइबर धोखाधड़ी हेल्पलाइन के लिए आर्टिफिशियल इंटेलिजेंस आधारित वॉइस असिस्टेंट सेवा भी शुरू की. यह 12 भाषाओं में नागरिकों और पर्यटकों को त्वरित सहायता उपलब्ध कराएगा. रक्षा मंत्री राजनाथ सिंह की अध्यक्षता में आज रक्षा खरीद परिषद ने सशस्त्र बलों के लिए 1,10,000 करोड़ रुपए से अधिक के पूंजीगत प्रस्तावों को मंजूरी दी. रक्षा मंत्रालय ने कहा कि 98% सामान भारतीय कंपनियों से खरीदे जाएंगे. केंद्रीय वित्त मंत्री निर्मला सीतारामन ने आज नई दिल्ली में अंतर्राष्ट्रीय मुद्रा कोष के उप प्रबंध निदेशक नाइजेल क्लार्क से भेंट की. बैठक में भारत और कोष के बीच संबंधों पर चर्चा हुई. इस दौरान कोष के दक्षिण एशिया क्षेत्रीय प्रशिक्षण और तकनीकी सहायता केंद्र को मजबूत करने में भारत की भूमिका की सराहना की गई. लग्जमबर्ग के ऊर्जा तथा पर्यटन मंत्री लेक्स डेल्स ने आज नई दिल्ली में विज्ञान और प्रौद्योगिकी मंत्री जितेंद्र सिंह से मुलाकात की. दोनों नेताओं ने अंतरिक्ष क्षेत्र में मौजूदा सहयोग, भविष्य की संभावनाओं और संस्थागत तथा व्यावसायिक सहयोग बढ़ाने पर चर्चा की गई. डॉक्टर सिंह ने कहा कि अंतरिक्ष क्षेत्र में दोनों देशों की साझेदारी का महत्वपूर्ण हिस्सा है. प्रधानमंत्री नरेंद्र मोदी ने केंद्रीय शिक्षा राज्य मंत्री जयंत सिंह का एक लेख सोशल मीडिया पर साझा किया है. श्री मोदी ने कहा कि शिक्षक शिक्षा के कलाकार शीर्षक वाले इस लेख में जयंत सिंह ने बताया कि शिक्षण एक कला और रचनात्मक कार्य है. लेख में श्री सिंह ने यह भी बताया कि राष्ट्रीय शिक्षा नीति 2020, उल्लास, विद्यांजलि और कई अन्य पहलें शिक्षण और सीखने की प्रक्रिया मजबूत कर रही हैं. वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल ने कहा है कि भारत को दुनिया की फार्मेसी के रूप में अपनी स्थिति मजबूत करते हुए वैश्विक चिकित्सा और स्वास्थ्य सेवा केंद्र के रूप में उभरना चाहिए. नई दिल्ली में फार्मा मैक टेक और लैब नेक्स्ट एक्सपो 2026 के उद्घाटन समारोह में श्री गोयल ने कहा कि स्वास्थ्य सेवा का दायरा केवल इलाज तक सीमित नहीं है. केंद्रीय कृषि मंत्री शिवराज सिंह चौहान ने आज नई दिल्ली में एक उच्च स्तरीय बैठक की अध्यक्षता की. बैठक में राज्यों की भागीदारी बढ़ाकर कृषि विज्ञान केंद्रों को मजबूत करने की कार्य योजना की समीक्षा की गई. श्री चौहान ने निर्धारित समय सीमा में लक्ष्य हासिल करने के लिए राज्य सरकारों की सक्रिय भागीदारी और समय पर सहयोग की आवश्यकता पर बल दिया. दिल्ली की मुख्यमंत्री रेखा गुप्ता ने नई दिल्ली के सत्य निकेतन में ढही इमारत स्थल का आज फिर दौरा किया. मुख्यमंत्री ने कहा कि जिन अधिकारियों की अनदेखी के कारण ये दुर्घटना हुई है उन्हें तुरंत निलंबित किया जाएगा. इस बीच पुलिस ने इमारत के मालिक हरिराम गुप्ता को आज राजस्थान के भिवाड़ी से गिरफ्तार किया. दिल्ली उच्च न्यायालय ने इस दुर्घटना को बेहद दुर्भाग्यपूर्ण बताया है। न्यायालय ने कहा कि इस त्रासदी के लिए केवल भवन मालिक के साथ दिल्ली नगर निगम और दिल्ली विश्वविद्यालय भी जिम्मेदार है। अहमदाबाद में शीतल देवी ने विश्व तीरंदाजी पैरा श्रृंखला के महिला कंपाउंड के व्यक्तिगत वर्ग के फाइनल में प्रवेश कर लिया है। शीतल देवी ने सेमीफाइनल में आज सरिता को हराया। खिताबी मुकाबले में शीतल का सामना कजाकिस्तान की एजदा सिदान से होगा। इसके साथ ही समाचार बुलेटिन समाप्त हुआ।
3: Good evening. This is Akashvani, the news read by Saira Mujtaba. The Defence Acquisition Council today cleared capital acquisition proposals worth over 1,10,000 crore rupees for the Defence Forces. The approval was granted during a meeting of the council held under the chairmanship of Defence Minister Rajnath Singh. The proposals include procurement of chemical, biological, radiological and nuclear recce vehicles, advanced light helicopters and Sarvatra bridge system for the Indian Army. For the Indian Navy, acceptance of necessity was accorded for the procurement of Arudra radars, design and development and subsequent procurement of marine gas turbines. Meanwhile, for the Indian Air Force, approval was granted to various proposals to enhance the war-fighting capability of fighters, transports and helicopters. The Defence Ministry said that 98% of total procurements will be made from the Indian industry. Union Home Minister Amit Shah today presented the prestigious President's Police Colour to Goa Police at a ceremony held at the Dr. Shyama Prasad Mukherjee Indoor Stadium in Talegaon, Goa. Mr. Shah also launched an AI-based voice assistant for the 1930 Cyber Fraud Helpline, supporting 12 languages to provide quick assistance to citizens and tourists. Addressing the gathering, Mr. Shah praised the Goa Police for its service, professionalism, courage and discipline. He said the force has played an important role in maintaining internal security, protecting the coastline and safeguarding Goa's tourism and economy.
2: आठ दशकों की गौरवशाली
4: विद 8 decades of glorious service, the Goa Police now proudly joins the distinguished ranks of police forces across the country that have been honored with the President's Colour. This prestigious recognition is a testament to the Goa Police's glorious history, professional excellence, courage, discipline and unwavering dedication to duty. It is in recognition of these exemplary qualities and its outstanding service to the nation that the Honorable President has conferred the President's Colour upon the Goa Police.
2: गोवा को प्रेसिडेंट कलर से सम्मानित करने का काम किया है।
3: The Home Minister urged the force to take the lead in combating narcotics and work towards eliminating the menace by 2029. Mr. Shah also highlighted India's 7.8% GDP growth in the first quarter and its growing role in disaster relief and capacity building globally. Earlier in the day, Home Minister Amit Shah chaired the 28th meeting of the Western Zonal Council in Panchi. Delhi Chief Minister Rekha Gupta said that the alleged owner of the building that collapsed yesterday in Satiniketan has been arrested. In a social media post, the Chief Minister said, five MCD officials, including Deputy Commissioner, Superintending Engineer, Executive Engineer, Assistant Engineer and Junior Engineer, have also been suspended with immediate effect. She said the buildings with the fifth floor across Delhi have been ordered to be sealed immediately. The death toll in the Satiniketan building collapse in New Delhi has reached 7. National Disaster Response Force, NDRF, is continuing its search and rescue operation at the site of the building collapse. AIIMS Delhi informed that a total of 12 victims were brought to the hospital. Of them, 6 died and 1 later succumbed to injuries. AIIMS added that 3 individuals who were rescued are in critical condition while 2 are stable. Of them, 1 has been discharged. The Election Commission today announced by-poll to Nagaon Lok Sabha seat in Assam. It has also announced assembly by-polls for 2 seats each in Tamil Nadu and West Bengal and 1 seat in Puducherry. The Commission said Madurantakam and Dharapuram seats in Tamil Nadu, Rejinagar and Nandigram seats in West Bengal and Thattanachavadi assembly seat in Puducherry will go to polls. Notification for the Lok Sabha and assembly by-poll will be issued on Wednesday. External Affairs Minister Dr. S. Jayashankar has said that in an era where the world is worried about uncertainty, India and Luxembourg have a trusted relationship. Dr. Jayashankar said this while meeting Deputy Prime Minister, Minister for Foreign Affairs and Foreign Trade of Luxembourg, Xavier Bettel, in New Delhi this afternoon. Prime Minister Narendra Modi will visit Gujarat and Maharashtra tomorrow. In Vadodara, the Prime Minister will lay the foundation stones, inaugurate and dedicate to the nation various development projects worth more than 35,000 crore rupees. And reigning world champion Sheetal Devi has confirmed a medal for India by storming into the women's compound individual final on the third day of the Stage 3 of World Archery Para Series in Ahmedabad today. And that's the end of this news bulletin.
5: कंप्रीम ज्यादा बोनस अपनों के लिए सबसे सही आखिरी लाइन इससे बेहतर कुछ नहीं
6: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस आरपीएलआई की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें
7: बेटी
8: ईएमआई अद्दे ఎలా మేనేజ్ చేయను
9: ఓ ఉపాయం ఉంది చాలా డబ్బు దొరుకుతుంది
8: ఏంటి
9: నీ బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వు కొంతమంది డబ్బు పంపిస్తారు తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయి కమిషన్ దొరుకుతుంది
8: ఇంత సులువా
9: ఏం సులువండి ఇతను మనీ మ్యూల్ అండి తమ అక్రమ డబ్బును ఇతరుల ఖాతాల ద్వారా తిప్పుతారు అపరాధం ఇది జైలుకు వెళ్ళవలసి రావచ్చు
8: వద్దు బాబు వద్దు
9: మీ బ్యాంకు ఖాతాని సురక్షితంగా ఉంచండి ఇతరులను వాడనివ్వకండి ఆర్బీఐ అంటుంది
10: విషయాలు తెలుసుకోండి జాగరూకంగా ఉండండి
11: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ఆమోదం లభించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు గ్రామీణ ప్రాంతాల వికాసానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ విలువైన సేవలు అందిస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని కొన్ని చోట్ల రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన లీడర్షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించడంతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తున్నామని అభివృద్ది సంక్షేమం సుపరిపాలనను సమతుల్యం చేస్తూ పాలన కొనసాగిస్తున్నామని వివరించారు విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్న ముఖ్యమంత్రి తల్లిక వందనం అన్నదాత సుఖీభవ అన్న క్యాంటీన్లు ఆటో డ్రైవర్ల సేవలు నేతన్నల సేవలు మత్స్యకారుల సేవలు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని వెల్లడిస్తూ
12: బడుగు బలహీన వర్గాల కోసం కార్యక్రమాలు చేపట్టాం మహిళ యువత బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ దివ్యాంగులకి ప్రతి ఒక్కరికి భరోసా కల్పించాం మెగా డిఎస్సీ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ఎన్డీఏది పెట్టుబడులు తెచ్చి అభివృద్ధికి అధికంగా ఖర్చు చేస్తున్నాం విశాఖపట్నం అమరావతి తిరుపతి ఈ మూడు ప్రాంతాల్లో కేంద్రాలుగా పెట్టుకుని ఆ ప్రాంత ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేస్తున్నాం పోలవరం
11: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సామాజిక ఆరోగ్య కార్యకర్త ఆశా పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు జీరో వేకెన్సీ విధానంలో ఈ పోస్టుల నియామకాలు చేపడుతున్నామని దీని ద్వారా రాష్ట్రంలోని ఆశా పోస్టులన్నీ భర్తీ అయినట్లవుతుందని తెలిపారు గడిచిన 2 సంవత్సరాలలో 1294 ఆశా పోస్టులను భర్తీ చేశామని ప్రస్తుత 913 పోస్టులతో కలిపితే మొత్తం 2207 పోస్టుల నియామకాలు పూర్తవుతాయని వివరించారు తాజా ఖాళీల్లో 673 గ్రామీణ 64 గిరిజన 176 పట్టణ పోస్టులున్నాయని మంత్రి ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పోస్టుల భర్తీ జరగనుందని జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉన్న డిస్టిక్ట్ హెల్త్ అసోసియేషన్

0: ద్వారా నియామకాలు జరుగుతాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల వికాసానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఉత్తరప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఈరోజు జరిగిన స్వర్ణ భారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, మహాత్మాగాంధీ కన్న గ్రామీణ భారత వికాస స్వప్నాన్ని స్వర్ణ భారత్ ట్రస్ట్ సాకారం చేస్తోందని ప్రశంసించారు. సమాజ సేవలో వెంకయ్యనాయుడు తరిస్తున్నారని, గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎన్నో రంగాల్లో సేవలు అందిస్తూ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువస్తున్నారని కొనియాడారు.
1: సేవా సంస్కార్ ఔర్ సమాజ్ హిత్ కే సంకల్ప కే సాథ్ 25 వర్షో కీ యే యాత్రా నిశ్చిత రూప్ సే అభినందనీయ హై ఔర్ పూరే సమాజ్ కే లియే ప్రేరక హై. మై ఇస్ అవసర్ పర్ విశేష రూప్ సే స్వర్ణ భారత్ ట్రస్ట్ కీ స్థాపనా కే లియే ప్రేరణా దేనే వాలే ఆదరణీయ శ్రీ ఎం వెంకయ్య నాయుడు జీ కే ప్రతి అప్నా ఆభార్ వ్యక్త కర్నా చాహుంగా. మిత్రో మై ఆజ్ యహాన్ ఏక్ సంజోగ్ కీ చర్చా కర్నా చాహుంగా.
0: కాగా యోగి ఆదిత్యనాథ్ అంతకుముందు వెంకటాచలంలోని అక్షర విద్యాలయంలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన, జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, అంకితభావం పట్టుదలతో విద్యార్థులు జీవితంలో ఎదగాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డును ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నామని చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. వక్ఫ్ బోర్డు కార్యాలయంలో సీఈఓ యాకూబ్ కాజీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ ఆడిటర్లు సిబ్బందికి ఈరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, బోర్డు సేవలు కార్యకలాపాలను డిజిటలైజ్ చేసేందుకు ప్రత్యేకంగా వెబ్సైట్ మొబైల్ యాప్ రూపొందించామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొనసాగుతున్న డిజిటల్ గవర్నెన్స్ కు అనుగుణంగా వక్ఫ్ బోర్డులోనూ ఆధునిక సాంకేతిక విధానాలను అమలు చేస్తున్నామన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి తీసుకొచ్చింది. సర్క్యులర్ ఎకానమీ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు ఈ నిబంధనల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్య కారకుడే చెల్లించాలనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా ఈ నిబంధనలను రూపొందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామీణ పట్టణ పరిధిలో రహదారుల పక్కన వ్యర్థాలు లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్, డంపింగ్ యార్డుల ఏర్పాటు తదితర అంశాలపై ఈరోజు కలెక్టర్, డిపిఓ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశారు. పట్టణాలు, గ్రామాల్లో ప్రతిరోజు ఇళ్ల నుంచి చెత్తను సేకరించాలని, రహదారులు, కాలువలు, ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. చట్టాన్ని ఉల్లంఘించి దుశ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ స్పష్టం చేశారు. భోగాపురం మండలం రామచంద్రరాజుపేట గ్రామానికి చెందిన ఎల్లా రాజేష్ అనే వ్యక్తి బకాయి డబ్బులు ఇవ్వలేదనే కారణంతో అతడిని నిర్బంధించి వీధుల్లో తిప్పిన ఘటనను పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించిందన్నారు. ఇందుకు బాధ్యులైన 5 హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్లతో కేసు నమోదు చేశామని, అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని చెప్పారు. మానవత్వం మరిచి ప్రవర్తించిన, చట్టాన్ని ఉల్లంఘించి దుశ్చర్యలకు పాల్పడిన తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు చేపడతామని ఎస్పీ స్పష్టం చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఆరోహణ ఏఏ ఫెలోషిప్ రెసిడెన్షియల్ శిక్షణా కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. గిరిజన యువతను ఆధునిక సాంకేతిక రంగాల్లో తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్య వర్మ ఈరోజు ప్రారంభించారు. తొలి విడతలో 50 గిరిజన విద్యార్థులను ఎంపిక చేసి ఉచిత బోర్డింగ్, లాడ్జింగ్ సదుపాయాలతో రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ అందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ స్కిల్స్, డేటా అనలిటిక్స్, ప్రాబ్లం సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్పై అవగాహన కల్పిస్తున్నారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.

0: ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ఆమోదం లభించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల వికాసానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ విలువైన సేవలు అందిస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని కొన్ని చోట్ల రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ అద్య గోవాయా పణజీ నగరే పశ్చిమ క్షేత్రీయ పరిషద అష్టావింశతితమస్య ఉపవేశనస్య అధ్యక్షతాం కృతవాన్. తత్ర గోవారక్షిబలాయ ప్రతిష్ఠితం ప్రెసిడెంట్స్ పోలీస్ కలరితి విశిష్ట ధ్వజ సమ్మానం ప్రదత్తవాన్. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర లక్సెంబర్గ్ దేశస్య ఉప ప్రధానమంత్రిణా జేవియర్ బెటల్ ఇత్యనేన సహ ఉపవేశనం కృతవాన్. ఉక్తవాన్ చ యత్ యదా సంపూర్ణం విశ్వం అనిశ్చితతాం ప్రతి చింతితమస్తి తాదృశే కాలే భారత లక్సెంబర్గ్ దేశయోః మధ్యే విశ్వసనీయాః సంబంధాః సంతి. రాష్ట్రీయ రాజధాన్యా సత్యనికేతన క్షేత్రే భవన పతనేన మృతానాం సంఖ్యా సంవర్ధ్య 7 యావత్ ఉపాగత. దిల్లీ నగర నిగమస్య దక్షిణ క్షేత్రస్య ఉపాయుక్తం సమేత్య చత్వారః అభియంతారః తాత్కాలిక ప్రభావేణ నిలంబితాః. భారతర్తు విజ్ఞాన విభాగేన సంసూచితం యత్ శ్వః యావత్ బిహార్, మధ్యప్రదేశ్, పూర్వోత్తర ప్రదేశ, ఉత్తరాఖండ, పశ్చిమ బంగాళ, పూర్వోత్తర భారత్ ఇత్యేతేషాం కేషుచిత్ భాగేషు చ అతివృష్టేః సంభావనా అస్తి. విశ్వదివ్యాంగధనుర్విద్యా శృంఖలాయాం శీతలదేవీ అంతిమచక్రే ప్రవేశం లబ్ధ్వా భారతస్య కృతే పదకం సునిశ్చితవతీ. అపి చ టెన్నిస్ స్పర్ధాయాం పూర్వతన విజేతారౌ అరీనా సవాలింకా అథ కార్లోస్ అల్కరాసః యుఎస్ ఓపెన్ ప్రతియోగితాయాః ప్రాగుపాంత్యచక్రే స్వస్థానం రక్షితవంతౌ. అథ వార్తాః విశదీకృత్య. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ అద్య గోవాయాః పణజీ నగరే పశ్చిమ క్షేత్రీయ పరిషదః అష్టావింశతితమస్య ఉపవేశనస్య అధ్యక్షతాం కృతవాన్. పరిషది గోవా గుజరాత్ మహారాష్ట్రైస్సహ కేంద్రశాసిత ప్రదేశౌ దాదరా నగర హవేలీ దమనదీవ్ ఇత్యేతౌ చ సమ్మిలితౌ స్తః. ఉపవేశనే గోవాయాః ముఖ్యమంత్రీ ప్రమోద సావంతః, గుజరాతస్య ముఖ్యమంత్రీ భూపేంద్ర పటేలః, మహారాష్ట్రస్య ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీసః చ భాగం గృహీతవంతః. దాదరానగర హవేలీ దమనదీవ్ ఇత్యేతయోః ప్రతినిధయః అపి ఉపవేశనే భాగం గృహీతవంతః. ఉపవేశనస్య కార్యసూచౌ కేంద్రరాజ్యయోః మధ్యే సామాన్యహితసంబద్ధాని ప్రకరణాని అథ సంయుక్తరూపేణ కార్యాచరణం చ సదృశాః విషయాః సమావిష్టాః ఆసన్. కేంద్రీయగృహమంత్రి అమిత్షాహః తలేగాం స్థితే డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియం ఇత్యస్మిన్ క్రీడాంగణే ఆయోజితే సమారోహే గోవారక్షిబలాయ ప్రతిష్ఠితం ప్రెసిడెంట్స్ పోలీస్ కలరితి విశిష్టధ్వజ సమ్మానం ప్రదత్తవాన్. ప్రెసిడెంట్స్ పోలీస్ కలరితి ధ్వజ రాష్ట్రపతి కా నిశాన్ ఇతి నామ్నా అపి ప్రఖ్యాతః. సః కస్మైచిత్ ఆరక్షిబలాయ ప్రదీయమానేషు సర్వోచ్చ సమ్మానేషు అన్యతమః అస్తి. అనేన సమ్మానేన గోవారక్షిబలస్య రాజ్యస్య జనాన్ ప్రతి సమర్పిత సేవా అనుశాసనం ప్రతిబద్ధత చ సమ్మానితా భవతి. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ సంప్రతి ప్రచలితే అస్మిన్ సమారోహే భాగం గృహ్ణాతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్వః గుజరాత్ మహారాష్ట్రయోః యాత్రాయై ప్రస్థాస్యతి. వడోదరాయాం ప్రధానమంత్రి 35,000 కోటి రూప్యతోప్యధిక మూల్యానాం విభిన్న వికాస పరియోజనానాం శిలాన్యాసం ఉద్ఘాటనం చ కృత్వా ఏతాని రాష్ట్రాయ సమర్పయిష్యతి. మహారాష్ట్రస్య ముంబై నగరే ప్రధానమంత్రి ఐషమః గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇత్యస్య ఉద్ఘాటనం కరిష్యతి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణనద్య యువానః మాదక ద్రవ్యాణాం దురుపయోగస్య విరుద్ధం సుదృఢం పక్షం స్వీకర్తుం మాదక ద్రవ్య విహీన సమాజస్య నిర్మాణే చ సక్రియతయా యోగదానం దాతుం ఆహూతవాన్. అసమస్య గువాహాటి విశ్వవిద్యాలయే ఆయోజితే కార్యక్రమే విద్యార్థినః సంబోధయన్ ఉపరాష్ట్రపతిః యువకేభ్యః మాదక ద్రవ్యాణాం విరుద్ధే సంఘర్షే ప్రతిబద్ధతయా స్థాతుం ఆగ్రహం కృతవాన్. సహ ఉపస్థితాన్ జనాన్ మాదక ద్రవ్య విహీన సమాజస్య నిర్మాణాయ కార్యం కర్తుం సంకల్పం కారితవాన్. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః ఉక్తవాన్ యత్ యదా సంపూర్ణం విశ్వం అనిశ్చితతాం ప్రతి చింతితమస్తి తాదృశే కాలే భారత లగ్జమబర్గ దేశయోః మధ్యే విశ్వసనీయాః సంబంధాః సంతి. డాక్టర్ జయశంకరః అద్య మధ్యాహ్నె నవదిల్ల్యాం లగ్జంబర్గ్ దేశస్య ఉప ప్రధానమంత్రిణా విదేశ వ్యాపార మంత్రిణా చ జేవియర్ బెటల్ ఇత్యనేన సహ ఉపవేశనావధౌ వక్తవ్యమిదం ప్రదత్తవాన్. డాక్టర్ జయశంకరః వర్షస్య ప్రారంభే కృతాం స్వకీయాం లగ్జంబర్గ్ యాత్రామపి స్మృతవాన్. విదేశమంత్రి ఉక్తవాన్ యత్ వాణిజ్యం నివేశః విత్తీయ సహకారశ్చ ఉభయోః దేశయోః సంబంధానాం కృతే కేంద్రే స్థితాః సంతి. జేవియర్ బెటల్ స్వీయ సంబోధనె ఉక్తవాన్ యత్ లగ్జంబర్గ్ దేశస్య భారతస్య చ మధ్యే విశ్వసనీయాః సుదృఢాశ్చ సంబంధాః సంతి. శ్రీ బెటల్ అద్య ఉషః కాలే భారతస్య త్రిదివసీయ యాత్రాయై నవదిల్ల్యాం సంప్రాప్తవాన్. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాష్యతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. రాష్ట్రీయ రాజధాన్యాః సత్యనికేతన క్షేత్రే భవన పతనేన మృతానాం సంఖ్యా సంవర్ధ్య సప్త యావత్ ఉపగతా వర్తతే. అఖిల భారతీయ ఆయుర్విజ్ఞాన సంస్థానేన విజ్ఞాపితం యత్ దుర్ఘటనాస్థలాత్ ద్వాదశ జనాః చికిత్సాలయం నీతాః. తేషు షణ్ణాం పూర్వమేవ మృత్యుః అభవత్. ఏకశ్చ ఉపచారావసరే ప్రాణం అత్యజత్. ఎయిమ్స్ ప్రశాసనేన ప్రత్యపాది యత్ ఏతేషు త్రయః అతీవ సంకటాపన్నాయాం స్థితౌ వర్తంతే. ద్వయోః అవస్థా స్థిరా వర్తతే. అత్రాంతరే అస్యాః దుర్ఘటనాయాః అనంతరం దిల్లీ సర్వకారేణ దృఢం ప్రశాసనిక పదక్షేపం ఉత్థాపయత దిల్లీ నగర నిగమస్య దక్షిణక్షేత్రస్య ఉపాయుక్తః రాకేశ కుమారః అధీక్షణ అభియంతా రణవీరసింహ కార్యపాలక అభియంతా లలిత కుమారః సహాయక అభియంతా సునీల చౌహానః అథ చ ఏకః కనిష్ఠ అభియంతా ఇతి పంచాధికారిణః తాత్కాలిక ప్రభావేణ నిలంబితాః. నేపాల తిబ్బత్ ఇత్యతయోః సహసా ఆగతేన వినాశకారిణ జలాప్లావేన మృతకానాం సంఖ్యా పంచపంచాశదధిక త్రయోదశశతం యావత్ వర్ధితా. రాష్ట్రీయాపత్సంకట న్యూనీకరణ ప్రబంధన ప్రాధికరణస్యానుసారం సర్వాధికాః జనాః చితవన్నగరే మృతాః. అనంతరం నవలపరాసి పూర్వ ఇత్యస్య స్థానమస్తి. భారతర్తు విజ్ఞాన విభాగేన సంసూచితం యత్ శ్వః యావత్ బిహార్ మధ్యప్రదేశ పూర్వోత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పశ్చిమ బంగాల్ పూర్వోత్తర భారత ఇత్యేతేషాం కేషుచిత్ భాగేషు చ అతివృష్టేః సంభావనా అస్తి. ఋతువిభాగేన ఉక్తం యత్ శ్వః యావత్ ఆంధ్రప్రదేశ ఝార్ఖండ్ ఒడిషా ఛత్తీస్గఢ్ తమిళనాడు రాజ్యేషు మేఘగర్జనేన సహ వృష్టేః సంభావనా వర్తతే. అహ్మదాబాదే అద్య సమాయోజ్యమానాయాః విశ్వ దివ్యాంగ ధనుర్విద్యా శృంఖలాయాః తృతీయ చరణస్య తృతీయ దివసే వర్తమాన విశ్వవిజేత్రీ శీతల్ దేవీ అంతిమచక్రే ప్రవేశం లబ్ధ్వా భారతస్య కృతే పదకం సునిశ్చితవతి. उभयोः भारतीययोः मध्ये सञ्जाते उपान्त्यद्वन्द्वे जम्मूप्रदेशस्य शीतलदेव्या स्वदेशीया सरिता पञ्चचत्वारिंशदुत्तरशततः त्रिचत्वारिंशदुत्तरशतांकैः पराजित्य सुवर्णपदकस्य निर्णायकस्पर्धायां स्वस्थानं सुनिश्चितम्।

0: टेनिस स्पर्धायां पूर्वतन विजेतारौ अरीना सबालेंका अथ कार्लोस अल्कराज़ः यूएस ओपन प्रतियोगितायाः प्रागुपान्त्य चक्रे स्वस्थानं रक्षितवन्तौ। एकवारं पुनः मुख्याः वार्ताः। केन्द्रीय गृहमन्त्री अमितशाहः अद्य गोवायाः पणजी नगरे पश्चिम क्षेत्रीय परिषदः 28वें उपवेशनस्य अध्यक्षतां कृतवान्। तत्र गोवारक्षिबलाय प्रतिष्ठितं प्रेसिडेंट्स पुलिस कलर इति विशिष्ट ध्वज सम्माननं प्रदत्तवान्। विदेशमंत्री डॉक्टर एस जयशंकरः लक्जमबर्ग देशस्य उपप्रधानमन्त्रिणा जेवियर बेटल इत्यनेन सह उपवेशनं कृतवान्। उक्तवान् च यत् यदा सम्पूर्णं विश्वं अनिश्चिततां प्रति चिन्तितमस्ति तादृशे काले भारत लक्जमबर्ग देशयोः मध्ये विश्वसनीयाः सम्बन्धाः। राष्ट्रीय राजधान्याः सत्यनिकेतन क्षेत्रे भवन पतनेन मृतानां संख्या संवर्ध्य 7 यावत् उपगता वर्तते। इति वार्ताः।
1: आकाशवाणी सिंहपुरी एफएम केंद्रम समयं 6:30 ग्रामदर्शिनी कार्यक्रमानिकि स्वागतं। मुंदुगा प्रकटनलु विंदां।
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం
3: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కి జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు। మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి।
4: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు।
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:31 గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం। ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం విందాం। ఈ కార్యక్రమ సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు।
5: ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాల సంచిక ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం। భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని శనివారం జిల్లా వ్యాప్తంగా గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి। పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని తిక్కనపరంగంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం వర్ణమ్మ, కలెక్టర్ హిమాంశు శుక్లా, శాసనమండలి సభ్యులు బీదా రవిచంద్ర హాజరయ్యారు। ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు। అనంతరం విద్యావేత్త భారత మాజీ ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు। ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 58 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు। వెంకటాచలంలోని స్వర్ణ భారత ట్రస్ట్ రజతోత్సవ వేడుకలకు సిద్ధమైంది। ఈ నెల 7వ తేదీన ఉదయం 11 గంటల నుంచి జరగనున్న ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు స్వర్ణ భారత ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీప వెంకట్ తెలియజేశారు। సోమవారం ఉదయం 11 గంటలకు వెంకటాచలం చేరుకున్న యోగి ఆదిత్యనాథ్ 11:30 అక్షర విద్యాలయ ప్రాంగణంలో ఉన్న సోమ నైపుణ్య కేంద్రాన్ని సందర్శిస్తారు। అనంతరం 12 గంటలకు అక్షర విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులతో ముచ్చటించనున్నారు। అనంతరం 2 గంటలకు స్వర్ణ భారత ట్రస్టుకు చేరుకుని రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నట్లు దీప వెంకట్ తెలియజేశారు। భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలియజేశారు। ఈ నెల 5వ తేదీ ఉదయం 5:55 విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి నెల్లూరుకి చేరుకుంటారు। అనంతరం వెంకటాచలంలోని స్వర్ణ భారత ట్రస్టుకు చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు। 6వ తేదీ స్వర్ణ భారత ట్రస్ట్ వెంకటాచలంలోనే ఉంటారు। 7వ తేదీన స్వర్ణ భారత ట్రస్ట్ వెంకటాచలంలో నిర్వహించే సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారని కలెక్టర్ వెల్లడించారు। 8, 9 తేదీల్లో కూడా స్వర్ణ భారత ట్రస్ట్లోనే వెంకయ్య బస చేస్తారు। ఈ నెల 10వ తేదీన ఆయన తిరుగు పయనమవుతారు। ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు శాఖ అందించిన విశేష సేవలు, సాధించిన ప్రగతికి గుర్తింపుగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గోల్డ్ మెడల్ను అందజేశారు. గత సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ వార్షిక సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా కలెక్టర్ హిమాంశు శుక్లా ఈ బంగారు పథకాన్ని అందుకున్నారు. నెల్లూరు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ శాఖలో మొత్తం 2097 మంది లైఫ్ మెంబర్లు నమోదు చేసుకున్నారు. అదే కాలంలో వివిధ రక్తదాన శిబిరాల ద్వారా 15,747 యూనిట్ల రక్తాన్ని సేకరించి అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి అందుబాటులో ఉంచడంలో నెల్లూరు జిల్లా శాఖ విశేష కృషి చేసినందుకు ఈ బంగారు పథకాన్ని సాధించింది. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గత బుధవారం ఆత్మకూరులోని క్రీడా వికాస కేంద్రాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో కలిసి తనిఖీ చేశారు. అనంతరం క్రీడా ప్రాంగణ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. గతంలో ఆర్డీఓ తహసీల్దారులతో చర్చించి ప్రతిపాదించిన స్థలంతో పాటు పక్కనే ఉన్న మరో 9 ఎకరాల 80 సెంట్లు స్థలాన్ని కూడా కలిపి మొత్తం 20 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. జాతీయ రహదారి, అభయాంజనేయ స్వామి ఆలయం, నాగులపాడు రోడ్డు తదితర ప్రాంతాలకు అనుసంధానంగా ప్రవేశ మార్గాలు, రహదారి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. నెల్లూరు నగర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గత మంగళవారం నెల్లూరు నగరంలోని 46వ డివిజన్ జొన్నలగడ్డ వారి వీధిలో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డును మంత్రి నారాయణ ప్రారంభించారు. అలానే నెల్లూరు కార్పొరేషన్లో 1,20,00,000 కొనుగోలు చేసిన 2 UGD జెట్టింగ్ యంత్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 2014-15లో 550 కోట్ల రూపాయలతో నెల్లూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించామని, మరో 550 కోట్ల రూపాయలతో సంగం బ్యారేజ్ నుంచి తాగునీటి ప్రాజెక్టు పనులను చేపట్టినట్లు గుర్తు చేశారు. సుమారు 90% పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడంతో పాటు సమయం, డబ్బు ఆదా చేసుకునేందుకు జాతీయ లోక్ అదాలత్ ఎంతో ఉపయోగకరంగా ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ నరసింహమూర్తి అన్నారు. సెప్టెంబర్ 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గత సోమవారం నెల్లూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వైజే పద్మశ్రీతో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నరసింహమూర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ, గతంలో సాధించిన ఫలితాలు, పరిష్కరించనున్న కేసుల వివరాలను ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. సుప్రీంకోర్టు, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆధ్వర్యంలోని ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం 4 జాతీయ లోక్ అదాలత్లను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఏడాది 14 మార్చి, జూలై 11 2 జాతీయ లోక్ అదాలత్లు నిర్వహించినట్లు గుర్తు చేశారు. 3వ జాతీయ లోక్ అదాలత్ను ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో 22,953 సివిల్ కేసులు, 29,306 క్రిమినల్ కేసులు కలిపి మొత్తం 52,259 కేసులు పెండింగ్లో ఉన్నట్లు వెల్లడించారు. కేసుల సంఖ్యతో పోలిస్తే న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉండటంతో న్యాయస్థానాలపై భారం పెరుగుతుందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజీకీ అవకాశం ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం వల్ల ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నరసింహమూర్తి వివరించారు. శ్రీపూటి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించేందుకు పారిశ్రామికవేత్తలకు అవసరమైన అనుమతులు రాయితీలను సకాలంలో అందజేయాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గత సోమవారం కలెక్టర్ శుక్లా అధ్యక్షతన విబెక్స్ ద్వారా జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక ఎగుమతుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి కల్పన, సింగిల్ డెస్క్ ద్వారా అనుమతులు, పరిశ్రమలకు అందిస్తున్న రాయితీలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ శ్రీధర్ బాబు జిల్లాలోని పరిశ్రమలకు సంబంధించిన వివరాలను కలెక్టర్కు వివరించారు. ఇప్పటికే 11 మెగా పరిశ్రమలు, 43,650 కోట్ల రూపాయల పెట్టుబడితో 16,380 మందికి ఉపాధి కల్పిస్తున్నాయని తెలిపారు. అలానే 45 భారీ పరిశ్రమలు, 5,478 కోట్ల పెట్టుబడితో 9,429 మందికి ఉపాధి కల్పిస్తున్నాయని వెల్లడించారు. అలానే 36,599 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 7,164 కోట్ల పెట్టుబడితో 3,22,000 మందికి ఉపాధిని కల్పిస్తున్నట్లు పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వివరించారు. అనంతరం కలెక్టర్ శుక్లా మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా మొత్తం 386 దరఖాస్తులు అందగా వాటిలో 365 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. మరో 19 దరఖాస్తులు వివిధ శాఖల పరిశీలనలో ఉన్నాయని, వాటికి వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు

పౌరులను జాబితాలో చేర్చేందుకు ముసాయిదా ఓట్ల జాబితాలో తమ పేరు లేని పౌరులు మార్పులకు అవసరమైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఎన్నికల యంత్రాంగం కోరుతోంది. వ్యాపారులు ధాన్యం ధరలు తగ్గిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ హిమాంశు శుక్ల హెచ్చరించారు. సంగం మండలం ముక్తాపురంలో గత గురువారం జరిగిన పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా ఆయన పొలాల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడారు. ప్రస్తుతం ధాన్యం ధరలు బాగున్నా వాటిని తగ్గించేందుకు వ్యాపారులు ఒకటవుతున్నారని ఈ సందర్భంగా రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే కలెక్టర్ పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీనివాసులతో మాట్లాడి ధాన్యం ధర తగ్గించే ప్రయత్నం చేస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యాపారులకు ఈ సమాచారం అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ గ్రామంలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ట్రేడ్ లైసెన్సులను డివిజన్ల వారీగా అనుసంధానించే కార్యక్రమం త్వరగా పూర్తి చేయాలని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవనందన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గత బుధవారం నెల్లూరులోని కార్పొరేషన్ కార్యాలయంలో పారిశుద్ధ్య విభాగం అధికారులు సిబ్బందితో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా వైవనందన్ మాట్లాడుతూ కాలువల్లో పూడికతీత పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని సూచించారు. సిబ్బంది ఖచ్చితంగా యూనిఫామ్ ధరించి విధులకు హాజరు కావాలని స్పష్టం చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని స్ప్రేయింగ్, ఫాగింగ్ ప్రతిరోజు నిర్వహించాలని ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో తీర ప్రాంత భద్రతను మరింత పటిష్టం చేసి అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. గత సోమవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా స్థాయి తీర ప్రాంత భద్రతా కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో అమల్లో ఉన్న తీర భద్రతా ఏర్పాట్లు, తీర ప్రాంత నిఘా, గస్తీ నిర్వహణ, మత్స్యకారుల పడవల గుర్తింపు, ధృవీకరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తీర ప్రాంతంలో నిరంతర నిఘా, సమర్థవంతమైన పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించాలని, అనుమానాస్పద కదలికలు లేదా కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం లభించిన వెంటనే సంబంధిత శాఖల అధికారులకు తెలియజేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ హిమాంశు శుక్లా దిశానిర్దేశం చేశారు.

మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్, కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సత్యసాయి భజన మందిరం ప్రక్కన, 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.

సహాయకారి, మీ యాత్ర సహాయకారి. గత 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారి కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారి సంచికలలో గతంలో లాగా పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారి కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వినండి. విహారీ, మీ యాత్ర సహాయకారి.

కార్యక్రమంలో ఇప్పుడు చైతన్య చిత్రం కోసం వేటూరి గారి రచనలో, ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు స్థానిక వార్తలు తెలుసుకుందాం. ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ను ఎంపీపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో సన్మానించారు. అసోసియేషన్కు చెందిన 60 సంవత్సరాల సావనీర్ను అందజేశారు. రాష్ట్ర కోశాధికారి శాఖ వరపు వేణుగోపాల్ మాట్లాడుతూ, ప్రజా ఆరోగ్యానికి సంబంధించి పల్స్ పోలియో, టీబీ నివారణ, చైతన్య కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పీఎంపీ గౌరవాధ్యక్షుడు అనుమల జయప్రకాష్, గోరంట్ల శేషయ్య, ప్రసాద్, మాలిని శ్రీధర్రావు, శంకర్రావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సమాజ నిర్మాణంలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న ఎస్ యానాదరెడ్డి జి విజితను ఆదివారం నెల్లూరులో రామ్జీనగర్లో ఉన్న కార్యాలయంలో సత్కరించి అభినందించారు. విద్యాబోధన చేయడంతో పాటు వారిలో క్రమశిక్షణ, నైతిక విలువలు విద్యార్థుల్లో పెంపొందింప చేయాలని, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో టీచర్లు కీలకంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్టీఏ జిల్లా అధ్యక్షుడు కె శివశంకర్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రామీణ విలేకరులకు ఆదివారం కలెక్టరేట్లోని తిక్కన సమావేశ మందిరంలో సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో పునశ్చరణ తరగతులు నిర్వహించారు. ఏఐ ట్రైనర్ విజయ్ కుమార్ కృత్రిమ మేధపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వార్తా కథనాలకు అవసరమైన సమాచారం, గణాంకాలను ఏఐ ద్వారా సేకరించవచ్చునన్నారు. సీనియర్ పాత్రికేయుడు, ఐజేయు సెక్రటరీ జనరల్ డి సోమసుందర్ గ్రామీణ వార్తా కథనాలు అనే అంశంపై ప్రసంగించారు. 54 శాఖలకు చెందిన 80 పథకాలు గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, వాటి అమలు తీరుపై జర్నలిస్టులు దృష్టి సారించాలని సూచించారు. వ్యక్తులను కాకుండా సమస్యలను లక్ష్యంగా చేసుకుని వార్తలు రాయాలన్నారు. వాసిరెడ్డి వాసంతి జర్నలిజంలో నైతిక నిష్ట అనే అంశంపై ప్రసంగించారు. సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ, ఆయా రంగాల్లో నిష్ణాతులైన సీనియర్ జర్నలిస్టులు, ఫ్యాకల్టీ సభ్యులతో తరగతులు నిర్వహించామని చెప్పారు. కార్యక్రమంలో నెల్లూరు సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. పురమందిరం ప్రాంగణంలోని వర్ధమాన సమాజం హాల్లో ఆదివారం ఏబీకే ఫౌండేషన్ 7వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిర్వాహకుడు కేతా సుబ్బారావు మాట్లాడుతూ, జిల్లా కళారంగానికి ఎనలేని సేవలందించిన అరిగిపూడి విజయ్ కుమార్ను సన్మానిస్తూ సామాజిక సేవకులు యనమల నాగేశ్వరరావు, ప్రముఖ ఇంజనీర్ బిఎన్ రాజు, డాక్టర్ కూరపాటి శ్యామ్ధన్, వీరాశెట్టి హజరత్ బాబుల సహకారంతో ఏబీకే ఫౌండేషన్ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పాటల పోటీలు నిర్వహించారు. కళా విద్యారంగాలకు సేవలందించిన టీచర్ కె శైలజ, సయ్యద్ షబానా, పర్వీన్, లంకా ఆనంద్ను సన్మానించారు. సీనియర్ గాయకులు శ్రీలక్ష్మి, విజయలక్ష్మి, సుధారాణి, స్వరూప, ఉమా, శ్రీధర్ కృష్ణయ్య, మునికృష్ణ, రామచంద్రరావు తదితరులచే శ్రీ బాలాజీ ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి వర్ధమాన కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో విశ్రాంత ఏఎస్పీ కొల్లూరు శ్రీనివాసరావు, షేక్ రిజియా భాష, రియాజ్ భాష, ఎస్ శ్రీధర్, రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి నవంబర్ 27 అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించడాన్ని చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ స్వాగతించింది. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ డైరెక్టర్ ఇరగపోయిన శ్రీనివాసరావు మాట్లాడారు. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ భాగస్వామిగా బాల్య వివాహాల నివారణకు కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 1200 బాల్య వివాహాలను అడ్డుకున్నామని చెప్పారు. పాఠశాలలు, పంచాయతీల గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐ శ్రీనివాసరావు, ప్రాజెక్టు కోఆర్డినేటర్ జి శంకరయ్య, సిఎస్డబ్ల్యూ షేక్ మున్వీర్, కార్యకర్తలు వి పద్మావతి, కనకాద్రి కె శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ రచించిన మన మట్టి వాసన నవలను స్థానిక కరెంట్ ఆఫీస్ సమీపంలోని వెంకటేశ్వర విద్యాలయంలో ఆదివారం పెన్నా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఈ సంఘం కార్యదర్శి సుభద్రాదేవి, రచయిత సుబ్రహ్మణ్యం, కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు గ్రహీత గంగిశెట్టి శివకుమార్, పెంచల నరసింహం, కవులు మునీంద్ర, లక్ష్మణరాజు, ప్రేమ్ సాగర్, అంకబాబు, సులోచన, నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు స్థానిక సమాచారం. ఎన్సీసీ క్యాడెట్లచే స్వచ్ఛవాయు దివస్ 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీ నగరపాలక ఉన్నత పాఠశాల వెంగళరావు నగర్ నెల్లూరు నందు క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ కార్యక్రమాన్ని 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ గణేష్ గోదంగవే కమాండర్గా ఆఫీసర్ ఆదేశాల మేరకు ఎన్సీసీ ఫస్ట్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా గుండాల నరేంద్రబాబు మాట్లాడుతూ, స్వచ్ఛగాలులు ఆరోగ్య జీవనానికి ఎంతో తోడ్పడతాయని, విద్యుత్ శక్తి వినియోగాన్ని తగ్గించి సోలార్ విద్యుత్ శక్తిని వినియోగించాలని, పరిసరాల పరిశుభ్రతను, ప్రభుత్వ కార్యాలయాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలను కలుషితం చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలన్నారు. అనంతరం మొక్కలు నాటుదాం అనే మన నగరాన్ని పచ్చతనంతో నిలుపుదాం, వ్యర్థాలను తగులబెట్టకుండా చూద్దాం, స్వచ్ఛగాలులను కలుషితం కాకుండా చేద్దాం, దగ్గర పనులకు నడిచి వెళ్దాం, సైకిళ్లను విరివిగా వినియోగిద్దాం, వాహనాల వినియోగాన్ని తగ్గిద్దాం, ప్రభుత్వ బస్సులు రైళ్లను వినియోగిద్దాం, ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని మానేద్దాం, గుడ్డ సంచుల వినియోగాన్ని పెంచుదాం, సహజ వనరులను కాపాడదాం, వ్యర్థ పదార్థాలను స్వాభావిక ఎరువులుగా మార్చుదాం, భావి తరాల కోసం ఆరోగ్యకరమైన భూమిని, ఈ ప్రకృతిని భద్రంగా అందిద్దాం వంటి నినాదాలతో వెంగళరావు నగర్ ప్రాంతంలోని ఎన్సీసీ క్యాడెట్లు ర్యాలీని నిర్వహించారు. పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం స్వచ్ఛవాయు దివస్ ప్రతిజ్ఞను ఎన్సీసీ క్యాడెట్లు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని సి మంజులవాణి, ఎన్సీసీ క్యాడెట్లు, విద్యార్థిని, విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి సింహపురి కేంద్రం, మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం.

0: 같이 ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.
1: మీరు ఇంతవరకు స్థానిక సమాచారం విన్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

0: ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చౌక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 8700014242 870001 42
1: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
2: తెలీదు.
1: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
2: తెలీదు.
1: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
2: తెలీదు.
1: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
2: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
3: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
1: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
3: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
4: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:00 అలనాటి మధుర గీతం విందామా? అమ్మ కోసం చిత్రం నుంచి సి నారాయణ రెడ్డి గారి రచనలో ఆది నారాయణరావు గారి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట.

అలనాటి మధుర గీతం వింటూ ఉన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. గౌహటి విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, విద్యా సంస్థల విలువ ర్యాంకింగ్స్లో కాకుండా సమాజంలో తెచ్చే మార్పులోనే ఉంటుందన్నారు. అస్సామీ, తమిళ భాషల మధ్య సాంస్కృతిక సాహిత్య మార్పిడిని పెంచాలని సూచిస్తూ ఉన్నత విద్యలో ఆవిష్కరణల అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన 110 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్, చంద్రకాంత అభిదాన్, భూపెన్ హజారికా పుస్తకాలను ఆవిష్కరించారు. విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రమాణం చేయించారు. అస్సాంలోని నగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. దీంతోపాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో 2 స్థానాలకు, పుదుచ్చేరిలో 1 స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని కమిషన్ తెలిపింది. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం నాడు విడుదలవుతుంది. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మ నిర్భరత, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడ్టెక్ రంగంలో స్టార్టప్ ఇంక్యుబేషన్, పేటెంట్ చట్టాలు, మేధో సంపత్తి వ్యవస్థలను బలోపేతం చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. సాంకేతిక భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ది సాధించి దేశ పౌరులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య వెల్నెస్ సేవలు అందించే స్థాయికి భారత్ ఎదగాలన్నారు.
1: Make sure we have very high quality, zero compromise on quality, and ensure not only that every Indian gets high quality health care, but we provide wellness and health care to the world from India.
0: వ్యవసాయ సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ ఉపాధికి కృషి విజ్ఞాన కేంద్రాలు కేంద్ర బిందువులుగా మారాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో కృషి విజ్ఞాన కేంద్రాలను బలోపేతం చేయడంపై ఈరోజు సమీక్ష నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, 2027 మార్చి నాటికి 300 కేవీకేల మౌలిక వసతులను ఆధునీకరించాలని, డిసెంబర్ 2028 నాటికి అన్ని కేంద్రాల్లో ఇంక్యుబేషన్ కమ్ స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కేంద్ర రాష్ట్రాల సమన్వయం, సిబ్బంది ఖాళీల భర్తీ, నిధుల మద్దతు ద్వారానే ఇది సాధ్యమవుతుందని అన్నారు. ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అమలుకు రాష్ట్రాలు తగిన ఆర్థిక సహాయం అందించాలని శివరాజ్ సింగ్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. గోవా తలైగామ్లోని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని అమిత్ షా అందజేశారు. సైబర్ నేరాల బాధితుల కోసం 12 భాషల్లో పనిచేసే ఏఐ వాయిస్ అసిస్టెంట్ను, 1930 హెల్ప్ లైన్ను కూడా ప్రారంభించారు. అత్యవసర స్పందన సమయం తగ్గినందుకు, శిక్షల శాతం పెరిగినందుకు గోవా పోలీసుల సేవలను మంత్రి ప్రశంసించారు.
2: गोवा पुलिस की सेवा राष्ट्रपति जी के दिए हुए निशान के साथ देश भर की पुलिस की कतार में खड़ी है। ये गौरव जिन जिन राज्यों की पुलिस को मिला वो पुलिस के गौरवशाली इतिहास साहस और समर्पण के कारण ही राष्ट्रपति महोदय ने गोवा को प्रेसिडेंट कलर से सम्मानित करने का काम किया।
0: అంతకు ముందు పణజీలో జరిగిన 28వ పశ్చిమ మండల సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు. ఇస్రో ప్రభుత్వ సంస్థేనని, ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ అన్నారు. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, నూతన అంతరిక్ష విధానం కింద కార్యకలాపాలను విస్తరించేందుకు మాత్రమే ప్రైవేటు రంగాన్ని భాగస్వామును చేస్తున్నామని, ఇస్రో ప్రాధాన్యత పెరిగిందని, ప్రభుత్వ బడ్జెట్ నిధులు సరిపోతాయని తెలిపారు.
3: ISRO is not private. ISRO is a government organization and we are working for government investment and we are working there. One of the mandates to inspire ISRO and NCL is to grow the space ecosystem. With respect to the budget, whatever ISRO needs per year, government is allotting. There is no shortage of budget.
0: InSpace Chairman పవన్ గోయంకా మాట్లాడుతూ, ఇస్రోలో శాస్త్రవేత్తల నిష్క్రమణ సాధారణ పరిమితిలోనే ఉందని, సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరిస్తున్నాయని చెప్పారు. పరిశుభ్రమైన గాలి ప్రాథమిక అవసరమని, అది పర్యావరణ సదుపాయం కాదని జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ అన్నారు. ఈరోజు అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన స్వచ్ఛవాయు దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గాలి కాలుష్యానికి సరిహద్దులు లేవని, వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ వ్యర్థాలు దీనికి ప్రధాన కారణాలని పేర్కొంటూ, వీటి నివారణకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జాతీయ స్వచ్ఛమైన గాలి కార్యక్రమం కింద ఉత్తమ ప్రతిభ కనపరిచిన నగరాలకు స్వచ్ఛవాయు సర్వేక్షణ్ అవార్డులను అందించారు. సరైన ప్రణాళిక, క్షేత్రస్థాయి అమలుతో పరిపూర్ణ వాయు నాణ్యత సాధ్యమేనని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ను ప్రారంభిస్తారు. డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సమ్మేళనంలో భారతదేశ నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా పౌరులు, సంస్థలు, ఆర్థిక వ్యవస్థలకు విశ్వసనీయ సమ్మిళిత ఆర్థిక, క్వాంటమ్ టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో దృష్టి సారిస్తారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు రాష్ట్రాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ, ఛత్తీస్గఢ్, గంగానదీ తీర ప్రాంత పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా కోస్తాంధ్ర, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ 3వ దశలో ఈరోజు ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి మహిళల కాంపౌండ్ విలువిద్య వ్యక్తిగత విభాగంలో ఫైనల్ కు దూసుకెళ్లి భారత్ కు పతకాన్ని ఖాయం చేశారు. పూర్తిగా భారతీయుల మధ్య జరిగిన సెమీఫైనల్స్ లో జమ్మూకు చెందిన శీతల్ దేవి సరితపై 145-143 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో ఆమె కజకిస్తాన్ కు చెందిన ఐజాదా సిదాన్తో పోటీ పడతారు. మరోవైపు కాంస్య పతక పోరులో చైనాకు చెందిన వాంగ్ హుయిటింగ్ తో సరిత తలపడతారు. దీంతో భారత్ కు మరొక పతకం అందించే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలకు బుధవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
4: ఆకాశవాణి
5: ఆకాశవాణి ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వరిలో సమగ్ర సస్యరక్షణ ఈ అంశం గురించి వింటారు. నిర్వహణ డాక్టర్ పి మధుసూదన్ గారు.
6: రైతు సోదరులకు నమస్కారాలు అండి. మనం ఇప్పుడు వరి పంట నాశించేటటువంటి వివిధ రకాల చీడపేడలు వాటి నుంచి పంటను కాపాడుకోవడానికి చేయవలసినటువంటి యాజమాన్య చర్యల గురించి తెలుసుకుందాం. సాధారణంగా వరి పంట దిగుబడులు తగ్గడానికి గల అనేక కారణాల్లో చీడపీడలు కూడా ప్రధానమైనవి. ఈ చీడపీడల వలన దాదాపుగా 37% నష్టం కలుగుతుంది. చీడపీడలు మొదటగా చూసినట్లయితే తెగుళ్ళు ముఖ్యమైనవి. ఈ తెగుళ్ళలో అగ్గి తెగులు అనేది ప్రధానమైన తెగులు. ఇది సాధారణంగా రబీ సీజన్లో వస్తుంది. ఇది మాగ్నోపోర్టే వరైజ్ అనే ఒక శిలీంధ్రం వలన రావడం జరుగుతుంది. ఈ తెగులు మనకి సాధారణంగా పంట లేనటువంటి సమయంలో ఈ శిలీంధ్రము విత్తనం ద్వారా కానీ కొన్ని రకాల కలుపు మొక్కలు ఓదర తొంగ గరికి లాంటి కలుపు మొక్కల మీద ఆవాసం చెంది అనుకూలమైన పరిస్థితుల్లో మన వరి పంట మీద తెగుళ్ళ లక్షణాలు కలుగజేస్తుంది. ఈ లక్షణాలు చూసినట్లయితే మొదట ఆకుల మీద ముదురు గోధుమ లేదా నలుపు రంగు చిన్న చిన్న మచ్చలు ఏర్పడి క్రమేణ వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ మచ్చల యొక్క అంచు భాగం ముదురు గోధుమ రంగులో ఉండి మధ్యలో వచ్చి తెలుపు రంగు లేదా బూడిద రంగులో ఉండడం మనం గమనించవచ్చు. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఇవి వాటి యొక్క సైజు పెరిగి నూలకండ ఆకారంలో కనిపిస్తాయి. ఈ మచ్చలన్నీ తీవ్రత పెరిగే కొద్దీ ఒక మచ్చ ఇంకొక దానితో కలవడం వలన ఆకు అంత ఎండిపోవడం జరుగుతుంది. అందువలన ఇది మనకి దూరం నుంచి పొలాన్ని చూసినట్లయితే తగలబడినట్లుంటుంది. అందువలన దీన్ని అగ్గి తెగులు అంటారు. ఇంకా ఇంకొక రకమైన లక్షణాలు ఏంటంటే ఈ తెగులు లక్షణాలు కాండం యొక్క కణుపుల మీద ఏర్పడినట్లయితే కణుపుల మీద ముదురు గోధుమ లేదా నల్లటి మచ్చలు ఏర్పడడం అక్కడ కణజాలం అంతా కుళ్ళిపోవడం వలన కణుపుల వద్ద ఇరగడం వలన పిలకలు కూడా వాలి పడిపోవడం జరుగుతుంది. తర్వాత ఈ తెగులుకు సంబంధించిన లక్షణాలు వెన్ను తీసేటప్పుడు వెన్ను యొక్క మెడభాగం మీద కూడా ఏర్పడతాయి. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే ముదురు గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు ఏర్పడి అక్కడ ఆ మెడ దగ్గర కణజాలం అంతా కుళ్ళిపోవడం వలన మెడ దగ్గర విరిగిపోవడం జరుగుతుంది. అందుకనే దీన్ని మెడ విరుపు అంటారు. అందువల్ల ఏంటంటే పోషక పదార్థాలు మనకు కాండం నుంచి వెన్నులో ఉండేటటువంటి గింజలకు అందకపోవడం వలన తాలు గింజలు ఏర్పడడం మనం గమనించవచ్చు. ఇవి లక్షణాలు. ఎప్పుడైతే వాతావరణంలో రాత్రిపూట ఉష్ణోగ్రత పర్టికులర్గా 20 డిగ్రీలు అంతకన్నా తక్కువగా ఉండడం, గాలిలో తేమ శాతం 90% ఎక్కువగా ఉండడం, ఉదయం వేళలో మంచు పడుతూ ఉండడం, ఇంకా మబ్బులతో కూడినట్టు వాతావరణం ఉండడం, ఇవన్నీ కూడా ఈ తెగులు రావడానికి అనుకూలమైన పరిస్థితులు. ఈ పరిస్థితులు సాధారణంగా మంచుతో పడే వాతావరణం నవంబరు మొదటి వారం నుంచి మనకు ఫిబ్రవరి చివరి వారం వరకు ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అగ్గి తెగులు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ తెగులు సాధారణంగా విత్తనాల ద్వారా కానీ ఇంకా భూమిపైన ఉండేటటువంటి ఎండుగడ్డి మీద కానీ కొన్ని రకాల కలుపు మొక్కలైనటువంటి ఓదర తొంగ గరిక లాంటి ఒక మొక్క నుంచి వరి మొక్కలను ఆశించి వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఇంకా ఈ తెగులు నివారణ కొరకు మనము తెగులు తట్టుకునే రకాలను ఎన్నుకోవాలి. తెగులు తట్టుకునే రకాలైనటువంటి నెల్లూరు మషూరి కానీ, నెల్లూరు NLR 3354 కానీ, ఇంకా IR 64 కానీ, MTU 1121 కానీ, 1156 కానీ, అటువంటి తెగులు తట్టుకునే రకాలను ఎన్నుకున్నట్టయితే మనకు వ్యాధిని సమర్థంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత విత్తనాలను కూడా స్వీకరించేటప్పుడు అంతకుముందు సీజన్లో ఏ పొలంలో అయితే తెగులు లేదో అటువంటి పొలం నుంచి మాత్రమే విత్తనం తీసుకొని మనం విత్తనం నాటుకోవాలి. తర్వాత విత్తన శుద్ధి చేసినట్లయితే విత్తనం ద్వారా వచ్చేటటువంటి శిలీంధ్రాన్ని మనం అరికట్టవచ్చు. ఈ విత్తన శుద్ధి కొరకు తడి విత్తన శుద్ధి అయితే 1 కిలో విత్తనానికి 1 గ్రాము చొప్పున 1 లీటర్ నీటి తీసుకొని దాంట్లో 1 గ్రాము కార్బండిజం అనే మందును కలిపి నానబెట్టి దాంట్లో 1 కిలో విత్తనాన్ని నానబెట్టి తర్వాత మండిగట్టుకొని పొలంలో చల్లుకోవాలి. అదేవిధంగా రైతు సోదరులు ఎన్ని కిలోలు అయితే విత్తనాన్ని నానబెడుతున్నారో అన్ని గ్రాములు మందును అన్ని లీటర్ల నీళ్ళలో నానబెట్టి ఆ మందు ద్రావణంలో ఈ విత్తనాలను నానబెట్టి తర్వాత మండిగట్టుకొని పొలంలో చల్లుకోవాలి. ఇది తడి విత్తన శుద్ధి. అది కాకుండా పొడి విత్తన శుద్ధి కొరకైతే 1 కేజీ విత్తనానికి 3 గ్రాములు కార్బనిజం అనే మందును కలుపుకొని నార్మల్లో చల్పుకోవాలి. నత్రజని ఎరువులను సిఫార్సుకు మించి వాడకూడదు. ఖచ్చితంగా పొటాష్ ఎరువులను వేసుకోవాలి. మొదట్లో ఒకసారి అంకురం దశలో ఒకసారి వేసుకున్నట్లయితే ఈ పొటాష్ ఎరువు వలన మొక్కకు తెగులు తట్టుకునే శక్తి పెరిగి తద్వారా తెగుల నుంచి కాపాడబడుతుంది. నత్రజని ఎరువులను సిఫార్సు మించి వేసుకోకూడదు. ఖచ్చితంగా సిఫార్సు మించి వేసుకోకుండా సిఫార్సు మేరకు ఏ ఏ ప్రాంతాల్లో ఎంతెంత సిఫార్సు ఉండేవో ఆ మేరకు మాత్రమే నత్రజని ఎరువుని వేసుకున్నట్లయితే ఈ సమర్థవంతంగా తెగుల నుండి కాపాడుకోవచ్చు. ఇంకా ఈ తెగులు ఇందాక చెప్పుకున్నట్లుగానే వరి మొక్కనే కాకుండా ఇంకా వేరే రకాల కలుపు మొక్కలు అయినటువంటి ఉదర కానీ తుంగ కానీ గరిక కానీ వంటి కలుపు మొక్కల మీద ఆశించి తర్వాత వరి పంటను ఆశిస్తుంది కాబట్టి అటువంటి కలుపు మొక్కలను గట్ల మీద కానీ లేకపోతే వరి పొలంలో కానీ లేకుండా సరైనటువంటి సమయంలో కలుపు యాజమాన్య చర్యలు చేపట్టాలి. అగ్గి తెగులు సోకినట్టు పొలంలో ఆరకుండా చూసుకోవాలి. సాధారణంగా ఏంటంటే మేడవిరుపు దశలో ఆరగడుతుంటారు రైతులు, అట్లా ఆరగడితే మెడవిరుపు దశలో తెగులు ఎక్కువ రావడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే నీళ్లు కూడా ఆ దశలో ఖచ్చితంగా 5 సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. ఆరినట్లయితే కూడా అగ్గి తెగులు ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి నీటి యాజమాన్యం కూడా పాటించాలి. తర్వాత మందులకు వచ్చినట్లయితే ఈ తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే ప్రారంభ చిహ్నాలు అంటే మొదట చిన్న చిన్న మచ్చలు కనిపిస్తాయి అటువంటి సమయంలోనే గుర్తించి ఈ ట్రైసైక్లోజోల్ అనే మందును ఎకరాకు 120 గ్రాములు కానీ ఐసోప్రోతల్ అనే మందును ఎకరాకు 300 మిల్లీలీటర్లు కానీ కాసుకామైసిన్ అనే మందును ఎకరాకు 500 మిల్లీలీటర్లు చొప్పున పిచికారీ చేసి మళ్ళా అవసరాన్ని బట్టి 15 రోజులకు ఒకసారి మళ్ళా అవసరమైతే ఇంకొకసారి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుల నుండి మనం పంటను కాపాడుకోవచ్చు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ తెగులు పాము పొడ తెగులు రైజోక్టోనియస్ అలానే అనే ఒక శిలీంధ్రం వలన రావడం జరుగుతుంది. ఇది వరి పండించేటటువంటి అన్ని ప్రాంతాల్లో అన్ని సీజన్లో రావడం జరుగుతుంది. ఇంకా అన్ని రకాల మీద కూడా రావడం జరుగుతుంది. అంటే దీన్ని తట్టుకునేటటువంటి రకాలు లేవు కాబట్టి ఖచ్చితంగా రకంతో సంబంధం లేకుండా యాజమాన్య చర్యలు చేపట్టాలి. ఈ తెగులు సాధారణంగా మొదట భూమిలో ఉండేటటువంటి శిలీంధ్రం సంబంధించిన బీజాలు కానీ లేకపోతే విత్తనంలో ఉండేటటువంటి శిలీంధ్ర బీజాలు కానీ ఇంకా గట్లు మీద ఉండేటటువంటి కొన్ని కలుపు మొక్కలు చిప్పెరగడ్డ లాంటి కలుపు మొక్కల మీద కానీ జీవించి ఉండేటటువంటి శిలీంధ్రము దాని శిలీంధ్ర బీజాలు అనుకూలమైన పరిస్థితుల్లో వరి మొక్క యొక్క మొదటి భాగానికి చేరి తెగులను కలుగు చేస్తాయి. తెగులు కలుగు చేసినప్పుడు మొదట చిన్న చిన్న ఆకుపచ్చ బూడిద రంగులో ఉండేటటువంటి మచ్చలు కాండం మొదటి దగ్గర ఉండేటటువంటి ఆకుల యొక్క వరల మీద చిన్న మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు వలయాకారంలో ఉంటాయి. కొన్నిసార్లు నిర్దిష్టమైన ఆకారం లేకుండా ఉంటాయి. క్రమేణా వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఈ మచ్చలన్నీ కూడా కొంచెం పెద్దవయ్యి మనకి వాటి అంచు భాగం ముదురు గోధుమ రంగులో ఉండడం తర్వాత మధ్య భాగంలో బూడిద రంగులో ఉండి చూడడానికి పాము పడ మచ్చల్లాగా ఉంటాయి. ఈ మచ్చలన్నీ కూడా వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఒకదానితో ఒకటి కలిసి ఇంకా కాండంలో ఉండే కింద ఆకుల నుంచి పై ఆకులకు వ్యాపించడం ఇంకా తర్వాత కంకి భాగానికి వ్యాపించడం జరుగుతుంది. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు పొలంలో మొక్కలు పిలకలు కట్టే దశలో ఉన్నట్లయితే గుంపులు గుంపులుగా చనిపోవడం జరుగుతుంది. అదే మనకు కంకి దశలో ఉన్నట్లయితే తాలుగింజలు కూడా ఏర్పడడం మనం గమనించవచ్చు. అదేవిధంగా పాము పొడ తెగులు వలన తెగులు చోకినటువంటి అన్ని భాగాల మీద ఒక వేర్ల మీద తప్పకుండా మిగతా భాగాలన్నిటి మీద ఈ స్క్లీరోషియా అనేటటువంటి గోధుమ రంగులో ఉండేటటువంటి ఆవగింజ పరిమాణంలో ఉండేటటువంటి శిలీంధ్ర బీజాలను మనము గమనించవచ్చు. ఇవి పంట కోసే టైంలో కొన్ని భూమిలో పడి తర్వాత సీజన్లో తెగులను వ్యాప్తి చేయడానికి దోహదపడతాయి. కొన్ని విత్తనం ద్వారా కలిసి ఆ విత్తనం నుంచి కూడా తర్వాత సీజన్లో తెగులను వ్యాప్తి చేయడానికి దోహదపడతాయి. ఈ తెగులుకి అనుకూల పరిస్థితులు చూసినట్లయితే ఎప్పుడైతే వాతావరణంలో అధిక తేమ ఉండి 28 నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు అదేవిధంగా నత్రజని ఎరువులను అధికంగా వాడినప్పుడు ఈ తెగులు రావడం జరుగుతుంది. ప్రధానంగా తుఫాను కురిసినప్పుడు మొక్కలు ఏదైనా పడిపోతే కూడా తుఫాను నీళ్ల ద్వారా కూడా ఎక్కువ వ్యాధి వ్యాప్తి చెందడం జరుగుతుంది. తెగులు సోకిన పొలం నుంచి ఈ శిలీంధ్ర బీజాలు నీటి ద్వారా కానీ మట్టి ద్వారా కానీ ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి వ్యాప్తి చెందుతాయి. ఇంకా కలుపు మొక్కలు చిప్పెరగడ్డ లాంటి కలుపు మొక్కల నుంచి కూడా తెగులు ఒక పొలం నుంచి ఇంకో పొలానికి వ్యాప్తి చెందడం జరుగుతుంది. మనము తెగులు నివారణ కొరకు చేయవలసిన యాజమాన్య చర్యలు ఏమిటంటే మొదట ఇది భూమి ద్వారా వచ్చేటటువంటి తెగులు కాబట్టి వేసవి కాలంలో లోతు దుక్కులు చేసుకున్నట్లయితే తెగులుకు సంబంధించినటువంటి శిలీంద్రం బీజాల యొక్క సంఖ్యను కొంతవరకు తగ్గించవచ్చు. అదేవిధంగా ఇందాక చెప్పుకున్నట్లుగా విత్తనంతో కలిసేటటువంటి శిలీంద్రం ద్వారా కూడా తెగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కార్బనిజం అనే మందుతో తడి విత్తన శుద్ధి లేదా పొడి విత్తన శుద్ధి రూపంలో విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత వివిధ రకాల కలుపు మొక్కల నుంచి చిప్పెరగడ్డ లాంటి కలుపు మొక్కలకు వచ్చి ఆ మొక్కల నుంచి పర్టికులర్ గా గట్ల మీద ఉండే కలుపు మొక్కల నుంచి మొదట తెగులు రావడం, ఆ గట్లలో నుంచి కలుపు మొక్కలు పొలంలోకి వ్యాపించడం వలన దాని నుంచి శిలీంద్ర బీజాలు వరి మొక్కల మొదట్లో చేరి తెగులు రావడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే గట్ల మీద ఉండేటటువంటి కలుపు మొక్కలు లేకుండా ఇంకా పొలంలో కూడా కలుపు మొక్కలు లేకుండా నివారణ చర్యలు చేపట్టాలి. ఖచ్చితంగా ఎరువుల యాజమాన్యం సిఫార్సు మాత్రమే నత్రజని ఎరువులు వేయాలి. ఖచ్చితంగా పొటాష్ ఎరువును మొదటి దశలో ఒకసారి మరలా అంకురం దశలో ఒకసారి ఖచ్చితంగా 2 సార్లు వేసుకున్నట్లయితే మొక్కలకు తెగులు తట్టుకునే శక్తి వచ్చి తద్వారా పంటను తెగుల నుంచి కాపాడబడతాయి. ఇవి కాకుండా తెగులు సోకిన పొలం నుంచి ఆరోగ్యవంతమైన పొలానికి పంపించకుండా సపరేట్ కాలువల ద్వారా పంపించడం ద్వారా వ్యాధి యొక్క వ్యాప్తిని ఒక పొలం నుంచి ఇంకో పొలానికి చేరకుండా అరికట్టవచ్చు. తర్వాత మందుల విషయానికి వచ్చినట్లయితే ఈ తెగులు మనము ప్రారంభ చిహ్నాలు గమనించిన వెంటనే హెక్సాకోనజోల్ అనే మందును ఎకరాకు 400 మిల్లీలీటర్లు గానీ, వ్యారిడామైసిన్ అనే మందును ఎకరాకు 400 మిల్లీలీటర్లు గానీ, ప్రొపికోనజోల్ అనే మందును ఎకరాకు 200 మిల్లీలీటర్లు గానీ, లేదా అజాక్సిస్టోబిన్ ప్లస్ టెబికోనజోల్ అనే కాంబినేషన్ మందును ఎకరాకు 300 మిల్లీలీటర్లు గానీ ఒకసారి పిచికారీ చేసి మళ్ళీ అవసరాన్ని బట్టి 15 రోజులకు ఒకసారి ఇంకొకసారి పిచికారీ చేసినట్లయితే ఈ తెగుల నుండి మనం పంటను కాపాడుకోవచ్చు. ఇంకొక తెగులు కాండం కుళ్ళు తెగులు. ఇది కూడా భూమి ద్వారా వచ్చేటటువంటి తెగులు. ఇది స్క్లీరోషన్ వరైజీ అనే ఒక శిలీంద్రం వల్ల రావడం జరుగుతుంది. ఈ తెగులు కూడా భూమిలో ఉండేటటువంటి శిలీంద్ర బీజాలు కానీ విత్తనం ద్వారా వచ్చిన శిలీంద్ర బీజాలు కానీ అనుకూలమైన పరిస్థితుల్లో మొక్క మొదట దగ్గరకు చేరి తెగులను కలుగజేస్తాయి. తెగులు లక్షణాలు చూసినట్లయితే మొదట నీటి మట్టానికి దగ్గరగా ఉండేటటువంటి కాండం యొక్క వరల మీద అంటే తొడాల మీద ముదురు గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు ఏర్పడడం మనం గమనించవచ్చు. అప్పుడు దానికి సంబంధించినటువంటి ఆకులు కూడా పసుపు రంగులోకి మారడం, క్రమేణ వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఈ శిలీంద్రము ఆకులు వరల నుంచి కాండం మీదకు చేరి కాండం మీద కూడా ముదురు గోధుమ లేదా నలుపు రంగు మచ్చలను ఏర్పరుస్తాయి. కాండం అంతా కుళ్ళిపోవడం కూడా మనం గమనించవచ్చు. చీలికలు చీలికలుగా కుళ్ళిపోతుంది. అటువంటి మనం కాండాన్ని చీల్ చూసినా కూడా లోపల మనకు తెల్లటి శిలీంద్రం ఉండడం, శిలీంద్ర బీజాలు కూడా నల్లగా ఉండేటటువంటి గుండుసూది పరిమాణంలో ఉండేటువంటి శిలీంద్ర బీజాలు మనం గమనించవచ్చు. దాని ఆకులు కూడా పసుపు రంగుగా ఉండడం గమనించవచ్చు. ఈ తెగులు పిలకలు కట్టే దశలో వచ్చినప్పుడు అయితే వ్యాధి తీవ్రత ఎక్కువగా వచ్చినప్పుడు మొక్కలు చనిపోవడం, అదే వెన్ను దశలో వచ్చినప్పుడు అయితే తెల్ల వెన్నులు ఏర్పడడం మనం గమనించవచ్చు. ఈ తెగులు ప్రధానంగా ఉష్ణోగ్రతలు 24 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండి అధిక తేమ ఉన్నప్పుడు ఇంకా పొలంలో ఎక్కువగా మురుగు ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇంకా ఎక్కడైతే సిలికాన్ పొటాషియం లోపం ఉన్నటువంటి భూముల్లో ఎక్కువగా తెగులు రావడం, సల్ఫైడ్ ఇంజురీ ఉండేటటువంటి పొలాల్లో కూడా ఈ తెగులు ఎక్కువగా రావడం గమనించడమైంది. తెగులు సోకినటువంటి పొలం నుంచి మట్టి ద్వారా గానీ నీటి ద్వారా గానీ ఇంకొక పొలానికి తెగులు వ్యాప్తి చెందడం జరుగుతుంది. సాధారణంగా వరి పంటలో నీటి పారుదల వ్యవస్థ సరిగా లేకపోవడం అంటే సాగునీటికి మురుగునీటికి సపరేట్ కాలువలు లేకపోవడం వలన ఆయకట్టులో పైభాగంలో ఉండేటటువంటి పొలంలో సాగునీరు మురుగునీరుగా మారిన తర్వాత దాని కింద పొలంలో సాగునీరుగా వాడటం వల్ల తెగులు ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఇంకా ఎక్కడైతే సుడిదోమ కాండం తులుసు పురుగు సమస్య ఉన్నదో పురుగులు ఏర్పరిచినటువంటి రంధ్రాల ద్వారా ఈ శిలీంద్రం ఈజీగా లోపలకు ప్రవేశించి తెగులను వ్యాప్తి చేసే అవకాశం ఉన్నది. దీని నివారణ కొరకు ఇది భూమి ద్వారా వచ్చేటటువంటి తెగులు కాబట్టి ఖచ్చితంగా ఒక వేసవి దిక్కు చేసుకున్నట్లయితే ఇందాక చెప్పుకున్నట్టుగా సూర్యరశ్మి ప్రభావం వలన శిలీంద్రం యొక్క సంఖ్య కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. రైతు సోదరులు పచ్చరొట్టెలు ఎరువులు వేసుకున్నప్పుడు కూడా ఈ ట్రైకోడర్మా అనే పొడి మందును పేడ ఎరువులో కలుపుకొని కూడా వేసుకున్నట్లయితే భూమిలో ఉండేటటువంటి శిలీంద్రాన్ని మనకు కొంతవరకు తగ్గించవచ్చు. తర్వాత ఇందాక చెప్పుకున్నట్లుగా విత్తన శుద్ధిని ఖచ్చితంగా కార్బనిజం మందుతో తడి విత్తన శుద్ధి కానీ పొడి విత్తన శుద్ధితో చేసుకున్నట్లయితే విత్తనం ద్వారా వచ్చేటటువంటి శిలీంద్రాన్ని మనం అరికట్టవచ్చు. పొలంలో మురుగు ఏర్పడకుండా చూసుకోవాలంటే మురుగు నీటిని తెగులు సోకిన పొలం నుండి సపరేట్ గా కాలువల ద్వారా తీసివేయడం ద్వారా ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి తెగులు వ్యాప్తి చెందకుండా చూసుకోవచ్చు. తర్వాత అదేవిధంగా సరైన సమయంలో సుడిదోమ కాండం తులుసు పురుగును సరైన యాజమాన్యాలు చేపట్టి నివారించాలి. మందుల విషయానికి వచ్చినట్లయితే తెగులు కనిపించిన వెంటనే హెక్సాకోనజోల్ అనే మందును ఎకరాకు 400 మిల్లీలీటర్లు, వ్యాలిడామైసిన్ అనే మందును ఎకరాకు 200 మిల్లీలీటర్లు కానీ, ప్రొపికోనజోల్ అనే మందును ఎకరాకు 200 మిల్లీలీటర్లు కానీ, టెబికోనజోల్ అనే మందును ఎకరాకు 400 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసి అవసరాన్ని బట్టి మళ్ళా 15 రోజుల తర్వాత ఇంకోసారి చేసినట్లయితే ఈ తెగుల నుండి పంటను కాపాడుకోవచ్చు. ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి తెగులు మనకు ఎండాకు తెగులు. ఇది ఎండాకు తెగులు జాంతోమనాస్ వరైజ్ పీవీ వరైజ్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది దీని లక్షణాలు చూసినట్టయితే మొదట్లో నారుమడిలో ఆకుల చివరి భాగం నుంచి నీటితో తడిసినట్టు ఉండేటటువంటి మచ్చలు ఏర్పడి క్రమేణ ఆకు అంతా కూడా పసుపు రంగులోకి మారిపోవడం వల్ల మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది. దీన్ని క్రెసక్ దశ అంటారు. తర్వాత పిలకలు గట్టే దశలో ఆకులు చివర నుండి అంచుల వైపుకు పసుపు రంగు లేదా ఎండుగడ్డు రంగులోకి మారడం క్రమేణ కిందకి వ్యాప్తి చెందడం జరుగుతుంది. మధ్య ఈయన భాగం మాత్రం అలా ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. కొన్నిసార్లు అంచుల భాగం ఆకుపచ్చ రంగులోనే ఉండి మధ్యవీన వెంబడి ఇటువంటి పసుపు రంగు లేదా ఎండుగడ్డ రంగు మచ్చలు ఏర్పడడం గమనించవచ్చు. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఈ ఆకులంతా ఎండిపోవడం జరుగుతుంది. ఇటువంటి వ్యాధి సోకినటువంటి ఆకుల మీద ఇట్లా మార్నింగ్ 7 గంటలకు గమనించినట్లయితే బ్యాక్టీరియా పసుపు రంగు జిగురు ముద్దలుగా కనిపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తర్వాత సూర్యరశ్మి ప్రభావం వల్ల గట్టిపడి గాలి వలన నీటిలో పడడం వల్ల నీటి ద్వారా ఇంకొక పొలానికి ప్రవేశించి అక్కడ తెగులను కలుగు చేస్తాయి. ఈ తెగులు వెన్ను దశలో వచ్చినట్లయితే కొన్ని వెన్నులు మాత్రమే పాక్షికంగా బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా పంట కూడా కోతకొల్లే ఆలస్యంగా రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా లక్షణాలు. ఈ వ్యాధి సోకినటువంటి వ్యాధిని మనం నిర్ధారించట కొరకు ఈ తెగులు సోకినటువంటి ఆకులను మనము ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని ఈ తెగులు సోకినటువంటి ఆకులను ముక్కలు ముక్కలుగా కట్ చేసి గ్లాసులో వేసినట్లయితే కొద్దిసేపటి తర్వాత నీటి యొక్క గాఢత పెరిగినట్లయితే ఇది ఎండాకు తెగులని మనం నిర్ధారించుకోవచ్చు. ఈ తెగులు అనుకూల పరిస్థితులు చూసినట్లయితే ఎప్పుడైతే కంటిన్యూస్ గా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడం, తుఫానుతో కూడిన గాలులతో కూడిన వర్షాలు పడడం, ఇంకా మనకు గాలిలో ఎక్కువ తేమ శాతం ఉండడం, ఎక్కువ నత్రజని ఎరువులు ఎక్కువగా వేయడం, ఇంకెక్కడైనా నీడ ప్రాంతంలో కూడా ఎక్కువగా తెగులు రావడం జరుగుతుంది. ఈ తెగులకు సంబంధించినటువంటి బ్యాక్టీరియా వ్యాప్తి గాలి ద్వారా కానీ నీటి ద్వారా కానీ ఇంకా కొన్ని రకాల కలుపు మొక్కల ద్వారా కానీ ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి వ్యాప్తి చేయడం జరుగుతుంది. దీన్ని నివారించట కొరకు మనము అంటే ముందు సీజన్లో తెగులు సోకినటువంటి పొలం నుంచి విత్తనాన్ని సేకరించి వాడుకోవాలి. తర్వాత మనం నత్రజని ఎరువులను సమగ్ర యాజమాన్యం అంటే సిఫార్సు మేరకే ఎరువులను వేసుకోవాలి. నత్రజని ఎరువులను ఖచ్చితంగా 3 నుంచి 4 దఫాలు వేసుకోవాలి. ఒక 5% కంటే ఎక్కువ తెగులు మనం గమనించినట్లయితే నత్రజని ఎరువులను తాత్కాలికంగా వేయడం ఆపేసి తర్వాత మళ్ళా వేసుకోవాలి. ఖచ్చితంగా పొటాష్ ఎరువును మొదటి దశలో ఒకసారి, తర్వాత అంకురం దశలో ఇంకోసారి వేసుకున్నట్లయితే ఈ మొక్కలకు రోగ నిరోధక శక్తి పెరిగి తెగుల నుండి పంట కాపాడబడుతుంది. ఇంకా తెగులు సోకినటువంటి పొలం నుంచి నీటిని ఒక పొలం నుంచి ఇంకొక పొలానికి, ఆరోగ్యవంతమైన పొలానికి వ్యాప్తి చెందకుండా చూసుకోవాలి. తర్వాత పొట్టకొళ్ళు తెగులు అనే ఒక తెగులు, ఇది సారోక్లేడియం వరైజ్ అనే ఒక శిలీంధ్రం వల్ల వస్తుంది. ఈ తెగులు లక్షణాలను గమనించినట్లయితే పొట్టను ఆవరించి ఉండేటటువంటి ఆకు యొక్క వరల మీద ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు యొక్క అంచు భాగము గోధుమ రంగులో ఉంటుంది, మధ్య భాగం బూడిద రంగులో ఉంటుంది, కొన్నిసార్లు మచ్చలంతా కూడా గోధుమ రంగులో ఉంటాయి. ఇవి వలయాకారంలో కానీ నిర్దిష్ట ఆకారం లేనటువంటి ఆకారంలో కానీ ఉంటాయి. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ ఈ మచ్చలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసిపోవడం వల్ల పొట్ట లోపల భాగం కుళ్ళిపోయి వెన్ను బయటికి రాకపోవడం లేకపోతే పాక్షికంగా రావడం జరుగుతుంది. అటువంటి వెన్నులో రంగు మారిన గింజలు ఉంటాయి, తాలు గింజలు కూడా ఏర్పడడం జరుగుతుంది. అటువంటి ఆకు యొక్క వరల భాగం లోపల భాగాన్ని గమనించినట్లయితే తెల్లటి పొడి రూపంలో శిలీంధ్రాన్ని మనం కూడా మనం గమనించవచ్చు. ఇది ప్రధానంగా అనుకూల పరిస్థితులు ఎక్కడైతే దగ్గర దగ్గరగా నాట్లు వేస్తారంటే సిఫార్స్ కంటే కూడా తక్కువ దూరంలో నాట్లు వేయడం వల్ల అంటే క్లోజ్డ్ స్పేసింగ్ వాడడం వల్ల ఎక్కువగా వ్యాప్తి చెందడం జరుగుతుంది. కొన్ని రకాల కలుపు మొక్కల ద్వారా కూడా వ్యాప్తి చెందడం జరుగుతుంది. వాతావరణంలో ఎక్కువ తేమ శాతం పర్టికులర్ గా బుర్రు పొట్ట ఎన్ను దశలో తేమ శాతం ఎక్కువగా ఉండి 20 నుంచి 28 డిగ్రీల టెంపరేచర్స్ ఉండడం, వర్షాలు పడడం అటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే పొట్ట వెన్ను దశలో ఈ తెగులు వచ్చే అవకాశం ఉంది. మన నివారణ కొరకు ఖచ్చితంగా నత్రజని ఎరువులను సిఫార్సు మేరకు వాడాలి, పొటాషియం ఖచ్చితంగా అప్లై చేయాలి. పొట్ట దశలో ఒకసారి ఈ కార్బండిజం అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి కలిపి లేదా ప్రొపికోనజోల్ అనే మందును 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేయాలి. లేకపోతే కార్బండిజము మ్యాంకో జబ్బు రెండు కలిగిన మిశ్రమ మందును 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే మనం పంటను ఈ తెగుల నుంచి కాపాడుకోవచ్చు. మళ్ళా 10 నుంచి 15 రోజులకు ఒకసారి అవసరమైతే ఇంకోసారి కూడా స్ప్రే చేసి పంటను కాపాడవచ్చు. తర్వాత మానిపండు తెగులు, వడ్ల పొళ్ళు అని మానిపండు అని మానికాయలని రైతులు రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఇది స్టిలాజినాయిడే విరెన్స్ అనే ఒక శిలీంధ్రం వలన వస్తుంది. దీని లక్షణాలను మనం గమనించినట్లయితే వెన్నులో గింజలకు బదులుగా శిలీంధ్ర బీజాలు ముద్దలు ముద్దలుగా ఏర్పడడం మనం గమనించవచ్చు. సాధారణంగా ఈ శిలీంధ్ర బీజ ముద్దలు మొదట పసుపు రంగులో ఉంటాయి, తర్వాత క్రమేణంగా నలుపు రంగులు కానీ లేదా ముదురు ఆకుపచ్చ రంగులోకి మారడం మనం గమనించవచ్చు. దీనివల్ల ఏంటంటే ప్రధానంగా గింజ నాణ్యత తగ్గిపోయి మార్కెట్లో వాల్యూ తగ్గే అవకాశం ఉంది. కొన్నిసార్లు తీవ్రంగా తెగులు వచ్చినట్లయితే క్వాంటిటీ కూడా దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి దీని కొరకు మనకు యాజమాన్య చర్యలు చూసినట్లయితే నత్రజని సిఫార్సు మేరకు వేసుకోవాలి, ఖచ్చితంగా పొటాష్ ఎరువులు వేసుకోవాలి, అంటే గట్ల మీద కానీ పొలంలో కానీ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. మందుల విషయానికి వచ్చినట్లయితే మధ్యస్థ పట్టదశలో ఉన్నప్పుడే ఒకసారి కార్బండిజం అనే మందును 1 గ్రాము లీటర్ నీటికి కానీ కలిపి, లేదా ప్రొపికోనజోల్ అనే మందును 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మళ్ళా 10 రోజుల తర్వాత, అంటే 10-15 రోజుల తర్వాత సగం ఎన్ను తీసిన తర్వాత మళ్ళా ఇంకొకసారి స్ప్రే చేసినట్లయితే ఈ తెగుళ్ళ నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా ఆకుమచ్చ తెగుళ్ళు అనే తెగుళ్ళు, ఇవి 2 రకాల శిలీంధ్రం వల్ల వస్తాయి. ఒకటి ఫస్ట్ కాకిలియోబోలస్ వరైజ్ అనే శిలీంధ్రం వల్ల మచ్చలు గోధుమ రంగులో ఉండేటటువంటి వలయాకారం లేదా నిర్దిష్ట ఆకారం లేనటువంటి మచ్చలు ఏర్పడతాయి. ఇవి సాధారణంగా గోధుమ రంగులో ఉంటాయి. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ మచ్చల యొక్క అంచు భాగం గోధుమ రంగులో ఉండి మధ్యలో బూడిద రంగులో ఉంటుంది. వెన్ను దశలో ఈ తెగుళ్ళు వచ్చినట్లయితే కూడా వెన్నుల మీద గింజల మీద కూడా ఇటువంటి మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. ఈ తెగుల్ని తర్వాత సీజన్లో ఇత్తనాలు వేసుకున్నట్లయితే ఆ పంటకు కూడా వచ్చే అవకాశం ఉంది. సర్కోస్పోరా వరైజ్ అనే ఇంకొక రకమైనటువంటి శిలీంధ్రం వల్ల ముదురు గోధుమ రంగు లేదా నలుపు రంగు చారలు చారలుగా ఉండేటువంటి మచ్చలు కూడా మనం గమనించవచ్చు. ఈ మచ్చలు మనం గమనించి యాజమాన్యుల చర్యలు చేపట్టాలి. యాజమాన్యులు సాధారణంగా ఈ తెగులు ఎక్కడైతే జింకు గానీ పొటాష్ గానీ లోపం ఉందో అటువంటి నేలల్లో ఆకుమచ్చ తెగుళ్లు రావడం గమనించడం అయింది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా సకాలంలో జింకు 20 కిలోల జింకును మొదటి దశలో ఎప్పుడైతే మొదట నాట్లు వేసేటప్పుడు 20 కిలోలు వేసుకోలేదు, తర్వాత కూడా కనిపించిందంటే పైపాటుగా 1 లీటర్ నీటికి 2 గ్రాములు చొప్పున కలిపి జింకును స్ప్రే చేసుకోవాలి. తర్వాత పొటాష్ కూడా ఖచ్చితంగా మొదటి దశలో 15-20 కిలోలు, తర్వాత అంకురం దశలో 15-20 కిలోలు పొటాష్ ఎరువును వేసుకోవాలి. తర్వాత పిచికారీ మందులకు వచ్చినట్టయితే మ్యాంకో జబ్బు అనే మందును 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే తెగుళ్ళ నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఇంతవరకు మనము వివిధ రకాల తెగుళ్ళ గురించి, వాటి నుండి పంటను కాపాడవలసినటువంటి యాజమాన్య చర్యల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వరి పంటను ఆశించేటటువంటి వివిధ రకాల పురుగుల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యమైన పురుగు కాండం తులుసు పురుగు. ఈ కాండం తులుసు పురుగు సాధారణంగా నారుమడిలో పిలకలు గట్టే దశ నుంచి చురుపట్ట దశ వరకు రావడం జరుగుతుంది. మొదట నారుమడిలో కానీ పిలకలు గట్టే దశలో కానీ పురుగు మొక్క చివర మీద గుడ్లను సముదాయం కందిగింజే పరిమాణంలో ఉండేటువంటి గుడ్లను పెట్టి తర్వాత 1 వారం రోజుల్లో ఈ గుడ్లు పిగిలి పిల్ల పురుగులు కాండం లోపలికి ప్రవేశించడం వలన మువ్వలు చనిపోవడం, అదే వెన్ను దశలో అయితే కూడా తెల్ల కంకెలు రావడం జరుగుతుంది. ఇది సాధారణంగా ఎప్పుడైతే రాత్రిపూట ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి పగటిపూట సూర్యరశ్మి 7 గంటల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయితే ఈ కాండం తులసి పురుగు ఆశించడం జరుగుతుంది. దీని నివారణ కొరకు మనము వేసవి దుక్కులు చేపట్టినట్లయితే కోశిస్త దశలో ఉన్నటువంటి ఈ పురుగును మనం నివారించవచ్చు. ఇంకా నాట్లు వేసుకునేటప్పుడు కొసలు తుంచినట్లయితే ఆ కొస భాగంలో గుడ్లు సముదాయాలు ఉంటాయి కాబట్టి వాటిని నివారించవచ్చు. తర్వాత మనకు ఎప్పుడైతే పొలంలో 5% మువ్వలు చనిపోయడం గమనించాము, లేదా 1 చదరపు మీటర్కు 1 తల్లిపురుగు కానీ గమనించినట్లయితే నివారణ చర్యలు చేపట్టాలి. నివారణ మందుల కొరకు ఈ క్లోరాంట్రనిప్రోల్ అనే మందును 80 మిల్లీలీటర్లు 1 ఎకరాకి, లేకపోతే కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ అనే మందును 400 గ్రాములు 1 ఎకరాకి స్ప్రే చేసి మనం ఈ పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకొకటి ఆకుముడత పురుగు, దీన్ని నామాల తెగులని తెల్ల తెగులని అంటారు. పురుగు యొక్క గొంగళి పురుగు ఆకు మీద చేరి ఆకుల అంచు భాగాన్ని కూడా చుట్టవడం వల్ల చుట్టేసి లోపల ఉండేటటువంటి పత్రహరితాన్ని గోకి తినడం వల్ల తెల్లగా ఏర్పడి ఎండిపోవడం జరుగుతుంది. అందుకనే దీన్ని రైతులు తెల్ల తెగులు అంటారు. ఈ తెగులు సాధారణంగా ఎప్పుడైతే వర్షాలు ఎక్కువగా పడి ఒకసారి మళ్ళా ఒక వారం రోజుల తర్వాత ఎక్కువ బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు, ఇంకా పొలం చుట్టూ

0: సాధారణంగా గోధుమ రంగులో ఉండేటువంటి తల్లి పురుగు కానీ తెల్ల మచ్చల పురుగులు కానీ మొక్క మొదటి భాగాన చేరి ఈ రసాన్ని పీల్చడం వల్ల మొదట ఆకులన్నీ కూడా పసుపుగా మారడం, తర్వాత క్రమేణా మనకి సుడులు సుడులుగా ఎండిపోవడం జరుగుతుంది. దీన్ని హాపర్బాన్ అంటారు. దీనికి మనము నివారణ కొరకు ఖచ్చితంగా తట్టుకునే రకాలు ఉంటే వేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే ఒక దుబ్బుకు 15 నుంచి 20 పురుగులు ఉన్నట్లయితే థయామెథాక్సం అనే మందును 50 గ్రాములు కానీ, ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ ఎథిప్రోల్ అనే కలిసిన మందును 50 గ్రాములు కానీ, లేకపోతే పైమెట్రోజన్ అనే మందును ఎకరాక 120 ml కానీ పిచికారీ చేసుకోవాలి. అట్లా కాకుండా కోతకు 10 రోజుల ముందు అయినట్లయితే ఎక్కువగా 50 నుంచి 100 పురుగులు ఒక దుబ్బుకు గమనించినట్లయితే మనకు అటువంటి సమయంలో డైక్లోరోవాస్ అనే మందును ఎకరాకు 200 ml, దాంతోపాటు ఇథోఫిన్ ఫ్రాక్స్ అనే మందును ఎకరాకు 400 ml కలిపి పిచికారీ చేసినట్లయితే కాపాడుకోవచ్చు. ఇంకా ఈ నత్రజని ఎరువులు సిఫార్సు మాత్రమే వేసుకోవాలి. ఖచ్చితంగా పొటాషియం ఎరువును మొదట్లో వేసుకోవాలి, చివరి అంకురం దశలో ఇంకోసారి వేసుకోవాలి. కొంతమంది రైతులు పొట్టా ఎన్ను దశలో కూడా ఎక్కువగా మరలా నత్రజని ఎరువులు వేయడం జరుగుతుంది. అట్లా వేసినట్లయితే కూడా ఈ దోమ ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఎప్పుడైతే పొలంలో సాలిడు మీరుడు నల్లు లాంటివంటి పురుగులు ఉన్నప్పుడు, ఇవి మిత్ర పురుగులు, ఇవి ఉన్నప్పుడు పురుగు మందులు స్ప్రే చేయకుండా ఉండాలి. తర్వాత ఉల్లికోడిని దీన్ని గొట్టము లేదా దుంప రోగం అంటారు. ఇది దీనికి సంబంధించినటువంటి పురుగు తల్లి పురుగులు 100 నుంచి 150 గుడ్లను ఆకుల అడుగు భాగాన కానీ లేకపోతే కింద కాండం మీద పక్క పిలకల మీద కానీ పెట్టి ఒక 2-3 రోజుల్లో పొదగడం వల్ల పిల్ల పురుగులన్నీ లోపల అంకురం దశలోకి పోయేసి అంకురం దశలోనే ఒక కోశస్థ దశ వరకు అంకురంలోనే ఉండి తర్వాత తల్లి పురుగు బయటకు రావడం జరుగుతుంది. ఈ సమయంలో కొన్ని రకాల రసాయనాలను విడుదల చేయడం వల్ల అంకురం భాగము మనకు ఆకుపచ్చని గొట్టంలాగా ఉల్లికోడులాగా బయటకు రావడం జరుగుతుంది. అటువంటి పిలకకు వెన్నులు ఏర్పడవు. ఎప్పుడైతే ఈ పిలకలు కట్టే దశ తర్వాత ఈ ఉల్లికోడు సోకడం జరగదు. ఈ ఉల్లికోడు నివారణ కొరకు మనకు నారుమడిలు అయితే నారు పీకేయడానికి ఒక వారం ముందు ఈ పిప్రోనిల్ అనే గుళికను ఒక సెంటు నారుమడికి 60 గ్రాములు చొప్పున ఇసుకలో కలిపి చల్లుకోవాలి. అదే నాటేసిన తర్వాత ట్రాన్స్ప్లాంటింగ్ చేసిన తర్వాత అయితే ఎకరాకు ఒక 6.5 నుంచి 7 కిలోలు పిప్రోనిల్ అనే గుళికలను కానీ లేకపోతే 10 కిలోలు కార్బోఫిరాన్ గుళికలను కానీ ఎకరాకు వేసుకొని 25 కిలోలు ఇసుకలో కలుపుకొని చల్లుకున్నట్లయితే ఈ ఉల్లికోడి నుంచి పంటను కాపాడవచ్చు. అందువల్ల రైతు సోదరులందరూ కూడా ఈ విధంగా ఈ సమగ్ర యాజమాన్య చర్యలు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని పాటించి అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: వరిలో సమగ్ర సస్యరక్షణ వ్యవసాయ పాఠశాల మీరింత వరకు విన్నారు. నిర్వహణ డాక్టర్ పి మధుసూదన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:45 కావస్తోంది. వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:45 ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వికసిత భారత్ ఈనాటి కార్యక్రమంలో నషాముక్త్ భారత్ అభియాన్ ఈ పథకం గురించి సాయుధ దళాల రిజర్వ్ అదనపు డిప్యూటీ కమిషనర్ శ్రీ వేముల శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు.
1: మత్తు పదార్థాల వినియోగం వ్యక్తి ఆరోగ్యాన్నే కాదు, కుటుంబాన్ని, ఆర్థిక పరిస్థితులను, చివరికి సమాజ భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిస కావడం అత్యంత ఆందోళన కలిగించేటువంటి అంశం. మత్తుకు దూరంగా ఉండే ఆరోగ్యవంతమైనటువంటి బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో కొనసాగుతున్న నషాముక్త్ భారత్ కార్యక్రమం ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించడం లక్ష్యంగా ముందుకు సాగుతుంది. మత్తు పదార్థాలకు నో చెప్పడం మన ఆరోగ్యానికి, మన కుటుంబానికి, మన భవిష్యత్తుకు ఎస్ చెప్పడమే. ఈ నేపథ్యంలో నషాముక్త్ భారత్ లక్ష్యాలు, మత్తు పదార్థాల యొక్క దుష్ప్రభావాలు, యువతలో అవగాహన అవసరం, మత్తు నుంచి బయటపడేందుకు అందుబాటులో ఉన్నటువంటి సహాయ మార్గాలపై ఈ ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. వాటి గురించి వివరించడానికి గాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్ముడు రిజర్వ్డ్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి శ్రీ వేముల శ్రీనివాస్ గారు మన ముందున్నారు. ముందుగా నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: సార్ చెప్పండి, నషాముక్త్ భారత్ అభియాన్ అంటే ఏంటంటారు?
2: నషాముక్త్ భారత్ అభియాన్ అంటే మాదక ద్రవ్యాలు, మద్యము తదితర వ్యసనాల నుంచి ప్రజల్ని దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైనటువంటి సమాజాన్ని నిర్మించేందుకు చేపట్టిన అవగాహన కార్యక్రమం ఇది. అయితే ముఖ్యంగా యువత, విద్యార్థులు, మహిళలు, పిల్లలను వ్యసనాల నుంచి, తర్వాత వాటి యొక్క దుష్ప్రభావాల నుంచి కూడా రక్షించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం అండి.
1: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ నషాముక్త్ భారత్ అనేటువంటిది కనుక చూసినట్లయితే ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటారు?
2: ఈ యొక్క నషాముక్త్ భారత్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే మాదక ద్రవ్యాల పట్ల కలిగేటువంటి శారీరక దుష్ప్రభావాలు, అట్లాగే మానసికంగా వచ్చేటువంటి దుష్ప్రభావాలు, అట్లాగే వాటి వలన వచ్చేటువంటి నష్టాలు, సామాజిక ఆర్థిక నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, తర్వాత వ్యసనానికి గురైన వారికి చికిత్స ఇప్పించడం, అట్లాగే పునరావాస సేవలపై సమాచారం అందించడం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచడం అనేది ప్రధాన లక్ష్యం అండి.
1: మరి ఈ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎలాంటి సమస్యలు అనేటువంటి వస్తాయంటారు?
2: సార్, ఈ యొక్క మాదక ద్రవ్యాల వల్ల చాలా నష్టాలు వస్తాయి. వీటి యొక్క వినియోగం వల్ల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసేటువంటి రోగాల బారిన పడతారు. అంటే ఆరోగ్యాన్ని చాలా తీవ్రంగా దెబ్బతీస్తాయి. అట్లాగే శారీరక మానసిక సమస్యలతో పాటు కుటుంబ కలహాలు గాని, తర్వాత ఆర్థిక ఇబ్బందులు గాని, చదువులో వెనుకబడిపోవడం, ఉద్యోగంలో వెనుకబడిపోవడం, తర్వాత సామాజిక సంబంధాలు దెబ్బతినడం లాంటివి జరుగుతాయి. ఇట్లాంటి సమస్యలు బాగా ఏర్పడతాయి. తర్వాత కొన్ని కొన్ని సార్లు ఈ యొక్క వ్యసనం వల్ల ప్రాణాంతక పరిస్థితి కూడా దారితీస్తుంది. అంటే ప్రాణం పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్నమాట.
1: మరి యువత మాదక ద్రవ్యాలకు ఎందుకు ఆకర్షితులవుతున్నారంటారు?
2: ఈ యొక్క మాదక ద్రవ్యాలకు అలవాటు పడము, తర్వాత ఆకర్షితులం అనే దానికి చాలా కారణాలు ఉంటాయండి. మెయిన్ గా ఏంటంటే ఫ్రెండ్స్, చాలా మంది బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు. అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, బట్ దానిలో ఏంటంటే కొన్ని బ్యాడ్ అలవాట్లు ఉన్నటువంటి స్నేహితుల యొక్క ఒత్తిడి వల్ల, అంటే ఏం కాదు బాబు తీసుకుంటే మంచిగా ఉంటుంది, బాగుంటుంది, నువ్వు ఒకసారి ట్రై చేయి అనే టైప్ లో వీళ్ళు ఒత్తిడి ఇస్తూ ఉంటారు. తర్వాత కొందరు ఏం చేయాలంటే దాని ఏమున్నదో దీనిలో అనేటువంటి ఒక ఆసక్తి ఉంటుంది అనమాట. ఆ ఆసక్తి కోసము వీళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తారు. అట్లా తర్వాత కొందరు ఒత్తిడి చేయడం వల్ల దానికి లోబడతారు. తర్వాత కుటుంబ సమస్యల వల్ల, కొందరికి కుటుంబ సమస్యలు ఉంటాయి, వాటి నుంచి దూరం కావడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక దానికి అలవాటు పడతారు. అట్లాగే ఈ యొక్క నిషాలోకి వీళ్ళు వెళ్ళడం అంటూ జరుగుతూ ఉంటాయి. తర్వాత మానసికంగా ఆందోళన ఉన్నప్పుడు గాని తప్పుడు ప్రచారం చేయడం వల్ల కూడా ఈ యొక్క వీటి యొక్క బారిన పడతా ఉంటారు. అట్లాగే అందుకే యువతకు సరైనటువంటి మార్గదర్శకత్వం, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలు, కుటుంబం మద్దతు ఎంతో అవసరం అవుతుంది.
1: అంటే ఇప్పుడు తల్లిదండ్రులు గాని తమ పిల్లల్లో ఈ వ్యసనానికి సంబంధించినటువంటి లక్షణాలను ఎలా గుర్తిస్తారు, ఎలా గుర్తిస్తే బాగుంటుందంటారు?
2: అంటే ఎప్పుడైతే ఈ యొక్క మత్తు పదార్థాలకు అలవాటు పడతారో ఆ పిల్లల్ని గుర్తించడం సులభమే అవుతుంది. అంటే కొంచెం స్పెషల్ గా కనబడతారండి వీళ్ళు. ఈ యొక్క పిల్లల్లో ప్రవర్తనలో మార్పులు వస్తాయి. అకస్మాత్తుగా వచ్చేటువంటి మార్పులు అంటారు, రెగ్యులర్ గా ఉండేటట్టుగా కాకుండా ఒకేసారిగా చేంజ్ అవుతారు పిల్లలు. తర్వాత చదువు మీద ఆసక్తి తగ్గిపోవడము, తర్వాత స్నేహితుల విషయంలో కూడా గోప్యత పాటిస్తారు అనమాట. అంటే సీక్రసీ మెయింటైన్ చేస్తారు. వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఏం చేస్తారు అనేది తెలియకుండా జాగ్రత్త పడతా ఉంటారు. పదే పదే డబ్బుల గురించి ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులను కూడా డబ్బులు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని ఫోర్స్ చేస్తూ ఉంటారు. లేకుంటే డబ్బులు ఇవ్వకుంటే మేము చచ్చిపోతామని చెప్పి కూడా బెదిరిస్తూ ఉంటారు. ఇట్లాంటి చాలా అవుతాయి. తర్వాత నిద్రలో కానీ ఆహారపు అలవాట్ల విషయంలో కానీ చాలా మార్పులు మనం గమనిస్తూ ఉంటాం. ఈ యొక్క సంకేతాలను కూడా తల్లిదండ్రులు గమనించాలి. అయితే అనుమానం వచ్చినటువంటి వెంటనే నిందించొద్దు. పిల్లల్ని నిందించకుండా ప్రేమతో మాట్లాడడం అనేది చాలా ముఖ్యం అండి.
1: మరి ఇప్పటికే ఈ వ్యసనానికి గురైనటువంటి వ్యక్తి ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు? బయటపడడం అనేటువంటి జరుగుతుందా? అది సాధ్యమేనా?
2: ఖచ్చితంగా బయటపడవచ్చు అండి. ఇది సాధ్యమైనటువంటి పనే. వ్యసనం ఒక తీవ్రమైన సమస్య అయినప్పటికీ కూడా సరైనటువంటి వైద్య చికిత్స, తర్వాత కౌన్సిలింగ్, కుటుంబ సహకారం, తర్వాత పునరావాసం కలిగించడం, ఇట్లాంటి యొక్క పనులు చేయడం వల్ల మనం ఈ యొక్క వ్యసనం నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఆ యొక్క వ్యక్తి లోపల ఒక సంకల్పం ఉండాలి. నేను ఈ యొక్క వ్యసనం నుంచి బయటపడాలి అనేటువంటి ఒక సంకల్పం ఉంటేనే అది మెయిన్ గా పనిచేస్తుంది. అంటే మనం ఏదో బయట నుంచి ప్రెషర్ చేయడం వల్ల మారేటువంటి వ్యవహారం కాదు ఇది. ఆ యొక్క వ్యక్తిలో మంచి సంకల్పం ఉంటే అవుతుంది. తర్వాత ఇతరులు కూడా సహాయం చేయాలి. సహాయం అతను కూడా కోరుకోవాలి. నేను మారాలి అనేటువంటి ఒక ఇతరులు నాకు హెల్ప్ చేస్తే నేను మారుతా అన్నటువంటి సహాయం అతను కోరుకోవాలి. సహాయం కోరడం అనేది బలహీనత కాదు, అది మార్పు వైపుకు వేసేటువంటి మొట్టమొదటి అడుగు అన్నమాట.
1: మరి ఈ వ్యసన విముక్తిలో కుటుంబం యొక్క పాత్ర ఏంటంటారు?
2: ఈ యొక్క వ్యసన విముక్తిలో కుటుంబం యొక్క పాత్ర చాలా కీలకం అండి. వ్యసనానికి గురైనటువంటి వ్యక్తిని అవమానించడం గాని, ఒంటరిగా వదిలేయడం గాని, ఒంటరిగా చేసేసి మనం నిందిస్తే ఏమైతుంది అంటే సమస్య మరింత జటిలమైతుంది. సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటది అనమాట. దాన్ని మనము ప్రేమతోటి, ఓర్పుతోటి మాట్లాడి, అవసరమైతే వైద్య చికిత్స అందించి, కౌన్సిలింగ్ చేయడము, తర్వాత ఎవరన్నా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడము, మంచి కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్ళడం చేస్తే అది మనము ఒక వ్యసనం నుంచి మనం దూరం చేసిన వాళ్ళం అవుతాము. చికిత్స పూర్తి అయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు నిరంతరం అతన్ని గమనిస్తూ ఉండాలి, ప్రోత్సహిస్తుండాలి. అంటే మంచి మార్గం వైపు ఉండడం అని అతన్ని మనం ప్రేరేపణ చేస్తూ ఉండాలండి. అట్లయితే మనం ఈ యొక్క ఈ వ్యసనం నుంచి మనము విముక్తులను చేయవచ్చు. దానిలో కుటుంబ పాత్ర చాలా ఉంటది.
1: మరి ముఖ్యంగా పిల్లల విషయంలో, యూత్ విషయంలో కనుక చూస్తే అది అతి ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు అనేటువంటి విషయంలో ఈ మాదక ద్రవ్యాల వాడకం అనేటువంటిది ఎక్కువగా జరుగుతా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. అంటే విద్యార్థుల నుండి యువత వరకు మాదక ద్రవ్యాలను విరివిగా వినియోగించడం అనేటువంటిది జరుగుతా ఉంది. మరి దీనికోసం, దీన్ని తగ్గించడానికి, దీన్ని అధిగమించడానికి పాఠశాలలు, కళాశాలలు ఏ విధంగా సహకరించాలంటారు?
2: పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల వచ్చేటువంటి దుష్ప్రభావాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి క్రమం తప్పకుండా అవగాహన కల్పించాలండి. రెగ్యులర్ గా దాని గురించి అవగాహన కల్పించాలి. క్రమం తప్పకుండా ఈ యొక్క అవగాహన కార్యక్రమం చేస్తేనే వాళ్లకు అర్థమయ్యేటువంటి విధానంగా ఉంటుంది, అర్థమవుతుంది కూడా. ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా కౌన్సిలింగ్ చేయాలి అప్పుడప్పుడు. అలాగే ఆటలు ఆడించడము, వాళ్లకు ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో కొందరికి ఇంట్రెస్ట్ ఉంటాయి, కొందరికి డాన్సింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి డ్రాయింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి సాహిత్యం అంటే, సంగీతం అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి పాటలు పాడడం అంటే ఇష్టం ఉంటుంది. అట్లాంటి వాటిలలో మనం ప్రోత్సహిస్తూ ఉండాలి. ప్రోత్సహిస్తున్నప్పుడు ఏమైతే అంటే వీళ్ళు అనవసరంగా వేస్ట్ గా ఉండేటువంటి టైంను వీటి మీద కేటాయిస్తారు. అప్పుడే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత ఈ యొక్క విద్యార్థులకు ఆ యొక్క దుష్ప్రభావాలకు లోను కాకుండా చక్కగా డిసిప్లిన్ గా ఉంటారండి. అట్లాగే యూత్ క్లబ్లు గాని, కొంచెం సానుకూలమైనటువంటి కార్యక్రమాలు గాని మనం చేయడానికి మనం ప్రోత్సహించాలి. విద్యార్థుల లోపల సమస్యలను ముందుగానే గుర్తించి తగిన సహాయం అందిస్తే మనము పాఠశాలల్లో, తర్వాత స్కూళ్లలో చేసిన వాళ్ళం అవుతామండి.
1: ఈ మాదక ద్రవ్యాల నివారణలో సమాజం పాత్ర ఏ విధంగా ఉండాలంటారు?
2: మెయిన్ గా సమాజం పాత్రే ఉంటుందండి. ఒక ప్రభుత్వము ఒక శాఖదే కాదు ఇది బాధ్యత. ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ బాధ్యత నిర్వర్తించాలి. ఉపాధ్యాయులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, అట్లాగే యువజన సంఘాలు గాని, స్థానిక సంస్థలు గాని, తర్వాత పోలీస్ శాఖ, మీడియా అందరూ కూడా కలిసి పనిచేస్తేనే ఈ యొక్క మాదక ద్రవ్యాల నివారణ అనేది జరుగుతుంది. ఎవరో ఒకరు చేస్తే కాదండి. పోలీస్ శాఖనే వచ్చేసి ఈ పట్టుకోవాలి, మాదక ద్రవ్యాలను లోపల పెట్టాలి, మాదక ద్రవ్యాలను వాడుతున్న వాళ్ళని లోపలేయాలి, అమ్మే వాళ్ళని లోపలేయాలని కాదు. ప్రతి ఒక్కరు, అంటే ఒకవేళ ఒక టీచర్ కు గనక ఇట్లాంటి విషయం తెలిసింది అనుకోండి, అతను ఏం చేయాలి? ఇమీడియట్ 111 112కు ఫోన్ చేయాలి. ఇప్పుడు మాది వరంగల్ కమిషనరేట్ ఉంది, ఆ వరంగల్ కమిషనరేట్ గారికి అంటే పోలీస్ శాఖలో 112కు చేస్తే అది డైరెక్ట్ గా సిపి మేడం గారికి వెళ్తుంది. మేడం గారు ఇట్లాంటి విషయాలలో చాలా ముందున్నారు, ఈ విషయంలో ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుంది.
1: రేడియో ద్వారా ప్రజలకు నేటి యువతకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటారు?
2: ఈ యొక్క అక్రమ రవాణా చేసే వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు మత్తు పదార్థాలను డైరెక్ట్ గా ఇంజెక్షన్ లో లేకుంటే టాబ్లెట్ లో లేకుంటే ఏదో వినియోగించేటువంటి ఏదో అనుకుంటాము, బట్ అవి చాక్లెట్ల రూపంలో కూడా పిల్లలకు అలవాటు చేసే అవకాశం ఉంది. తర్వాత స్కూళ్ళ పక్కనే ఉంటాయి, ఏది పాన్ షాపులు, తర్వాత గుట్కాలు అమ్ముతా ఉంటారు, సిగరెట్లు అమ్ముతా ఉంటారు. అవి స్కూల్ దగ్గరనే ఉండడం వల్ల ఏమైతే అంటే పిల్లలకు అలవాటు అయ్యేటువంటి అవకాశం ఉంటది. పిల్లలు ఏదో ఒకటి కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో రకంగా అలవాటు చేయడానికి ఒక చాక్లెట్ ఇస్తారు. చాక్లెట్ లో ఏముంటది అంటే లైట్ గా అలవాటు అయ్యేటువంటి ఒక డ్రగ్ కలిపి ఉంటది అనమాట. అది తినడం వల్ల ఏమైతే అంటే ప్రతిసారి అక్కడికి వచ్చి చాక్లెట్ కొనుక్కోవడం అంటూ చేస్తారు. దాని వల్ల ఏం చేస్తారంటే పిల్లలు తల్లిదండ్రుల్ని ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసి నేను అదే చాక్లెట్ తింటాను అనే అలవాటుగా మారుతుంది. మారడం వల్ల ఏమైతుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ మత్తు పదార్థాల వినియోగం అనేది జరుగుతూ ఉంటది. ఇట్లా మత్తు పదార్థాలు ఈ విధంగా పిల్లలకు చేరుతా ఉంటాయి. వాటిని నివారించడానికి మనము ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మనము 112కు ఫోన్ చేసి మనం తెలియపరచాలి, అందరి సహాయం కోరాలి. మాదక ద్రవ్యాలనేటి సమస్యలకు పరిష్కారం కానే కావండి, అవే మరిన్ని సమస్యలకు కారణమైతాయి. ముఖ్యంగా యువత తమ యొక్క శక్తిని విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి కోసము, ఉపాధి మరియు సృజనాత్మక కోసం, ఆ యొక్క కార్యక్రమాల కోసము వాళ్ళ యొక్క శక్తిని మళ్లించాలి తప్ప వ్యసనానికి బలి కాకూడదు. వ్యసనానికి నో చెప్పాలి, ఆరోగ్యకరమైనటువంటి జీవితానికి మనం ఎస్ చెప్పాలి. ఈ యొక్క నశాముక్త భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలండి. వ్యసనం ఉన్నటువంటి వ్యక్తిని దూరం చేయడం కాదు, వ్యసనం నుంచి బయటపడేందుకు మనం చేయుతనివ్వాలి. మనందరి బాధ్యత, మన కుటుంబం కోసం, మన సమాజం కోసం, మన దేశ భవిష్యత్తు కోసం నశాముక్త భారత్ నిర్మాణానికి మనం అందరం కూడా కలిసి పనిచేద్దామండి.
1: మరి ఈ మత్తు పదార్థాలకు బానిస కావడం ఒక వ్యక్తి సమస్య కాదు, అది మొత్తం కుటుంబాన్ని, సమాజాన్ని ప్రభావితం చేసే సమస్య. మత్తులో చిక్కుకున్న వారికి అవగాహన కల్పించి అవసరమైనటువంటి సహాయం అందించడం కూడా మనందరి బాధ్యత. మత్తుకు దూరం, ఆరోగ్యానికి చేరువ, నశాముక్త భారత్ మనందరి బాధ్యత. ఆరోగ్యవంతమైనటువంటి యువత, బలమైన కుటుంబాలు, మత్తు రహిత సమాజం, ఇదే మన లక్ష్యం. నశాముక్త భారత్ కోసం అందరూ కూడా కలిసి అడుగులు వేయాలని తమ యొక్క అభిప్రాయాలు చెప్పినందుకు గాను వారికి ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరఫున మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
2: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
0: మీరింతవరకు నశాముక్త భారత్ అభియాన్ ఈ విషయమై సాయుధ దళాల రిజర్వ్డ్ అదనపు డిప్యూటీ కమిషనర్ శ్రీ వేముల శ్రీనివాస్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మోతే చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది. ఈనాటి వికసిత్ భారత్
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:58

ఈనాటి హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. మన ప్రియమైన శ్రోతలైతే చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ఏమిటో చూద్దాం. ఈరోజు హాయ్ హలో నమస్తే అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. సింహపురి ఎఫ్ఎం డైరెక్టర్ తమనం నాగేశ్వరరావు గారికి, టెక్నీషియన్స్ అందరికీ శుభ సాయంత్రం అంటున్నారు. మా ఆకాశవాణి తరపున మీకు కూడా శుభ సాయంత్రం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబల మస్తాన్ భాషా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరి తరపున లక్ష్మీ కటాక్షం సినిమాలో నుంచి రా వెన్నెల ద్వారా ఆ పాట మాకు తప్పకుండా వినిపించగలరు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. గుడ్ నైట్ అంటున్నారు. ఓకే అండి, మీకు కూడా గుడ్ నైట్. నమస్కారం మేడం. ఎదురులేని మనిషి చిత్రం నుంచి ఏనాడైనా అనుకున్నానా కల్లో అయినా అనే పాటను మా కోసం ప్రసారం చేయగలరు అంటున్నారు. కోరుతున్న శ్రోతలు గుండాల నరేంద్రబాబు, వసంతలక్ష్మి, శోభ, మణెమ్మ, నిర్మల, లక్ష్మణ్ తదితరులు నెల్లూరు నేతాజీ నగర్ నుంచి కోరుతున్నారు. నమస్తే అండి, మీకు కూడా మెసేజ్ చేసినందుకు ధన్యవాదాలు. హాయ్ గుడ్ ఈవినింగ్ సింహపురి ఎఫ్ఎం వారికి నమస్తే అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. మై నేమ్ ఈజ్ వంశీ. జాకీర్ ఈజ్ పోలయ్య ఘర్షణ మూవీలో నుంచి చెలియా చెలియా అన్న సాంగ్ని మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్నారు. ఇంకా బాస్ మూవీలో నుంచి వెళ్తున్నా వెళ్తున్నా అనే సాంగ్ని కోరుతున్నారు. పాపినేని పాలెం నుంచి నల్లమ్మ. ఓకే, హాయ్ నమస్తే గుడ్ ఈవినింగ్ అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. సింహపురి ఎఫ్ఎం వాట్సాప్ మెసేజ్ ఎన్ని సాంగ్, పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్, ప్లీజ్ మేడం మా పేర్లు చదవండి అంటున్నారు. ఓకే అండి. హలో అభిరుచి ఎఫ్ఎం కేంద్రానికి ఆర్జే గారికి నమస్కారం. గుడ్ ఈవినింగ్ మేడం గారు అంటున్నారు. మీకు కూడా నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండి. సునీల్ నటించిన అందాల రాముడు చిత్రంలో జాబిల్లి రావే ఈ పాటను తప్పకుండా వినిపించగలరు అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద ఆయేష ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా హాయ్ హలో గుడ్ ఈవినింగ్ సింహపురి ఎఫ్ఎం కేంద్రం. నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య, కుమారి, వెంకటరమణమ్మ, సంపూర్ణమ్మ, మౌనిక అందరి కోసం అల్లుడా మజాకా మూవీ నుంచి రెడ్ రెడ్ అనే సాంగ్ని మా కోసం వినిపించండి అని కోరుతున్నారు. ఇంకా నమస్తే అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. మా కోసం స్టూడెంట్ నెంబర్ 1 మూవీలో నుంచి ఒక మంచి పాటను ప్లే చేయండి అంటున్నారు. జయలక్ష్మి బెంగళూరు నుంచి. నమస్తే, ఈరోజు మా కోసం గజదొంగ మూవీలో ఇంద్రధనస్సు చీర కట్టి అనే పాటను వినిపించండి అంటున్నారు. రేడియో అభిమాని సుబ్రహ్మణ్యం, సత్తెనపల్లి కర్ణాటకన పెత్తనపల్లి అట. ఓకే అండి. ఇంకా లక్ష్మమ్మ కిషోర్ గానగుల విలేజ్ అట. ఓకే, ప్రతిరోజు ప్రోగ్రామ్స్ వింటూ ఉన్నాము, ప్లీజ్ ప్లే బొబ్బిలి పులి మూవీలో నుంచి ఎడ్డమంటే తెడ్డమనే సాంగ్ని మా కోసం వినిపించండి అని కోరుతున్నారు. ఇంకా గుడ్ ఈవినింగ్, మా కోసం ప్రేమాభిషేకం మూవీలో నుంచి తారలు దిగి వచ్చిన వేళ అనే సాంగ్ని మా కోసం ప్లే చేయండి అంటున్నారు. సంజయ్, స్వాతి, భారత్ అండ్ ఫ్రెండ్స్ అట బెంగళూరు నుండి కోరుతున్నారు. ఇక శుభ సాయంత్రం అంటున్నారు. మాకు మీకు కూడా శుభ సాయంత్రం అండి. ఇరుముడి సినిమాలో నుంచి యాలాల యాలో యాలో అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. దోర్నాల బాలాజీ, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప, సాయినగర్, వనస్థలిపురం నుంచి కోరుతున్నారు. ఇక సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు అంటున్నారు. మీకు కూడా నమస్కారం అండి. హలో అభిరుచిలో మా కొరకు కుదిరితే కప్పు కాఫీ చిత్రం నుంచి శ్రీకారం చుడుతున్నట్లు అనే పాటను వినిపించగలరు అంటున్నారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు. థ్యాంక్ యూ అంటున్నారు. మీకు కూడా మెసేజ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. నా పేరు వంశీ. సాంగ్ కోయిలమ్మ పాడుతున్నది, కన్నుల్లో కోనలమ్మ ఊగుతున్నది అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. దస్తగిరి, సంధ్యా, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి అందరి కోసం నేనున్నాను మూవీలో నుంచి పాట.

0: పాట వినబోయే ముందు ఒక ప్రకటన విందాం.
1: డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో సార్ చిత్రం నుంచి మాస్టారు మాస్టారు నా మనసును దోచారు అనే పాటను ప్రసారం చేయగలరు అని కోరుతున్నారు రాజీవ్ కృష్ణ, వసంతలక్ష్మి, లక్ష్మణ్ తదితరులు నెల్లూరు నుంచి. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటున్నారు. మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. సింహపురి ఎఫ్ఎం వాట్సాప్ మెసేజ్ ఎనీ సాంగ్ అంటున్నారు. పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాల్ ప్లీజ్ మేడం మా పేరు చదవండి అంటున్నారు. ఇక లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో మంత్రమేదో వేసింది అనే పాట కావాలి అంటున్నారు. చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత అందరి కోసం సార్ చిత్రం నుంచి పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మెసేజ్ చేయాలంటే 7901084415 అనే నెంబర్కి మెసేజ్ చేసి మీరు కోరిన పాటను వినవచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు హాయ్ హలో గుడ్ ఈవినింగ్ మై డియర్ నెల్లూరు సింహపురి ఎఫ్ఎం ఆర్జే గారికి నమస్కారాలతో నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెంపోలయ్య. ఈరోజు నాకు నచ్చిన పాట, నేను అడుగుతున్న పాట రవితేజ సాయి కుమార్ నటించిన ఇరుముడి మూవీలో నుంచి, మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంట ఎక్కినాడు బంగారు పల్లకి అనే పాటను వినిపించండి ఆర్జే గారు అంటున్నారు. పాటను కోరుతున్న వారు నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెంపోలయ్య, వారి కుటుంబ సభ్యులు, నెల్లూరు సింహపురి ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరి కోసం కూడాట. ఓకే, ఇక వంశీ మూవీలో నుంచి కోయిలమ్మ పాడుతున్నది, కన్నుల్లో కోనలమ్మ ఊగుతున్నది అనే సాంగ్ని వినిపించండి అంటున్నారు దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా కడప జిల్లా నుంచి. ప్లీజ్ ప్లే విశ్వనాథం అండ్ సన్స్ మూవీలో నుంచి నేను బటర్ఫ్లై సాంగ్ని మా కోసం ప్రసారం చేయండి నమస్తే అంటున్నారు ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. ఓకే, అందరి కోసం విశ్వనాథం అండ్ సన్స్ చిత్రం నుంచి ఈ పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో గద్దలకొండ గణేష్ చిత్రం నుంచి ఎల్లు వచ్చి గోదారమ్మ అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, పున్న వెంకటేశం, గంగాధర శ్రీనివాస్, శివకోటి శేఖర్. ఇక హాయ్ అభిరుచి, నెల్లూరు ఎఫ్ఎం ఆర్జే గారికి గుడ్ ఈవినింగ్. మా కోసం లవ్ స్టోరీ నుంచి సారంగధర్య అనే పాటను వినిపించగలరని కోరుకుంటున్నాను అంటున్నారు బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు. నెల్లూరు సింహపురి కేంద్రం వారికి ధన్యవాదాలు. హలో అభిరుచిలో మా కోసం ఒక మంచి పాటను వినిపించగలరు అంటున్నారు గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవరెడ్డి, రిషికేశవరెడ్డి, సావిత్రి వారి కుటుంబ సభ్యులు. గుడ్ ఈవినింగ్, నమస్తే అంటున్నారు. మీకు కూడా నమస్తే అండి. ఏదైనా సాంగ్ని మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్ వీరందరూ హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి కోరుతున్నారు. ప్లీజ్ మేడం మా పేర్లు చదవండి అంటున్నారు. చదివాం కదా. వాహన సినిమాలో నుంచి ఆకాశ గంగా అనే సాంగ్ని మా కోసం ప్లే చేయగలరు అంటున్నారు ప్లీజ్ అంటున్నారు లక్ష్మీ విశాల్ ఫ్రమ్ విశాఖపట్నం కేంద్రం నుంచి. విశాఖపట్నం నుంచి భానుమతి గారి జయంతి సందర్భంగా అంతా మంచికి మూవీలో నుంచి నేనే రాధ నోయి అనే సాంగ్ని మా కోసం వినిపించగలరు అంటున్నారు మధుసూదన్ రెడ్డి పాపినేని పాలెం నుంచి. వర్షం చిత్రం నుంచి ఎన్నాళ్ళ గుర్తొచ్చే వాన అనే పాటను వినిపించగలరు అంటున్నారు మాకు వర్షం పడుతుంది అంటున్నారు నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. శుభ సాయంత్రం అంటున్నారు. మీకు కూడా శుభ సాయంత్రం, నమస్తే అండి. ఇవాళ బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ పాలువాయి భానుమతి గారి జయంతి సందర్భంగా సెప్టెంబర్ 8 ఇవాళ ప్రముఖ దర్శకులు భానుమతి గారి, శ్రీవారఘు, పాలువాయి సాంబశివ, రామకృష్ణరావు గారి వర్ధంతి రెండు సందర్భాలను పురస్కరించుకొని వారిద్దరికీ మా నివాళి నమస్కారాలు అంటున్నారు. భానుమతి గారు నటించిన ఏదైనా చిత్రంలో నుంచి 1967 వచ్చిన గృహలక్ష్మి చిత్రం నుంచి కన్నులే నీకోసం కాసుకున్నవి అనే పాటను వినిపించగలరు అంటున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి గారు, గొల్లపూడి జగదీష్, గొల్లపూడి రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ. మాతో నాతో వస్తావా అనే పాటని కోరుతున్నారు ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్. మా సినిమాలో నుంచి వీరు కోరుతున్నారు నమస్తే అన్నారు. మీకు నమస్తే అంటే మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజీ సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా, ముసాపేట నరేష్ గ్రామ ప్రజలందరి కోసం కోరుతున్నారు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి మన ప్రతాప్ గారు. ఓకే ఓకే అండి. అందరి కోసం ఆకాశగంగా అనే పాట వాహన చిత్రం నుంచి విందామా.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు హలో అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు గృహలక్ష్మి చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

0: ఉన్నది, నీ అన్య విరహంలో హాయి ఉన్నది, విరహంలో
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. హలో అభిరుచికి మెసేజ్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. శుభరాత్రి. సమయం 8:30 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కఠిన వైఖరిని అవలంబించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ మహారాష్ట్రలలో పర్యటించి 35,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. రైతులకు మెరుగైన సేవలందించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతం ఆవశ్యకమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారతదేశ రక్షణ విధానం ప్రతిస్పందించే ధోరణి నుండి ముందుచూపుతో వ్యవహరించే ధోరణికి మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కఠిన వైఖరిని అవలంబించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. గౌహటి విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ మాదక ద్రవ్య వ్యతిరేక పోరాటానికి యువత కట్టుబడి ఉండాలని కోరారు. ఒక విద్యా సంస్థ విలువ ర్యాంకులను పొందడంలోనే కాక సమాజాన్ని మార్చే సామర్థ్యంలో కూడా ఉంటుందన్నారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యను మరింత వినూత్నంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. విద్య, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం తదితర రంగాలలో మానవ వనరుల అభివృద్ధికి గౌహటి విశ్వవిద్యాలయం చేసిన కృషిని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ మహారాష్ట్రలలో పర్యటించనున్నారు. గుజరాత్లోని వడోదర్లో 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. 9,700 కోట్ల రూపాయలకు పైగా విలువైన 3 రైల్వే ప్రాజెక్టులకు, సుమారు 1,780 కోట్ల రూపాయల విలువైన 3 జాతీయ రహదారి ప్రాజెక్టులకు, 2,600 కోట్ల రూపాయల విలువైన గుజరాత్లోని ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు. అలాగే న్యూ సనంద్ నార్త్, న్యూ మకర్పురా, న్యూ ఉంబర్గావ్, ముంబైలోని న్యూ జేఎన్పిటి నుండి సరుకు రవాణా రైలు సర్వీసులను, వడోదర టాండా రోడ్ మధ్య కొత్త రైలు సర్వీసును ప్రారంభిస్తారు. అలాగే ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ జీఎఫ్ఎఫ్ 2026ను ప్రారంభించి సభనుద్దేశించి ప్రసంగిస్తారు. భారత లక్సెంబర్గ్ల మధ్య విశ్వసనీయ సంబంధం ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. 3 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈరోజు న్యూఢిల్లీకి చేరుకున్న లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి విదేశీ వాణిజ్య శాఖల మంత్రి జేవియర్ బెతెల్తో జయశంకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ, బెతెల్ పర్యటన భారత లక్సెంబర్గ్ల మధ్య బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనమని, వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారం ఈ సంబంధానికి కీలకంగా ఉన్నాయని చెప్పారు. అంతరిక్షం, డిజిటల్, గ్రీన్ టెక్నాలజీలలో కూడా ఇరుపక్షాలు సహకారం కోసం ఎదురు చూస్తున్నాయన్న ఆయన, కోవిడ్ మహమ్మారి తర్వాత భారత లక్సెంబర్గ్ల మధ్య సహకారం మరింత పెరిగిందని పేర్కొంటూ,
1: in terms of relationship, I think trade, investment, financial cooperation, that's at the heart of it. But beyond that, today we are looking at space, at digital, green technologies. We are interested in health. During COVID, we actually had a very, very important collaboration, which I'm glad to see has since grown even more. It is a relationship where we've done a lot, where we have the confidence in being able to do even more. And particularly, I think in terms of supply chain resilience, in terms of diversification.
0: కృషి విజ్ఞాన కేంద్రాలు కేవీకేల బలోపేతానికి రాష్ట ప్రభుత్వాల చురుకైన భాగస్వామ్యం మద్దతు అవసరమని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కేవీకేలను బలోపేతం చేసే కార్యాచరణ ప్రణాళికను సమీక్షించేందుకు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. 2027 మార్చి నాటికి ప్రాధాన్యతా క్రమంలో 300 కేవీకేల మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ ను అభివృద్ది చేయాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, కేవీకేల పరివర్తనకు బలమైన కేంద్ర రాష్ట్రాల సమన్వయం, సకాలంలో ఆర్థిక సహాయం, ఆధునిక మౌలిక సదుపాయాలు, జిల్లావారీ కార్యాచరణ ప్రణాళికల సమర్థవంతమైన అమలు అత్యంత ఆవశ్యకమని ఉద్ఘాటించారు. రైతులకు సమర్థవంతంగా సేవలందించేందుకు, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు స్పందించేందుకు కేవీకేలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సంస్థాగత మద్దతు లభించేలా చూడటం కీలకమని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. భారతదేశ రక్షణ విధానం ప్రతిస్పందించే ధోరణి నుండి ముందుచూపుతో వ్యవహరించే ధోరణికి మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ది, ఆత్మవిశ్వాసం రెండింటినీ సాధించిందన్నారు. భారత్ 2016లో క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ ఎంటీసీఆర్లోకి ప్రవేశించడం వల్ల బ్రహ్మోస్ క్షిపణి పరిధిని పెంచగలిగిందన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణి తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని, దాని ప్రభావాన్ని పాకిస్తాన్ కూడా గుర్తించిందన్నారు. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం, సాయుధ దళాలను ఆధునీకరించడం, స్వదేశీ ఉత్పత్తిని పెంచడం, ఆయుధ కర్మాగారాలను పునరుద్ధరించడం

0: సంరక్షించడం వంటి పలు అంశాలపై ప్రభుత్వం పనిచేసిందని రక్షణ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ వైద్య పర్యాటక రంగం ఆర్థిక వృద్ధిని సాధించడం, ఉపాధిని కల్పించడంతో పాటు అంతర్జాతీయ సద్భావనను సంపాదించే సామర్థ్యాన్ని కలిగి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సంజీవని 2026 హెల్త్ కేర్ అండ్ వెల్నెస్ ఎక్స్పోలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ఆరోగ్య సంరక్షణ అందించడంలో దేశం ఒక ఉన్నత నాణ్యతా ప్రమాణాన్ని నెలకొల్పాలన్నారు. అతిథి దేవోభవ అనే సాంప్రదాయ స్ఫూర్తిని పాటిస్తూ ఉన్నత ప్రమాణాలు, నైతిక విలువలతో వ్యవహరించాలని ఉద్ఘాటించారు. గతేడేళ్లలో 35 లక్షల మంది రోగులు భారత ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా ప్రయోజనం పొందారన్న ఆయన, ప్రతి సంవత్సరం 1 కోటి మందికి పైగా అంతర్జాతీయ రోగులకు సేవలందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో భారత లాభాపేక్ష లేకుండా 100కు పైగా దేశాలకు మందులను, వైద్య పరికరాలను అందించిందని పీయూష్ గోయల్ తెలియజేస్తూ,
1: This third edition of Sanjeevani is bringing to the fore the potential contribution that we would like to make to serve the country, to serve the world. We will not compromise on healthcare to the people of India, in which we are ensuring that our people get quality healthcare, timely healthcare. Ayushman Bharat ensures all the poor people in the country, their families don't have to worry. If anybody falls sick, the government pays for their healthcare.
0: రానున్న బ్రిక్స్ సదస్సు 2026 సందర్భంగా సన్నద్దతను సమీక్షించేందుకు, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు ఢిల్లీ పోలీసులు ఈరోజు ఒక అంతరాష్ట్ర సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. తూర్పు రేంజ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మిలింద్ మహాదేవ్ ధూమ్రే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం సదస్సు సమయంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర ప్రతిస్పందన, సరిహద్దు నిఘా, రాకపోకల నిర్వహణ కోసం రాష్ట్రాలు, జిల్లాల మధ్య సమన్వయం సజావుగా ఉండేలా చూడటం మొదలైన అంశాలపై దృష్టి సారించిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపం లేదా భద్రతా సమాచారం అందినప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండి తక్షణ చర్యలు తీసుకునేలా తమ సిబ్బందికి సూచించాలని, సంబంధిత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించామని పోలీసులు వెల్లడించారు. తూర్పు పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు దేశ రవాణా, లాజిస్టిక్స్ రంగానికి వెన్నుముక్కగా నిలుస్తాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఈరోజు కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ మెగా ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జాతికి అంకితం చేస్తారని తెలిపారు. బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పురోగతిని వివరిస్తూ, సూరత్ భిలిమోరా విభాగాన్ని వచ్చే ఏడాదిలోగా కార్యాచరణలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వాపి నుండి సూరత్ వరకు విస్తరించి ఉన్న సివిల్ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయన్నారు. బుల్లెట్ రైల్ కోచ్ల ఉత్పత్తి వేగంగా జరుగుతోందని, తొలి టెస్ట్ కోచ్ ఇప్పటికే సిద్ధమైందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: బుల్లెట్ ట్రైన్ కా ప్రోగ్రెస్ బహుత్ అచ్చా హై. బుల్లెట్ ట్రైన్ మే జో అగ్లే సాల్ కే లియే టార్గెట్ రఖా హై, సూరత్ సే బిలిమోరా పహలా సెక్షన్ షాయద్ ఉస్సే జ్యాదా హీ హోగా. లగ్తా హై కి వాపి సే సూరత్ తక్ కా కంప్లీట్ హోనే కో ఆయా హై. ఇస్ ఆనే వాలే దిసంబర్ మే సివిల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ హో జాయేగా ఔర్ ట్రైన్ కా మ్యానుఫ్యాక్చరింగ్ భీ బహుత్ తేజీ సే చల్ రహా హై. బల్కి పర్సో మేనే రివ్యూ జబ్ కియా థా తో ట్రైన్ కా కంప్లీట్ జో ఫస్ట్ కోచ్ జిస్కీ టెస్టింగ్ హోగీ వో టెస్టింగ్ వాలా కోచ్ ఆల్రెడీ బన్ గయా హై ఔర్ బహుత్ అచ్చీ ప్రోగ్రెస్ హై. అగ్లే సాల్ ఆప్ సబ్
0: ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో ఈ నెల 23న మొదటి ఆయుర్వేద దినోత్సవాన్ని నాగపూర్లో నిర్వహిస్తామని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆయుర్వేద దినోత్సవం ఒక ప్రజా ఉద్యమంగా మారాలని, ఆయుర్వేదంపై ఆధారాలతో కూడిన సమాచారం దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి చేరాలన్నారు. భారతదేశ ప్రాచీన విజ్ఞాన వ్యవస్థను ప్రపంచ ఆరోగ్య సంరక్షణకు అనుగుణంగా మారుస్తూ ముందుకు తీసుకువెళ్లడానికి ఆయుర్వేద దినోత్సవం ఒక వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన భారతదేశాన్ని, భవిష్యత్తును నిర్మించడంలో ఆయుర్వేదం ఒక కీలక స్తంభంగా మారాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కఠిన వైఖరిని అవలంబించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్, మహారాష్ట్రలలో పర్యటించి 35,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. రైతులకు మెరుగైన సేవలందించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాల బలోపేతం ఆవశ్యకమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. భారతదేశ రక్షణ విధానం ప్రతిస్పందించే ధోరణి నుండి ముందు చూపుతో వ్యవహరించే ధోరణికి మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చ రఘు అండ్ మనం అయితే ఉన్నాం డ్యూ డేట్ లో. మరి డ్యూ డేట్ లో నెక్స్ట్ అయితే భీమా మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती FM 101.3
1: మీరు వింటున్నారు విత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. అండ్ ఈరోజు మనమైతే ఉన్నాం వినిపించిన రాగాల్లో మీరు వింటున్నారు విత్ భారత్ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. అండ్ మనమైతే ఉన్నాం మధుర స్వరాలు. మరి మధుర స్వరాల్లో ఈరోజు అయితే తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ యవనికపై నిలబెట్టిన అద్భుత దృశ్య కావ్యం శంకరావరణం. కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సృజనలో ఒక గురువుకి శిష్యురాలికి మధ్య ఉండే పవిత్రమైన బంధాన్ని సంగీతమనే ధారంతో అల్లిన మాల ఇది. ఆ మాలలోని మేలిమ రత్నం ఓంకారనాద సంధానం గానమే శంకరాభరణం. కెవి మహాదేవన్ గారు ఈ పాటకు సమకూర్చిన స్వరాలు కేవలం శబ్దాలు కావు, అవి ఆధ్యాత్మిక శిఖరాలు. శాస్త్రీయ సంగీతం అంటే సామాన్యుడికి అర్థం కాదు అన్న అపోహను చెరిపేస్తూ ప్రతి సామాన్యుడి హృదయం లోపల ఒక భక్తిభావాన్ని నింపిన రాగమయ్యేది. మామగారి సంగీతంలో ఆ గంభీరత పవిత్రత వింటుంటే మనసు ఒక దేవాలయంలో ప్రవేశించినట్లు అనిపిస్తుంది. బాలసుబ్రహ్మణ్యం గారి కెరీర్లో ఇది ఒక మలుపు. ఆయన పాడిన తీరు వింటే సరస్వతీదేవి స్వయంగా వచ్చి ఆయన గొంతులో కూర్చుందా అనిపిస్తుంది. పాట చివరలో వచ్చే ఆ స్వరాల ప్రవాహం, ఆ ఉద్వేగం వింటున్న శ్రోతను ఒక తెలియని లోకంలోకి తీసుకెళ్తాయి. ఆ గానంలో ఒక తపస్సు కనిపిస్తుంది, ఒక ఆవేదన వినిపిస్తుంది. విశ్వనాథ్ గారు ఈ సినిమా ద్వారా కేవలం సంగీతాన్ని మాత్రమే కాదు మనిషిలోని సంస్కారాన్ని కూడా చూపించారు. కళ ముందు కులమతాలు భేదధనిక భేదాలు చిన్నబోతాయని నిరూపించిన మహోన్నత చిత్రం ఇది. ఏకాంతంలో కళ్ళు మూసుకుని ఈ పాట వింటుంటే మనసులోని అలజడంతా తగ్గి ఒక ప్రశాంతత ఆవరిస్తుంది. ఇది కేవలం పాట కాదు, అంతరాత్మ చేసే ప్రయాణం. కాలం ఎన్ని మరుపులు తిరిగినా ఈ శంకరాభరణం తెలుగువారి గుండెల్లో నిరంతరం ప్రతిధ్వనిస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: विविध भारती FM 101.3। లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఎక్కువగా. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

మీరు వింటున్నారు విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. తెలుగు సినిమా సాహితీ సౌరభాన్ని శిఖరాగ్రాన్న నిలబెట్టిన చిత్రం సిరివెన్నెల. కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సృజనలో మాటలు రాని ఒక చిత్రకారునికి, చూపులు లేని ఒక వేణుగాన కళాకారుడికి మధ్య సాగే ఒక అద్భుతమైన భావ ప్రయాణం ఇది. ఆ ప్రయాణానికి పునాదిగా నిలిచిన గీతం విధాత తలుపున ప్రభవించినది అనాథ జీవన వేదం. ఈ సినిమా కేవలం ఇద్దరు దివ్యాంగుల మధ్య ప్రేమ కథ కాదు, ఇది ప్రకృతి ప్రతిభకు మధ్య సాగే ఒక గొప్ప సంభాషణ. బాహ్య ప్రపంచాన్ని చూడలేని నాయకుడు తన అంతర్నేత్రంతో సృష్టి అందాలను ఎలా దర్శించాడో, మాటలు రాని నాయక తన కుంచెతో ఆ భావాలను ఎలా ఆవిష్కరించిందో విశ్వనాథ్ గారు ఎంతో సున్నితంగా చూపారు. చీకటిలో ఉన్న వ్యక్తికి వెలుగునిచ్చేది కేవలం కళ్ళు మాత్రమే కాదు, అతనిలోని కళ అని చాటి చెప్పిన మహోన్నత చిత్రం ఇది. ఈ చిత్రానికి సంగీతం అందించింది కేవి మహాదేవన్ గారు. ఈ పాటలతోనే చెంబోలు సీతారామశాస్త్రి గారు సిరివెన్నెల శాస్త్రిగా తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ గీతాన్ని ఆలపించిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారి గాత్రాలు పాటకు దైవికతను అందించాయి. విశ్వనాథ్ గారు ఈ సినిమా ద్వారా కేవలం కళను మాత్రమే కాదు, మనిషిలోని ఉదాత్తమైన సంస్కారాన్ని చూపించారు. వింటుండండి విద్భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: మీరు వింటున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆచారకు. అండ్ మనమైతే ఉన్నాం మధుర స్వరాల్లో. మరి మధుర స్వరాల్లో నెక్స్ట్ సూత్రధారుల మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీ ఉంది. వింటూ ఉండండి యూత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 నేను మీ ఆచారకు. అండ్ మనమైతే ఎన్ఎఫ్ఎం వినిపించిన రాగాలు, వినిపించిన రాగాల్లో మాయాబజార్ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్చే రఘు. మనమైతున్నాం వినిపించిన రాగాల్లో, వినిపించిన రాగాల్లో బంగారు గాజుల మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రెడీగా ఉంది. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజు వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.